శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 105.5 మెగాహెడ్స్ పై ఈరోజు మా ప్రసారాలు ప్రారంభం. సక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 8వ రోజు, క్రీస్తు శకం 2026 మే నెల 29వ తేదీ శుక్రవారం. నిలయంలో సమయం 5:58:48. శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు ప్రబోధ గీతం, దేశభక్తి గీతాన్ని వింటారు.

ఇంతవరకు ప్రబోధ గీతం, దేశభక్తి గీతాన్ని విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో దేవీ కీర్తనలు నాట్యకలం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యానం శ్రీ ఎండి అక్బర్ పాషా.
1: అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వసృష్టికర్త అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. మహాశిలారా, ఈరోజు మీ ముందు జుమా ప్రాముఖ్యత తెలియజేస్తాను. అన్ని రోజులలో శుక్రవారం

0: అనగా జుమా రోజు మహోన్నతమైనది అని దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. దివ్య ఖురాన్లో దైవం అంటున్నాడు, ఓ విశ్వాసుల్లారా, శుక్రవారం జుమా నమాజ్ కొరకు అజాన్ పిలుపు వినగానే నమాజ్ కొరకు అల్లాహ్ స్మరణ వైపునకు పరుగెత్తండి. అమ్మకం కొనుగోలు వ్యవహారాలను ఆపివేయండి. మీరు అర్థం చేసుకుంటే ఇది మీ కొరకు ఎంతో శ్రేయస్కరమైనది. తిరిగి నమాజ్ చేయడం అయిపోయిన తర్వాత మీ పనులలో లీనమైపోండి. అల్లాహ్కు వీలైనంత ఎక్కువగా స్మరిస్తూ ఉండండి. తద్వారా మీకు సాఫల్య భాగ్యం చేకూరవచ్చు. సోదరులారా, జుమా రోజు మనం స్నానం చేసి పరిశుభ్రమై మస్జిద్కు వెళ్ళాలి. ఖుత్బా ఉపన్యాసం వినాలి. ఇమామ్తో పాటు నమాజ్ చేస్తే గత జుమా నమాజు నుండి ఆ జుమా వరకు అతని వల్ల జరిగిన పాపాలన్నీ మన్నించబడతాయి అని దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చి ఉన్నారు. అల్లా ఇచ్చిన ఈ జుమా నమాజును మనం గౌరవించాలి. ఇలా కాకుండా ఎవరైనా జుమా నమాజును గౌరవించకుండా కారణం లేకుండా 3 జుమా నమాజులను వదిలేస్తే అల్లా వారి హృదయ కవటాలను మూసివేస్తాడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. సోదరులారా, జుమా నమాజు కోసం తప్పకుండా మస్జిద్కు హాజరవ్వాలి. ఎందుకంటే ఇది దేవుని యొక్క ఆజ్ఞ మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయం కూడా. శుక్రవారం నమాజు అంటే జుమా నమాజు. మస్జిద్కి హాజరై ఇమాం గారు తెలియజేసిన ప్రసంగం వినాలి. అక్కడ ఇమాం గారు ప్రసంగంలో దైవ హక్కులు, తోటివారి హక్కులు ఏమిటో బోధిస్తూ ఉంటారు. జుమా శుక్రవారం రోజున చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు తెలియజేస్తాను. జుమా రోజున దివ్య ఖురాన్ పఠనం, దువా, దాన ధర్మాలు చేయాలి. తోటివారి సుఖదుఖాల్లో పాలు పంచుకోవాలి. జుమా అజాన్ పిలుపు వినగానే అన్ని పనులు ఆపి వెంటనే మస్జిద్కు వెళ్ళాలి. జుమా ప్రసంగం మౌనంగా శ్రద్ధతో వినాలి. జుమా రోజున ఎక్కువగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పేరు దరూద్ చదవాలి. జుమా రోజున దివ్య ఖురాన్లోని సూర్య కహాఫ్ పఠిస్తూ ఉండాలి. సోదరులారా, ఈ పనులన్నీ మనం చేసినట్లయితే మనం దైవ అనుగ్రహానికి దగ్గరగా చేరుకుంటాం. తద్వారా మనసు పవిత్రం అయిపోతుంది. మనం చెడులకు దూరంగా ఉండగలుగుతాం. ఎల్లప్పుడూ దైవదాస్యలో ఉంటే అందరికీ మంచి చేయాలన్న భావన ఏర్పడుతుంది. తద్వారా ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంటాం. ఏ పని చేసినా పవిత్రంగానే చేస్తుంటాం. కాబట్టి అల్లా మనందరికీ జుమా విశిష్టతను తెలుసుకొని ఆ విధంగా ఆచరించే భాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్.
1: ఇంతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యానం శ్రీ ఎండి అక్బర్ బాషా. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: రైతన్నలకు నమస్కారం. బిందు, తుంపర సేద్యం, వాటి ప్రాధాన్యత అనే అంశాన్ని గురించి మొట్టమొదట తెలుసుకుందాం. తుంపర సేద్యం అంటే ఏంటంటే నీటిని పైపుల ద్వారా పంపించి నేరుగా పంట మొక్కలపైన వర్షపు జల్లులు పడేటట్లుగా చేసే యంత్ర పరికరాన్ని స్ప్రింక్లర్ అంటారు. దీని ఫలితంగా నీరు ఆదా అవుతుంది. తుంపర్ల పద్ధతి వలన ఉపయోగాలు ఏంటంటే నీరు ఆదా అవుతుంది, సాగు చేసేందుకు వీలు కాని భూమి సేద్యానికి వస్తుగా ఉంటుంది, ఏడాదిలో ఎక్కువ పంటలను మనం తీసుకోవచ్చు, సమానంగా నీటి సరఫరా జరుగుతుంది, ఎరువుల వాడకం కూడా తగ్గుతుంది, అలాగే సద్వినియోగం అవుతుంది, కలుపు మొక్కల బెడద కూడా తక్కువగా ఉంటుంది. తుంపర్ల పద్ధతిలో సేద్యం చేయడం వలన లాభాలు. మొదట నీటి ఆదా గురించి చూస్తే, మామూలు పద్ధతిలో ఏ పంటకైనా సరే కాలువల ద్వారా పంపే నీరు కొంత నేలలో ఇంకిపోయి మరికొంత గడ్డి మొక్కలు పీల్చుకుని తర్వాత పంట మొక్కలకు నీరు అందుబాటులోనికి వస్తుంది. దీనివలన నీరు ఎంతో నష్టం జరుగుతుంది. అదే స్ప్రింక్లర్ల ద్వారా అయితే నీరు పైపు ద్వారా ప్రవహించి నేరుగా పంటపైన వర్షపు జల్లులాగా పడుతుంది. మామూలు పద్ధతిలో ఎకరానికి పారించే నీటిలో స్ప్రింక్లర్ల ద్వారా 2.5 నుంచి 3 ఎకరాల దాకా నీటిని పారించుకోవచ్చు. సాగు చేసే

వీలుకాని భూమి సేద్యానికి వస్తిగా ఉంటుంది. ఇసుక నేలలు, బంకమట్టి నేలలు, నల్లరేగడి నేలల్లో చదును చేసేందుకు వీలుకాని ఎగుడు దిగుడు నేలల్లో స్ప్రింక్లర్లను వాడి సమర్థవంతంగా సేద్యం చేసుకోవచ్చు. నీరు ఇంకడము, వృధాక పోవడము నివారించబడుతుంది. అవసరమైన సమయానికి అవసరమైనంత నీటిని మాత్రమే వేళ్ల వ్యవస్థ దగ్గర తేమ అందుబాటులో ఉంచుతుంది. వానలు లేనప్పుడు కూడా తుంపర్ల సాధనాలను వాడి భూమిని తయారు చేసుకుని సంవత్సరానికి 3 లేదా 4 పంటలను పండించుకోవచ్చు. సమానంగా నీటి సరఫరా మొక్కలన్నింటికీ జరుగుతుంది. సాధారణ పద్ధతిలో అయితే నీరు పారే దశకి దగ్గరగా ఉన్న మొక్కలకు నీరు ఎక్కువగాను, దూరంగా ఉన్న మొక్కలకు నీరు తక్కువగాను చేరుతుంది. కాని స్ప్రింక్లర్లతో అయితే నీటిని ఇవ్వడం ద్వారా అన్ని మొక్కలకు సమానంగా నీరు అందడం వలన అన్ని మొక్కలు కూడా ఏపుగా పెరిగి ఆరోగ్యంగా ఉంటాయి. ఇక ఎరువుల వాడకానికి వస్తే, భూమిలో వేసిన ఎరువు మామూలు పద్ధతిలో నీటిని పెట్టినప్పుడు కొట్టుకుని పోవచ్చు, లేదా మొక్కల వేర్లకు దిగువ భాగంలోకి నీటితో కలిసి ఇంకిపోవచ్చు. కాలువల ద్వారా నీరు పారేటప్పుడు సాధారణ పద్ధతిలో వేసిన ఎరువు ఆ కాలువ పారుదలకు దగ్గరగా ఉన్న ఎరువులన్నీ కూడా కొట్టుకుని పోయి దూరంగా ఉన్న మొక్కల దగ్గర ఆగిపోతాయి. దానివలన దగ్గరగా ఉన్న మొక్కలకు ఎరువులు సరిపోకుండా వస్తుంది. కాని స్ప్రింక్లర్ల ద్వారా నీరు జల్లు మాదిరిగా పడుతుంది కాబట్టి నీటిలో ఎరువును కరిగించి స్ప్రింక్లర్ల ద్వారా ఎరువును వేయడం వలన ఎరువు పూర్తిగా సద్వినియోగం అవుతుంది. వాడే నీటిలో పంటకు వేయవలసిన ఎరువుల్ని కలిపి వాడే పద్ధతినే ఫెర్టిగేషన్ అంటారు. పొలంలో ముఖ్యంగా కాలువలు, గట్లు ఉండనవసరం లేదు కాబట్టి మామూలు పద్ధతిలో అభివృద్ది చెందే కలుపు మొక్కల బెడద ఇక్కడ ఉండదు. ఇక బిందు సేద్యం వలన కలిగే లాభాలను గురించి తెలుసుకుందాం. దాదాపు 50 నుండి 70% నీరు ఆదా అవుతుంది. ఒక ఎకరానికి సరిపడే నీటితో 2.5 నుండి 4 ఎకరాల దాకా డ్రిప్ పద్ధతిలో పైరును పండించుకోవచ్చు. మొక్క వేళ్ల భాగంలో కావలసినంత తేమ ఉండడంతో మొక్క ఏపుగా పెరిగి నాణ్యమైన దిగుబడిని ఇస్తుంది. మొక్కకు కావలసిన ఎరువులను నీటి ద్వారా పంపడానికి వీలవుతుంది కాబట్టి ఎరువులు వృధా అవ్వవు. రాత్రి వేళల్లో కూడా నీటిని పైరుకు పెట్టేందుకు వీలవుతుంది. పొలంలో ఎత్తుపల్లాలు ఉన్నా కూడా అన్ని మొక్కలకు సమర్థవంతంగా నీటి సరఫరా చేయడం వీలవుతుంది. మొక్కల మధ్యలో ఖాళీ ప్రదేశాల్లో తేమ ఉండదు కాబట్టి కలుపు మొక్కలు తక్కువగా ఉంటాయి. సాధారణ నీటిపారుదల పద్ధతితో పోలిస్తే కూలీ ఖర్చు, సరఫరా కయ్యే ఇంధనపు ఖర్చు కూడా తగ్గుతుంది. పైపుల ద్వారా నీటిని సరఫరా చేయడం వలన పొలంలో భూమి కోత ఉండదు. బిందు సేద్య పద్ధతి ద్వారా పలు రకాలైన పంటలకు నీటిని సరఫరా చేయవచ్చు. ముఖ్యంగా ఉద్యాన పంటలైన మామిడి, బత్తాయి, నిమ్మ, బొప్పాయి, దానిమ్మ, ద్రాక్ష, కొబ్బరి వంటి పండ్ల తోటల్లో పలు రకాల కూరగాయలు, పూల మొక్కలు మరియు సేద్య పంటలైన పొగాకు, పత్తి, చెరకు వంటి భూముల్లోనూ బిందు సేద్య పద్ధతి వలన నీటి ఆదాయే కాకుండా అధిక దిగుబడులను కూడా సాధించవచ్చు. ఇక సేంద్రీయ ఎరువుల వాడకం లాభాలను గురించి తెలుసుకుందాం. జంతువులు, మానవుల విసర్జిత పదార్థాలు, ఆకులు, వృక్ష సంబంధ పదార్థాలతో ఏర్పడిన ఎరువునే సేంద్రీయ పదార్థం అంటారు. నవీన వ్యవసాయ పద్ధతుల్లో ఉపయోగించే రసాయనాల వినియోగాన్ని తగ్గించి సహజ వనరులైన సేంద్రీయ పదార్థాలు వాడి ప్రకృతి సహజమైన పద్ధతులు పాటించి వ్యవసాయం చేయడాన్ని సేంద్రీయ వ్యవసాయం అంటారు. నిర్జీవ జీవ పదార్థాల్లో ఉండే సేంద్రీయ పదార్థాలను సూక్ష్మజీవులైన బ్యాక్టీరియాతో కుళ్లింపచేసి వాటిలో ఉండే వివిధ ఖనిజ పదార్థాలను మొక్కలకు పోషక పదార్థాల రూపంలో అందజేస్తాయి. ఈ ప్రక్రియను మినరలైజేషన్ అంటారు. భూమిలో ఉండే ఈ కుళ్లిన సేంద్రీయ పదార్థాన్ని హ్యూమస్ అంటారు. సేంద్రీయ ఎరువుల వాడకం వలన లాభాలను గురించి తెలుసుకుందాం. సేంద్రీయ పదార్థం నేలకు జీవం లాంటిది. ఇది మొక్కలకు నత్రజని, భాస్వరం, పొటాష్ ను అందివ్వడమే కాకుండా సూక్ష్మ పోషకాలైన కాల్షియం, మెగ్నీషియం, గంధకం వంటి పోషకాలను భూమిలో మార్పిడి చేసుకునే శక్తి పెంపొందించి పోషకాలను నేలలో పట్టి ఉంచుతుంది. నేల భౌతిక స్వభావం మెరుగుపడి నేలలో నీటిని పట్టి ఉంచే శక్తి పెరగడమే కాకుండా ఆమ్లత్వం తగ్గి

చెలక నేలలు, ఇసుక నేలలు, గరప నేలల్లో సేంద్రియ పదార్థం పెరుగుతుంది. సూక్ష్మజీవుల క్రియలను ప్రోత్సహించి సూక్ష్మజీవుల మధ్య సయోధ్య పెంచుతుంది. భూమి గుల్లబారుతుంది. తర్వాత జీలుగా, జనము, అపరాల వంటి పచ్చిరొట్ట పంటల ద్వారా నేలలో భూసారం పెరుగుతుంది. అంతేకాకుండా సూక్ష్మజీవుల అభివృద్ధి జరిగి అవి ఉపయోగకరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. సేంద్రియ ఎరువుల వలన నేల గుల్లబారి వేర్లు చొచ్చుకొని పోవడానికి, తేలికగా మొక్క నేలలో పాతుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నేలలో నీటి మట్టం కూడా పెరుగుతుంది. సేంద్రియ పదార్థం వలన పంట నాణ్యత, రుచి, నిల్వ ఉండే గుణము పెరుగుతాయి. అంతేకాకుండా దిగుబడులలో స్థిరత్వాన్ని పెంచవచ్చు. పురుగుల బారి నుండి, తెగుళ్ల బారి నుండి రక్షణతో పాటు వరిలో ధాన్యం విరుగుదలను తగ్గిస్తుంది. వేరుశెనగలో అయితే ఔటర్ను పెంచుతుంది. సేంద్రియ ఎరువులు జీవన ఎరువులైన అజోస్పైరిల్లం, అజెటోబాక్టర్, లెగ్యూమ్ జాతి పంటల కోసం రైజోబియం, పాస్పోబాక్టీరియాలు భూసారాన్ని మరింతగా మెరుగుపరుస్తాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ అమలును సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరును సమీక్షించేందుకు భారత ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఎన్నికల సంఘం కార్యదర్శులు సంతోష్ కుమార్ దుబే, నవీన్ కుమార్ కార్యదర్శి శీశ్రామ్ నిన్న విజయవాడ చేరుకున్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారికి కృష్ణాజిల్లా సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, రాష్ట అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. ఎన్నికల జాబితా నిర్వహణలో పారదర్శకత, ఖచ్చితత్వం, సమర్థవంతమైన విధానాల అమలుపై సంబంధిత అధికారులతో ఈరోజు విజయవాడలో సమావేశమై చర్చించనున్నారు. తెలంగాణలోని కాజీపేట రైల్వే

0: తయారీ కేంద్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కాజీపేట రైల్వే యూనిట్ పురోగతిపై ఢిల్లీలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్వరలో కాజీపేట కేంద్రంలో ఇంటర్సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందని చెప్పారు. రానున్న 5 ఏళ్లలో ఈ యూనిట్లో 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేయనున్నట్లు వెల్లడించారు. కొత్త ఇంటర్సిటీ రైళ్లు ఆధునిక సౌకర్యాలతో రూపొందనున్నాయని, ఈ రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఏక్వారంగ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల మేత ధరల పెరుగుదల, ముడి పదార్థాల కొరత, ఎగుమతుల సవాళ్లపై మత్స్యశాఖ అధికారులతో దృశ్య మాధ్యమ విధానంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రొయ్యల మేత ధరల పెంపు రైతులపై ప్రభావం చూపడంతో ఏక్వా పరిశ్రమ ఒత్తిడిని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా పరిశ్రమ స్థిరంగా కొనసాగేందుకు మెరుగైన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మాతా శిశు విభాగంలో అత్యాధునిక శస్త్రచికిత్సలు ప్రారంభమయ్యాయని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. 127 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ విభాగంలో 600 పడకలు, 10 ఆపరేషన్ థియేటర్లు సిద్దం చేసినట్లు వెల్లడించారు. మహిళలు, గర్భిణీలు, నవజాత శిశువులు, చిన్నారులకు ఉచితంగా ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. గర్భిణీలకు అవసరమైన క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా ఇక్కడే నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా బొగ్గు వనరుల విలువ పెరగడంతో పాటు ఇంధన భద్రత, పారిశ్రామిక వినియోగం, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టును త్వరగా అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావాలని పేర్కొంటూ,
1: తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్టు పెట్టాలా. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా 42% ఉంది, అందులో 51% తెలంగాణ ప్రభుత్వం సింగరేణిలో ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తెలంగాణలో కూడా కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు సింగరేణి పెట్టినట్లయితే సింగరేణికి చాలా లాభదాయకంగా ఉంటుంది. కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు పెట్టినట్లయితే సింగరేణి కార్మికులకు, ప్రాజెక్టుకు లాభం చేకూరే అవకాశం.

0: ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, యువత వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో యువతతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కృత్రిమ మేధ, ఏఐ, క్వాంటం సాంకేతికత, ఆటోమేటివ్ పునరుత్పాదక శక్తి రంగాల్లో పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి 23 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయని, గూగుల్ వంటి సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని ఏలూరు జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా అందిన ఆర్థిక సహాయంతో సొంత ఇళ్లు కట్టుకోగలిగామని ఏలూరుకు చెందిన వసుంధరాదేవి తెలిపారు.
1: గత 12 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 9 లక్షల ఇళ్లు దేశవ్యాప్తంగా కట్టడం చేత దానిలో భాగంగా నేను కూడా ప్రధానమంత్రి ఇల్లు కట్టుకుని ఇవాళ మేము భార్య బిడ్డలతో హాయిగా ఉంటున్నాం. మోడీ గారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా పేదవాళ్ళకి న్యాయం జరిగే విధంగానే కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు. వారికి నా తరఫున మా కుటుంబంతో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.
0: అలాగే పీఎం కిసాన్ యోజన ద్వారా అందించే నగదు సహాయం పంటల సాగుకు ఎంతో ఉపయోగపడుతుందని లబ్ధి పొందిన రైతు రమేష్ పేర్కొన్నారు.
2: ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద మాకు ప్రతి 3 నెలలకు 22 విడతల వారీగా మాకు డబ్బులు పండి. రైతుకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి

0: ఆశిస్తున్నాను. దీని ద్వారా మోడీ గారు ధన్యవాదం.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబరు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు. వాతావరణం. ఉత్తర జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు ఉత్తర దక్షిణ ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 1-2 చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొంది. నిన్న రాష్ట్రంలోని మార్కాపురం జిల్లా నందనమారేళ్లలో 45.2, ఏలూరు జిల్లా ధర్మాజిగూడెంలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. ఈరోజు 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 152 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని కూడా పేర్కొంది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడుతున్నామని తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన మంత్రులు నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ కార్యాలయ భవనం, యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం పనులను నిన్న పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీలో చేపట్టే ప్రతి నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తోందని తెలిపారు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే నగరంగా ఫ్యూచర్ సిటీ ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ అమలును పరీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక దివ్యానంద్ జా. अथ वार्ताः. प्रधानमंत्री नरेंद्र मोदी गतदिने जनजातीय प्रतिनिधिभिः सह मिलितवान्. ह्यः नवदिल्ल्याम् आयोजितस्य जनजातीय सुरक्षा कल्याण मंचस्य विषये सामाजिक संचार माध्यमेन श्री मोदी उक्तवान् यत् आदिवासी समुदायं प्रति तस्य समर्पणं यथार्थतया प्रशंसनीयम्. केन्द्रीयः गृह सहकारिता मंत्री अमित शाह पुनरेकदा अवैध प्रवासिनाम अभिज्ञानार्थं, निर्वासनार्थं, सीमा सुरक्षां च सुदृढीकर्तुं सर्वकारस्य प्रतिबद्धतां दृढतया प्रतिपादितवान्. गतवासरे गुजराते गांधीनगरे 43,300 कोटिरूप्यकाणां विकास परियोजनानां उद्घाटनस्य शिलान्यासस्य च अनन्तरं जनसभां संबोधयन् श्री शाहः पश्चिम बंगाल सर्वकारस्य अपि प्रशंसाम् अकरोत्, यतः शासनेन एकसप्ताहाभ्यन्तरे सीमा सुरक्षाबलाय 600 हेक्टर परिमिता भूमिः प्रदत्ता. वीर सावरकर महोदयस्य जन्मवार्षिक्याः अवसरे गृहमंत्री तस्य योगदानाय, त्यागाय च तस्मै श्रद्धांजलिं प्रदत्तवान्. गुजरात राज्यस्य त्रिदिवसीय यात्रायां श्री शाहः अनेके

0: शिक्षां सार्वजनिक सौकर्याणाम् उद्घाटनम् अकरोत्। अत्रान्तरे सः अहमदाबाद नगरे आगामिनि ओलम्पिक क्रीडानां कॉमनवेल्थ क्रीडानां विश्वरक्षक क्रीडानां अग्निक्रीडानां च सज्जतायाः समीक्षाम् अकरोत्। राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मूः आरक्षक बलाय बोधितवती यत् आरक्षकाः अधिकं नागरिकाभिमुखाः भवेयुः, अपि च समाजस्य दुर्बलवर्गाणां विशेषतः महिलानां निर्धनानां बालकानां च विषये संवेदनशीलतां धारयेयुः। राष्ट्रपतिः गतवासरे गंगटोक नगरे आयोजिते अलंकरण संचलने सिक्किमारक्षकदलाय प्रतिष्ठितं राष्ट्रपतिध्वजसम्मानं प्रदाय एवं उक्तवती। तया राज्ये विधिव्यवस्थायाः पालने सहैव आपत्प्रबन्धने सिक्किमारक्षकदलस्य भूमिकायाः भूरिशः प्रशंसा कृता। उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन् अद्य आरभ्य अस्य मासस्य एकत्रिंशद्दिनाङ्कपर्यन्तं कर्णाटक गोवा केरल राज्यानां त्रिदिवसीय यात्रायां भविष्यति। अद्य सः कर्णाटके बेंगलुरुनगरे आर्ट ऑफ लिविंग फाउंडेशन इत्येतस्य संस्थानस्य पञ्चचत्वारिंशद् वर्षपूर्त्यवसरे आयोजिते वैश्विक समारोहे सहभागं करिष्यति। तदनन्तरं सः कर्णाटकस्य दावणगेरे स्थितस्य विश्वविद्यालय बीडीटी अभियांत्रिकी महाविद्यालयस्य प्लैटिनम जुबली इति महारजत जयन्त्युत्सवे अपि सहभागं करिष्यति। कर्णाटकस्य मुख्यमंत्री सिद्धारमैया इत्यसौ गतवासरे लोकभवने राज्यपालस्य सचिवाय औपचारिकरूपेण स्वकीयं त्यागपत्रं समर्पितवान्। वार्ताहरान् सम्बोधयन् सः प्रमाणितवान् यत् त्यागपत्रं सचिवाय औपचारिकरूपेण प्रदत्तमिति। अत्रावसरे सः राज्यपालं नूतनमुख्यमन्त्रिणः पदभारग्रहणाय आमन्त्रयितुं साग्रहं निवेदितवान्, यतोहि विधानसभायां 36 विधायकानां समर्थनेन कांग्रेसदलस्य पूर्णबहुमतं वर्तते। तेन सूचितं यत् कांग्रेस उच्चाधिकारिभिः तस्मै राज्यसभायाः सदस्यता प्रस्ताविता आसीत्, परञ्च सः राष्ट्रिय राजनीतौ स्वकीयाम् अरुचिं प्रकटयन् उक्तवान् यत् सम्प्रत्यसौ राज्यस्य जनानां कृते एव निरन्तरं कार्यं करिष्यति। भारतीय अर्थविभागेन अनुमितं यत् देशस्य उत्तर पश्चिमीय दिग्विभागस्य कतिपय क्षेत्रेषु अतितापघटनायाम् अपचितिः भविष्यति। अन्ते क्रीडावार्तासु, आईपीएल क्रिकेट स्पर्धा मालिकायां अद्य उपान्त्यचक्रीये द्वन्द्वे गुजरात टाइटन्स दलं राजस्थान रॉयल्स दलेन समं स्पर्धिष्यते। स्पर्धा सायं 7:30 आरप्स्यते। इति वार्ताः।
1: आकाशवाणी तिरुपति केंद्रम 103.2 107.5 మెగాహెర్ట్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 7:00. ఇప్పుడు ప్రసార విశేషాలను వింటారు. ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు అనంతరం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం చరిత్రలో ఈరోజు, అనంతరం శతవసంత సాహితీ మంజీరాలులో పానుగంటివారి సాక్షి వ్యాసాలు గురించి పింగళి వెంకటకృష్ణారావు గారి ప్రసంగ వ్యాసం, చదివిన వారు శ్రీమతి పి పద్మజ. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ నేపథ్య గాయని ఉషా పాడిన చిత్రగీత కదంబం వినవచ్చు. 9:00 చిత్రలేఖ, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం వింటారు. 10:00 ఆన్లైన్ మోసాలు, మ్యూల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్ట్లపై ప్రత్యేక ముఖాముఖి వినవచ్చు విజయవాడ కేంద్రం నుండి. అతిథి శ్రీ కె ప్రతాప్ శివకుమార్ గారు, ఐపీఎస్. 10:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:05 ఆంగ్లంలో వార్త

గంటలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 1:30 వివిధ భారతి కార్యక్రమాలను వినవచ్చు విజయవాడ కేంద్రం నుండి, 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 3:10 వివిధ భారతి కార్యక్రమాలను వినవచ్చు విజయవాడ కేంద్రం నుండి. ఇక సాయంత్రం ఆ ప్రసారాలలో 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల దినోత్సవం గురించిన వివరాలు, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలను వినవచ్చు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం వినవచ్చు. 6:00 ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలను వినవచ్చు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం భక్తి కుసుమాలు భక్తి గీతాల కార్యక్రమం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవిలో లోతు దుక్కులు వేరుశనగ సాగులో ఉపయోగపడే యంత్ర పరికరాల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ సిహెచ్ మురళీకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం వినవచ్చు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం, 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:30 తెలుగులో జాతీయ వార్తలను వినవచ్చు విజయవాడ కేంద్రం నుండి, 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం, 9:30 ఏకచిత్రగానం శీర్షికన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రం నుండి పాటలు వినవచ్చు. 10:00 ఆపాత మధురాలు పాత చిత్రాలలోని మధుర గీతాలను వినవచ్చు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలను విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలను వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం ఫలితాల అనంతర ప్రక్రియలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ సంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే ప్రపంచస్థాయి వేడుకల్లో ఉపరాష్టపతి పాల్గొంటారు. ఆ తర్వాత కర్ణాటకలోని దావణగెరెలో ఉన్న యూనివర్సిటీ బీడీటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. రేపు పణజీలో జరిగే గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే గోవాలోని సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ కూడా సందర్శిస్తారు. ఆదివారం రోజు ఉపరాష్టపతి కర్ణాటకలోని బెల్తంగళిలో సిరి

ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభిస్తారు. అలాగే శ్రీక్షేత్ర ధర్మస్థల మంజునాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కేరళను సందర్శించి కొట్టాయంలో దీపికా మలయాళ దినపత్రిక 140వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న న్యూఢిల్లీలో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం, ఫలితాల అనంతర ప్రక్రియలకు సంబంధించిన అంశాలపై ఉన్నతస్థాయి సమీక్షా సమాపేశం నిర్వహించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలో

0: రెండవ తరగతి పరీక్షల మూల్యాంకనం, ఫలితాల అనంతర ప్రక్రియలకు సంబంధించిన అంశాలపై ఉన్నతస్థాయి సమీక్షా సమాపేశం నిర్వహించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలో పారదర్శకంగా విద్యార్థులకు అనుకూలమైన రీతిలో పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని పునరుద్ఘాటించారు. ఏవైనా లోపాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న సైప్రస్ లో జరిగిన ఈయు విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొన్నారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన విధానపరమైన అంశాలపై, ముఖ్యంగా పశ్చిమాసియా, ఆ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు, భౌగోళిక రాజకీయ ప్రభావంపై ఈ చర్చలు ప్రధానంగా జరిగాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశం సందర్భంగా డాక్టర్ జయశంకర్ సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ బిన్ అబ్దుల్లా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రే సిబిహా, స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయల్తో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలు ఇతర యూరోపియన్ యూనియన్ మంత్రులతో ఆయన జరిపిన సంభాషణలు, ద్వైపాక్షిక సంబంధాలు, విస్తృత ప్రాంతీయ పరిణామాలపై పరస్పర దృక్పథాలను పంచుకోవడానికి మంచి అవకాశం కల్పించాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ఈ నిధులను అసోం, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు. దేశంలో ఏ పేదవారు పూరి గుడిసెల్లో నివసించకూడదనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 4.95 కోట్ల గృహాల లక్ష్యానికి గాను 3,91 లక్షల ఇళ్లకు ఆమోదం లభించిందని, అందులో 3 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.
1: और उसके लिए 2016 से ही प्रधानमंत्री आवास योजना ग्रामीण के माध्यम से हर आवासहीन को पक्का मकान उपलब्ध कराने का अभियान चल रहा है. ग्रामीण क्षेत्र में हमने 3,91,00,000 घरों को मंजूरी दी और उनमें से 3,05,00,000 से ज्यादा पूरे हो गए.
0: प्रधानमंत्री नरेंद्र मोदी निन्न न्यू दिल्ली लो गिरिजन सुरक्षा मंच प्रतिनिधुलतो समावेशमय्यारु. గిరిజన సమాజం పట్ల వారికున్న అంకితభావం నిజంగా అభినందనీయమని మోదీ కొనియాడారు. గిరిజన తెగల అభివృద్ది, వారి సాధికారతకు సంబంధించిన వివిధ అంశాలపై ఈ సమావేశంలో అర్థవంతమైన చర్చలు జరిగాయని మోదీ చెప్పారు. మ్యాన్మార్ అధ్యక్షులు యూ మిన్ ఆంగ్ హ్లైంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ను సందర్శిస్తున్నారు. యూ మిన్ ఆంగ్తో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా రానుంది. మిన్ ఆంగ్ అధ్యక్షుడి హోదాలో భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా మ్యాన్మార్ అధ్యక్షులు 1 జూన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. యూ మిన్ ఆంగ్ బోధగయ, ముంబై నగరాలను కూడా సందర్శిస్తారు. ఈరోజు నుండి వాయువ్య భారత్లోని పలు ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ అఖిల్ శ్రీవాత్సవ ఆకాశవాణితో మాట్లాడుతూ, రాబోయే 3 రోజుల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న వడగాల్పుల తీవ్రత నుండి ప్రజలకు ఉపశమనం లభిస్తుందని తెలిపారు.
2: जो हीट वेव कंडीशन उत्तर पश्चिम भारत, मध्य भारत के लगा हुआ पूर्वी भारत और दक्षिण पश्चिम भारत कुछ क्षेत्र में कंटिन्यू चल रही थी, उसमें आज के बाद से कमी होने की संभावना है. थंडरस्टॉर्म एक्टिविटी का एक्सपेक्टेशन है जो कि मॉडरेट टू सीवियर कैटेगरी का हो सकता है और नॉर्थ वेस्ट इंडिया, सेंट्रल इंडिया और जो पूर्वी भारत है उसमें 28 से 31 तारीख के बीच में चेतावनी जारी की गई है. अधिकतम तापमान में भी 6 से 8 डिग्री सेंटीग्रेड तक की गिरावट हो सकती है और हीट वेव कंडीशन से राहत मिलने की पूर्वानुमान जारी किया गया है.
0: అహ్మదాబాద్లో నిర్వహించే కామన్వెల్త్ గేమ్స్

0: ఒలింపిక్స్ క్రీడల సన్నాహాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సమీక్షా సమాపేశం నిర్వహించారు. ఈ సమాపేశంలో కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సింఘ్వీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ అమిత్ షా, దేశంలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను, అత్యాధునిక శిక్షణా సౌకర్యాలను ప్రభుత్వం విస్తరిస్తోందని పేర్కొన్నారు. అహ్మదాబాద్లో ప్రతిపాదించిన అంతర్జాతీయ క్రీడా పోటీలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా క్రీడా సౌకర్యాలను అభివృద్ది చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే క్రీడా మౌలిక సదుపాయాలు, దానికి సంబంధించిన ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షా సమాపేశాలు నిర్వహించినట్టు వివరించారు. అహ్మదాబాద్ నగరం 2030 కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వనుండగా 2036 ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ కోసం అధికారికంగా బిడ్ను దాఖలు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం నాడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓటమి చవిచూడగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎలిమినేటర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించి క్వాలిఫయర్ 2కు చేరుకుంది. వియత్నాంలోని దానాంగ్లో జరిగిన 2026 అండర్-23 ఆసియా ఛాంపియన్షిప్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారతీయ రెజ్లర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ ఛాంపియన్షిప్లో పురుషుల ఫ్రీస్టైల్, మహిళల రెజ్లింగ్ జట్లు టీమ్ టైటిల్స్ గెలుచుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం, ఫలితాల అనంతర ప్రక్రియలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మ్యాన్మార్ అధ్యక్షులు యుమిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు విందాం

0: ఇవాల్టి ప్రభాత రేఖలు కార్యక్రమంలో మీరు వినబోతున్న అంశాలు, ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం చరిత్రలో ఈరోజు, అనంతరం శతవసంత సాహితీ మంజీరాలులో పానుగంటి వారి సాక్షి వ్యాసాలు గురించి పింగళి వెంకట కృష్ణారావు గారి ప్రసంగ వ్యాసం, చదివిన వారు శ్రీమతి పి పద్మజ. కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి.

0: జిఆర్పి జ్వెల్లర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: జిఆర్పి జ్వెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్వెల్లర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలను వింటారు. భారతదేశపు ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రజా రేడియో ప్రసార సంస్థ 1936లో స్థాపించబడింది. సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది మరియు ప్రసార భారతి యొక్క రెండు విభాగాలలో ఒకటి. న్యూఢిల్లీలోని ఆకాశవాణి భవన్లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. ఇందులో నాటక విభాగం, ఎఫ్ఎం విభాగం మరియు జాతీయ సేవ ఉన్నాయి. ఇది భారతీయ టెలివిజన్ స్టేషన్ దూరదర్శన్ కేంద్రానికి నిలయంగా కూడా పనిచేస్తుంది. ఆల్ ఇండియా రేడియో ప్రసారం చేసే భాషల సంఖ్య, అది సేవలు అందించే సామాజిక ఆర్థిక వైవిధ్యం మరియు దాని ప్రసార సంస్థ యొక్క స్థాయి పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్లలో ఒకటి. ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చినప్పుడు కోల్కతా షార్ట్ వేవ్ సర్వీస్ ప్రారంభోత్సవం కోసం ఒక కవితలో రవీంద్రనాథ్ ట్యాగూర్ దానికి ఆకాశవాణి అని, అంటే ఆకాశం నుండి వచ్చే స్వరం అని పేరు పెట్టారు. 1936లో ఎంవి గోపాలస్వామి మైసూరులో ప్రస్తుతం ఆల్ ఇండియా రేడియో స్టేషన్కు సుమారు 200 గజాల దూరంలో ఉన్న తన నివాసం విఠల్ విహార్లో భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రేడియో స్టేషన్ స్థాపించినప్పుడు రేడియో సందర్భంలో ఆకాశవాణి అనే పదాన్ని కూడా ఉపయోగించారు. 1956లో ఆల్ ఇండియా రేడియో యొక్క ఆన్ ఎయిర్ నామంగా ఆకాశవాణిని స్వీకరించారు. బ్రిటిష్ కాలంలో 1923 కోల్కతా బాంబే ప్రెసిడెన్సీ రేడియో క్లబ్ మరియు ఇతర రేడియో క్లబ్ల కార్యక్రమాల్లో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. 1927 జూలై 23 నాటి ఒప్పందం ప్రకారం ప్రైవేట్ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ రెండు రేడియో స్టేషన్లు నిర్వహించడానికి అధికారం పొందింది. 1927 జూలై 23 ప్రారంభమైన ముంబై స్టేషన్ మరియు 1927 ఆగస్టు 26 ప్రారంభమైన కోల్కతా స్టేషన్. ఈ సంస్థ 1930 మార్చి 1 లిక్విడేషన్లోకి వెళ్ళింది. ప్రభుత్వం ప్రసార సౌకర్యాలను స్వాధీనం చేసుకుని 1 ఏప్రిల్ 1930 ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ప్రారంభించింది. ప్రారంభంలో 2 పాటు ప్రయోగాత్మకంగా ప్రాతిపదికన ఇది మే 1932 శాశ్వత సేవగా మారింది. తర్వాత 1936 జూన్ 8 ఆల్ ఇండియా రేడియోగా పేరు మార్చబడింది. ఇవ్వండి, ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలను విన్నారు. కార్యక్రమంలో మరికొన్ని ప్రకటనలు వింటారు.
0: జిఆర్పి జ్వెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్వెల్లర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు వింటారు. చరిత్రలో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి చరిత్రలో ఈరోజు కార్యక్రమంలో చరిత్రలో కొన్ని విశేషాలను తెలుసుకుందాం. ఈరోజు అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్. ఇది నేపాల్లో ఉంది. దీని శిఖరం సముద్ర మట్టానికి దాదాపు 8848 మీటర్ల ఎత్తులో ఉంది. దీన్ని అధిరోహించడం చాలా కష్టంతో కూడుకున్న పని. అక్కడి వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణం. 1841లో సర్ జార్జ్ ఎవరెస్ట్ నేతృత్వంలోని బ్రిటిష్ సర్వే బృందం దీన్ని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతంగా గుర్తించింది. 1865న ఆయన పేరు మీదుగానే దీనికి మౌంట్ ఎవరెస్ట్ అని నామకరణం చేశారు. ఎవరెస్ట్ను టిబెట్లో చోమోలుగ్మా, నేపాల్లో సాగరమాత అని పిలుస్తారు. 1953 మే 29న సర్ ఎడ్మండ్ హిల్లరీ టెన్జింగ్ నార్గే మొదటిసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. తర్వాత ఎంతోమంది దాన్ని ఎక్కేలా మార్గదర్శనం చేశారు. ఈ పర్వతాన్ని ఎక్కడానికి వారు చూపిన ధైర్య సాహసాలు, ఓర్పును స్మరించే ఉద్దేశంతో ఏటా ఈ రోజున అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవంగా జరుపుకోవాలని నేపాల్ ప్రభుత్వం 2008లో తీర్మానించింది. అప్పటి నుండి ఏటా దీన్ని నిర్వహిస్తున్నాం. ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కిన మొదటి భారతీయుడు లెఫ్టినెంట్ కల్నల్ అవతార్ ఎస్ చీమా. 1975లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళ జపాన్కు చెందిన జింకో తైబి గుర్తింపు పొందారు. నేపాల్ షెర్పా గైడ్ కామిరేటా ఎవరెస్ట్ను 31 సార్లు అధిరోహించారు. అలాగే ఈరోజు భారతీయ పత్రికా రంగ పితామహుడు రామానంద ఛటర్జీ గారి జయంతి నేడు. రామానంద ఛటర్జీ 1865 మే 29న పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాలో జన్మించారు. కోల్కతా విశ్వవిద్యాలయం నుండి ఆయన ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే ఆయనకు సమాజ సేవ, దేశభక్తి భావాలు మెండుగా ఉండేవి. ఆయన బ్రహ్మ సమాజం యొక్క సిద్ధాంతాలను ఆకర్షితులై అందులో చురుగ్గా పాల్గొన్నారు. అలహాబాద్లోని కాయస్థా పాఠశాలలో ప్రిన్సిపల్గా కొంతకాలం సేవలందించారు. అయితే పత్రికా రంగం ద్వారా దేశసేవ చేయాలనే బలమైన సంకల్పంతో 1901లో ఆయన ప్రవాసీ అనే బెంగాలీ మాసపత్రికను ప్రారంభించారు. ఈ పత్రిక బెంగాలీ సాహిత్యం మరియు సంస్కృతులలో ఒక విప్లవాత్మక మార్పును తెచ్చింది. 1907లో ఆయన ప్రతిష్టాత్మకమైన ద మోడర్న్ రివ్యూ అనే ఆంగ్ల మాసపత్రికను ప్రారంభించారు. ఈ పత్రిక భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఎన్నో గుర్తింపు పొందింది. ఈ పత్రిక ద్వారా దేశ విదేశాల్లోని రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై లోతైన విశ్లేషణలు అందించేవారు. రవీంద్రనాథ్ ట్యాగూర్ గారు రాసిన అనేక రచనలు, కవితలు మొదటగా ఈ పత్రికలోనే ప్రచురించబడ్డాయి. భారతీయ సంప్రదాయ చిత్రకళను ప్రపంచ

0: రాష్ట్రానికి పరిచయం చేయడానికి ఆయన పత్రికను ఒక వేదికగా చేసుకున్నారు. భారత స్వాతంత్ర ఉద్యమానికి మరియు జాతీయత భావానికి బలమైన మద్దతునిచ్చాయి. నిర్భయంగా నిజాయితీగా జర్నలిజం చేయడం ఆయన ప్రత్యేకత. భారతదేశపు మేధో సంపత్తిని, సంస్కృతిని ప్రపంచ స్థాయికి చేర్చిన ఘనత ఆయనది. ఆయన దాదాపు 4 దశాబ్దాల పాటు పత్రికా రంగానికి అమూల్యమైన సేవలందించారు. ఆధునిక భారతీయ జర్నలిజంకి మార్గదర్శకుడిగా, భారతీయ పత్రికా రంగ పితామహుడిగా ప్రసిద్ధి చెందిన ఆయన 1943 సెప్టెంబర్ 30న పరమపదించారు. అలాగే భారతదేశ పూర్వపు ప్రధానమంత్రి చరణ్ సింగ్ గారి వర్ధంతి నేడు. శ్రీ చరణ్ సింగ్ గారు 1902 డిసెంబర్లో ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లా నూర్పూర్ గ్రామంలో జన్మించారు. 1925లో ఆగ్రా విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1937లో చప్రావలి నుండి ఉత్తరప్రదేశ్ శాసనసభకు తొలిసారిగా ఎన్నికయ్యారు. 1946లో రెవెన్యూ, వైద్య మరియు ప్రజారోగ్యం, న్యాయం, సమాచారం మొదలైన వివిధ శాఖలలో పనిచేశారు. 1951లో న్యాయ మరియు సమాచార శాఖలుగా పనిచేశారు. ఆయన ఉత్తరప్రదేశ్లో భూ సంస్కరణల ప్రధాన రూపశిల్పి. గ్రామీణ రుణగ్రస్తులకు గొప్ప ఉపశమనం కలిగించిన 1939 రుణ విమోచన బిల్లు రూపకల్పన మరియు ఖరారు చేయడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రవ్యాప్తంగా భూ కమతాల పరిమితిని ఏకరీతిగా చేయడానికి, దాన్ని తగ్గించే లక్ష్యంతో రూపుదిద్దుకున్న 1960 భూ కమతాల చట్టాన్ని తీసుకురావడంతో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన జమీందారీ నిర్మూలన, సహకార వ్యవసాయం ఒక విశ్లేషణ, భారతదేశ పేదరికం మరియు దాని పరిష్కారం, రైతుల యాజమాన్యం, కార్మికుల భూమి వంటి అనేక పుస్తకాలు మరియు కరపత్రాలను రచించారు. 1987 మే 29న చరణ్ సింగ్ గారు పరమపదించారు. వ్యవసాయ రంగం రైతుల గురించి ఎంతగానో ఆలోచించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన చరణ్ సింగ్ గారి సేవలకు గుర్తుగా ప్రతి ఏడాది డిసెంబర్ 23న ఆయన జన్మదినోత్సవాన్ని జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటాం. ఆయనకు మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. ఇవండి చరిత్రలో ఈరోజు జరిగిన కొన్ని విశేషాలు. కార్యక్రమంలో మరికొన్ని ప్రకటనలు విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రభాత రేఖలు కార్యక్రమంలో చివరగా శతవసంత సాహితీ మంజీరాలలో పానుగంటివారి సాక్షి వ్యాసాలు గురించి పింగళి వెంకట కృష్ణారావు గారి ప్రసంగ వ్యాసం, చదివిన వారు శ్రీమతి పి. పద్మజ.
4: ఆధునిక ఆంధ్ర సాహిత్య నిర్మాతలలో పానుగంటి లక్ష్మీ నరసింహారావు పంతులు గారు సుప్రసిద్ధులు. హాస్యరచనలో సిద్ధహస్తులు. పానుగంటివారు పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేవి సాక్షి వ్యాసాలు. వాస్తవానికి వారి రచనల్లో ఈ వ్యాసాలు ఒక భాగం మాత్రమే. పానుగంటివారు ప్రథమంగా నాటకకర్తలు. వీరు సుమారు 30 నాటకాలు రచించారు. అందులో పౌరాణిక, రాజకీయ, సాంఘిక నాటకాలున్నాయి. సారంగధర, విప్రనారాయణ, రాధాకృష్ణ మొదలైన నాటకాలు ఎంతో ప్రజాదరణ కూడా పొందాయి. శిల్పం

లో సంభాషణాచాతుర్యంలో రసధ్వని అలంకారాలలో ఈ నాటకాలు ఉన్నత స్థాయికి చెందినవి. వీరి దృష్టిలో సాక్షి వ్యాసాల కంటే నాటకాలే గొప్పవి. కానీ సాక్షి వ్యాసాలకే ప్రజాదరణ మెండుగా లభించింది. ఆధునిక కాలంలో సామాన్య పాఠకుల సంఖ్య పెరగడం, వ్యాసాలు వాచ్యంగా చమత్కారంగా వివరణాత్మకంగా ఉండడం, ఆంధ్రపత్రికలో ప్రచురింపబడడం ఈ బహుళ జనాదరణకు హేతువులు కావచ్చు. విష్ణునామమాలాస్తోత్రం, కథాలహరి, హాస్యవల్లరి మరికొన్ని వ్యాసాలు వీరు రచించారు. ఇంత విస్తృతమైన సాహిత్యం సృష్టించిన వారిని వేళ్ల మీద లెక్కించవచ్చు. పానుగంటివారు 1865 ఫిబ్రవరి 11 రాజమండ్రి తాలూకా సీతానగరంలో జన్మించారు. వీరు పెద్దాపురం హైస్కూల్లో ఉపాధ్యాయులుగా తమ ఉద్యోగ జీవితం ప్రారంభించారు. తరువాత లక్ష్మీనరసాపురం ఎస్టేట్ జమీందారిని చెల్లాయమ్మారావు గారి దగ్గర దివాను పదవి నిర్వహించారు. తదనంతర కాలంలో అనెగొందె, ఉర్లాము సంస్థానాల్లో కూడా దివానుగా ఉన్నారు. ఆ తర్వాత పిఠాపురం రాజా శ్రీ రావు వెంకటకుమార మహీపతి సూర్యారావు బహుద్దూర్ వారి ఆస్థాన కవిగా బహుకాలం గౌరవం పొందారు. ప్రజాజీవితంతో వీరికున్న ఈ విశేష అనుబంధం వారి రచనల్లో ప్రతిబింబించింది. నర్మదాపు కుత్సీయం నాటకం రచించినప్పుడు ఆంధ్ర కాళిదాసని, సాక్షి వ్యాసాలు వ్రాసిన తర్వాత ఆంధ్ర ఎడిసనని సాహిత్యలోకం వీరిని ప్రశంసించింది. సప్తతి పూర్తి ఉత్సవంలో వీరు కవిశేఖరులుగా కీర్తింపబడ్డారు. విశేషంగా పద్యకావ్యాలు రాయకపోయినా వీరు కవిశేఖరులే. కావ్యేషు నాటకం రమ్యం అనే కథ ఆర్యోక్తి, బహునాటకకర్త, కవిత వచన రచనాధురంధరులైన వీరికి ఆ బిరుదెంతో తగి ఉన్నది. పానుగంటివారికి వచన రచనలన్నా చాలా ఇష్టం. పద్యం కన్నా గద్యం తక్కువనే అభిప్రాయం తప్పని, రకరకాల శాస్త్రాలు విస్తరిల్లుతున్న ఈ రోజుల్లో వచన గ్రంథాలు ఆవశ్యకమని, విశేషంగా వచన రచనలు వెలువడితే గాని మన సాహిత్యం సుసంపన్నం కాదని వీరు అభిప్రాయపడ్డారు. ఇతర భాషల్లోలాగా వివిధమైన వచన శైలి రీతుల్ని మన భాషలో నిర్మించాలని వీరు తాపత్రయపడ్డారు. సాక్షి రచనలో అనేక వచన రచనా రీతుల్ని పండించారు. సాక్షి వ్యాసాలు హాస్యరస ప్రధానమైన ప్రహసనాలు కావు, ఇతర విధాలైన హాస్య రచనలు కూడా కావు. ఆంగ్ల సాహిత్యంలోని సెటైర్సు పోలిన వ్యంగ్య రచనలు, అధిక్షేప వచన కావ్యాలు ఎక్కువ భాగం ఉపన్యాసాల రూపంలో ఉన్నాయి కాబట్టి వీటిని ఉపన్యాస వ్యాసాలు అంటే బాగుంటుంది. పానుగంటివారి సాక్షి వ్యాసాల రచన 1913 ప్రారంభమైంది. అవి వారి అల్లుడు ద్రోణంరాజు వెంకటరమణారావు గారి చేత 1905 ప్రారంభింపబడ్డ సువర్ణలేఖ పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఇవి సుమారు 28 వ్యాసాలు. తరువాత రచనకు అంతరాయం కలిగింది. మరలా 1920 సెప్టెంబర్ నుండి 2 పాటు ఆంధ్రపత్రిక సారస్వతానుబంధంలో వారం వారం ప్రచురింపబడ్డాయి. ఇవి 82 వ్యాసాలు. 1922 సెప్టెంబర్ నుండి మళ్లీ విరామం. తిరిగి 1927 సెప్టెంబర్లో ప్రారంభమయ్యాయి. ఈసారి కూడా ఆంధ్రపత్రికలోనే 10 వ్యాసాలు మాత్రం వెలువడ్డాయి. 1928 మార్చిలో ఆగిపోయిన రచన 1933 మార్చిలో పునఃప్రారంభమై 20 వ్యాసాలు వెలువడ్డాయి. తరువాత మరి సాక్షి జాడలేదు. పానుగంటివారి సాహిత్యంపైన విశేషమైన కృషి చేసి పరిశోధనా గ్రంథం వెలువరించిన డాక్టర్ ముదిగొండ వీరభద్రశాస్త్రి గారు ఈ వ్యాసాలు 140 వక్కాణించారు. పానుగంటివారిని గురించి ఎన్నో విషయాలు చెప్పిన వారి కృషి శ్లాఘనీయం. సాక్షి వ్యాసాలను మొదట ముద్రింపించిన వారు పిఠాపురం రాజావారు. తరువాత వావిళ్లవారు వాటిని 6 ముద్రించారు. ఇటీవల అభినందన పబ్లిషర్స్ విజయవాడవారు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి వ్యావహారిక భాషా పరిచయ వాక్యాలతో 3 ముద్రించారు. వీటికి ముందు మాట వ్రాస్తూ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు సాక్షి వ్యాసాలను తెలుగువారే బృహత్ సంహితగా కొనియాడారు. అయితే ప్రస్తుతం సాక్షి వ్యాసాల సంఖ్య 148 కనిపిస్తున్నది. పత్రికకు సాక్షి పునరుద్ధరణ నిమిత్తం రాసిన లేఖలను కూడా వ్యాసాలు

పరిగణించటం వలన, వివిధ సందర్భాల్లో పానుగంటివారు స్వయంగా చేసిన ఉపన్యాసాలను కలపడం వలన ఆ సంఖ్య 140 నుండి 148కి పెరిగింది. ఆంగ్ల సాహిత్యంలో మంచి పాండిత్యమున్న పానుగంటివారికి ఎడిసన్, రిచర్డ్ స్టీలు అనేవారు వ్రాసిన స్పెక్టేటర్ వ్యాసాలు సాక్షి వ్యాసాల రచనకు ప్రేరణ కలిగించాయి. స్పెక్టేటర్ కల్పిత వ్యక్తి. అతడు స్పెక్టేటర్ క్లబ్ ఏర్పాటు చేసి సమాజంలోని లోపాల్ని వ్యంగ్య ధోరణిలో విమర్శించాడు. పానుగంటివారి సాక్షి కూడా కల్పిత వ్యక్తే. ఇతడు సాక్షి సంఘం ఏర్పాటు చేసి సంఘంలోని లోపాలను ఎత్తిచూపాడు. 1913లో సాక్షి సంఘం ఏర్పడ్డది. దీనిలో సభ్యులు 5 సాక్షి, జంఘాల శాస్త్రి, కాలాచార్యులు, వాణీదాసుడు, బొర్రయ్యశెట్టి. సాక్షి సంఘ నిర్మాణం అనే వ్యాసంలో సంఘ నిర్మాణ ఉద్దేశ్యం, సభ్యుల స్వరూప స్వభావాలు వివరింపబడ్డాయి. సంఘంలో జరిగే అనేక నేరాలకు రాజకీయ దండన ఒకటే సరిపోదు. చాలామంది దాన్నుండి డబ్బుతోనో తెలివితేటలతోనో తప్పించుకుంటారు. సమాజంలో రాజకీయ దండన విధించటానికి వీలులేని అనేక రుగ్మతలుంటాయి. వాటిని విమర్శించటం, ఆక్షేపించటం, ఆయా వ్యక్తులకు జ్ఞానం కలిగేటట్లు ప్రయత్నించటం సాక్షి సంఘం తమ బాధ్యతగా పెట్టుకున్నది. వీరు కొన్ని నియమాలు కూడా పెట్టుకున్నారు. రాజకీయ విషయాలు ముచ్చటించకూడదు. తప్పులనే గాని ఆ మనుష్యులను నిందించకూడదు. వాదనలో సంఘ సభ్యులు పరస్పరం దూషించుకోకూడదు. చేయి చేయి కలుపుకోకూడదు. కలుపుకోవడం అనివార్యమైతే న్యాయ సభలకెక్కకూడదు. ఇంతవరకు బాగానే ఉన్నాయి. మరో నిబంధన చూడండి. సభ జరుగుతున్నంతసేపు మత్తుద్రవ్యములను ముక్కు నుండి గాని నోటి నుండి గాని లోనికి చప్పుడగునటుల పోనీయరాదు. ఇక్కడే ఉన్నది పానుగంటివారి వ్యంగ్యం. కొందరు సభల్లో బుర్రుమని గుండెలదిరే చప్పుడు చేస్తూ ముక్కుపొడం పీలుస్తూ ఉంటారు. మరికొందరు మహానుభావులు చిటికలు వేస్తూ హాహాకారాలు చేస్తూ సిగరెట్టు కాలుస్తుంటారు. అలాంటి వారికి పానుగంటివారంటించిన చురక ఇది. ఈ సంఘంలో సాక్షి పానుగంటివారే. ఇతర సభ్యులలో హాస్యానికి కావలసిన లక్షణాలన్నీ ఉన్నాయి. జంగాల శాస్త్రి వాచాలత్వం, కాలాచార్యుడి వికృత రూపం, వాణీదాసు అసూయ, గుమ్మం పట్టని బొర్రయ్యశెట్టి ఆకారం, పైగా తామర, ఇలా ఈ పాత్రలను సృష్టించి వ్యాసాల్లోని హాస్యరస ప్రాధాన్యాన్ని రచయిత సూచించాడు. బొర్రయ్యశెట్టి మరణం తర్వాత ఆ స్థానంలో సి బాలనాగమ్మ అనే ఆమెను సభ్యురాలిగా చేర్చుకున్నారు. ఆమె నామమాత్రపు సభ్యురాలే. మొదట్లో సాక్షి ఆధిక్యం గోచరించినా క్రమక్రమంగా సాక్షి ప్రతినిధిగా జంగాల శాస్త్రి ఎదిగాడు. పానుగంటివారు సహజ సంభాషణ చతురులు. తాను నవ్వకుండా ఇతరులను నవ్వించేవారట. ఇదే ఉత్తమమైన హాస్యం. భమిడిపాటి కామేశ్వరరావు గారన్నట్లు తాను నవ్వుతూ హాస్య ప్రసంగం చేసేవాడు, తింటూ వడ్డించేవాడిలాంటివాడు. సప్తతి పూర్తి ఉత్సవంలో మిత్రులు పానుగంటివారికి ఏవో బహుమతులిచ్చారట. అప్పుడు వారు, ఒక మతి ఉండి అది సరిగా వినకుండినా బాధపడు, నాకు బహుమతులిచ్చి ఏల బాధింతురు అన్నారట. పానుగంటివారు గ్రాంధిక భాషావాదులు. వ్యవహారిక భాషకు దగ్గరగా ఉన్న గ్రాంధికమది. ఆ శైలి హిమశిఖర జలపాతం. చిత్రాతిచిత్రంగా భావానికి తగ్గట్లు ఒకచోట ఉరకలు వేస్తూ ఒకచోట గంభీరంగా నడుస్తూ పఠితలను ఆకట్టుకుంటుంది. అది కొబ్బరి కలకండ ముక్కల సమాహారం. వ్యాసాలలో శాఖా సంక్రమణం ఎక్కువ. అధిక్షేపణలు, ఎత్తిపొడుపులు, వ్యంగ్యోక్తులు, కోకొల్లలు. అప్పుడప్పుడు పదునెక్కువై అవి గాయాలు కూడా చేస్తుంటాయి. ఈ వ్యాసాలు సంఘానికి ప్రతిరూపాలు. ఇందులో కొన్ని కథలు, కొన్ని లేఖలు, మరికొన్ని ఉపన్యాసాలు మన సంస్కృతి, నాగరికత, విదేశీయ వ్యామోహం, అవినీతి, సంస్కరణ, మూఢాచారాలు, స్త్రీల సమస్యలు, ఒకటేమిటి, అన్ని సామాజిక విషయాలు ఈ వ్యాసాలలో చోటు చేసుకున్నాయి. సాక్షి వ్యాసాలలో మచ్చుకు 1-2 విషయాలు చూద్దాం. పంతులుగారికి స్వభాషాభిమానం ఎక్కువ. పరాయి భాషలు నేర్చుకోనడం జ్ఞానాభివృద్ధిగే కాని మాతృభాషను మరిచిపోవడానికి కాదు. స్వభాష అనే వ్యాసంలో ఆంధ్ర బాలక సంఘంలో ఉపన్యసించటానికి వచ్చిన ఒక తెలుగువాడు తనకు తెలుగు రాదని ఆంగ్లంలో మాట్లాడతానని చెప్పాడు. ఆ సందర్భంలో

0: జంగాల శాస్త్రి నోటి నుండి పానుగంటివారు పలికించిన మాటలు చూడండి. మ్యావుమని అరవలేని పిల్లి ఎచటనైనా ఉండునా? ఆంధ్రదేశమున పుట్టిన పక్షులైనా అనవరత శ్రవణమున ఆంధ్రమున మాట్లాడుచుండగా ఆంధ్ర మాతాపితలకు పుట్టినవాడే ఆంధ్రమును మాటలాడలేకుండునా? ఇక్కడి చమత్కారం చూడండి. పక్షి వెధవ అనేది నీచమైన తిట్టు. తెలుగురాని ఆ పెద్ద మనిషిని అంతకంటే నీచుడుగా చిత్రించారన్నమాట పానుగంటివారు. భూతవైద్యం అనే వ్యాసం దయ్యాలు భూతాల పేర్లు చెప్పి జనాన్ని మోసం చేసేవారిపై చక్కని సెటైరు. జంగాల శాస్త్రి తన గురువైన భూతవైద్యుణ్ణి గురించి ఒక భార్యనంటకట్టుకొని లొడితెడు సంసారములో గుడుగుడుగుంజములాడుటకిష్టపడక బ్రహ్మచారి అయి లోకము మీద విరుచుకుపడి తెగిపడ ఉపకారము చేయుచున్నాడు అంటాడు ఆయన. ఒక ముద్దుగుమ్మకు పట్టిన పిశాచాన్ని వదిలించటానికి దానింటికి పోయి ఆ తంత్రంలో నిమగ్నమై ఉండగా ఆ పిశాచం దాని భర్త రూపంలో వచ్చి కాలుతున్న ఇస్త్రీ పెట్టె వీపుపై పెట్టిందట. ఇలాంటి వ్యంగ్య కథా కథనాలెన్నో సాక్షి వ్యాసాల్లో ఉన్నాయి. పానుగంటివారి విమర్శలు కొన్ని చాలా ఘాటుగా ఉంటాయి. కొందరు కాశీలో ఏదో కాయో పండో వదిలిపెట్టి మహాత్ములైనట్టు భావిస్తారు. కానీ ఏ ఒక్క అవలక్షణం వదులుకోరు. కాయగూరలను కాశీలో వదులుట అనే వ్యాసం చూడండి. ఒక సంతర్పణలో భోజనం చేస్తున్న జంగాల శాస్త్రి పక్కన ఒక బ్రహ్మచారి కూర్చున్నాడు. వాడు జంగాల శాస్త్రితో తన ప్రేయసి పరమయోగ్యురాలని, ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుల దయవల్ల గర్భవతి అయిందని, ఏవిళ్లు ఎక్కువగా ఉన్నాయని ఏదో వాగుతున్నాడు. ఈ లోపల వడ్డనవాడు అతని విస్తరిలో పులుసుపోశాడు. ఉగ్రుడై ఆ బ్రహ్మచారి వాణ్ణి చడామడా తిట్టాడు. ఇంతకు కారణమేమిటంటే అతడు కాశీలో వదిలిపెట్టిన బెండకాయ ముక్క పులుసులో వచ్చిందట. అక్కడ పానుగంటివారి వ్యాఖ్య చూడండి. బెండకాయ పులుసు చేతనంట దగదుగాని పింజారి దాని మోవినంట దగును కాబోలు. కాయశుద్ధి చిత్తశుద్ధి ఆత్మశుద్ధి ఇచ్చినది శాఖ పరిత్యాగమే కాని వ్యభిచార పరిత్యాగము కాదు కావోలు. ఈ ఉదాహరణలు మిఠాయి మచ్చు మాత్రమే. తరువాత కొందరైనా అచ్చుకుంటారని ఆశిద్దాం. ఒక చిన్న విషయాన్ని చిలవలు పలవలుగా పెంచి వ్రాయడం పానుగంటివారి లక్షణం. విశ్వనాథవారి నవలా రచనలో ఈ పోకడ కొంత కనిపిస్తుంది. ఒక సాక్షి వ్యాసాల ప్రేరణతో వచ్చినవి వదరుబోతు వ్యాసాలు. రచయితలు తమ పేర్లు గోప్యంగా ఉంచారు. ఒక పప్పూరి రామాచార్యులు పేరు వినపడుతున్నది. తాము ప్రసిద్ధులు కానందువల్ల పాఠకులు నిరాధరిస్తారనే శంకో స్వార్థరాహిత్యమో కారణం కావచ్చు. 1917 నుండి అనంతపురంలో పక్షానికొకసారి ఇవి ప్రచురింపబడ్డాయి. మొత్తం వ్యాసాలు 50 కాగా 22 మాత్రం లభించి 1932 పుస్తక రూపం ధరించాయి. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారు దానికి పీఠిక వ్రాశారు. 1920 ఆంధ్రపత్రికలో పడ్డదాకా సాక్షి వ్యాసాలు ప్రాచుర్యం పొందలేదని, వాటిని వదరుబోతు వ్యాసకర్తలు చూడలేదని, ఎడిసనే వీరికి ప్రేరణని రాళ్లపల్లివారి అభిప్రాయం. సాక్షి రచనలో ఉన్న వేగం పదును వీటిలో లేవు. వదరుబోతు వ్యాసాలు ధ్వని ప్రధానంగా సున్నితంగా ఉంటాయి. ఇవి అంత ప్రజాదరణ పొందలేదు. పానుగంటివారి జీవిత చరమదశ చాలా దుర్భరంగా గడిచింది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పిఠాపురం రాజావారికి వీరిపై ఎందుకో అనుగ్రహం తప్పింది. మామూలుగా ఇచ్చే గౌరవ వేతనం 116 రూపాయలు ఆగిపోయాయి. ఆ మహాకవి దుస్థితి ఏమిటో ఎర్రమిల్లి లక్ష్మీనారాయణ గారు ఆంధ్రపత్రికలో ప్రకటించిన లేఖలోని పానుగంటివారి మాటలే చెబుతాయి. నాకెవరూ దానధర్మము చేయనక్కరలేదు. తగ్గింపు ధరలకు 50 సెట్ల పుస్తకాలు 50 మంది కొని నా మానుషమును కాపాడినను, నాకు సివిలు ఖైదు తప్పును. మరొకసారి ఈ దేశంలో కవితాశ్రీనాథునికి ఈ దుస్థితి పట్టింది. వీరు 1940 అక్టోబర్ 7 స్వర్గస్థులైనారు. ఆధునిక వచన రచనకు మార్గదర్శకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీ పానుగంటివారు చిరస్మరణీయులు.
1: ఇంతవరకు శతవసంత సాహితీ మంజీరాలులో పానుగంటివారి సాక్షి వ్యాసాలు గురించి పింగళి వెంకటకృష్ణారావు గారి ప్రసంగ వ్యాసం విన్నారు. చదివినవారు శ్రీమతి పి. పద్మజ. ప్రభాతరేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఇంతవరకు ప్రభాతరేఖలు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రం కోసం చక్రిగారు పాడిన పాటకు సంగీతం చక్రి, రచన చంద్రబోస్.

0: భారతీయ సంస్కృతికి ప్రతిధ్వనిగా, తెలుగు భాషా వైభవానికి వేదికగా తరతరాల మనసులను తాకిన మధుర స్వరం, అది మన ఆకాశవాణి.
1: సంగీతం, సాహిత్యం, సంప్రదాయం, సమాచారం 90 వసంతాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిన ఆకాశవాణి ఘనప్రస్థానానికి వందనం.
0: ఆకాశవాణి 90 వసంతాలు ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో మీరు కూడా భాగస్వాములు కండి.
1: వింటుండండి మీ ఆకాశవాణి.
2: నూట 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత పాట జయలవకుశ చిత్రం కోసం హేమచంద్ర పడిన ఈ పాటకు సంగీతం దేవిశ్రీప్రసాద్, రచన చంద్రబోస్.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఈమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772426605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: GRP జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. GRP జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: నూట 3.2, 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత పాట అంచి చిత్రం కోసం శంకర్ మహాదేవన్ కల్పన పాడిన ఈ పాటకు సంగీతం మణిశర్మ, రచన సీతారామ శాస్త్రి.
6: చిక్కుపుక్కు పోరి, చిక్కుపుక్కు పోరి.

103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట మహాత్మా చిత్రం కోసం కాసల్యశ్యాం పాడిన ఈ పాటకు సంగీతం విజయ్ ఆంటోనీ, రచన సీతారామ శాస్త్రి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఉదయరాగం చిత్రగీతల కార్యక్రమంలో చివరగా జల్సా చిత్రం కోసం కేకే పాడిన ఈ పాటకు సంగీతం దేవిశ్రీప్రసాద్, రచన సీతారామ శాస్త్రి.

ఇంతవరకు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: Transport examination material, reports the Tribune. In its editorial piece titled Death Blow to Online Gaming, the Asian Age welcomes the Supreme Court's decision upholding GST on the full amount deposited by online gaming participants, seeing it as a strong step to curb betting and its damaging social consequences. The paper argues that the distinction between skill-based and chance-based betting is too blurred to be meaningful in practice and says the ruling could severely hit the industry. At the same time, it notes that retrospective taxation, though legally upheld, creates uncertainty for business. Dailies have paid tributes to poet Bashir Badr, who died yesterday. Bashir Badr, master Urdu poet of love and melancholy, passes away, headlines the Times of India. In the next 5 years, the Earth is likely to surge again and again past the international climate threshold set as safe, according to new United Nations climate projections, reports the Statesman. And finally, in a landmark development for wildlife conservation in Himachal Pradesh, forest officials in Chamba have captured the first ever video evidence of brown bear in Siabehi World Life Sanctuary, reports the Tribune. And with that, it's back to you, Sunil.
1: Thank you, Renu. And now, before we end the bulletin, the headlines once again. Home Minister Amit Shah says Centre's high-level committee on artificial demographic changes to also assess requirements of law to tackle the issue. National Security Advisor Ajit Doval calls for decisive action against terrorism, says there cannot be double standards in fight against the menace. BJP appoints party presidents for Punjab, Haryana, Delhi and Tripura. Air India extends suspension of its flights to Israel till July end. Amid continued geopolitical uncertainties in West Asia, and in IPL cricket, Rajasthan Royals to take on Gujarat Titans in all important qualifier 2 in New Chandigarh this evening. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలనపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు సాగుతున్న నూతన భారత నిర్మాణానికి బలమైన పునాదులు వేసి సంక్షేమం, అభివృద్ధిని సమతూకం చేస్తూ తన సమర్థవంతమైన నాయకత్వంతో ముందుకు నడిపిస్తున్న నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ విజయం తర్వాత నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిగా మే 26న ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత 2019 లోక్సభ ఎన్నికల్లో విజయంతో రెండవసారి, 2024 లోక్సభ ఎన్నికల్లో విజయంతో మూడవసారి ప్రధానమంత్రిగా మోదీ కొనసాగుతున్నారు. ఈ 12 సంవత్సరాల కాలంలో దేశం చాలా రంగాల్లో పరివర్తన సాధించింది. 2014లో నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు భారత్ అవినీతి, ఆర్థిక మందగమనం వంటి సమస్యలతో సతమతమవుతోంది. అయితే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు చోటు చేసుకుంది. ప్రధానమంత్రి తొలిసారి ప్రజా సంక్షేమ మార్గంలోకి అడుగుపెట్టినప్పుడు భారతదేశం ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. 12 ఏళ్ల తర్వాత భారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దేశ స్థూల దేశీయోత్పత్తి జీడీపీ 2.1 ట్రిలియన్ డాలర్ల నుంచి 4.18 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ సుదీర్ఘ పాలనలో దేశ సమగ్ర అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దశాబ్దానికి పైగా సాగిన పాలనలో సుపరిపాలన, అభివృద్ధి దిశగా అనేక పథకాలు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం వాటిని ప్రజల వద్దకు చేర్చడంలో కృతకృత్యమైందని చెప్పాలి. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ విధానం ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా జన్ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్ ఫోన్ల అనుసంధానం ద్వారా ప్రభుత్వ పథకాలలో రాయితీలను నేరుగా పేదల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ముద్రా రుణాలు పారిశ్రామికవేత్తలకు, ముఖ్యంగా మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించాయి. ఉజ్వల యోజన గ్రామీణ మహిళలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లను అందించింది. వస్తుసేవల పన్ను జీఎస్టీ ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో భారత్ను ఏకీకృతం చేసింది. ఇటీవల ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 ద్వారా పన్ను రేట్లను మరింత హేతుబద్ధీకరించి వినియోగదారులపై భారాన్ని తగ్గించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద కుటుంబాలకు 7 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య బీమా అందిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి విప్లవాత్మక పథకాలతో దేశీయ ఉత్పత్తిని,

ఉపాధిని భారీగా పెంచారు. ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేయడానికి, దిగుమతులను తగ్గించుకోవడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పిఎల్ఐ పథకాన్ని తెచ్చారు. కోవిడ్-19 సమయంలో ప్రారంభమైన పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా దేశంలోని 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత రేషన్ అందుతోంది. రక్షణ రంగంలో స్వావలంబన ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం ఫలితంగా 2025-26లో రక్షణ రంగ ఎగుమతులు 38,424 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఇక ఈ 12 ఏళ్లలో భారతదేశం అంతరిక్ష రంగంలో ఊహించని మైలురాళ్లను అధిగమించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దశాబ్దాలుగా పరిష్కారం కాని ఎన్నో వివాదాస్పద అంశాలను అత్యంత వ్యూహాత్మకంగా శాంతియుతంగా పరిష్కరించింది. జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా ఆ ప్రాంతాన్ని దేశ ప్రధాన స్రవంతిలో కలిపింది. జమ్మూకాశ్మీర్, లడాక్లను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయటం, 3 తలాక్ రద్దు, వక్ఫ్ చట్ట సవరణలు, పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ, మహిళా రిజర్వేషన్ల చట్టం, బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాల స్థానంలో కొత్త భారతీయ న్యాయ సంహితలను ప్రవేశపెట్టడం వంటి చారిత్రాత్మక దీర్ఘకాలిక ప్రభావం చూపే రాజకీయ నిర్ణయాలను తీసుకుంది. ఆర్థికాభివృద్ధి నుంచి సామాజిక సంక్షేమం వరకు, స్వావలంబన లక్ష్యం నుంచి డిజిటల్ మార్పుల వరకు, మౌలిక వసతుల విస్తరణ నుంచి జాతీయ భద్రతా బలోపేతం వరకు ప్రతి రంగంలో దేశం వేగంగా పురోగమిస్తుందనేది యథార్థం. దేశమే ప్రథమం అనే లక్ష్యంతో నరేంద్రమోదీ నాయకత్వం భారతదేశాన్ని వికసిత భారత్ వైపు అడుగులు వేయిస్తోంది. 12 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలనపై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
8: సై బాల్,
7: నడుబొల తామరా
8: సై బాల్,
7: బొరద పుల్లా
8: సై బాల్.
9: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వరదగుడి కార్యక్రమంలో సినీ నేపథ్య గాయని ఉషా పాడిన చిత్రగీత కదంబం వింటారు. ఉషా శ్రీమతి లక్ష్మీ శ్రీ రామచంద్రమూర్తి దంపతులకు 1980 మే 29 తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్లో జన్మించారు. ఉషా ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల చదువును నాగార్జునసాగర్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం

క్షమించాలి, కేంద్రీయ విద్యాలయంలో అభ్యసించారు. హైదరాబాద్లోని ప్రసిద్ధ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి కామర్స్ గ్రాడ్యుయేషన్, హైదరాబాద్లోని షాదన్ కాలేజ్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచే సంగీతంపై మక్కువ ఉండేది ఉషకు. మొదటి గురువు వారి తల్లిదండ్రులే. నాగార్జునసాగర్లో ఉన్నప్పుడు ఆమె శ్రీమతి ఇందిరాగారి వద్ద కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ప్రాథమిక శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ సంగీత విద్వాంసురాలు శ్రీ డివి మోహన్ కృష్ణ గారి వద్ద మరిన్ని మెలుకువలు ఉన్నత స్థాయి శిక్షణను పొందారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

వరదగుడి కార్యక్రమంలో సినీ నేపథ్య గాయని ఉషా పాడిన చిత్రగీత కదంబం వింటున్నారు. ఒక ప్రముఖ సంగీత పోటీల్లో పాల్గొని మొదటి విజేతగా నిలిచారు ఉషా. ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ గారి వద్ద తొలి అవకాశాన్ని పొందింది. 1998 విడుదలైన ఇల్లాలో చిత్రంలో ఆడవాళ్లు తక్కువనేనని అనేది ఆమె మొదటి పాట. 2000 చిత్రం సినిమాలోని ఊహల పల్లకిలో అనే పాటలో ఒక్కసారిగా స్టార్ సింగర్ అయ్యారు. మనసంతా నువ్వే, ఇంద్ర, చిరుత, అతిథి, పౌరుడు, వర్షం, భద్ర, నువ్వు నేను, నువ్వు లేక నేను లేను, జయం, సంతోషం, నీ స్నేహం, అవునన్నా కాదన్నా, ఇలా తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో సుమారుగా 1000 పాటలకు పైగా పాడారు ఉషా. కార్యక్రమంలో మరొక పాట విందాం.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: వరదగుడి కార్యక్రమంలో సినీ నేపథ్య గాయని ఉషా పాడిన చిత్రగీత కదంబం వింటున్నారు. భారతదేశం, అమెరికా, సింగపూర్, యూరప్ వంటి దేశాల్లో 150కి పైగా లైవ్ కాన్సర్ట్స్లో ఆమె ప్రదర్శనలిచ్చారు. ఉషా ఇళయరాజా, ఎంఎం కీరవాణి, మణిశర్మ, చక్రి, ఆర్పి పట్నాయక్ వంటి ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి పనిచేశారు. 2003లో జరిగిన ఆఫ్రో ఏషియన్ గేమ్స్ ప్రారంభోత్సవంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి స్టేజ్ పంచుకోవడం ఆమె కెరీర్లో ఒక పెద్ద మైలురాయి. 2005 సంవత్సరంలో దేవరకొండ శ్రీకాంత్ గారిని వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత ఆమె సినిమాల్లో పాడటానికి కొంతకాలం విరామం ఇచ్చి అమెరికాలో స్థిరపడ్డారు. అమెరికాలో ఉన్న సమయంలో కూడా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, తానా అసోసియేషన్ ఆఫ్ టాలెంట్ ఏజెంట్స్, ఏటీఏ వంటి ప్రముఖ సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ సంగీతంతో అనుబంధాన్ని కొనసాగించారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: వరదగుడి కార్యక్రమంలో సినీ నేపథ్య గాయని ఉషా పాడిన చిత్రగీత కదంబం వింటున్నారు. ఇక అవార్డుల విషయానికొస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే అత్యున్నత నంది పురస్కారాన్ని 3 సార్లు గెలుచుకున్నారు ఉషా. ఇందులో 2 చలనచిత్ర రంగానికి, 1 టెలివిజన్ రంగానికి చెందింది. సినిమా ఇండస్ట్రీతో పాటు వివిధ సాంస్కృతిక సంస్థల నుండి ఆమె అనేక అవార్డులను అందుకున్నారు. 2000 సంవత్సరం, 2001, 2002 సంవత్సరంలో ఉత్తమ నేపథ్య గాయనిగా భరతముని అవార్డ్, వార్తావాహిని అవార్డ్, ఏపీ సినీ గోయర్స్ అవార్డ్, శివరంజని అవార్డ్, కళావేదిక ఆర్ట్స్ అవార్డ్, ఆలాపన అవార్డులను అందుకున్నారు. 2000 సంవత్సరంలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా భారత కల్చరల్ ఇంటిగ్రేషన్ వారిచే సన్మానం, 2001-2002 అంతర్జాతీయ స్థాయిలో తెలుగు ప్రతిభకు గుర్తింపుగా యూరోపియన్ అసోసియేషన్ అవార్డును అందుకున్నారు ఉషా. ప్రస్తుతం ఆమె తన సొంత డిజిటల్ ఛానల్లో వాయిస్ ఆఫ్ ఉషా ద్వారా ప్రైవేట్ ఆల్బమ్స్ మరియు మ్యూజిక్ వీడియోలను రూపొందిస్తున్నారు. ఈరోజు ఉషగారి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, తన స్వర మాధుర్యంతో అందరినీ అలరించాలని మనసారా కోరుకుంటుంది ఆకాశవాణి. కార్యక్రమం చివరగా

0: ఇంతవరకు వరదగుడి కార్యక్రమంలో సినీ నేపథ్య గాయని ఉషా పాడిన చిత్రగీత కదంబం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలను వింటారు. ముందుగా ప్రకటన విందాం.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పటల కార్యక్రమంలో ముందుగా మావి చిగురు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట.

హెగ్డేకు, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి, రచన సీతారామ శాస్త్రి. ఈ పాటను ప్రసారం చేయమంటూ కోరిన వారు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం వేపన్పల్లి గ్రామం నుండి కనకరాజు, శాంతమ్మ, వెంకటరమణ, ద్రాక్షాయిని, హేమావతి, ప్రభాకర్, చిట్టమ్మ, విషిక, దర్శిని, జయ, విఖ్యాత్ మరియు వేపన్పల్లి గ్రామంలోని శ్రోతలందరి కోసం అంటూ రాస్తున్నారు. మీ అందరి కోసం ఈ పాట.

0: பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சை பால்
3: ఇంత రాత్రి పూట ఎస్ఎంఎస్ కేవైసీ అప్డేట్ చేయండి లేదంటే ఖాతా బ్లాక్ అయిపోతుంది లింక్ మీద క్లిక్ చేస్తాను బ్లాక్ అయిపోతుందేమో ఆగు చెక్ చేసావా లింక్ సరైనదేనా పంపింది మీ బ్యాంకేనా కేవైసీ అప్డేట్ కోసం తెలియని లింకుని ఓపెన్ చేయడం అంటే తెలియని మనుషుల కోసం మీ ఖాతా తలుపు తెరవడం తొందరపడి ఇరుక్కోకండి మరియు నకిలీ కేవైసీ అప్డేట్ లింక్ నుంచి జాగ్రత్తగా ఉండండి ఆర్బీఐ అంటుంది
4: విషయాలు తెలుసుకోండి జాగరూకంగా ఉండండి 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలను వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట నవమన్మధుడు చిత్రం కోసం ధనుష్ సునీత సారథి పాడిన ఈ పాటకు సంగీతం అనిరుద్ధ రవిచందర్, రచన రాకేందు మౌలి. ఈ పాటను ప్రసారం చేయమంటూ కోరిన వారు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుండి గణపవరపు మల్లేశ్వరరావు, సాంబవి, జగదీశ్వర్, తమన్ మరియు వారి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం ఈ పాట.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: నూట 3.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలలో తర్వాత పాట. మొదటి సినిమా చిత్రం కోసం సోను నిగమ్ చిత్ర పాడిన ఈ పాటకు సంగీతం స్వరాజ్, రచన సీతారామ శాస్త్రి. ఈ పాటను ప్రసారం చేయమంటూ కోరిన వారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్. మీ అందరి కోసం ఈ పాట.

0: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలను వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట మయూరి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకమ్మ పాడిన ఈ పాటకు సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన వేటూరి. ఈ పాటను ప్రసారం చేయమంటూ కోరిన వారు చిగరపల్లి ఐరాల మండలం నుండి కొండూరు సాయిలీల, మహేష్ కుమార్, ఈశ్వర్ కుమార్, శ్రావణి, హృతిక్, తేజ, రిసిదర్, సిద్ధయ్య, ధనలక్ష్మమ్మ. మీ అందరి కోసం ఈ పాట.
1: తై ధి ధి తై తై ధి ధి తై తా తై ధి ధి

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలను వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట ఖడ్గం చిత్రం కోసం సుమంగలి పాడిన ఈ పాటకు సంగీతం దేవిశ్రీప్రసాద్, రచన సీతారామ శాస్త్రి. ఈ పాటను ప్రసారం చేయమంటూ కోరుతున్నవారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం సుందరయ్య నగర్ నుండి శివగాని సుధాకర్, శివరత్నమ్మ, లక్ష్మీ భవాని, వైష్ణవి, ఓబిలేసు, హంపాపురం నాగభూషణ. మీ అందరి కోసం ఈ పాట.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి

0: KIRTPTY letters @gmail.com.
1: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772246605 ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
0: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: నూట 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలను వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట దేశముదురు చిత్రం కోసం చక్రి పడిన ఈ పాటకు సంగీతం చక్రి, రచన కందికొండ. ఈ పాటను ప్రసారం చేయమంటూ కోరిన వారు అనంతపురం జిల్లా అనంతపురం రాణినగర్ గుత్తి రోడ్ నుండి బుజ్జప్పగారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగయ్య, పెద్దాంజనేయులు, మూరిన్ని రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, నందీశ్వర్, మరుట్ల కరుణాకర్, చంద్రిక. మీ అందరి కోసం ఈ పాట.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల్లో తర్వాత పాట జానీ చిత్రం కోసం రాజేష్ నందిత పాడిన ఈ పాటకు సంగీతం రమణ గోగుల, రచన సీతారామశాస్త్రి. ఈ పాటను ప్రసారం చేయమంటూ కోరుతున్న వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశీ, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజ్ నందిని, రమేష్ లోడ్, అజయ్ లోడ్, ఆదిత్య, కిరణ్, వికృత్, హనుమాన్ లోడ్, కోలపురి రాజా, స్వరూప, శివరాణి, మీ అందరి కోసం ఈ పాట.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772466 05. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలను వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట. ఇద్దరు మిత్రులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత పాడిన ఈ పాటకు సంగీతం మణిశర్మ, రచన వేటూరి. ఈ పాటను ప్రసారం చేయమంటూ కోరిన వారు ఏలూరు నుండి ఆర్ రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్. మీ అందరి కోసం ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలను

వింటున్నారు కార్యక్రమంలో తర్వాత పాట తండేల్. చిత్రం కోసం నకాష్ అజీజ్ శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాటకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను ప్రసారం చేయమంటూ కోరిన వారు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎన్ లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రచిత, దీక్షత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి. మీ అందరి కోసం ఈ పాట.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన

0: ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: ఇంతవరకు చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలను విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆన్లైన్ మోసాలు, మ్యూల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్ట్లపై ప్రత్యేక ముఖాముఖి వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. అతిథి శ్రీ కె ప్రతాప్ శివకుమార్ గారు, ఐపీఎస్.

0: ఆకాశవాణి ఆన్లైన్ మోసాలు, మెయిల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్టులు అన్న అంశంపై ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయం చేస్తున్నవారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. డిజిటల్ యుగంలో మన జీవితం చాలా సౌకర్యవంతంగా మారింది. బ్యాంకింగ్ సేవల నుంచి కొనుగోళ్ల వరకు, ప్రభుత్వ సేవల నుంచి వ్యక్తిగత లావాదేవీల వరకు చాలా విషయాలు ఇప్పుడు ఆన్లైన్లోనే జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ సౌకర్యాలతో పాటు సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు కూడా వేగంగా పెరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఇటీవలి కాలంలో ఆన్లైన్ ఫ్రాడ్స్, మెయిల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్టులు అనే పేర్లతో ప్రజలను మోసం చేసే ఘటనలు దేశవ్యాప్తంగా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది అమాయక ప్రజలు ఈ మోసాల మాటలకు భయపడి లేదా నమ్మి తమ కష్టార్జిత డబ్బును కోల్పోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రజల్లో అవగాహన పెంచడం అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో ఆన్లైన్ మోసాలు ఎలా జరుగుతూ ఉన్నాయి, మెయిల్ అకౌంట్స్ అంటే ఏమిటి, డిజిటల్ అరెస్టులు అనే పేరుతో జరుగుతూ ఉన్న మోసాలను ఎలా గుర్తించాలి, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలపై అవగాహన కల్పించుకునేందుకు ఈరోజు మనతో పాటు ఉండడం జరుగుతుంది శ్రీ కె ప్రతాప శివకిషోర్ ఐపీఎస్ గారు, ఎస్పీ ఏలూరు నుంచి. సో సార్తో మనం మాట్లాడి ఈ యొక్క ఆన్లైన్ మోసాలు, మెయిల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్టులు అనే అంశంపై పూర్తి సమాచారాన్ని మనం విందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్తే. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్
0: అస్. సార్ కార్యక్రమంలో ముందుగా డిజిటల్ యుగంలో మన లైఫ్ అంతా కూడా చాలా సౌకర్యవంతంగా మారిపోయింది సార్, అండ్ ఇదే సమయంలో సైబర్ మోసాలు కూడా మనకి రోజు రోజుకు పెరుగుతున్నాయి. సార్ మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆన్లైన్ ఫ్రాడ్స్ పరిస్థితి ఎలా ఉందంటారు?
1: టెక్నాలజీ అనేది ఎప్పుడు కూడా రెండు వైపులా పదున్న కత్తి లాంటిది. మంచితో పాటు చెడు కూడా చాలా విస్తృతంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా మన దేశంలో చూసుకుంటే టెక్నాలజీని చాలా విరివిగా అడాప్ట్ చేసుకుంటాం. చదువున్నా రాకపోయినా ప్రతి దగ్గర ఇప్పుడు యూపీఐ నడుస్తుంది. అవి చూడడానికి చాలా అందంగా కూడా ఉంటాయి. అంటే చాలా మంచి ట్రాన్స్ఫార్మేషన్ కూడా నడిచింది. ఒక కూరగాయల బండి దగ్గర నుంచి పెద్ద పెద్ద కంప్యూటర్ షాప్స్ వరకు కూడా మనకి యూపీఐ వ్యాపించింది ఇప్పుడు. అట్ ద సేమ్ టైం అదే టెక్నాలజీని యూజ్ చేసుకుని జీవితాలు ఎలా బాగుపడుతున్నాయో అట్లాంటి జీవితాలు కూడా అన్యాయం అవుతున్నాయి. ఎందుకంటే ఈ సైబర్ నేరగాళ్ళు, ఈ తెలిసి తెలియక ఈ టెక్నాలజీని వాడుతున్న వాళ్ళ అపోహల్ని, వాళ్ళ భయాల్ని, వాళ్ళ ఆశల్ని యూజ్ చేసుకుని ఆ యూపీఐ లోంటి ఫేక్ యూపీఐ కార్డులు క్రియేట్ చేయడం. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చిన్న కిరాణా షాప్ యూపీఐ ద్వారా చెల్లింపులు తీసుకుంటాడు. వీడు ఒక ఫేక్ యూపీఐ యాప్ తయారు చేస్తాడు. పేమెంట్ జరిగినట్లు అది ఒక టిక్ మార్క్ చూపిస్తుంది. యాక్చువల్ పేమెంట్ క్రెడిట్ కాదు. అది చూపించేసి నేను పేమెంట్ చేసేసానని అక్కడి నుంచి వాక్అవుట్ చేస్తాడు. అట్లాంటి చాలా సింపుల్ మోసాల దగ్గర నుంచి చాలా పెద్ద మోసాలు, అంటే ఒక అప్లికేషన్ ఫైల్ మన దగ్గర వస్తుంది, అది ఎస్బీఐ యోనో యాప్ అని, మీ అకౌంట్ బ్లాక్ కాకుండా ఇది అప్డేట్ చేసుకోవాలని. అది చాలా మంది ఇల్లిటరేట్ కవి తెలియక అకౌంట్ బ్లాక్ అయిపోతుందన్న భయంతో గానీ, లేకపోతే ఫ్రెండ్స్ ఎవరో ఫార్వర్డ్ చేస్తే దాంట్లో ఏదో త్వరగా రివార్డ్ వస్తుందన్న ఆశతో కావచ్చు, భయంతో కావచ్చు, అవి ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల వాళ్ళ డబ్బులు నిమిషాల్లో మాయమైపోవడము, ఆ డబ్బుని మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే ఆ డబ్బు విదేశాలు దాటిపోవడము. కాబట్టి ఇట్లాంటి చాలా

0: నేరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేరాలను అదుపు చేసి ఇట్లాంటి అమాయకుల్ని కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇప్పుడు ఆకాశవాణి దగ్గర నుంచి మీరు వీళ్ళందరిలో కూడా మంచి అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఈ ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు ఎక్కువ జరగాలి. ప్రజల్లో ఈ టెక్నాలజీ పట్ల ఇంకా ఎక్కువ అవగాహన పెరగాలి. ఎప్పుడు మనం ఓటీపీ షేర్ చేయాలి, ఎప్పుడు షేర్ చేయకూడదు, అసలు ఓటీపీ అనేది ఎవరు బ్యాంక్స్ అడగరు అన్న విషయాలు వాళ్ళకి తెలియాలి. వాళ్ళు ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలన్న విషయం వాళ్ళకి తెలియాలి. ఇట్లాంటి ప్రోగ్రామ్ మీరు ప్లాన్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పోలీస్ తరఫున, మా ఏలూరు జిల్లా తరఫున నేను అభినందిస్తున్నాను.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్, మీరు మీ సైడ్ నుంచి ఈ యొక్క సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. అండ్ ప్రజాసేవ ప్రసార మాధ్యమంగా ఆకాశవాణి కూడా ఇలాంటి కార్యక్రమాలను మీతో పాటు చేయడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది సార్. సార్, సాధారణంగా మనం చూస్తే కనుక ఇన్ జనరల్ గా ఎక్కువగా సిటిజన్స్ ఎటువంటి రకాలైన సైబర్ మోసాలు బంధ పడుతూ ఉన్నారంటారు?
0: ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏదైనా నేను టెక్నాలజీ పరంగా కాకుండా మూడు కేటగిరీలుగా విభజిస్తాం. ఒకటి, ప్రజల్లో ఉన్న ఆశని ఎక్కువగా వీళ్ళు వాడుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ అంటాం వాటిని. ముఖ్యంగా నిరుద్యోగ యువత, డబ్బు అవసరం ఉన్న యువత, డబ్బు అవసరం ఉన్న మిడిల్ క్లాస్ పీపుల్ మన దగ్గర ఎక్కువగా ఉంటారు, ఈవెన్ గృహిణులు కూడా. ఇలాంటి వాళ్ళ ఆశల్ని ఆసరా చేసుకుని మీరు 1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి, ఇది మేము బిట్ కాయిన్స్ లో పెడతాము, క్రిప్టో కరెన్సీస్ లో పెడతాము, లేకపోతే దీన్ని వేరే, వాళ్ళు అందమైన కథలు అల్లుతారు అన్నమాట. అల్లేసి ఒక ఫేక్ అప్లికేషన్స్, ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేస్తారు. మీరు నిజంగా 1,000 రూపాయలు చిన్న అమౌంట్స్ తో మిమ్మల్ని స్టార్ట్ చేపిస్తారు. చిన్న అమౌంట్స్ పెట్టినప్పుడు 1,000 రూపీస్ కి 2,000 రూపీస్ యాక్చువల్ గా పంపిస్తారు కూడా. ఆ పంపించేది కూడా మీ దగ్గర వాళ్ళు వేరే వాళ్ళని మోసం చేసిన అమౌంట్స్ ఉంటాయి. పాంజీ స్కీమ్స్ అంటాం, మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్స్ అంటాం. మీరు 10 మందిని ఈ కంపెనీలో చేర్పించి 10,000 కట్టిస్తే మీరు చేర్పించే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మీకు 10% కమిషన్ అని చెప్తారు. అట్లా ఈ ఆశని వాడుకొని చాలా స్కామ్స్ లోకి దింపుతారు వీళ్ళు. అలాంటి స్కామ్స్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, మల్టీ లెవెల్ ఫ్రాడ్స్ ఒక కేటగిరీ. బేసిక్ గా ఏం చేస్తారు, మనిషిలో ఉన్న ఆశని అవసరాన్ని వాడుకుంటారు. సెకండ్ టైప్ ఆఫ్ స్కామ్ ఏంటంటే భయం, మనలో ఉన్న భయాన్ని వాడుకుంటారు. ఇందాక మీరు చెప్పినట్లు డిజిటల్ అరెస్ట్, మీ ఇంటికి ఒక పార్సిల్ వచ్చింది, మీ పిల్లలకి ఒక పార్సిల్ వచ్చింది, మీ పిల్లలు ఫలానా దగ్గర అరెస్ట్ అయిపోయారు, మిమ్మల్ని సుప్రీంకోర్టు వారెంట్ ఇష్యూ చేసింది, మీరు అన్ని ఫేక్ క్రియేట్ చేస్తారు. ఒక పోలీస్ స్టేషన్ సెట్టింగ్ కూడా తయారు చేస్తారు, మీకు వీడియో కాల్ చేస్తారు, వీడియో కాల్ లో ఒక పోలీస్ ఆఫీసర్ లాగా కనపడుతుంటాడు, నేను ఈడీ నుంచి కాల్ చేస్తున్నాము, ఈబీఐ నుంచి కాల్ చేస్తున్నాము, లేకపోతే సైబర్ సెక్యూరిటీ నుంచి కాల్ చేస్తున్నాము, మీ ఫోన్ మా ఆధీనంలో ఉంది, మీ ఇంట్లో ఉన్న మన గురించి ఒక సోషల్ ఇంజనీరింగ్ చేస్తారనమాట. మన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ గానీ, ఇంటర్నెట్ లో అవైలబిలిటీ ఉన్న ఇన్ఫర్మేషన్ గానీ వాళ్ళు గ్యాదర్ చేసుకుని మన మీద ఒక మంచి కథ అల్లుతారు. మనం భయపడే ఏ దేనికి భయపడే అవకాశం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రిటైర్డ్ ఆఫీసర్స్ ని మీకు ఆస్తులు అన్ని ఏసీబీలో దాడి చేస్తామని చెప్పి వాళ్ళలో ఉన్న భయాల్ని వాడుకొని 1,00,000 రూపాయలు కొల్లగొడతారు అనమాట. ఆ డిజిటల్ అరెస్ట్ చేయడం అంటాం దాన్ని. అలాంటి భయాన్ని వాడుకునే స్కామ్స్. థర్డ్, హనీ ట్రాపింగ్, అమ్మాయిల ఆశ చూపించో ఇట్లాంటివి. ఒక వీడియో కాల్ వస్తుంది, వీడియో కాల్ ఓపెన్ చేయగానే తెలియక ఓపెన్ చేసినప్పుడు దాంట్లో ఎవరైనా అమ్మాయి బట్టలు లేకుండా ఉండడము, లేకపోతే మీతోటి కావాలని అసభ్యకరంగా లేకపోతే ప్రేమగా మాట్లాడడము, అలాంటి 2-3 మాటలు మాట్లాడాక మీలో భయాన్ని సృష్టిస్తారు. ఈ వీడియోస్ నేను మీ పేరెంట్స్ కి షేర్ చేస్తాము, ఈ వీడియోస్ మేము బయట సోషల్ మీడియాలో పెట్టి అలర్ట్ చేస్తామని బ్లాక్మెయిలింగ్ చేస్తాం. ఈ 3 రకాలు, ఒకటి భయం, ఒకటి ఆశ, ఇంకొకటి హనీ ట్రాపింగ్. సో ఈ 3 రకాలు ఎక్కువ నేరాలు జరుగుతున్నాయి. ఇంకొకటి అజాగ్రత్తగా ఉండడం వల్ల, తెలియని లింక్స్ నొక్కడం, తెలియని అవేర్నెస్ లేకపోవడం, అవగాహన లేకపోవడం. అంటే ఈ మధ్య ఒక స్కామ్ బాగా నడుస్తుంది, ఆర్టీఓ చలాన్ అప్లికేషన్ అని. ఈ చలాన్ అప్లికేషన్ అనేది మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు చలాన్స్ కట్టకపోతే మీకు వెహికల్ సీజ్ అవుతుంది అని రకరకాల భయాలు పెట్టి అనాథరైజ్డ్ అప్లికేషన్స్ మీ వాట్సాప్ కు వస్తాయి. అది ఎప్పుడైతే మీరు ఇన్స్టాల్ చేసుకుంటారో మీ వాట్సాప్ నుంచి అందరు వాట్సాప్ లకి వెళ్ళిపోతుంది. తర్వాత మీరు హోటల్స్ బుక్ చేసుకోవాలనుకుంటారు, గూగుల్ సెర్చ్ చేస్తారు, దాంట్లో ఫస్ట్ ఏ లింక్ వస్తే ఆ లింక్ నొక్కుతారు, కానీ అది అన్అఫిషియల్ లింక్ అయి ఉంటుంది. ఆ లింక్ లో మీ చేత డబ్బులన్నీ కట్టించుకుంటారు. మీరు తీరా హోటల్ దగ్గర వెళ్ళినప్పుడు హోటల్ దగ్గర రిజర్వేషన్ ఉండదు, ఎందుకంటే ఇంటర్నెట్ లో మనకు కనపడే ప్రతి సమాచారం ఖచ్చితమైన సమాచారం కాదు. కాబట్టి మనము ఏ వెబ్సైట్ కి వెళ్తున్నాము, ఏ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాము, ఏ లింక్ నొక్కుతున్నాము, ఏ ఇమెయిల్ ఓపెన్ చేస్తున్నాము అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 రకం అవగాహన లేమి. ఈ 4 రకాల అవసరాలని వాడుకుని సైబర్ క్రిమినల్స్ అనే వాళ్ళు సైబర్ క్రైమ్ చేస్తున్నారు.
1: సార్, ఏదైతే మనకి ఆన్లైన్ మోసాలు ఎక్కువగా మనకి ఓటీపీ ఫ్రాడ్స్ కానివ్వండి, లేదా ఫేక్ లింక్స్ కానివ్వండి, లేదా ఫేక్ కస్టమర్ కేర్ కాల్స్ కానివ్వండి, సో ఇటువంటివి సోషల్ మీడియా అకౌంట్ హ్యాకింగ్ వంటి మోసాలు సాధారణంగా అంటే ఎలా జరుగుతాయంటారు?
0: ఇవన్నీ కూడా నీ ఇందాక చెప్పిన బేసిక్ హ్యూమన్ ఇన్స్టింక్ట్స్. ఈ భయం, ఆశ, ఆడవారి నెపంతో వల వేయడం, అవగాహన లేని వాళ్ళకి సగం సగం ఫ్యాక్ట్స్ తోటి వల వేయడం, ఈ బేసిక్ హ్యూమన్ వల్నరబిలిటీస్ ని యూస్ చేసి

కొని వాళ్ళు రకరకాల మోడస్ ఆపరాండిస్ తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ కేర్, మనిషిలో ఉన్న భయాన్ని వాడుకుంటాడు, అవగాహన లేమి వాడుకుంటారు. మీకు బ్యాంక్ నుంచి ఫోన్ వస్తుంది, మీ బ్యాంకు వెంటనే ఓటీపీ చెప్పి మీరు అకౌంట్ ఆధార్ కి లింక్ చేయకపోతే మీ బ్యాంక్ స్తంభింపబడుతుంది, మీకు పెనాల్టీ పడుతుంది అనే భయం ని క్రియేట్ చేస్తారు. ఇతనికి బ్యాంక్ ఓటీపీ డబ్బులు పంపించడం మాత్రమే అవగాహన ఉంటది, బ్యాంకులు ఇలా ఎప్పుడు కాల్ చేయవు, ఇట్లాంటి సైబర్ క్రైమ్ జరుగుతుందని ఆ వ్యక్తికి అవగాహన ఉండకపోవచ్చు. ఆ భయాన్ని అవగాహన లేమిని వాడుకొని ఒక క్రైమ్ క్రియేట్ చేస్తాడు. అండ్ దీంట్లో ఉన్న ఆన్లైన్ మోసాల్లో ఇంకొక పద్ధతి ఏంటంటే ఇవి మారుతూ ఉంటాయి. ఒక దాని మీద మనం అవగాహన కల్పించినప్పుడు ఇవే ప్రిన్సిపల్ ని వాడుకుని వాడు కొత్త స్కామ్ ని సృష్టిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తగా ఏం నడుస్తుందంటే మీ బంధువు లేకపోతే మీ పిల్లలో వాళ్ళ వాయిస్ తోటి డీప్ ఫేక్స్ క్రియేట్ చేయాలి. ఇప్పటి వరకు అపరిచితులు కాల్ చేస్తున్నారు, ఇంకా ముందు నుంచి మీకు మీకు తెలిసిన వాళ్ళు కూడా కాల్ చేయొచ్చు. మీరు ఫోన్ ఎత్తినప్పుడు ఇంచుమించు వాళ్ళ వాయిస్ లాగే ఉంటుంది, మీతో వీడియో కాల్ చేసినప్పుడు వాళ్ళ మొహం లాగే ఉంటుంది. అది కానీ నమ్మేసి మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడము వాళ్ళు చెప్పిన పని చేయడానికి స్టార్ట్ చేస్తే మీరు చాలా డబ్బులు నష్టపోతారు. సో టెక్నాలజీ మారే కొద్దీ కొత్త కొత్త సాధనాలు వాళ్ళ చేతుల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు మీరు చూసే వెబ్సైట్స్ కానీ ఫేక్ అప్లికేషన్స్ కానీ

0: డీప్ ఫేక్స్ క్రియేట్ చేయాలి. ఇప్పటి వరకు అపరిచితులు కాల్ చేస్తున్నారు, ఇంకా ముందు నుంచి మీకు మీకు తెలిసిన వాళ్ళు కూడా కాల్ చేయొచ్చు. మీరు ఫోన్ ఎత్తినప్పుడు ఇంచుమించు వాళ్ళ వాయిస్ లాగే ఉంటుంది, మీతో వీడియో కాల్ చేసినప్పుడు వాళ్ళ మొహం లాగే ఉంటుంది. అది కానీ నమ్మేసి మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం, వాళ్ళు చెప్పిన పని చేయడానికి స్టార్ట్ చేస్తే మీరు చాలా డబ్బులు నష్టపోతారు. సో టెక్నాలజీ మారే కొద్దీ కొత్త కొత్త సాధనాలు వాళ్ళ చేతుల్లోకి వస్తుంది. ఇప్పుడు మీరు చూసే వెబ్సైట్స్ కానీ ఫేక్ అప్లికేషన్స్ కానీ మీకు ఎక్కడా కూడా ఇవి కరెక్ట్ అప్లికేషన్ కాదేమో అన్నంత అనుమానం కూడా రాకుండా చాలా చక్కగా తయారు చేస్తున్నారు. అదే క్వాలిటీతో. ఒకప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ తప్పు ఉండేది దాంట్లో, వెబ్సైట్ కూడా కరెక్ట్ గా డిజైన్ ఉండేది కాదు, కొంచెం నీట్ గా చూస్తే కామన్ మ్యాన్ కి అర్థమయ్యేది. ఇప్పుడు వాళ్ళ సైబర్ క్రిమినల్ స్టాండర్డ్ కూడా చాలా పెరుగుతూ ఉంది, కాబట్టి మనం అవగాహన కూడా అదే లెవెల్లో జనాల్లో పెంచుద్ది. అంతేకాకుండా సిస్టమేటిక్ గా కూడా ఇట్లాంటి థ్రెట్స్ అనేటి ఏమున్నాయో, ఇట్లాంటి ఫేక్ వెబ్సైట్స్ ని గవర్నమెంట్ కూడా ప్రొయాక్టివ్ గా చూసి గవర్నమెంట్ ఇండస్ట్రీ డిలీట్ చేపించడము, డౌన్ చేపించడం లాంటి చర్యలు చేపట్టాలి.
1: సార్ అంటే ఇన్ జనరల్ గా మోసగాళ్ళు ప్రజలను నమ్మించేలా ఉపయోగించేటివి కొన్ని ట్రిక్స్ ఉంటాయి సార్, సో ఆ సైకలాజికల్ ట్రిక్స్ ఏంటంటే సార్?
0: ఈ సైకలాజికల్ ట్రిక్స్ ఎనీ సైబర్ క్రైమ్ మీరు తీసుకున్నా, ఆ సైబర్ క్రైమ్ లో సైకలాజికల్ గా ఈ నాలుగు రకాలని వాళ్ళు వాడతారు. మీ భయాన్ని ఆసరా చేసుకుంటారు, మీలో ఉన్న ఆశని ఆసరా చేసుకుంటారు, మీలో ఉన్న అవసరాన్ని ఆసరా చేసుకుంటారు, మీలో ఉన్న అవగాహన లేమిని కూడా ఆసరా చేసుకుంటారు. దీని చుట్టూనే వాళ్ళు వాళ్ళ పన్నాగం పొందుతారు. ఏదైనా మీకు డ్రగ్స్ పార్సిల్ వచ్చింది అంటే ఇప్పుడు మిమ్మల్ని ఒక అనలైజ్ చేస్తారనమాట. రిటైర్డ్ పర్సన్స్, పిల్లలు అబ్రాడ్ లో ఉన్నారు, ఇతను దేనికి భయపడతారు, మీ అబ్బాయి కెనడా నుంచి వస్తున్నారని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఒక మెసేజ్ ఫోటో కానీ పోస్ట్ చేస్తారు. వెంటనే ఆ ఫోటో తీసుకొని మీ అబ్బాయి వస్తున్నప్పుడు ఫలానా ఎయిర్పోర్ట్ లో అతని బ్యాగ్ లో డ్రగ్స్ బయటపడ్డాయని చెప్పి ఒక ఫోటో పంపిస్తారు మీకు. అది అలా ఫోటో పంపించేయడం చాలా సులభం, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో మీ అబ్బాయి పోస్ట్ చేసిన ఫోటో చూసుంటారు. వాళ్ళకి ఎలా సైకలాజికల్ గా ఎలా ప్లే చేస్తారు, మీరు ఈ విషయం మీ అబ్బాయికి చెప్పినా, మీ ఈ విషయం మీరు మీ ఫోన్ అంతా మా ఆధీనంలో ఉంది, ఈ ఫోన్ నుంచి మీరు పోలీసులకు ఫోన్ చేసినా, ఈ ఫోన్ నుంచి మీరు ఎవరికి ఫోన్ చేసినా వెంటనే మీ అబ్బాయి అరెస్ట్ అయిపోతాడు అంటారు. కాబట్టి వాళ్ళలో ఏ చిన్న స్టెప్ తీసుకున్నా కూడా మాకు పెద్ద నష్టం జరుగుతుంది, మా అపురూపంగా పెంచుకున్న అబ్బాయి అమెరికాలో ఉన్న అబ్బాయి కూడా ఇబ్బంది పడతాడు అన్న పెద్ద భయంలోకి వాళ్ళని నెట్టేస్తారనమాట. నెట్టేసి మీరు బయట ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి షేర్ చేయకూడదు అని చెప్పేసి మీ చుట్టూ ఒక వాల్ కట్టేస్తారు. ఆ వాల్ కట్టేసినప్పుడు ఏమవుతుందంటే పెద్ద ఇలాంటి స్కామ్స్ లో ఇరుక్కున్న వాళ్ళల్లో రిటైర్డ్ జడ్జెస్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఆర్మీ జనరల్స్, అన్ఎడ్యుకేటెడ్ కాదు బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఇట్లాంటి సైకలాజికల్ ట్రిక్స్ కి పడిపోయారు వాళ్ళు. ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ స్కామ్స్ లో కూడా ఏం చేస్తున్నారంటే బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర ఇంటి ముందు వాడే ఒక 10 మందిని హైర్ చేసి నిలబెడతాడు సఫారీ సూట్లు వేసుకుని. అది బయట నుంచి ఫోన్ చేస్తాడు ఇతనికి, మీ బయట ఇంటి బయట ఆల్రెడీ సిబిఐ వాళ్ళు ఉన్నారు, మీరు ఇంటి నుంచి బయటకు వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంటారు. ఇతను విండో నుంచి కానీ బయటకు చూస్తే ఆ 10 మంది అక్కడ కనపడతారు. ఆ 10 మందికి సైబర్ క్రైమ్ చేస్తున్నామనే అవగాహన ఉండకపోవచ్చు. ఇవాళ రేపు మీరు ఒక 10 మంది సెక్యూరిటీ గార్డ్ ని ఈజీగా హైర్ చేసుకోవచ్చు. ఈవెంట్ ఉంటే వాళ్ళకి టాస్క్ ఎలా ఇస్తారు, మీరు ఫలానా అడ్రస్ దగ్గర ఫలానా ఇంటి దగ్గరకు పోయి మీరు ఈ 10 మంది సెక్యూరిటీ గార్డులు అక్కడ నిల్చుకోండి అని, అంత మాత్రమే తెలిసి ఉంటుంది వాళ్ళకి, వాళ్ళకి డబ్బులు పడిపోతాయి. అట్లా రకరకాల నిజమైన టాక్టిక్స్ యూజ్ చేసి సైకలాజికల్ ట్రిక్స్ ప్లే చేస్తారు. ఆ సైకాలజీలో ఈ భయాన్ని బాగా వాడతారు. మీకు అతి దగ్గరగా ఉన్న వస్తువులు విషయాల మీద, మీ పిల్లల మీద, లేకపోతే మీరు ఏదైనా కంపెనీలో లేకపోతే గవర్నమెంట్ లో పనిచేసి ఉంటే మీలో ఉన్న ఏదైనా చిన్న లోపం పట్టుకుంటారు, లేదా మీ గురించి స్టడీ చేసినప్పుడు, మీ మీద ఒక స్కామ్ చేయాలనుకున్నప్పుడు మీ మీద కంప్లీట్ గా స్టడీ చేసి వాళ్ళు మీ మీద టార్గెట్ చేస్తారు. కాబట్టి మనకి ఆ టైంలో వీళ్ళేమనుకుంటారు, వీళ్ళు నిజమైన పోలీస్ కాకపోతే, వీళ్ళు నిజంగా ఈ నిజమైన పోలీస్ కాకపోతే వీళ్ళకి ఇన్ని విషయాలు తెలియవు కదా మన గురించి అని ఒక ఆపోహలో పడిపోతారు. కాకపోతే మనం యాక్చువల్ గా వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి వ్యక్తి గురించి కూడా చాలా సమాచారం మనకి ఇంటర్నెట్ లో దొరుకుతుంది. అతని డేట్ ఆఫ్ బర్త్ దగ్గర నుంచి వాళ్ళ పిల్లలు ఎవరు, ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఏ ఏరియాలో ఉన్నారు, ఏం ఉద్యోగం చేస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో మన గురించి ప్రతి విషయం కూడా బయట ప్రపంచంతో పంచుకోవడం చాలా సాధారణం అయిపోయింది ఇవాళ. సో ఎవరినైనా సోషల్ ఇంజనీర్ చేయగలుగుతారు. సో వాళ్ళ యొక్క విక్టిమ్స్ ని ఎప్పుడైతే వీళ్ళు ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయో అనేది డేటా కలెక్ట్ చేసుకుని ప్రతి ఒక్కరి మీద ఒక సోషల్ ఇంజనీరింగ్ ప్రొఫైల్ తయారు చేస్తారు. ఆ ప్రొఫైల్ ని ఈ కాంబోడియా, ఇక్కడ థాయిలాండ్, ఇట్లాంటి ఏరియాస్ లో మన యువతని ట్రాఫిక్ చేసి ఏ భాష ఉన్న వాళ్ళకి మళ్ళీ ఆ భాష వాళ్ళని పెడతారు. సో దట్ వీళ్ళకి అనుమానం రాకుండా తెలుగులో నేలలు సైబర్ క్రైమ్ చేయాలంటే తెలుగు వారిని ఉపయోగిస్తారు, హిందీ వాళ్ళకి చేయాలంటే హిందీ వాళ్ళని ఉపయోగిస్తారు. ఈవెన్ మన దగ్గర నుంచి అబ్రాడ్ లో ఉన్న వాళ్ళని మోసం చేసే గ్యాంగ్స్ కూడా ఇప్పుడు తయారై ఉన్నాయి. సో ఈ సోషల్ ఇంజనీరింగ్ వాడి వాళ్ళకి స్పెసిఫిక్ డీటెయిల్స్ చెప్తారు. చాలా కరెక్ట్ డీటెయిల్స్ చెప్పడం తోటి వీళ్ళు కూడా భయాన్ని నిజంగా నమ్ముతారు. అలా నమ్మడం వల్లే ఎంతో అవగాహన ఉన్న రిటైర్డ్ లాయర్స్, జడ్జెస్, వాళ్ళు ఎంతో మందిని డీల్ చేసి ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ట్రాప్స్ లో పడుతున్నారు.
1: సరే, ఇంతవరకు మనమైతే కనుక ఆన్లైన్ మోసాలకు

0: మా నుంచి పూర్తి సమాచారాన్ని విన్నాం కదా సార్. ఇప్పుడు మనం ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతూ ఉన్న ఒక పదం ఏంటి అంటే గనక మ్యూల్ అకౌంట్. సార్, అసలు మ్యూల్ అకౌంట్ అంటే ఏంటి? దీని గురించిన వివరాలు ఒకసారి మన ఆకాశవాణి శ్రోతల కోసం.
1: ఈ మ్యూల్ అకౌంట్ అంటే ఏంటంటే, మ్యూల్ అనేది పదము బరువులు మోయడానికి కొండ ప్రాంతాల్లో మనిషి బరువు మనిషి మోయలేడు కాబట్టి వేరే వాళ్ళని డాంకీస్ మీద హార్స్ బ్రీడ్స్ మీద మ్యూ అనే దాని మీద ఈ మ్యూల్ అని వచ్చింది. సో ఈ డబ్బులు ఏదైతే ఉందో సైబర్ క్రిమినల్ కొట్టేస్తారో ఆ డబ్బును నేరుగా వాడికి అకౌంట్ లోకి తీసుకుంటే వాడి నిందితుడు అవుతాడు కాబట్టి వేరే వాళ్ళ అకౌంట్స్ పర్చేస్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక సైబర్ క్రైమ్ చేసి ఆ డబ్బుని విక్టిమ్ నుంచి మనం ఎలా రాబట్టుకోవాలి చట్టానికి దొరకకుండా అన్న పద్ధతిలో ఈ మ్యూల్ అకౌంట్స్ అనేవి సృష్టించబడతాయి. ఈ మ్యూల్ అకౌంట్స్ ఎలా సృష్టించబడతాయంటే, ఒక తాపీ పని చేసే వాళ్ళ దగ్గర, ఒక చిన్న కిరాణా కొట్టు వాళ్ళ దగ్గరికి ఈ ఏజెంట్స్ వెళ్ళి అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మీ ఆధార్ కార్డు ఇవ్వండి, మేము ప్యాన్ కార్డు ఇవ్వండి, దీని మీద మేము ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తాము, ఓపెన్ చేస్తే మీకు ఏటీఎం కార్డు వస్తుంది, డెబిట్ కార్డు వస్తుంది, ఆ వచ్చిన ఏటీఎం కార్డు డెబిట్ కార్డు మాకు అప్ప చెప్పండి, మీకు 10,000 ఇస్తాం, మీకు 5,000 ఇస్తాం అని చెప్పేసి ఈ గ్యాంగ్స్ ఫామ్ అయింది. ఈ అమాయక ప్రజలు నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో కావచ్చు, ఈవెన్ మన దగ్గర కావచ్చు, ఈ 5,000 10,000 ఊరికనే వస్తున్నాయి కదా, మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు కదా అన్న అవగాహన లేమితోటి వాళ్ళ అకౌంట్లు వాళ్ళకి అందజేస్తారు. అలా ఒక క్రైమ్ జరుగుతుంది మ్యూల్ అకౌంట్స్. ఇంకొకటి ఏంటంటే, వాలంటీరీగా వాళ్ళు మ్యూల్ అకౌంట్స్ తయారు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక డిజిటల్ అరెస్ట్ విక్టిమ్ దగ్గర ఒక 10 లక్షలు 20 లక్షలు పెద్ద మొత్తంలో అమౌంట్స్ కొట్టేస్తారు వాళ్ళు. ఆ అమౌంట్స్ కొట్టేసిన అమౌంట్స్ విక్టిమ్ ని కన్విన్స్ చేసి వాళ్ళు వేరే అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ ట్రాన్స్ఫర్ చేసేయడానికి ఈ మ్యూల్ అకౌంట్స్ వాడుకుంటారు. ఆ ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ కూడా మళ్ళీ గవర్నమెంట్ బ్లాక్ చేస్తుంది, పోలీస్ బ్లాక్ చేస్తారు కాబట్టి ఆ అమౌంట్ ని మళ్ళీ చిన్న చిన్న అమౌంట్స్ గా విడగొట్టి ఒక 100,000 అకౌంట్స్ కి పంపిస్తారు. ఆ 100,000 అకౌంట్స్ నుంచి మళ్ళీ ఇంకొక 100,000 అకౌంట్స్ కి పంపిస్తారు. అదంతా ఎందుకు చేస్తారంటే, ఈ మనీ ట్రైల్ ని పోలీస్ కూడా పట్టుకోలేరు. ఒకవేళ పోలీస్ పట్టుకోవాలనుకున్నా పోలీస్ ఆ అకౌంట్ వెనకాల వెళ్లి అకౌంట్ డీటెయిల్స్ సంపాదించి మళ్ళీ ఏదైనా దూర ప్రాంతం రాజస్థాన్ వెస్ట్ బెంగాల్ ఇట్లా అకౌంట్స్ ఉంటాయన్నమాట. ఈ సైబర్ క్రిమినల్ గ్యాంగ్స్ ఏం చేస్తాయంటే ఈ మ్యూల్ అకౌంట్ గ్యాంగ్స్ దగ్గర కొనుక్కుంటాయి. నాకు SBI అకౌంట్స్ 100 కావాలి, ఆ 100కి ఇన్ని లక్షలో ఎంతో పే చేస్తారు. ఆ 100 అకౌంట్లు వీళ్ళ అందుబాటులోకి వచ్చేస్తాయి. వీళ్ళ దగ్గరే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, వీళ్ళ దగ్గరే ఏటీఎం కార్డు ఉంటుంది. సో ఆ బ్యాంక్స్ వేరే వ్యక్తికి అడ్రస్ తో వేరే వ్యక్తి ఐడి తోటి ఫామ్ అయి ఉంటాయి, కానీ సైబర్ క్రిమినల్స్ చేతిలో ఉంటాయి. సో పోలీస్ ఎప్పుడైతే విక్టిమ్ డబ్బులు ఆ అకౌంట్కి వెళ్ళాయి కదా అని చెప్పి రాజస్థాన్కి వెళ్ళినాక అక్కడ ఒక అమాయకపు తాపీ మేస్త్రి కనపడుతుంది. అతను అరెస్ట్ చేయలేరు, అతని దగ్గర ఎవరు కొన్నారో కూడా ఇప్పటికి మల్టిపుల్ చేతులు అకౌంట్ మారిపోయి ఉంటుంది. సో ఈ మ్యూల్ అకౌంట్స్ ఎక్కువ ఎందుకు వాడతారంటే, ఈ సైబర్ క్రిమినల్ గ్యాంగ్స్ పట్టుబడకుండా ఈ డబ్బుని లాండర్ చేయడానికి ఈ మ్యూల్ అకౌంట్స్ అనేవి వాడతారు. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సామాన్య ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బ్యాంక్ అకౌంట్స్ వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. మీ ఆధార్ కార్డు పాన్ కార్డు డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి. మీకు డబ్బులు ఇస్తామంటే మీ బ్యాంక్ అకౌంట్స్ అమ్మారంటే మీరు ఖచ్చితంగా అరెస్ట్ కాబడతారు. వేరే వాళ్ళు నేరాల్లో మిమ్మల్ని పావులుగా వాడుకుంటారు. దీంట్లో ఇంకొక చిన్న ఆస్పెక్ట్ అంటే, చాలా బ్యాంకర్స్ ఈ కరెంట్ అకౌంట్స్ అనేవి చాలా కేర్ఫుల్ గా ఇవ్వాలి. ఒక బిజినెస్ ఉండాలి, ఆ బిజినెస్ కు ఒక వయబిలిటీ ఉండాలి, ఆ బిజినెస్ కి ఇంత ట్రాన్సాక్షన్ అవసరం అవ్వాలి. అలాంటి అకౌంట్స్ చాలా బాధ్యతాయుతంగా ఓపెన్ చేయాల్సిన కరెంట్ అకౌంట్స్ ని కూడా వాళ్ళు కొన్నిసార్లు డబ్బు కాసిపడో, కొన్నిసార్లు పని ఒత్తిడితోనో, కొన్నిసార్లు టార్గెట్ ఒత్తిడితోనో చాలా ఫ్రీగా లిబరల్ గా ఇచ్చేస్తారు. అదేమవుతుందంటే, నార్మల్ అకౌంట్స్ సేవింగ్ అకౌంట్స్ లో RBI కొన్ని లిమిట్స్ విధిస్తుంది. ఇంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ వస్తే అది ఫైనాన్షియల్ గా ఒక ఫ్లాగ్ రేస్ చేస్తుంది, బ్యాంక్స్ లో కొన్ని అలార్మ్స్ వస్తాయి. కానీ ఈ కరెంట్ అకౌంట్స్ ఖాతాల్లో ఏమవుతుందంటే, మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసినా అవి బిజినెస్ అకౌంట్స్ కాబట్టి జనరల్ గానే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉండాలి కాబట్టి పెద్దగా అలారం రేజ్ చేయవు. కాబట్టి చాలా మంది సైబర్ క్రిమినల్స్ ఈ కరెంట్ మ్యూల్ ఖాతాలని వాడుతున్నారు. ఇది బ్యాంకర్స్ లోపంలో కూడా ఉంది దీంట్లో. సో బ్యాంకర్స్ కూడా స్ట్రిక్ట్ గా మానిటర్ చేస్తే ఇలాంటి మ్యూల్ ఖాతాలు అనేవి చాలా తగ్గిపోతాయి. ఇంకొకటి మనం చేయొచ్చు ఏంటంటే, మన పాన్ కార్డు మీద, మన ఆధార్ కార్డు మీద ఏదైనా మనకి తెలియకుండా బ్యాంక్ అకౌంట్ లో ఓపెన్ చేస్తున్నారా లేదా మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుని మనవి కాని అకౌంట్స్ ఏమైనా ఉంటే క్లోజ్ చేయించుకోవడం ఉత్తమం.
0: సార్, ఏదైతే మీరు చెప్పడం జరిగింది అంటే, కొంతమంది అమాయక ప్రజలకు ఆ చిన్న మొత్తంలో డబ్బు ఇచ్చి వారి బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తున్నట్లు మనం ఇందాకే మాట్లాడుకున్నా మీరు కూడా ప్రస్తావించడం జరిగింది. సార్, ఇది ఎంతవరకు ప్రమాదకరం అంటారు? అండ్ ఇక్కడ ఏంటి అంటే, తెలియకపోయినా తన బ్యాంకు ఖాతాలను ఇతరులకు ఆ ఇవ్వడం వల్ల వారు చట్టపరంగా ఎలాంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలున్నాయంటారు సార్?
1: ఖచ్చితంగా. ఇప్పుడు తెలిసినా తెలియకపోయినా ఇగ్నోరెన్స్ అనేది మన చట్టం పట్టించుకోదు. ఒక వ్యక్తి దగ్గర సైబర్ క్రైమ్ జరిగిన అమౌంట్ ఆయన అకౌంట్ నుంచి మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ వ్యక్తి జవాబుదారీ అవుతాడు. ఎందుకంటే 5,000 10,000 తీసుకుని ఆశ కొద్దీ చేసే వాళ్ళు ఉన్నారు,

0: వాళ్ళ అకౌంట్ ని వేరే వాళ్ళకి అప్పగించడం. ఇంకొక వ్యక్తులు ఎలా చేస్తున్నారంటే, ఆ అమౌంట్ ఎంత వస్తుందో దాంట్లో ఒక పర్సెంటేజ్ కమిషన్ గా తీసుకుని వాళ్ళ బ్యాంక్స్ ఖాతాలో అప్పగిస్తున్నారు. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా మ్యూల్ అకౌంట్ హోల్డర్ గా, ఆ సైబర్ క్రిమినల్ గ్యాంగ్ సహకరించిన వ్యక్తిగా అతను చట్టపరంగా ఖచ్చితంగా శిక్షించబడతాడు. అతనికి 3 ఏళ్ల నుంచి పైబడి శిక్ష పడే అవకాశం ఉంటుంది.
1: సార్, డిజిటల్ అరెస్ట్ ఈ మధ్య కాలంలో మనకి తరచుగా ఎక్కువగా వినిపిస్తున్న పదం కూడా ఈ డిజిటల్ అరెస్ట్ అని చెప్పి మనం వింటూ ఉన్నాం. సార్, అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? అసలు ఇది ఎలా జరుగుతుంది? నిజానికి డిజిటల్ అరెస్ట్ ఉందంటారా?
0: డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా లేదు. డిజిటల్ అరెస్ట్ అనేది ఈ సైబర్ క్రిమినల్స్ చేసే ఒక స్కామ్. డిజిటల్ అరెస్ట్ ఎలా జరుగుతుంది అంటే, ఈ రిటైర్డ్ అయిపోతున్న ఉద్యోగుల దగ్గర, పెన్షన్ ఉన్న డబ్బులు ఉన్న దగ్గర, బాగా డబ్బున్న వ్యాపారస్తులకి, లేకపోతే ఎన్ఆర్ఐస్ కి, వీళ్ళందరికీ బాగా డబ్బులున్న వాళ్ళ డేటా పోగు చేసుకుని ఒక వీడియో కాల్ చేస్తారు. ఆ వీడియో కాల్ లో ఒక పోలీస్ వస్త్రధారణ ధరించి ఉంటారన్నమాట. ఆ పోలీసు యూనిఫామ్ తోటి మిమ్మల్ని మీద ఈ డ్రగ్స్ కేసు రిజిస్టర్ అయింది, మీ మీద కరప్షన్ కేసు రిజిస్టర్ అయింది, మీ మీద ఫలానా టెర్రరిస్ట్ అకౌంట్ డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయి, ఇట్లా రకరకాల స్టోరీలు అల్లుతారనమాట. అల్లేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి చాలా ఫేక్ నోటీసెస్ పంపిస్తారు. ఫలానా పోలీస్ స్టేషన్, ఫలానా ఆఫీసర్ అని చెప్పి, ఐపీఎస్ ఆఫీసర్ అని రకరకాల. చూడడానికి ఆ వీడియో కాల్ లో పోలీస్ సెట్టింగ్ కూడా ఉంటుంది, వాళ్ళ చుట్టూ పోలీసులు అన్నట్లు కనపడతారు, పోలీస్ యూనిఫామ్ కనపడుతుంది, జనానికి చాలా నమ్మదగినట్లుగా ఉంటుంది. కానీ జనాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా ఏ పోలీస్ వ్యక్తి మీకు వీడియో కాల్ చెయ్యరు. చేస్తున్నారంటే ఖచ్చితంగా అది సైబర్ క్రిమినల్ యొక్క పని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వ్యక్తుల కాల్స్ మీరు తీయద్దు, తీసినా నమ్మద్దు. వాళ్ళు వీళ్ళని ఎలా భయపెడతారంటే, మీరు కాల్ కట్ చేస్తే మీరు అరెస్ట్ అయిపోతారు, మీ కాల్ కూడా, మీ ఫోన్ కూడా మా పర్యవేక్షణలో ఉంది, మీరు ఎవరికైనా ఫోన్ చేస్తే మాకు వెంటనే తెలిసిపోతుంది, ఇట్లా రకరకాల సైకలాజికల్ ట్రాప్స్ వాడతారనమాట. ఇప్పుడు వాళ్ళని వశపరచుకోవడానికి ఇవన్నీ కట్ ఆఫ్ చేయడం బయట వ్యవస్థలు. ఎందుకంటే ఏదైనా భయం వచ్చినప్పుడు, ఏదైనా క్రైమ్ మీద అనుమానం వచ్చినప్పుడు సిటిజన్ ఫస్ట్ రియాక్షన్ ఏంటి, పోలీస్ కి ఫోన్ చేస్తారు. కాబట్టి ఆ పోలీస్ కి ఫోన్ చేయకుండా, మేమే పోలీసు, మా మీద గానీ కంప్లైంట్ చేస్తే మీకు ఇంకా ఇబ్బంది జరుగుతుంది అన్నట్టు సీన్ క్రియేట్ చేస్తారు. బంధువులతో మాట్లాడనివ్వరు, ఇంటి నుంచి బయటకు రానివ్వరు, ఇంటి నుంచి బయటకు వెళ్తే మేము పోలీసు ఉన్నామని చెప్తారు, ఇంటి నుంచి బయటకు వస్తే మీరు అరెస్ట్ అవుతారని భయపెడతారు, మీరు ఎవరితోనైనా మాట్లాడితే మీ పిల్లల్ని అరెస్ట్ చేస్తామని చెప్తారు, ఇట్లా రకరకాల భయాందోళనను క్రియేట్ చేస్తారు. కానీ ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ పోలీస్ ఆఫీసర్ కూడా మీకు వీడియో కాల్ చెయ్యరు. వీడియో కాల్ చేసే ప్రొవిజన్ గానీ, వీడియో కాల్ లో ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేసే ప్రొసీజర్ గానీ మన చట్టంలో లేదు. ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఎందుకైనా ఎవరినైనా అరెస్ట్ చేయాలనుకుంటే చెప్పి చెయ్యరు. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ ఎప్పుడు చేస్తారు, మీరు ఎవిడెన్స్ ని అరెస్ట్ చేస్తారని, మీరు పారిపోయే అవకాశం ఉంటది కాబట్టి, లేకపోతే మీరు ఎవరినైనా భయపెడతారన్నప్పుడు మాత్రమే నిందితులను అరెస్ట్ చేస్తారు. మీరు ఫస్ట్ అసలు మాక్సిమం ఎవరు నేరం చేయరు కాబట్టి మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు నేరం చేశారని మీకు అనుమానం ఉన్నా కూడా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరు కూడా వీడియో కాల్ మీకు చేయరు. వీడియో కాల్ చేస్తే ఆ నేరస్తుడు పారిపోతాడు. ఎందుకు ఎనీ జెన్యున్ పోలీస్ ఆఫీసర్ ఎందుకు వీడియో కాల్ చేస్తారు, చేయరు. కాబట్టి ప్రజలు ఈ అపోహను తొలగించుకోవాలి, పోలీస్ యూనిఫామ్ చూడగానే భయపడే మనస్తత్వం ఆపేయాలి. అలాంటి ఎవరైనా వ్యక్తులు ఉన్నారు అంటే ఇమీడియట్ గా మీరు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయడము, మా ఎస్ఐ గారిని అడిగి చెప్తామని ఒక్క మాట అంటే వాళ్ళు వెంటనే ఫోన్ కట్ చేసేస్తారు, మీకు రెండోసారి ఫోన్ చేయరు. డిజిటల్ అరెస్ట్ కాల్ మీ దగ్గర వచ్చింది అంటే, ఎస్ఐ గారు మా ఇంటి పక్కనే ఉంటారు, మేము ఇప్పుడే ఫోన్ చేస్తాము, మా ఎస్పీ గారికి ఫోన్ చేస్తామని ఒక్క మాట గానీ మీరు చెప్తే, మీరు చూడండి క్షణాల్లో వాళ్ళు ఫోన్ కట్ చేసేస్తారు. కాబట్టి ఈ జాగ్రత్త అనేది అందరూ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఎవరైనా బెదిరిస్తే బెదిరిపోవద్దు. అలాంటి నెంబర్లు ఏదైనా వచ్చినప్పుడు చాలా మంది విద్యావంతులు ఉంటారు, అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు వాళ్ళ బారిన పడకుండా కాల్ కట్ చేసేసి ఆపేస్తారు. అక్కడితో మన పని అయిపోదు. మనము మంచి సిటిజన్స్ ఎప్పుడైనా ఇలాంటి కాల్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు, సార్ నాకు ఈ నెంబర్ నుంచి ఇలాంటి డిజిటల్ అరెస్ట్ కాల్ వచ్చింది అని చెప్పి, మీరు 112 కాల్ కో, 1930 టోల్ ఫ్రీ నెంబర్ కో మీరు ఫోన్ చేసి రిపోర్ట్ చేసిన ఎడల, అలాంటి వ్యక్తి ఇంకా 10 మందిని మోసం చేయకుండా మనం ఆపగలుగుతాం. ఈ బ్యాంకర్స్ కూడా, వాళ్ళ దగ్గర ఇంకొక రోల్ ఉంది. మీ దగ్గరికి ఈ డిజిటల్ అరెస్ట్ గురి కాబడి భయంతో ఎవరైనా వచ్చి సడన్ గా ఎక్కడికో పెద్ద మొత్తంలో అమౌంట్స్, ఆర్టీజీఎస్, ఇప్పటి వరకు తెలియని అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే, ఒక్క క్షణం ఆగి, ఎందుకమ్మా ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, మీరేమైనా డిజిటల్ అరెస్ట్ కాబడ్డారా, మిమ్మల్ని ఎవరైనా భయపెట్టారా, డ్రగ్స్ గాని ఇంకో పేరు గాని పెట్టి మిమ్మల్ని భయపెట్టారా అని 2-3 క్వశ్చన్లు అడిగితే, ఆ వృద్ధులు కానీ అవగాహన లేకుండా భయంలో ఉన్న వాళ్ళు కానీ వెంటనే ఆ బారిన పడకుండా మనం కాపాడొచ్చు. ఒకటి రిపోర్ట్ చేయడము, ఇంకొకటి అవగాహన కల్పించడము, ఇంకొకటి బ్యాంకర్స్ కూడా ఈ అమౌంట్స్, పెద్ద పెద్ద అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఒక క్షణం ఆగి వెరిఫై చేసుకోవడం. దీని ద్వారా మనం కాపాడుకోవచ్చు మన సిటిజన్స్.
1: సార్, కార్యక్రమం

0: చివరిగా డిజిటల్ లావాదేవీలు మనకి రోజు రోజుకి పెరుగుతున్న ఈ సమయంలో సిటిజన్స్ కి మీరు ఇవ్వాలనుకునే మెసేజ్ ఏంటి సార్?
1: సిటిజన్స్ కి ఒక సింపుల్ మెసేజ్ చెప్తామండి, అనవసరంగా భయపడవద్దు. మీకు ఏదైనా భయం కలిగించేటట్లు డిజిటల్ అరెస్ట్ కానీ ఇంకొకటి ఇంకొకటి ఫోన్ వస్తే చాలా ఫ్రెండ్లీ పోలీసు ఉంటారు. మీరు 112 కాల్ కానీ ఫోన్ చేయొచ్చు, మీకు జరిగిన దాన్ని చెప్పొచ్చు, లేదా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఒక్కసారి కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. భయం అనేది పెట్టుకోవద్దు. రెండు, ఆశ పడద్దు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. డబ్బులు ఎవరైనా మీకు ఊరికే ఇస్తున్నారు, 1000 రూపాయలకి ఫాస్ట్ గా రిటర్న్ ఇస్తారు, ఏదైనా స్కీమ్ ఉంది, ఈ స్కీమ్ లో చేర్పిస్తే మీకు డబ్బు ఇస్తున్నారన్న ప్రతిదాన్ని అనుమానించండి. మీకు బాధ్యతాయుతమైన బ్యాంకుల్లో వచ్చే వడ్డీ రేట్ కానీ, లేకపోతే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం కానీ, ఇట్లాంటి జెన్యున్ వాటిల్లో మనం డబ్బులు పెట్టాలి తప్ప, మీకు అధిక లాభాలు ఎవరైనా ఆశ చూపిస్తున్నారంటే ఖచ్చితంగా దాంట్లో మోసం ఉంటుంది. మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులు ఉండు ఉన్నట్లు, మీకు బాగా నిఘనిగా కనపడుతున్న ఆఫర్ ఏదైనా వస్తుందంటే ఖచ్చితంగా దాంట్లో 99% మోసం ఉంటుంది. కాబట్టి ఆ ట్రాప్ లో పడద్దు. నెక్స్ట్, మీరు అవసరాలు, కొంతమంది ఈ ఆడవాళ్ళ ట్రాప్ లో పడడం, లేకపోతే బ్లాక్ మెయిలింగ్ కి గురవుతారు. కొంతమంది మీ పర్సనల్ ఫోటోస్ ని మార్ఫ్ చేసి మీకు 2 ఫోటోస్ పంపిస్తే బ్లాక్ మెయిల్ కి గురైపోయి మన సమాజంలో మన పేరు ప్రఖ్యాతలు ఏమన్నా పోతాయని చెప్పి మీరు బ్లాక్ మెయిల్ కి దాన్ని రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తే మీ దగ్గర ఆ బ్లాక్ మెయిలింగ్ అనేది ఎప్పుడూ ఆగదు, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి అట్లాంటి బ్లాక్ మెయిల్ కి గురయ్యే వాటిల్లో మీరు ఇరుక్కోవద్దు. 4, మీ చుట్టుపక్కల ఉన్న వాటి మీద అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా మీ పేరెంట్స్ కి, మీ రిలేటివ్స్ కి, మీ నైబర్స్ కి మీరు ఇవన్నీటి మీద అవగాహన కల్పించాలి. బ్యాంక్స్ లో మన ట్రాన్సాక్షన్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ బాగా పెరుగుతున్నాయి. కాబట్టి మన బ్యాంక్ కి ఇంటర్నేషనల్ డెబిట్, క్రెడిట్ అలాంటి సదుపాయాలని బంద్ చేయించుకోవడం, అలాంటివి జరగకుండా మనం ఆఫ్ చేసుకోవచ్చు, మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు. 2, మన ఏటీఎం కార్డు పోయినా, ఏదైనా హ్యాక్ అయినా కూడా వెంటనే పెద్ద అమౌంట్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ కాకుండా మన ట్రాన్సాక్షన్ లిమిట్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. 3, ఇలాంటి ఓటీపీలు ఇట్లాంటివి షేర్ చేసేటట్లు మనం ఎప్పుడు కూడా మన పాస్వర్డ్ గాని మన ఓటీపీ గాని భగవంతుడు వచ్చి అడిగినా కూడా మన ఓటీపీ మనం షేర్ చేయకూడదు. 4, ప్రతిదానికి ఒకే పిన్ పెట్టుకోవడము, ప్రతిదానికి ఫోన్ అన్లాక్ కి ఒకే పిన్ పెట్టుకుంటారు, ఏటీఎం కి ఒకే పిన్ పెట్టుకుంటారు, ల్యాప్టాప్ కి ఒకే పిన్ పెట్టుకుంటారు. ఇట్లాంటివి డిజిటల్ హైజీన్ అంటాం. మనము ఇంటిని ఎలా శుభ్రంగా పెట్టుకుంటామో మన డిజిటల్ స్పేస్ ని కూడా అంతే శుభ్రంగా పెట్టుకోవాలి. వీలైనంత వరకు బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ వాడండి. అనవసరంగా సేమ్ పాస్వర్డ్ ని మళ్ళీ మళ్ళీ పెట్టుకోవద్దు. రకరకాల పాస్వర్డ్లు పెట్టుకోండి. మీకు బాగా తెలిసిన పాస్వర్డ్ ని పెట్టుకోవద్దు. చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ పెట్టేస్తారు, లేకపోతే పాస్వర్డ్ 123 అని పెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళ పిల్లల పేర్లు పెట్టుకుంటారు. ఇట్లాంటివన్నీ గెస్ చేయడం చాలా ఈజీ. సో అట్లాంటి పాస్వర్డ్లు పెట్టుకోవద్దు. తర్వాత 2-ఫాక్టర్ అథెంటికేషన్ అంటాం. ఏదైనా ట్రాన్సాక్షన్ జరగాలన్నా, ఏదైనా చేయాలన్నా మీకు ఓటీపీ వచ్చినట్లు మీ ఓటీపీ నుంచి ఫర్దర్ గా మీరు దాన్ని ట్రాన్సాక్షన్ ని వాలిడేట్ చేసుకునే విధానం పెట్టుకోండి. తర్వాత అనవసరమైన అప్లికేషన్స్ ఏవి, వాట్సాప్ ద్వారా వచ్చే అప్లికేషన్స్ కానీ, ఎవరైనా లింకులు పంపిస్తే లింకుల ద్వారా వచ్చే అప్లికేషన్స్ కానీ మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేయొద్దు. మీకు తెలియని వెబ్సైట్ లింక్స్ మీరు నొక్కొద్దు. మీ బ్రౌజింగ్ కూడా చాలా సేఫ్ గా ఉండాలి. అనవసరమైన వెబ్సైట్స్ గానీ, అనవసరమైన లింక్స్ గానీ మీరు నొక్కిన ఎడల మీరు ఇబ్బందులు పాలవుతారు. మీకు తెలియని వెబ్సైట్స్ లోకి మీరు వెళ్ళొద్దు. తర్వాత మీ ఆశని చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ నిరుద్యోగ యువత. నిరుద్యోగ యువత ఏం చేస్తున్నారంటే, తెలుసో తెలియకో ఈ సైబర్ క్రైమ్ కి ఒక సాధనాల్లాగా మారుతున్నారు. ఈ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి ఒక 10,000 త్వరగా సంపాదించుకోవచ్చు అని చెప్పి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు వేరే వాళ్ళకి అమ్మడం కావచ్చు, లేకపోతే ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే డబ్బులు వస్తాయని చెప్పి వేరే వాళ్ళ దగ్గర అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయించడం కావచ్చు, లేకపోతే MLM ఫ్రాడ్స్, ఈ వస్తువు మీరు కొనండి, ఈ ప్రోడక్ట్స్ లో మీరు జాయిన్ అవ్వండి అని చెప్పి 10 మందిని జాయిన్ చేసి వాళ్ళు నష్టపోయి వేరే వాళ్ళని నష్టపడే స్కామ్స్ లో జాయిన్ అవ్వడం కావచ్చు. ఇట్లాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి సిటిజన్స్. ఇలా తీసుకుంటే ఈ ఆశని వదిలేయడము, భయానికి లోన్ కాకుండా ఉండడము, అవగాహన పెంచుకోవడం, ఈ 3 సూత్రాలు కానీ పాటిస్తే సైబర్ క్రైమ్ అనేది జరగదు.
0: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఆన్లైన్ మోసాలు, మెయిల్ అకౌంట్స్, అదేవిధంగా డిజిటల్ అరెస్ట్లు అన్న అంశంపై పూర్తి సమాచారం, పూర్తి అవగాహన మన ఆకాశవాణి శ్రోతలకు మీరు కల్పించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
1: థ్యాంక్ యూ. ఒక్క చిన్న మాట, అందరూ కూడా ఇలాంటి సైబర్ క్రైమ్ కి మీరు గురి అయితే వెంటనే 1930190 నెంబర్ కి కాల్ చేసి ఫలానా అకౌంట్, ఫలానా ట్రాన్సాక్షన్ ఇంత డబ్బు పోయింది అని మీరు కానీ నమోదు చేసినట్లయితే 24 గంటల లోపల మీరు ఆ కాల్ కానీ చేయగలిగితే 99% మీ డబ్బు మీకు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు సైబర్ క్రైమ్ కి గురైతే ఈ నెంబర్ కి కాల్ చేసి నమోదు చేయండి మీ ఫిర్యాదు.
2: థ్యాంక్ యూ సార్.
1: థ్యాంక్ యూ.
0: ఇంతవరకు ఆన్లైన్ మోసాలు, మెయిల్ అకౌంట్స్, డిజిటల్ అరెస్టులు అన్న అంశంపై ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ IPS గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు.

0: చేస్తున్న వారు రావులు సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆ 31st కి 17 ఇయర్స్ వస్తాయి, ఆ నెక్స్ట్ ఇయర్ కి 18 వస్తాయి అనమాట. అదనమాట కరెక్ట్ ఆన్సర్. అయితే మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటి అంటే, ఒక చెరువులో ఉండే తామర పూలు ప్రతిరోజు రెట్టింపు అవుతాయి. ఆ చెరువు మొత్తం పూలతో నింపడానికి 30 రోజులు పట్టింది. మరి చెరువు సగం నింపడానికి ఎన్ని రోజులు పట్టుంటుంది? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఒక చెరువులో ఉండే తామర పూలు ప్రతిరోజు రెట్టింపు అవుతాయి. ఆ చెరువు మొత్తం పూలతో నింపడానికి 30 రోజులు పట్టింది. మరి చెరువు సగం నింపడానికి ఎన్ని రోజులు పడుతుంది? మీకు గనక ఆన్సర్ తెలిస్తే మన తెలుసు కదా, మన నెంబర్ 0866-2488-14 కి అయితే మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

0: చెప్పి చెప్పి విసిగిపోయా.
1: ఏమైంది?
0: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
1: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
0: కరెక్ట్.
1: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్ తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బిఐ అంటుంది
2: ముందు మీ బ్యాంక్ తర్వాత ఆర్బిఐ ఓంబుడ్స్మెన్.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

विविध भारती FM 101.3। మీరు జోన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్య భారతి FM 101.3। నేను మీ అజయ్ సౌజన్యం। మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా ఆనందమో నుంచి, మరి ఇది ఎవరు పాడారండి కనుక మల్లికార్జున సుమంగ్లి పాడగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే। మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:41 దాటి 58 సెకండ్లుగా వస్తుంది। మనోనం హరివిల్లో। మరి నేనైతే SMS క్వశ్చన్ అడిగాను కదా, ఒక చెరువులో ఉండే తామర పూలు ప్రతిరోజు రెట్టింపు అవుతాయి, ఆ చెరువు మొత్తం పూలతో నింపడానికి 30 రోజులు పట్టింది, మరి చెరువు సగం నింపడానికి ఎన్ని రోజులు పట్టి ఉంటుంది అని అడిగాను। చాలామంది ఆన్సర్స్ పంపించారు। గణేష్ రాజు శ్రీవత్స ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే పంపించారు, కరెక్ట్ ఆన్సర్ గుడ్ మార్నింగ్ విత్ భారతి అంటూ కిషోర్ కుమార్ గారు మెసేజ్ చేశారు। ఇంకా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటే సత్రబల్ నుంచి రాఘవేశ్వర్ గారు కాదు 15 రోజులు అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి। అగస్య ఫ్రమ్ తిరుపతి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ సాయి శిరీష తిరుపతి నుంచి। మరి ఆలోచించాలి, బ్రెయిన్కి కొంచెం పదును పెట్టాలంటే ఇలాంటి క్వశ్చన్స్ అడగాలి, తప్పదు। శ్రావణి అనంతపురం నుంచి ఆన్సర్ 30 రోజులు అని పంపించారు, రాంగ్ ఆన్సర్. అక్కర్పక్ నుండి రమ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విశ్వశ్రీ సూర్య ఫ్రమ్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మోనిషా అండ్ మాధురి తమిళనాడు నుంచి, మధురై తమిళనాడు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ అండ్ 20 డేస్ అని పంపించారు, రాంగ్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ రేడియో లిజనర్స్ అంటూ ఈరోజు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కోనసీమ జిల్లా శంకర్ గుప్తం, ఆచండ పెద్దరాజు అండ్ లక్ష్మీ కుమారి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్పేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మేడిసెట్ రాజు అండ్ ఫ్యామిలీ తిరువూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ అక్క, నా పేరు కాత్యాయని, మా అక్క పేరు నందిని, చీరాల బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి, ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు సౌజ్ఞ గారు అంటూ ఆన్సర్ అయితే పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఉపేంద్ర పాల్మూర్ నుంచి, ఓకే ఐ అగ్రీ విత్ యూ, పేరైతే పంపించలేదు, ఆన్సర్ అయితే పంపించారు. ఎవరు ఎవరు, శివయ్య గారు, కొమరవోలు శివయ్య గారు, పైన ఎక్కడో ఉందండి మీ పేరు, కరెక్ట్ ఆన్సర్ పంపి

ఇంకా ఏబివి నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జేవీ సత్యనారాయణ అవనిగడ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ జవాబు అంటే 22 రోజులను పంపించారు. కాదండి ఓయ్, వేటపాలెం దగ్గర రామ్ నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు 15 రోజులను పంపించారు. కాదండి, పెడన జోగనందర్ కాలనీ అప్పలరాజు గారు 30 రోజులను పంపించారు. 30 రోజులు నిండితే మళ్ళీ 30 రోజులు ఎలాగండి? రాంగ్ ఆన్సర్ అనమాట. మరి క్వశ్చన్ అయితే రివీల్ చేసేస్తాను, క్వశ్చన్కి ఆన్సర్ అయితే చెప్పేస్తాను. ఆన్సర్ ఏంటంటే 29 డేస్ మాట, ఎందుకంటే 29వ రోజు సగం నిండితేనే కదా 30 రోజుకి అది డబుల్ అయ్యి చెరువు మొత్తం నిండుతుంది. అదనమాట 29 రోజులు అనమాట. మరి లాస్ట్ క్వశ్చన్ అయితే అడిగిస్తాను. ఒక రూమ్లో 10 కొవ్వొత్తులు వెలుగుతున్నాయి. గాలి గట్టిగా వీచడం వల్ల అందులో 3 కొవ్వొత్తులు ఆరిపోయాయి. మరి కొన్ని గంటల తర్వాత ఆ గదిలో మొత్తం ఎన్ని కొవ్వొత్తులు మిగులుతాయి? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఒక రూమ్లో 10 కొవ్వొత్తులు వెలుగుతున్నాయి. గాలి గట్టిగా వీచడం వల్ల అందులో 3 కొవ్వొత్తులు ఆరిపోయాయి. మరి కొన్ని గంటల తర్వాత ఆ గదిలో మొత్తం ఎన్ని కొవ్వొత్తులు మిగులుతాయి? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మన నెంబర్ 0866243884 అయితే మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ విత్ భారతి FM 101.3.

TFM 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యు భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే మెరుపుకల్ని మూవీ నుంచి విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక హరిహరన్ అండ్ సాధన సర్గం పాడగా వేటూరు సుందర రామూర్తి గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:51 దాటి 53 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం హరివిల్లో. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక రూమ్లో 10 కొవ్వొత్తులు వెలుగుతున్నాయి గాలి గట్టిగా వీచడం వల్ల, అందులో 3 కొవ్వొత్తులు ఆరిపోయాయి, మరి కొన్ని గంటల తర్వాత ఆ గదిలో మొత్తం ఎన్ని కొవ్వొత్తులు మిగిలి ఉన్నాయని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించారు. భాస్కర్ పేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మోనిషా అండ్ మాధురి తమిళనాడు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎస్వి ప్రకాష్, చింతామణి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి, ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దివ్య సుజిత్ ఫ్రమ్ చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జయంతి అల్వాల్, మై ఆన్సర్ ఈజ్ 10 అంటూ పంపించారు రాంగ్ ఆన్సర్. సత్యనారాయణ కృష్ణకుమారి కాకినాడ జిల్లా పాదకొండ నుంచి, పలక సత్యనారాయణ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీద గూడూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అపరంజీ ఫ్రమ్ తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగనందరావు కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దేవకీదేవి హర్షిత నాగరాజు ఫ్రమ్ మదనపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరసింహారావు దేవరగట్ల నుంచి, కొత్తగూడెం నుంచి పంపించారు 10 అని, కానీ రాంగ్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దుర్గా ప్రీతి ఫ్రమ్ బళ్ళారి నుంచి కర్ణాటక నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. సాయి శిరీష తిరుపతి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. ఏమీ మిగిలవంటూ శివయ్య గారు మెసేజ్ పెట్టారు, రాంగ్ ఆన్సర్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి క్వశ్చన్ అడిగారు, రాంగ్ ఆన్సర్ అనమాట. ఆన్సర్ అయితే చెప్పేస్తాను. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ నుంచి లక్ష్మి శ్వేత లక్ష్మి నిష్కాన్ హనీ మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. సాయి గణేష్ కుండల్ మార్కెట్ నుండి జవాబు అంటూ 10 అని పంపించారు.

కానీ రాంగ్ ఆన్సర్. హాయ్ సౌజన్ గారు అంటూ మురళి గారు అయితే మెసేజ్ చేశారు. హాయ్ అండి, ఆన్సర్ ఈజ్ అంటూ డి కొండ ప్రసాద్ విజయవాడ వన్ టౌన్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ సౌజన్ గారు, నేను కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అలీనగరం గ్రామం నుండి సురేంద్రబాబు. కాదు, రాంగ్ ఆన్సర్ అనమాట. ఏబీవీ నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి డీటెయిల్గా పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇంకా అన్నీ ఉంటాయంటూ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారు. కాదండి, ఓయ్ రాంగ్ ఆన్సర్. రామ్నగర్ బొడు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకట్ రాంగ్ ఆన్సర్ పంపించారు. కోట సునీత విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ, మురళి గారు మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ. ఇంకా అక్కరపక్క నుండి రమ రాంగ్ ఆన్సర్ పంపించారు, లేదంటే అని పంపించారు కదా, అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అన్నీ ఉంటాయంటూ కోనేరు విష్ణు నాయబ్ నగర్, ఇందాక ఏమి కాదు కదా, రాంగ్ ఆన్సర్ అనమాట. మరి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే కనుక మూడు కొవ్వొత్తులు మాత్రమే. ఎందుకు అంటే వెలుగుతున్న మిగతా ఏడు కొవ్వొత్తులు కూడా పూర్తిగా కరిగిపోతాయి కదా. సో ఆరిపోయిన ఆ మూడు కొవ్వొత్తులు మాత్రమే కరగకుండా అలాగే మిగిలి ఉంటాయన్నమాట అగదులు. అదనమాట ఆన్సర్ అయితే. మరి స్టూడియోలో సమయం చూస్తే 10:55 దాటి 40 సెకండ్లు కావస్తుంది. ఈనాటి హర్బిల్కే కాదు, ఈనాటి నా షోకి కూడా బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి మాటలతో, మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3. నేను మీ ఆర్జే సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి.

0: 97 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
1: మన ఆకాశవాణి
0: భరతావనికే
1: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
0: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా వంద వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి ఐదుగురు పేర్లను సిఫార్సు చేస్తూ కొలిజియం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో నలుగురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కాగా మరొకరు సుప్రీంకోర్టులోని సీనియర్ మహిళా న్యాయవాది ఉన్నారు. శ్రీశైలంలో ఈ రోజు నుంచి జూన్ 1వ తేదీ వరకు 4 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు కార్యనిర్వహణాధికారి తెలిపారు. ఈ 4 రోజులు భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామని, సౌకర్యవంతమైన శీఘ్ర దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రజా సమస్యలను శీఘ్రగతిన పరిష్కరించడం, రెవెన్యూ శాఖలో పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన కార్యక్రమం 1 నెల 1 నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా యంత్రాంగం ఈరోజు శ్రీకారం చుడుతోంది. మొట్టమొదటి సమావేశాన్ని చోడవరంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్రాష్ట జల వివాదాలను సహకార రాష్ట్రంలోని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాముల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల పడతాయని, బలమైన గాలులు గరిష్టంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని పేర్కొంది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో గత రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ, పామర్రు, గన్నవరం ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రస్తుతం సాగులో ఉన్న పంటలు నీటి ఎద్దడికి గురికాకుండా ఉండేందుకు రైతులు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని అనకాపల్లి ఇన్ఛార్జ్ ఏడీఆర్ డాక్టర్ కెవి రమణమూర్తి సూచించారు. ప్రస్తుతం అత్యధిక మండలాల్లో 40 డిగ్రీలకు అటు ఇటుగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, అందువల్ల పంటలు బెట్టకు రాకుండా తరచూ నీటి తడులు ఇవ్వాలని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
1: రా రా అమ్మడు. ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండుగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును,

0: ఆరా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

సిరివెన్నెల సీతారామ సరస్సు కలిగిస్తుండగా మలిశానగర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా మల్లికార్జున మేడం సపరేట్ సాంగేతిక వినేశారు. ఒకటి నుంచి మీరు ట్యూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోలో. సమయం 11:54 ఉంది. సో నేనైతే మీ ఆర్జే నగేష్ మాట్లాడుతాను. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు కదా. సో నేను కూడా చాలా చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నాను కోరుకుంటున్నాను. ఇవాళ ధూమ్ధామ్ గా ఇప్పటివరకు అయితే ఒక ఆర్జిత ఎరగదీశారు కదా. సో ఇప్పటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా మిమ్మల్ని అలరించడానికి, పాటలు పాడించడానికి, ఉర్రూతులు ఉంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి సినిమా కబుర్లో మంచి విషయాలు తెలుసుకుని సిద్ధంగా ఉన్నారా? సో దాని గురించి అయితే మరి కొద్ది క్షణాల నుంచి చెప్పబోతున్నాను. ఒక పాట విన్న తర్వాత వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

రామజోగి శాస్త్రి గారు లిరిక్స్ అందించగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా డేవిడ్ సిమియోన్ పడిన అద్భుతమైన పాట విన్నారు. భరత్ అనే మూవీలోంచి మీరు జూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 11:20 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సినిమా కబుర్లో మనమైతే తెలుసుకుంటున్నాం. సో సినిమా కబుర్లు అనగానే మనకు గుర్తొచ్చేది ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏ సినిమా ఎప్పుడు వస్తుంది, అసలు ఇంత అసలు సినిమా రిలీజ్ అయితే ఆ సందడే వేరు, ఆ కోలాహలం వేరు. మరి ఇంట్లో వాళ్ళని ఆదరించో, బెదిరించో, ఒప్పించో, నొప్పించో, ఏదో విధంగా చేసి ఖచ్చితంగా సినిమా చూస్తాం, చూసి తీరుతాం, దాని రివ్యూ ఇస్తాం, ఎలా ఉంది అలా ఉందని చెప్పి ఫస్ట్ రివ్యూ మనమే ఇవ్వాలని ట్రై చేస్తుంటాం. ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి, ముందు సినిమా రిలీజ్ అవ్వాలి కదా. సో అలాంటి సినిమాల కోసం మనం వెయిట్ చేసిన తరుణంలో మంచి అప్డేట్స్ ఇస్తే ఎంత బాగుంటుంది అనిపించినప్పుడు మన సినిమా కబుర్లో మనం చక్కగా మంచి సినిమా కబుర్లు ముచ్చటించుకుంటానికి సరైన ప్లాట్ఫామ్ మన సినిమా కబుర్లు మన ఆకాశవాణిలో వస్తున్నాయి కాబట్టి. సో గుంటూరు కారంతో సూపర్ డూపర్ హిట్ కొట్టినటువంటి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు 1 ఇయర్ గ్యాప్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఒక సరెండర్లోకి వెళ్ళిపోయారు. అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి ఏం చేస్తున్నారనేది. సో ఈ సరెండర్లోకి వెళ్ళింది ఎవరు అంటే ఎస్ఎస్ రాజమౌళి గారు సరెండర్లోకి వెళ్ళారు. ఒక్కసారి హీరో కనుక ఎస్ఎస్ రాజమౌళి గారి చేతిలోకి వెళ్ళిపోతే ఇక ఎలా ఉంటుందంటే ఆర్మీలో ఉన్నట్టుగానే ఉంటుందన్నమాట. సో ఏ అప్డేట్స్ రావాలంగానే చాలా కీలకంగా అనిపిస్తూ ఉంటుంది, కఠినంగా అనిపిస్తూ ఉంటుంది. సో హీరో అయితే మంచి హిట్ని అయితే అందుకోవడానికి ఖచ్చితంగా ఆయన అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని మరి హీరోని ఎలా వాడాలి, ఎలా ప్రేక్షకులకి అనువుగా ఉపయోగించాలి ఆ వెబ్బర్ని అని చెప్పి చూస్తూ ఉంటారనమాట. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని, సో అతి తక్కువ కాలంలో ఈ సినిమాని కంప్లీట్ చేసుకుని త్వరగా బయట రాబోతున్నారు మన సూపర్ స్టార్ మహేష్ బాబు. తర్వాత వచ్చేసి ఈయన కోసం అంటే 3 డైరెక్టర్లు ఏకంగా క్యూ కట్టారంట. అదేంటి, వారణాసి సినిమా ఆల్రెడీ జరుగుతుంది కదా, ఇప్పుడు మళ్ళీ దర్శకులందరూ కలిసి అక్కడికి వెళ్ళి 3 ఆయన డేట్లు తీసుకోవడం ఏంటి అన్నట్లుగా ఫీల్ అవుతున్నారా? నాకు ఈ డౌట్ వచ్చింది. కానీ కొంచెం లోతుగా చూస్తే ఏమైందంటే, సో మహేష్ బాబు గారు చేయాల్సిన పార్ట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతున్నాయి. దాదాపు ఒక 3-4 నెలలు అంటే సెప్టెంబర్ అక్టోబర్ లోపే రాజమౌళి గారు సెట్లో నుంచి బయటపడతారు. సో ఈ విషయాన్ని గమనించిన దర్శకులు కోరుకుంటారా, ఖచ్చితంగా ఆ డేట్స్ని అందిపుచ్చుకొని ఈ గ్యాప్లో అంటే వారణాసి రిలీజ్ అయ్యే గ్యాప్ ఇంకా దాదాపు ఒక 4-5 నెలల్లో లేదా వచ్చే సంవత్సరం 2027లో అన్నట్టుగా డేట్లు ఇస్తున్నారు. కాబట్టి ఈ లోపల ఇంకో సినిమా ఏమైనా ప్లాన్ చేసుకుందాం అన్నట్లుగా కూడా ప్లాన్ చేస్తున్నారన్నమాట. సో అయితే విషయం ఏంటంటే, మరి ఈ వారణాసి సినిమా పూర్తవడానికి మరి ఈ మహేష్ బాబు చేసేటువంటి ఈ స్టంట్స్ ఇవన్నీ కూడా క్లియర్గా అయిపోయినట్లుగా అనిపిస్తుంది. కానీ సెప్టెంబర్లోపలనే మ్యాక్సిమం అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ తర్వాత మళ్ళీ మహేష్ బాబు అవసరం ఉంటుంది, ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్స్ కానీ లేకపోతే డబ్బింగ్ కానీ లేకపోతే ఇంకా ప్రమోషన్స్ కానీ రిలీజ్ చేయడం కానీ లేదా ఆడియో ఫంక్షన్స్ కానీ ఇవ్వాలని ఇలాంటివన్నీ రావాలంటే మళ్ళీ ఒక 4-5 నెలల తర్వాత ఆయన అవసరం పడుతుంది. ఈ లోపలనే ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నామని అనుకున్నాను ఏమో ప్రశాంత్ నీలు, సందీప్ వంగ, రిషబ్ శెట్టి వీళ్ళందరూ కూడా డైరెక్టర్లందరూ కూడా మహేష్ బాబు గారు డేట్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారంట. సో దాదాపు ఇస్తారన్నట్లుగానే ఉంది. లేకపోతే మళ్ళీ మనకు అలవాటు చొప్పున మహేష్ బాబు గారు మళ్ళీ ఈ సినిమా అయింది కదా అని చెప్పి ఏదైనా టూర్ ప్లాన్ చేస్తే చెప్పలేము. సో అది విషయం. ఇంకా క్లారిటీ అనేది కొంచెం రాలేదు. సో దాన్ని బట్టి మరి సెప్టెంబర్ లోపే అయితే మాత్రం కొంచెం నిదానంగానే మహేష్ బాబు గారు రాజమౌళి సెట్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. చూద్దాం ఏం జరగబోతుందో. మరి 3 ఎవరికి ఫస్ట్ డేట్ ఇస్తారో, మరి దాంట్లో ఆ సినిమా ఎవరి కాంబినేషన్లో ఉండబోతుందో, ఎలా ఉండబోతుందో అనేది వెయిట్ చేద్దాం. వారణాసి మాత్రం అదిరిపోయే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఇంతకుముందు ఎన్నడూ లేనటువంటి ఒక కొత్త స్టోరీతో ఈ సినిమా రాబోతుందని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పటికే కొన్ని ఎలివేషన్స్ ఇవన్నీ చూస్తున్నాం కదండి. సో చూద్దాం ఎప్పటివరకు జరుగుతుందో. సో ఇప్పటివరకు సూపర్ సాంగ్.

0: అయితే వస్తుంది. ఆ తర్వాత మిగతా విషయాలు మాడుతుంది, ఇంకా చాలా అయితే ఉన్నాయి. మరి అఖండ 2 తర్వాత బాలయ్యబాబు గారు నెక్స్ట్ ఏం చేయబోతున్న విషయం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీకోసం సూపర్ సాంగ్ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: పోసిన సెట్టు సేవ పేరు పెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా, వినబడు

0: చెప్పి చెప్పి విసిగిపోయా.
1: ఏమైంది?
0: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
1: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
0: కరెక్ట్.
1: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్ తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బీఐ అంటుంది
2: ముందు మీ బ్యాంక్ తర్వాత ఆర్బీఐ ఓంబుడ్స్మెన్.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలా.

0: యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హారిక నారాయణ్ అండ్ సాహితీ చాగంటి పడిన అద్భుతం అనమాట ఆచార్య మూవీ నుంచి ఉన్నారు. మీరు చూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 11:34:25 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ సినిమా కవర్లో మంచి సినీ విశేషాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. సో అదే చెప్పాం కదండి, అఖండ 2 తర్వాత అఖండ 2 ఏ విధంగా రిలీజ్ అయింది.

ఏ విధంగా మరి రికార్డ్స్ ఇచ్చింది అనేది మనందరికీ తెలిసిందే. కానీ నెక్స్ట్ సినిమా ఏంటి అనేది కొంచెం గ్యాప్ వచ్చేసరికి ఏం రాబోతుందా ఏం రాబోతుందా అని చెప్పి చాలా మంది కూడా ఆలోచనలు పడ్డారు. అయితే ఏంటంటే దీనికి ముగింపు ఇవ్వడానికి నందమూరి బాలకృష్ణ గారు అండ్ గోపిచంద్ మల్లినేని చేసినటువంటి 111వ చిత్రం 111 NBK 111 అనే ట్యాగ్ లైన్ తో ఒక సినిమాని రూపొందిస్తున్నారు. ఇంకా సినిమా పేరు అనేది ఇంకా పెట్టలేదు. బట్ ఈ సినిమా షూటింగ్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మరి దీంట్లో ట్విస్ట్ ఏంటంటే పెద్ద నిర్మాత కిలారు సతీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మరి నందమూరి బాలకృష్ణ గారు అయితే మాస్ రోల్ చేస్తున్నారు. అంటే మాస్ రోల్ బాలకృష్ణ గారికి కొత్త ఏమీ కాదు, కానీ మాస్ రోల్ని కొంచెం డిఫరెంట్గా చూపించడానికి ఈ సినిమాలో ప్రయత్నం చేస్తున్నారు అని సతీష్ గారు చెప్తుండడం జరుగుతుంది. వీరసింహారెడ్డి కంటే అంటే మాస్ అనగానే వీరసింహారెడ్డి ఫుల్లీ మాస్గా ఉంటుంది కదా. సో లెజెండ్ వచ్చేసి మరి అఖండ, అఖండ 2 అండ్ వీరసింహారెడ్డి ఇవన్నీ కూడా కొంచెం మాసివ్గానే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకి ఎక్కువగా కూడా మాసివ్ ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు, మరి అలాంటి సినిమాలను ఆదరిస్తూ ఉంటారు కాబట్టి బాలయ్య గారు ఎగ్జాక్ట్గా వాళ్ళకి మ్యాచ్ అయ్యే సినిమాలే తీయడానికి మరి ఎక్కువ సాహసాలు చేస్తూ ఉంటారు అనమాట. సో ఇందుకే ఈ మాస్ సినిమా అనేది వీరసింహారెడ్డి కంటే ఎక్కువ మాస్గా కనిపించబోతుంది. సో ఈ సినిమానే కాకుండా కొరటాల శివ మిర్చి సినిమా తీసే ఆ డైరెక్టర్ అనమాట, ఆయనతో కలిసి ఈ జూన్ లో కొత్తగా ఒక సినిమాను ఓపెన్ చేయబోతున్నారంట. ఈ సినిమా అయితే సోషల్ ఎలిమెంట్స్ తో అంటే కొన్ని సామాజిక కార్యక్రమాలు తర్వాత సమాజానికి ఉపయోగపడే కొన్ని కొన్ని విశేషాలతో ఈ సినిమా రూపొందించబడుతుంది. సో మనకు ఆల్రెడీ తెలుసు మంచి విషయాలని అంటే కుటుంబ విషయాలను కానీ సామాజిక విషయాలను కానీ తెలియజేయడంలో కొరటాల శివ గారు ముందుంటారని. సో దానికి తగ్గట్టుగానే మరి బాలయ్యబాబు గారికి ఆ సినిమాను వివరించడం జరుగుతుంది. మరి కొద్ది రోజుల్లో అంటే జూన్ లోనే మరి ఈ సినిమా అయితే మరి పట్టలేకపోతుంది. ఏమైనా అనుకోవచ్చు 2027లో అయితే సమ్మర్కి మాత్రం ఈ సినిమా అయితే కొట్టాల శివ గారు రిలీజ్ చేస్తారని చెప్పి మరి సినీ వర్గాలు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇలా మరికొన్ని విషయాలు చెప్పబోతున్నాను. సో జూన్లో, జూలైలో, ఆగస్టులో మాత్రం ధూమ్ ధామ్గా మరికొన్ని సినిమాలు రాబోతున్నాయి. సో దాంట్లో ముఖ్యమైన సినిమా గురించి ఈరోజు అయితే మరికొద్ది సేపటి చెప్పేతాను. ప్రతి మీకోసం సాంగ్ వస్తుంది, మీ ఇంటో ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఎస్, మీరు జూన్ చేసుకుంటున్నారు విద్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. సినిమా కబుర్లో మనమైతే ఉన్నాం. స్టూడియో సమయం 11:41 అవుతుంది. మంచి పాటలతో పాటు సినిమా కబుర్లో చాలా చాలా మంచి విషయాలు అయితే తెలుసుకుంటూ ఉన్నాం. సో మామూలుగా అయితే వర్షాకాలంలో సినిమాలు ఎవరో చూడరు, ఎండాకాలంలోనే బాగా ఆడతాయని చెప్పకండి. కానీ కాదు, అది వర్షాకాలమైనా ఎండాకాలమైనా మరి దుప్పట్లు కప్పుకునే చలికాలమైనా సరే మనం ఖచ్చితంగా మన అభిమాన హీరో సినిమా వచ్చింది అంటే, కథ నచ్చింది అంటే, మరి మనం మెచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. ఆ సినిమా చూడాలంటే సమయంతో పని లేదు అనిపించేంతగా మరి కథలు అయితే రూపొందుతున్నాయి. సో కొంతమంది అయితే మరి కథకు ఫ్యాన్స్ ఉంటారు, కొంతమంది అయితే హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, హీరో మ్యాన్రిజంకి ఫ్యాన్స్ ఉంటారు, కొంతమంది అయితే పాటల ఫ్యాన్స్ ఉంటారు, కొంతమంది అయితే మరి సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ నచ్చినాయి ఉంటాయి చూసే గ్రాఫిక్స్ కానీ లేకపోతే ఆ ఎలివేషన్స్ కానీ ఉంటాయి కదా, వాటికి పిచ్చి పిచ్చిగా నచ్చి వెళ్తూ ఉంటారు. అలాంటి సినిమాలు కొన్ని రాబోతున్నాయన్నమాట. సో దానిలో భాగంగానే కొన్ని సినిమాలు మరి ఈ జూన్ నుంచి బాగా తెలుగు చిత్రాల సందడి జరగబోతుందని చెప్పి అనుకోవచ్చు. ఖచ్చితంగా ముందుగా అయితే కనుక పెద్ది రాబోతుంది వచ్చే నెలలోనే దాదాపు. సో ఎప్పటి నుంచో పెండింగ్ అనుకున్న మనము ఎట్టకేళ్ళకి వాళ్ళైతే టైం అనౌన్స్ చేస్తున్నారు, డే టు టైం కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నారు. సో చూద్దాం మరి వచ్చే నెలలో ఆశాజనకంగా మరి ఆ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్ల పాటలు ఇప్పటికీ ఎంతో చాలా మంది కూడా అలరిస్తున్నాయి. సో ఎలా ఉంటుందో చూద్దాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి జూలైలో ఆగస్టు నెలలో అయితే చెప్పక్కర్లేదు, రవితేజ నటించినటువంటి ఇరుముడి అనే సినిమా వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. రవితేజ కథానాయకుడిగా శివ నిర్వహణ దర్శకత్వంలో కూడా ఈ సినిమా రూపొందుతుంది. మరి ఈ సినిమా స్పెషల్గా ఏంటంటే కనుక తండ్రి కూతుళ్ళ మధ్య భావోద్వేగాలుగా మరి సాగేటువంటి చిత్రంగా అయితే ఈ సినిమా రాబోతుంది. జీవి ప్రకాష్ కుమార్ మరి ఈ సినిమాకి సంగీతం అందించడం జరుగుతుంది. త్వరలోనే అతి త్వరలోనే ఒక సాంగ్ని అవుట్ చేస్తాం, బయటికి పంపిస్తాము, మనకి వినిపిస్తామని చెప్పి అంటూ కూడా సినిమా వర్గాలు తెలియజేస్తున్నాయన్నమాట. సో ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి వెంకటేష్ గారు నటించిన చిత్రం గురించి కూడా ఒక చిన్న అప్డేట్ ఉంది, ఆ విషయం తెలియదు కనుక ఒక పాట వినేద్దాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: FM 101.3.

ఎస్ వారియర్ మూవీలో చూపెట్టి సాంగ్ అయితే విజువల్ సాంగ్ ఉన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు విత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. సినిమా కబుర్లో మనం అయితే మంచి సినిమా గురించి సినిమా విశేషాల గురించి తెలుసుకుంటున్నాం. నిజంగా కదండి, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు కానీ మనం అయితే రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేసి ఆఖరి సినిమా చూసిన తర్వాత మన ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళి మనం ఒకసారి వెళ్తాం, మన ఫ్రెండ్స్తో ఒకసారి వెళ్తాం, ఫ్యామిలీతో చూడగలిగితే ఇంకా ఫ్యామిలీతో కూడా వెళ్తాం, నువ్వు కూడా వెళ్ళాలని చెబుతావు. అదే మన సినిమా అన్నట్టు ప్రమోషన్స్ ఇచ్చేస్తా ఉంటాం అనమాట. సో దీంట్లో ఎలాంటి లాభాలు ఉండవు, కష్టాలు తప్ప నష్టాలే తప్ప. కానీ చూడడం మంచిదే, ఒకసారి చూడండి, కానీ రెండోసారి మూడోసారి అనేది మీ ఇష్టం. సో అది మీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో అయితే మెంటల్ మధ్యలో మరి బ్రోచే వారు ఎవరు సినిమాల్లో ఆలరించినటువంటి ఒక హీరోయిన్ తెలుసు కదండి, నివేద పేతురాజ్. మరి ఈవిని గుర్తించుకుంటే మరి కొంత గ్యాప్ వచ్చినా కానీ సినిమాల్లో అవకాశాలు కొంచెం తక్కువ వచ్చినా కానీ ఈ మధ్య కాలంలో మరీ మళ్ళీ కొత్త మీ మ్యాక్సిమం మెయిన్ హీరోల సినిమాల్లో ఈవిడైతే త్వరలో కనబడబోతున్నారు. సో ఎవరో కాదండి మరి వెంకటేష్ ఈ మధ్యకాలంలో తీసుకున్నటువంటి ఒక చిత్రం తెలుసు కదండి. సో ఫ్యామిలీ కంటెంట్కి పెట్టింది పేరు ఎవరంటే కనుక మరి విక్టరీ వెంకటేష్ గారు. సో ఆయన సినిమా పేరుని అదే విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకున్నట్టు ఆయన ఆదర్శ కుటుంబం అనే సినిమాని మరి తీస్తున్నారన్నమాట. సో దీనికి తగ్గట్టుగా ఈ సినిమాలో ఒక మంచి కీలకమైన పాత్రని నివేద పేతురాజ్ మరి పోషిస్తున్నారని తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా ఇంకొక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే కనుక చిరంజీవి గారు బాబీ దర్శకత్వంలో ముస్తాబోతున్న కొత్త చిత్రం ఒకటి రాబోతుంది అనమాట. ఈ సినిమాలో కూడా ఆవిడ ఒక ముఖ్యమైన కీలకమైన పాత్ర పోషిస్తుందని చెప్పి తెలుస్తుంది. సో మాస్ అంశాలతో వస్తున్నటువంటి ఈ సినిమా అంటే చిరంజీవి గారి సినిమా అయితే కనుక మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుంది, వాల్తీర్ వేరే కంటే ఇంకా మాసివ్ గా ఉంటుంది అనుకుంటున్నారు. ఎందుకంటే మరి ఆ ఎలివేషన్స్ అవన్నీ కూడా చాలా మరి కొత్తగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. సో కథ కూడా మరి చాలా బాగా ఉంటుందని ఆలోచనతో మంచి మాస్ క్యారెక్టర్స్ అందరికి కూడా ఈ సినిమా కొత్తగా అనిపిస్తుందని చెప్పి అనిపిస్తుంది. సో దీనికి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి త్వరలోనే మంచి మంచి అప్డేట్స్ అయితే త్వరలో చెప్పబోతున్నాము, సమయం అయిపోతుంది కాబట్టి. మరి మా సినిమా విశేషాలు సినిమా కబుర్లో చాలా మంచి విషయాలు తెలుసుకుంటున్నాం కదండి. సో ఇలాగే మంచి విషయాలైతే మీకోసం ఎప్పుడు చెప్తూ ఉంటాం. మరి ఈ రోజైతే మంచి కబుర్లు తెలుసుకుందని చెప్పి అనుకుంటాను. మరి ఇక్కడ సినిమా కబుర్లకి టాటా గుడ్ బై చెప్పేద్దాం. మరి ఇప్పుడైతే మీకోసం సాంగ్ వచ్చేస్తుంది మరి దృశ్యం మూవీ నుంచి, వింటూ ఎంజాయ్ చేయండి విత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదని చేసేయాలి అంటే సండడే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత

ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್. ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ తో మస్తాన్వి. రాత్రి నుంచి పలుచోట్ల వర్షం ఎదురుగాలల వల్ల వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు తలెత్తాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఉమ్మడి కృష్ణ, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని అన్నారు. వర్షం కారణంగా విద్యుత్ పునరుద్దరణకు ఆలస్యమవుతుందని తెలిపారు. మధ్యాహ్నంలోగా విద్యుత్ సరఫరా పునరుద్దరణకు అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలో పారదర్శకంగా పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని అన్నారు. విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సైప్రస్ లో జరిగిన ఈయు విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొన్నారు. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలు, భౌగోళిక రాజకీయ ప్రభావంపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు, జార్ఖండ్ నుంచి ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం క్రికెట్లో జరిగే క్వాలిఫైయర్స్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని పలువురు లబ్దిదారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: సుప్రభాతవేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
2: విద్ భారతి FM 101.3.

0: And said the southwest monsoon seasonal rainfall over the country is likely to be 90% of the long period on average, with a model error of plus minus 4%. He informed that during the season, rainfall is most likely to be normal over northeast India and below normal over central, southern peninsula and northwest India. And with that, we end this news bulletin.
1: బస్సులకి కార్లకి వీటికి అయితే కనుక రోడ్డు ఉంటుంది, మరి రైల్వే ట్రాక్కి రోడ్డు ఎందుకు లేదు? పట్టాలే ఉన్నాయి, ఓకే, కానీ పట్టాల మధ్యలో రాళ్ళు ఎందుకున్నాయి? సో మట్టి అయినా వేయచ్చు కదా, ఇంకేదైనా గడ్డి అయినా వేయచ్చు కదా, ఇంకేదైనా వేయచ్చు కదా. ఓన్లీ మన చిన్నప్పుడు బ్రిటిష్ కాలం మన తాతల నాటి దగ్గర నుంచి ఎప్పుడు చూసినా ఆ కంకర రాళ్లే, కంకర రాళ్లే, టక్ టక్ టక్ టక్ టక్ టక్ టక్ టక్ అని కొడతానే ఉంటాయి కదా. అసలు కంకర రాళ్ళని ఎందుకు వాడతారు? కంకర రాళ్ళనే ఆ ప్లేస్లో ట్రాక్ మధ్యలో వేస్తూ ఉంటారు ఎందుకని? ఈ విషయం మీకు ఎప్పుడైనా తట్టిందా, మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? నేను కొంచెం డౌట్గా ఆలోచించాను కాబట్టి నాకు డౌట్ వచ్చింది. సో నేనైతే ఆ విషయాన్ని కనుగొన్నానమాట. సో ఎలా ఏం జరుగుతుందనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే కొన్ని విషయాలు నాకు తెలిసినాయి. ఆ విషయాన్ని నేను తెలుసుకుంటూ ఊరుకుంటానా?

రాళ్ళే టక్ టక్ టక్ టక్ టక్ టక్ టక్ టక్ అని కొడతానే ఉంటాయి కదా, అసలు కంకర్ రాళ్ళని ఎందుకు వాడతారు? కంకర్ రాళ్ళని ఆ ప్లేస్ లో ట్రాక్ మధ్యలో వేస్తూ ఉంటారు ఎందుకని? ఈ ఈ విషయం మీకు ఎప్పుడైనా తట్టిందా, మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? నేను కొంచెం డౌట్ గా ఆలోచించాను కాబట్టి నాకు డౌట్ వచ్చింది. సో నేనైతే ఆ విషయాన్ని కనుగొనమాట. సో ఎలా ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే కొన్ని విషయాలు నాకు తెలిసినాయి. ఆ విషయాన్ని నేను తెలుసుకుంటూ ఊరుకుంటారా? ఖచ్చితంగా మీకు చెప్పకుండా అసలు ఉండాలని కదండి, చెప్పేస్తాను కాసేపట్లో. అవి చెప్పాలంటే ఒక పాట వచ్చేస్తుంది, ఆ పాట తప్ప మీతో షేర్ మాట్లాడుకుందాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

శ్రీరామ్ లీలకు సంధించుగా దేశప్రసాద్ మ్యూజిక్ కంపోజర్ గా మల్లికార్జున సమంగళి పడిన అద్భుతమైన పాట అందరి వాడి చేతిలో ఉన్నారు. మీరు చూపించేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 12:45 అవుతుంది. సో నేను చెప్పాను కదండి, ఏదైనా తెలియని విషయాన్ని మనం తెలుసుకుంటే రోజు అబ్జర్వ్ చేస్తున్నాను కానీ దీన్ని ఇంత కీన్ గా ఇంత డెప్త్ గా అనుకోలేదే, ఈ విషయాన్ని ఈ రోజు తెలుసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో అలాంటప్పుడు ప్రయాణాల్లో మనం ఉన్నప్పుడు మంచి సౌండ్లు వస్తూ ఉంటామండి. ఏంటంటే రైల్వే ట్రాక్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, రైల్వే ట్రాక్ కి ఇరుపక్క మధ్యలోనూ రాళ్లే అంటే కంకర రాళ్లే స్పెసిఫిక్ గా ఎందుకు వేస్తారు, మట్టి వేస్తే దృఢంగా ఉండదా, సిమెంట్ చేస్తే ఇంకా బాగుంటది కదా అని డౌట్ వచ్చిందా, నాకైతే డౌట్ వచ్చింది. అందుకనే డీప్ గా అబ్జర్వ్ చేస్తే నాకు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి, అవి నాకు తెలిస్తే ఊరుకుంటానా, ఖచ్చితంగా మీకు చెప్తానమాట, చెప్పి తీరుతాను. ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా, నాలెడ్జ్ ఇస్ డివైన్, ఎంత తాగితే అంత అంటారు దసరా బ్రహ్మానందం గారు, ఆ టైప్ అనమాట. సో అది విషయం. అయితే రైల్వే ట్రాక్ కింద రాళ్ళు ఎందుకు వేస్తారనే విషయం గురించి నేను ఈరోజు చెప్పుదాం. సో ఈ రాళ్ళని అంటే ఈ రాళ్ళని మామూలుగా వాళ్ళ వే ఆఫ్ భాషలో అంటే వే ఆఫ్ టాకింగ్ లో ఎలా అంటారంటే ట్రాక్ బలాస్ట్ అని చెప్పి అంటారంట. అయితే ఇంతకుముందు రైల్వే ట్రాక్ మధ్యలో చెక్క దిమ్మలు ఉండేవి, కానీ వాటిని రీప్లేస్ చేసి ఇప్పుడు కాంక్రీట్ దిమ్మల్ని ఉపయోగిస్తున్నారన్నమాట. సో కొంచెం దృఢంగా కూడా ఉంటాయి. సో వీటిని స్లిప్పర్స్ అని అంటారన్నమాట, స్లిప్పర్స్ అంటారు. అయితే ఇవి జరగకుండా అంటే ఈ దిమ్మలు అటు ఇటు జరగకుండా ఆ రాళ్లను కంకర రాళ్లను కొంచెం మీడియం సైజ్ కాకుండా కొంచెం పెద్ద సైజు రాళ్ళని దాంట్లో వేయడం జరుగుతుంది. ఒకవేళ రాళ్ల మీద కాకుండా నేలపైన నేరుగా ట్రాక్ వేస్తే ట్రైన్ బరువుకి ట్రాక్ క్రిందికి కుంగే అవకాశం ఉంటుంది, క్రింగి వంగే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ కూడా రాళ్ళు ఆపేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వర్షాకాలంలో, ఇప్పుడు రాబోయేది వర్షాకాలం కదా, ఆ వర్షపు నీరు వెంటనే భూమిలోకి ఇంకిపోయేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అండ్ ముఖ్యమైన మెయిన్ థింగ్ ఏంటంటే ఆ కంకర రాళ్ళు ఉన్న చోట చెట్లు మొలటానికి అవకాశం

0: ఉండదు కాబట్టి, అవి ఎత్తుగా ఎదగడానికి అవకాశం ఉండదు కాబట్టి, సో అక్కడి నుంచి ఆటోమేటిక్గా మరి ఆ ప్లేస్లో ఎక్కడా కూడా చెట్లు మొలటానికి అవకాశం ఉండదు కాబట్టి చాలా ఫ్రీగా ఉంటుంది. దాన్ని బట్టి ట్రైన్ వైబ్రేషన్స్ వచ్చే సౌండ్స్ కానీ వైబ్రేషన్స్ కానీ రాకుండా ఈ కంకర్రాలు చాలా బాగా ఉపయోగపడతాయి. అయినా కానీ ట్రాక్ మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న మొక్కలు వచ్చినప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మన వాళ్ళు ఆల్రెడీ క్లీన్ చేస్తూ ఉంటారు. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే రైల్వే ట్రాక్ కింద ఖచ్చితంగా ఆ మధ్యలో కంకర్రాలను ఉపయోగించడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. వైబ్రేషన్ వల్ల చుట్టూ ఉన్న ప్రాంతాలు ఎఫెక్ట్ అవ్వకుండా మరి సౌండ్స్ అన్ని రాకుండా ఉండటం కోసం కంకర్రాలు నియంత్రిస్తాయన్నమాట. ఇవన్నీ దీని గురించే రైల్వే ట్రాక్ కింద కంకర్రాలను ఎక్కువగా ఉపయోగపడింది. సో ఇప్పుడైతే మనకు చాలా మంచి విషయం తెలుసు కదా, ఇంకా చాలా మంచి విషయాలు చెప్తే మీకు తెలుసా చెప్తాను. ఇప్పుడు మీకు సూపర్ సాంగ్ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: స్టూడియోలో సమయం పండింగట్ల 30 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని

0: హరామీనాల క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు న్యూ చండీగఢ్ లో జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే ప్రపంచ స్థాయి వేడుకల్లో ఉపరాష్టపతి పాల్గొంటారు. ఆ తర్వాత కర్ణాటకలోని దావణగెరెలో ఉన్న యూనివర్సిటీ బీడిటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. రేపు పణజీలో జరిగే గోవా రాష్ట అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే గోవాలోని సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీని కూడా సందర్శిస్తారు. ఆదివారం రోజు ఉపరాష్టపతి కర్ణాటకలోని బెల్తంగడిలో సిరి ఇండస్టియల్ పార్కును ప్రారంభిస్తారు. అలాగే శ్రీక్షేత్ర, ధర్మస్థల, మంజునాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్టపతి కేరళను సందర్శించి కొట్టాయంలో దీపిక మలయాళ దినపత్రిక 140వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న హరామీనాల క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ పర్యటనలో ఆయన బీఎస్ఎఫ్ చేసిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించి బోర్డర్ అవుట్పోస్ట్ G7ను ప్రారంభించి బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత భుజ్లో సరిహద్దు సంబంధిత అంశాలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. 6 నెలల వ్యవధిలో అమిత్ షా కచ్ ప్రాంతంలో పర్యటించడం ఇది రెండవసారి. గత ఏడాది నవంబర్లో బీఎస్ఎఫ్ జాతీయ స్థాయి ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొనేందుకు భుజ్ను సందర్శించారు. దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న కృత్రిమ జనాభా మార్పుల వెనుక ఉన్న కారణాలను కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ పరిశీలిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. నిన్న గాంధీనగర్లో 340 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన అనంతరం మాట్లాడుతూ అమిత్ షా కృత్రిమ జనాభా మార్పుల నివారణకు అవసరమైన చర్యలపై కమిటీ చర్చిస్తుందని, ఏదైనా నిర్దిష్ట చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని పరిశీలిస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నావలేకర్ నేతృత్వంలోని ఈ కమిటీ ఏడాదిలోపు తన నివేదిక సమర్పిస్తుందని తెలిపారు. దేశంలోని ప్రతి చొరబాటుదారుణ్ణి గుర్తించి దేశం నుండి బహిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
1: भाजपा बंगाल सरकार ने डिटेंशन सेंटर बनाए हैं, मगर हम सब लोग चाहते हैं कि जो घुसपैठ कर अवैध तरीके से आए हैं वो अपने आप जहां से आए हैं वहां वापिस चले जाए. अगर वो अपने आप चले जाते हैं तो बंगाल सरकार भी उन पर कोई केस नहीं करेगी, जाने के लिए उनकी सहायता भी करेगी.
0: సరిహద్దు కంచె నిర్మాణం పనుల కోసం 600 హెక్టార్ల భూమిని సరిహద్దు భద్రతా దళానికి అందజేసినందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని హోంమంత్రి అభినందించారు. మ్యాన్మార్ అధ్యకులు యు మిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ను సందర్శిస్తున్నారు. యు మిన్ ఆంగ్తో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వస్తోంది. మింగాన్ అధ్యక్షుడి హోదాలో భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా మ్యాన్మార్ అధ్యకులు జూన్ 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. యు మిన్ ఆంగ్ బోధగయ, ముంబై నగరాలను కూడా సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఘర్షణలు, అభద్రతాభావం, ప్రజల వలసలు, ఆహార కొరత వంటి కారణాలు ఈ వ్యాధిని అదుపు చేసే ప్రయత్నాలను మరింత క్లిష్టతరం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కాంగో రాజధాని కిన్షాసా విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం టెడ్రోస్ విలేకరులతో మాట్లాడుతూ బాధితులు ఒంటరిగా లేరని, ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో వారికి మద్దతుగా WHO

0: లేకుండా ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలకు భరోసా ఇవ్వడానికే తాను ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. తూర్పు ఇటూరీ ప్రావిన్స్ రాజధాని బునియాలో డబ్ల్యూహెచ్ఓ బృందాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని, తాము అక్కడి పరిస్థితిని అంచనా వేస్తామని తెలిపారు. కాంగో తూర్పు ప్రావిన్స్ లో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ఇప్పటివరకు 1000 కంటే ఎక్కువ అనుమానిత కేసులు, 238 అనుమానిత మరణాలు నమోదైనట్టు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఎబోలా వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నెల 17వ తేదీన అంతర్జాతీయ ఆందోళనకర ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించగా, ఆ తర్వాత ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ దీనిని ఖండాంతర ప్రజారోగ్య భద్రత అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ వర్ధంతి సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. చౌదరి చరణ్ సింగ్ దార్శనికత కలిగిన నాయకుడని, రైతుల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని ఉపరాష్టపతి కొనియాడారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, చరణ్ సింగ్ పూర్తి జీవితం దేశంలోని రైతులు, కార్మికులు, గ్రామాల అభ్యున్నతికే అంకితమైందని చెప్పారు. హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, చరణ్ సింగ్ స్వాతంత్ర్య సమరం నుండి అత్యవసర పరిస్థితి కాలం వరకు ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతల పరిరక్షకుల దినోత్సవం సందర్బంగా యుఎన్ శాంతి భద్రతల పరిరక్షకులకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నివాళులర్పించారు. ప్రపంచ శాంతి భద్రతలు కాపాడడంలో ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతల పరిరక్షణ మిషన్ల కింద పనిచేస్తున్న ధైర్యవంతులైన మహిళలు, పురుషుల అచంచలమైన నిబద్దతను ప్రశంసించారు. ప్రపంచంలోనే అత్యంత సవాల్తో కూడిన వాతావరణాల్లో కూడా వారి అంకిత భావం ఒక అర్థవంతమైన మార్పును తీసుకొస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాంతి కోసం పెట్టుబడి పెట్టండి అనే సందేశాన్ని మంత్రి మరోసారి పునరుద్ఘాటించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యదువీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. జూన్ నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో కురిసే నైరుతి రుతుపవనాల సీజన్లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈరోజు న్యూఢిల్లీలో 2026 రుతుపవనాల సీజన్కు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం రవిచంద్రన్, ఈ సీజన్లో ఈశాన్య భారతదేశంలో వర్షపాతం సాధారణంగా ఉండే అవకాశం ఉందని, అలాగే మధ్య దక్షిణ ద్వీపకల్పం, వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ ఉండవచ్చని పేర్కొన్నారు. ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర మాట్లాడుతూ, జూన్ నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ తీవ్రతతో వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని హరామీనాలా, క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్ అన్ని.

0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: విత్ భారతి ఎఫ్ఎం 101.3.

సుబ్రి సాంగైతే చేశారు, భోమచంద్ర గారు రూపొందించగా, హరీష్ జోహర్స్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, జస్సీ గిఫ్ట్ కేకే అండ్ సుజాత బెన్నా దూద్వేన్ పాట విన్నారు. అపరిచిత మూవీ నుంచి మీరు చూసి చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 12:47 అవుతుంది. సో మనం మంచి విషయాలు తెలుసుకుంటున్నాం కదండి, మీకు తెలుసాలో. సో మీరు ఎప్పుడైనా చిప్స్ ప్యాకెట్ విన్నారా, అయితే తిన్నారా, ఐ మీన్ అంటే మంచిగా వర్షం కూర్చున్నప్పుడు కానీ, ఏదైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ, ఏదన్నా కొంచెం చిట్ చాట్ చేద్దాం అనుకున్న టైంలో మనకి చిప్స్ ప్యాక్ తిన్నప్పుడు ఒక అవగాహన వస్తుంది. ఏంటంటే ప్యాక్ చూస్తేనేమో ఎంత పెద్దగా ఉంది, లోపల చూస్తేనేమో చిప్స్ తక్కువ ఉన్నాయని చెప్పి ఆ కొట్టు వాడిని ఆ కంపెనీ వాడిని తిట్టుకుంటూ ఉంటాం. సో ఇది నన్ ఆఫ్ మ్యాటర్. సో ఇంక నేను చెప్పేది ఏంటంటే, ఆ ప్యాకెట్ అంత లావుగా ఉండటానికి ఒక గ్యాస్ నింపడం జరుగుతుంది అనమాట. సో అది ఏంటి అనేది ఈరోజు మాట్లాడు. ఇప్పుడు గమనించడం ఎంత లావుగా ఉంటుంది, ప్యాకెట్లో చూస్తేనేమో సగానికి తక్కువగానే ఈ చిప్స్ ఉంటాయని చెప్పి అనిపిస్తుంది కదా. సో అసలు విషయం ఏంటంటే, చిప్స్ ప్యాకెట్లో నైట్రోజన్ వాయువుని నింపడం వల్ల ఇది బాగా ఇదిగా ఉంటుంది, అంటే బాగా ఉబ్బెత్తుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఒక్కసారి తీసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ నైట్రోజన్ వాయువు అనేది బయటకు పోతుంది, చిప్స్ తినేస్తాం, ప్యాకెట్ పడేస్తాం, ఇదంతా తర్వాత సంగతి. అయితే ఎందుకని ఈ వాయువు నింపుతారంటే, ఈ వాయువుకి నైట్రోజన్ గ్యాస్ నైట్రోజన్ వాయువుకి రంగు రుచి వాసనలంటూ ఏమీ ఉండవంట అందువలన. సో ఇది లోపల ఉండటానికి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఈ రంగు రుచి వాసనలు ఉండవు కాబట్టి లోపల చిప్స్ని ఏమాత్రం పాడు చేయడానికి అవకాశం ఉండదు. అదే ఆక్సిజన్ వాయువు నింపారనుకోండి, ఆక్సైడింగ్ వల్ల చిప్స్ త్వరగా పాడవుతాయి, దానివల్ల ఆ పాడే వాసన రావటం ఇవన్నీ జరుగుతూ ఉండటం వల్ల ఆక్సిజన్ బదులుగా నైట్రోజన్ వాయువుని నింపడం జరుగుతుంది అనమాట. ఇలా గాలిని నింపడం వల్ల చిప్స్ విరిగిపోకుండా భద్రంగా ఉంటాయంట. సో నేను చిన్న టిప్ చెప్తాను ఏంటంటే, ఈ చిప్స్ని తినడం వల్ల కొన్ని నష్టాలు కూడా జరుగుతున్నాయి, అవి గమనించండి. కొన్ని అంటే మైక్రోస్కోప్తో వాటితో పరీక్షించినప్పుడు కొన్ని లోపల రోగకారకస్ క్రీములు అవి ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు, కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. అండ్ ఇది విషయం. సో ఇంకా మీకు ఒక చిన్న విషయం, మొట్టమొదటి ఆధార్ కార్డు తీసుకుంది ఎవరో తెలుసా? ఆ విషయం గురించి కొద్ది క్షణాల్లో మాట్లాడబోతున్నాను. అసలు ఎక్కడ తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారు, ఏ పేరు మీద తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు అనే విషయం గురించి మాట్లాడబోతున్నాను. ఇప్పుడు పాట వచ్చేస్తుంది, ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట

0: సానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
0: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

0: ఎస్, మీరు ట్యూన్ చేసుకుంటున్నారు విత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మీకు తెలుసాలో ఆఖరి గడియలకు వచ్చేసాము. సో నేను చెప్పాను, ఇందాక అడిగాను కదండి, మొట్టమొదటి ఆధార్ కార్డు అంటే మామూలుగా ఏ ప్లేస్లోకి వెళ్ళినా, ఏ అప్లికేషన్ పెట్టాలన్నా, ఏదైనా చేయాలన్నా అనుకోకుండా, అదే ఏదైనా ట్రావెలింగ్ చేయాలన్నా కానీ ఫస్ట్ చూపించాల్సింది మనకి ఐదు ఆధార్ కార్డు చూపించాలి. సో ఈ ఆధార్ కార్డు గురించి నేను చూసినప్పుడు నాకు కూడా డౌట్ వచ్చింది, అందుకనే రీసెర్చ్ అంటే నా లెవెల్లో నేను చేశాను అనుకోండి. సో దీనికి తగ్గట్టుగా ఆధార్ కార్డు ఫస్ట్ ఎవరికి ఇచ్చారంట అనిపించింది. అనిపించినప్పుడు సెర్చ్ చేశాను, మీకు చెప్పకుండా ఉంటానా, నేను తెలుసుకుంటే ఖచ్చితంగా చెప్పేస్తాను. సో మొట్టమొదటిగా ఆధార్ కార్డు తీసుకున్న ఆవిడ పేరు రంజన సునావనే, ఆవిడ తీసుకున్నారు అనే మహిళ తీసుకున్నారన్నమాట. సో ఈవిడ మహారాష్ట్రలో నందుర్బార్ జిల్లాలో చెందినటువంటి తెంబ్లి అనే గ్రామానికి చెందిన ఆవిడ అనమాట. ఈవిడ ఎప్పుడు తీసుకున్నారు తెలుసా, 2010 సెప్టెంబర్ 29వ తేదీన అప్పటి ప్రధాని గారు అనేటువంటి మన్మోహన్ సింగ్ గారు మరియు సోనియా గాంధీ గారి చేతుల మీదుగా మొట్టమొదటి ఆధార్ కార్డుని ఆవిడకి అందజేయడం జరిగింది. సో అంటే ఇక్కడ ఇవ్వడానికి కారణం ఏంటంటే కనుక, సో మొదటి ఆధార్ కార్డు అనేది చాలా బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. ఆధార్ కార్డు వాళ్ళ గుర్తింపుగా మాత్రమే మరి వర్తించాలనే ఉద్దేశంతో వచ్చారు. తర్వాత మనుగడలో ఆటోమేటిక్గా అన్నింటికీ ఆధార్ కార్డే ప్రామాణికం అయిపోయిందనమాట. సో ఈ ఆధార్ కార్డుని మరొక పేరు చెప్తున్నాను, రంజన సోనావనే అనే మహిళకు మరి మహారాష్ట్రలో నందుర్బార్ జిల్లాలో చెందిన తెంబ్లి అనే గ్రామానికి చెందిన ఆవిడికి ఇవ్వడం జరిగిందనమాట. ఇదన్నమాట విషయం. సో ఇలా ఈరోజు మనం, ఈరోజే కాదండి, ప్రతిరోజు కూడా 12 గంటల నుంచి 1 గంటల వరకు కూడా మంచి విషయాలని మీకు తెలిసేలా తెలుసుకుంటున్నాం. సో నాతో పాటు మిగతా ఆర్జెస్ కూడా మంచి మంచి విషయాలని మీతో మీకు పొందుపరిచి తెలుసుకొని జాగ్రత్త పరిచి మీకు అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అండ్ ఇలాగే మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉందాం. సో మీకోసమైతే మరి నెక్స్ట్ మనం ధీరాలో కలుసుకుందాం, సమయం అయితే అయిపోతుంది కాబట్టి. మీకోసమైతే మరి సాంగ్ కాకపోయినా నెక్స్ట్ మీకోసం కలుద్దాం. వింటూ ఎంజాయ్ చేయండి విత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: వింటున్నారు విత్ భారతి ఎఫ్ఎం 101.3.
2: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమర గాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్లకు పైగా నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. దేశంలోని ఏ పేదవారు పూరి గుడుసులో నివసించకూడదనే ప్రధాని సంకల్పానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నామని అన్నారు. భారతదేశ

అస్త్ర మార్కెట్ విలువ 176 బిలియన్ డాలర్లుగా ఉంది. 2030 నాటికి ఇది 300 బిలియన్ డాలర్లకు పెంచేందుకు టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 2వ రోజు పర్యటన నిమిత్తం ఈరోజు కృష్ణా జిల్లా మల్లవల్లి ఇండస్టియల్ పార్కును మంత్రి సందర్శించారు. భారతదేశ వస్త్ర పరిశ్రమ భవిష్యత్తులో కొత్త శిఖరాలను అందుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశంలో వస్త్ర పరిశ్రమ వేగంగా అభివృద్ది చెందుతోందని, దేశంలోని చేతివృత్తి కళాకారుల కళా నైపుణ్యాలకు ప్రపంచ మార్కెట్లో మరింత ప్రాప్యత లభించాలని మంత్రి అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం ఆర్థికంగా బలపడిందని, ప్రతివర్గం అభివృద్ది చెందేలా అనేక సంస్కరణలు తీసుకువచ్చారని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి పదవీ కాలం 12 ఏళ్లలో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే సూత్రాల ఆధారంగా పేదల అభ్యున్నతి కోసం ప్రధానమంత్రి అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారని, భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. అనంతపురం జిల్లాలో విస్తృతంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు వహించాలని జిల్లా మలేరియా నివారణాధికారి డాక్టర్ ఓబుల్ తెలిపారు. ఈరోజు అనంతపురంలోని వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వర్షాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నివాస ప్రాంతాల్లో నిల్వ నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు. దోమల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఫాగింగ్, ఫ్రైడే డ్రైడే లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. ఇందుకు ప్రజలు కూడా సహకరించి మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలు రాకుండా చూసుకోవాలని సూచించారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన ఈరోజు గోవిందరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చి అనుగ్రహించారు. స్వామివారు 4 మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఈరోజు అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ పలు దేశాల్లో రక్షణ సౌభ్రాతృత్వాన్ని కాపాడేందుకు శాంతి కాముకులు కృషి చేస్తున్న నేపథ్యంలో వారి సేవలను గుర్తించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా మే 29వ తేదీన అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని పాటిస్తోంది. 1948 నుంచి ప్రపంచ శాంతిని నెలకొల్పడంలో ప్రాణాలర్పించిన 3800 మంది శాంతి పరిరక్షకులను ఐక్యరాజ్యసమితి ఏటా గౌరవిస్తోంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నిరసించగా హరిహరన్ అండ్ చిత్రగా ఏర్పడిన అద్భుతమైన పాట విన్నారు. అడవి రాముడు ప్రభాస్ నటించిన చిత్రం నుంచి విన్నారు. మీరు జూమ్ చేసి ఉంటున్నారు విత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. 11:09 అవుతుంది స్టూడియో సమయం. మరి మనమైతే ధీరాల్లోకి ఎంటర్ అయిపోయాం. మరి సమాజంలోనూ ఇంట్లోనూ ఒంటరిగా ఉన్నప్పుడు గాను ఎక్కడైనా సరే ఒక మహిళ భద్రత కావాలంటే ఎన్నో విషయాలను కేర్ చేయాలి, ఎన్నో విషయాలని తెలుసుకొని ఉండాలి, ఎన్నో విషయాలకి లోబడి ఉండాలి, ఎన్నో విషయాల్లో తెలివిగా ఉండాలి. అలాంటి విషయాలను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ముఖ్యంగా చేసే పొరపాట్లు ఏంటంటే కనుక సోషల్ మీడియాలో లైవ్ పోస్ట్స్ పెట్టడం అనేది చాలా చాలా చాలా శుద్ధ పొరపాటు. ఎందుకని అంటానంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఇంట్లో ఉన్నారనే విషయాన్ని మీరు కనుక ఒక సెల్ఫీ ద్వారానో వీడియో ద్వారానో లేకపోతే సెల్ఫ్ కుకింగ్ ఏదైనా చేస్తునో లేకపోతే ఇంకేదన్నా డిజైన్ చేస్తునో ఒంటరిగా ఈరోజు ఉన్నా అంటే అలా పెట్టేవాళ్ళు అందరూ ఉంటారని నేను అంటలేదు, కానీ కొంతమంది మాత్రం లైవ్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని పసిగట్టేవాళ్ళు కనిపెట్టేవాళ్ళు మరి కడిగట్టుగా మీ పని పట్టేవాళ్ళు ఉంటారు కాబట్టి

ఈ విషయాన్ని గమనించండి అని నేను ఒకసారి ఒక మాటగా తెలియచేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ విషయాన్ని చెప్పబోతున్నాను అనమాట. సరే, అసలు ఏం చేయాలి అంటే కనుక లైవ్ ఫొటోస్ అస్సలు షేర్ చేయకూడదు. అండ్ మీరు అంటే ఎక్కువగా ఉపయోగించేటువంటి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇలా రకరకాల చాటింగ్ ప్లాట్ఫామ్స్ సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి. కానీ అన్నీ పర్ఫెక్ట్గా అన్నీ కరెక్ట్గా ఉంటాయని చెప్పలేం, ఎందుకంటే అందరూ నమ్మినట్లుగానే ఉంటారని గ్యారంటీ లేదు. కొంచెం తెలివి ఉపయోగిస్తారు, కొంచెం టెక్నిక్స్ ఉపయోగిస్తారు, కొంచెం మరి వాళ్ళ మాటల ద్వారా మిమ్మల్ని బెదిరించడం

అని చెప్పలేం. ఎందుకంటే అందరూ నమ్మినట్లుగానే ఉంటారని గ్యారంటీ లేదు. కొంచెం తెలివి ఉపయోగిస్తారు, కొంచెం టెక్నిక్స్ ఉపయోగిస్తారు, కొంచెం మరి వాళ్ళ మాటల ద్వారా మిమ్మల్ని బెదిరించడం మరి అదిరించడం ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు మీరు తెలివిగా ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. మరి ఆ సమయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎన్నైనా ఉంటాయి. సో ముందుగా అయితే మాత్రం మీ లైవ్ లొకేషన్స్ కానీ, లైవ్ ఫొటోస్ కానీ, మీ థమ్ నెయిల్స్ కానీ, థమ్ ఫొటోస్ కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టకుండా ఉండడమే మంచిది. ఇంకా ఎన్ని విషయాలు చెప్పాలంటే చాలా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అలాంటి విషయాలను తెలియజేయాలంటే కానీ ఖచ్చితంగా ఇప్పుడైతే మీకోసం చెప్పేస్తాను. సో మరికొద్ది సేపట్లో మీకు ఆ విషయాలన్నీ షేర్ చేస్తాను. సో మీకోసం సూపర్ సాంగ్ ఇస్తుంది, వినేసేయండి, వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

ఇప్పటి వరకు మీరు మరి ధీరాలో మంచి మంచి సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నారు, స్టూడియో సమయం చూస్తున్నాం, 1 గంట 10 నిమిషాలు అవుతుంది. మరి సమయం చూస్తే 1 గంట 20 నిమిషాలు కావాల్సింది. మరి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్దిని వేగవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. విద్యుత్ శాఖ సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్టంలోని నగరాలను చెత్త డంపింగ్ యార్డు రహితంగా మార్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్న మంత్రి పి. నారాయణ. వర్షాల కారణంగా

0: తలెత్తిన విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. వార్తల వివరాలు. రాష్టంలో 2 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కృష్ణా జిల్లాలోని మల్లవల్లి పారిశ్రామిక వేడను ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని చేతి వృత్తి కళాకారుల నైపుణ్యాలకు ప్రపంచ మార్కెట్లలో మరింత ప్రాధాన్యం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్టంలో వస్త్ర పరిశ్రమ అభివృద్దిని వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వంతో కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం పీఎల్ఐ ద్వారా ఆంధ్రప్రదేశ్కు మరిన్ని నిధులు అందేలా కృషి చేస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: కాటన్ క్యోంకి ఆంధ్ర ఏక ఐసా ప్రదేశ్ హై జో కుచ్ భీ కర్ సక్తా హై, హమ్నే ఏక ధర్మావరణ మే అప్రూవ్ కియా హై కలస్టర్, ఏక ఔర్ కలస్టర్ హమ్ హ్యాండ్లూమ్ భీ ఆంధ్రప్రదేశ్ కా ఏక బహుత్ బడా సెక్టర్ ఔర్ సెక్టర్ కో డెవలప్ కర్నా ఉద్దేశ్ హై కి టెక్స్టైల్ కా హబ్ అభి తక్ తో హ్యాండ్లూమ్ కే నామ్ సే ఆంధ్రప్రదేశ్ లేకిన్ టెక్స్టైల్ కే నామ్ సే.
0: అనంతరం ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అంశంపై ఆయన మాట్లాడుతూ, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే సూత్రాల ఆధారంగా ప్రజల అభ్యున్నతి కోసం ప్రధానమంత్రి అనేక ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తొలుత విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. విద్యుత్ సరఫరా పరిస్థితులు, వర్షాల నేపథ్యంలో తలెత్తిన సమస్యలు, విద్యుత్ పునరుద్దరణ చర్యలపై అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం సైబర్ నేరాల కార్యాచరణ ప్రణాళికపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. అలాగే పోర్టుల అభివృద్ది, మౌలిక సదుపాయాల విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా రాష్ట రవాణా వ్యవస్థ బలోపేతానికి సంబంధించి ఆర్టీసీ బస్సుల కొనుగోలు ప్రక్రియపై అధికారులతో సమావేశమై పురోగతిని తెలుసుకోనున్నారని అధికారులు తెలిపారు. రాష్టంలోని నగరాలను చెత్త డంపింగ్ యార్డు రహితంగా మార్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లిలో ఈరోజు పర్యటించిన మంత్రి అక్కడ నిర్మాణంలో ఉన్న వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు పనిచేస్తున్నాయని తెలిపారు. రాష్టంలోని 107 మున్సిపాలిటీల్లో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, వీటి ద్వారా ప్రతిరోజు 5385 టన్నుల చెత్తను బయోగ్యాస్గా మారుస్తామని మంత్రి తెలియజేస్తూ,
2: 103 మున్సిపాలిటీస్లో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ చేసి వేస్ట్ బయటికి పంపించాలని ప్రాసెసింగ్ ప్లాంట్స్ ని 107 శాంక్షన్ చేశాం. ఈ 107 ప్లాంట్లు పూర్తయితే 5350 టన్నులు ప్రాసెస్ అయ్యి ఈ రోజు కారో చెత్త బయటకు వెళ్ళిపోతుంది. అదేవిధంగా డ్రై అంతా సపరేట్ చేస్తారు, వెట్ అంతా సపరేట్ చేస్తారు. ఈ విధంగా చేసే కార్యక్రమే ఈ ప్రాసెసింగ్ది. ఇవన్నీ కూడా జూన్ ఎండ్ లేదా జూలై మిడిల్ పూర్తి అయ్యేటట్టుగా ఏజెన్సీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చా, అవన్నీ చేస్తారు.
0: రాష్టంలో కురిసిన వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల తలెత్తిన విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ సమస్యలపై మంత్రి అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి కృష్ణ, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని చెప్పారు. భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల విద్యుత్ పునరుద్దరణ పనులు ఆలస్యమవుతున్నాయని వెల్లడించారు. అలాగే ప్రజలు విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్తత సందేశాలు పంపాలని అధికారులకు తెలిపారు. ప్రజలకు ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్నా 1912 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు పలు అంశాలపై మాట్లాడారు. జూన్ 1వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. అలాగే జులై నెలలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోందన్నారు. రాష్టంలోని అన్ని నియోజకవర్గాల్లో

0: ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, ప్రచారాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్టస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఒక్కో జిల్లాలో ప్రత్యేకంగా యోగాంధ్ర నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో పోలీసులతో, తూర్పుగోదావరి జిల్లాలో ఖైదీలతో ఇలా 28 జిల్లాలకు 28 ప్రత్యేక ఇతివృత్తాలను ఖరారు చేసింది. ప్రతి జిల్లా కేంద్రంలో 1,000 మంది చొప్పున పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తోంది. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని శ్రీకాకుళం జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. పీఎం కిసాన్ యోజన ద్వారా అందించే నగదు సహాయం పంటల సాగుకు ఎంతో ఉపయోగపడుతుందని శ్రీకాకుళానికి చెందిన వై భుజంగరావు తెలిపారు.
1: ఎన్డీఏ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను చేపట్టింది. అందులో ముఖ్యంగా అంటే రైతులకు ఉపయోగపడినటువంటి పీఎం కిసాన్ అనేది చాలా చేయూతం ఇచ్చే పథకం. ఈ పథకం 6,000 ప్రతి 4 నెలలకి 2,000 చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. అలాగే పీఎం క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. దీనిలో భాగంగా తక్కువ వడ్డీ రుణాలను తీసుకొని రైతులు విత్తనాలు ఎరువులు కొనుక్కోవడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది. అలాగే ఫసల్ బీమా యోజన, దీనికి పంట నష్టం జరిగినప్పుడు ఆ బీమా రైతులకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇలా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టి భారతదేశాన్ని చాలా ముందడుగుకి తీసుకెళ్లడం జరిగింది.
0: మేక్ ఇన్ ఇండియా, ఆపరేషన్ సింధూర్ వంటి కార్యక్రమాల ద్వారా దేశం అభివృద్ది దిశగా ముందుకు సాగుతోందని పీజీ గుప్తా తెలిపారు.
2: ఎన్డీఏ కూటమి అనేక భారతదేశ ప్రతిష్టని ఎంతో ముందుకు తీసుకెళ్లారు. అందులో ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా అనే మన భారతదేశంలోనే మనం వస్తువులు తయారు చేసి మనమే వాడుకునేటట్టు, తర్వాత విదేశ వ్యవహారాలు కూడా చక్కగా పెట్టారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర అనేది సక్సెస్ఫుల్ గా చేసి ప్రపంచ పటంకే మన భారత సత్తా చూపించారు. అదేవిధంగా నేషనల్ హైవేస్ అయితే విరివిగా చేశారు.
0: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు కాలానుగుణ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అనంతపురం జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ ఓబులు సూచించారు. అనంతపురంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ నివాస ప్రాంతాల్లో నిల్వ నీరు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రత పాటించాలని తెలిపారు. దోమల నివారణ కోసం ప్రభుత్వం ఫ్రైడే డ్రైడే వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. నీటి నిల్వ లేకుండా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ పలు దేశాల్లో రక్షణ సౌభ్రాతృత్వాన్ని కాపాడేందుకు ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళం కృషి చేస్తున్న నేపథ్యంలో వారి సేవలను గుర్తించేందుకు ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా మే 29వ తేదీన అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవంగా పాటిస్తోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో వస్త్ర పరిశ్రమ అభివృద్దిని వేగవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. విద్యుత్ శాఖ సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్టంలోని నగరాలను చెత్త డంపింగ్ యార్డు రహితంగా మార్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్న మంత్రి పి నారాయణ. వర్షాల కారణంగా తలెత్తిన విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాత్.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల

0: ఫిర్యాదు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫినాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: FM 101.3.

మధుమాసంలోన మంచు పూలా జల్లువో. ఎస్, ఇప్పుడు సాంగ్ అయితే కులశేఖర్ గారు రిసందించగా జీన్ శ్రీనివాస్ పాడిన పాట ఉన్నారు. మీరు ట్యూన్ చేస్తుంటున్న యుద్ధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 1:39 మంచి పాటలతో పాటు ధీరలో మంచి విషయాలు మహిళల కోసం, మహిళా మణుల కోసం చెప్తున్నానమాట. సో మహిళల భద్రత ఆలోచించి కొన్ని విషయాలు అయితే మీకోసం చెప్పడం జరిగిందనమాట. సోషల్ మీడియాలో మీరు పెట్టే పోస్ట్ మీ కొంప ముంచుతుంది, అర్థం చేసుకోండి. సో ఇంట్లో అంటే ఇది మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, సమాజంలో బయట ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి అండ్ వాటి కోసం చాలా మంది తెలుసు, కొంతమంది అంటే అప్గ్రేడ్ అయ్యారు, అప్డేట్ అయ్యారు, అండ్ నేను చెప్పే వాటితో ఇంకా అప్డేట్ అవ్వచ్చు. మరి నేను చెప్పే ఏంటంటే కనుక, ఇంట్లో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీ పనిలో మీరు నిమగ్నమై ఉన్నప్పుడు, ఎవరైనా వచ్చి కాలింగ్ బిల్ కొట్టడం కానీ మాట్లాడడం కానీ చేస్తున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, మీ బిహేవియర్ ఎలా ఉండాలి అంటే కనుక, ఎవరైనా సరే తెలియని వ్యక్తి వచ్చారు, తెలిసిన వ్యక్తి వచ్చారంటే అది వేరు, తెలియని వ్యక్తి వచ్చి మరి సంథింగ్ ఏదో ఆశించి ఏదో మాట్లాడాలి లేదా ఇంట్లో మరి ఉండాలి అనే ఆలోచనతో ఉన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, తలుపు తట్టిన తర్వాత మీరు మాట్లాడే మాటల్లో వాళ్ళు మీ ఇంట్లో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు అనే ఆలోచన వచ్చే విధంగా మీ బిహేవియర్ అనేది ఉండాలి. మీ మాట, చూపు, మీ బిహేవియర్, మీ ప్రవర్తన అన్నీ కూడా ఒకేలా ఉండాలి. సో సంథింగ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా నాన్నగారు ఇంట్లో ఉన్నారు, నాన్నగారు పడుకున్నారు, లోపల బిజీగా ఉన్నారు, మామయ్య గారు ఇంట్లో ఉన్నారు, ఇట్లా రకరకాల వర్డ్స్ని యూజ్ చేయడం ద్వారా కూడా మరి లోపలికి చూస్తూ మరి తిడతారనో, మాట్లాడతారనో, కోప్పడతారనో, లేకపోతే ఆయన ఒక పెద్ద గంభీరంగా ఉంటారనో అనే వ్యక్తపరచడాన్ని మరి ఎలా వ్యక్తపరచాలంటే, ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా గంభీరంగా ఉంటారనే దాన్ని మీ ఫేస్ ఫీలింగ్స్లో కానీ, మీ నడవడిలో కానీ, ప్రవర్తనలో కానీ తెలియచెప్పే విధంగా ఆ బిహేవియర్ అలా ఉండాలి. మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని ఉండడానికి మంచిది. అప్పుడు ఇంట్లో పెద్ద వ్యక్తి ఉన్నారు, మనం లోపల ప్రవేశించడానికి అవకాశం లేదు, సో మనం ఏ మాయ చేయడానికి అవకాశం లేదని చెప్పి అనుకుంటానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే, చాలా అంటే ఇది ఇంట్లో విషయం, మరి బయట ప్రయాణం చేస్తే ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్పి తర్వాత మనం పాటలకు వెళ్ళిపోతాం. సో కొత్త ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు వీలైనంత వరకు పగటిపూట ప్రయాణానికే ప్రాధాన్యత ఇవ్వండి. సో ఊరు చేరుకుని అంటే మీరు ఈవినింగ్ 6కి బయలుదేరి ప్రయాణానికి 10:30 తర్వాత వెళ్తే అక్కడ వెహికల్స్ ఉండకపోవచ్చు, అందుబాటులో లేకపోవచ్చు. సో మీకు అంటే మీ దగ్గరికి వస్తానన్న పర్సన్, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఆ టైంకి ఉండకపోవచ్చు, ట్రాఫిక్ జామ్ వల్ల ఆగిపోయి ఉండొచ్చు. దాని మూలన మీరు బెంబేలు ఎత్తిపోయి బాధపడిపోయి కంగారు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ ప్రయాణాన్ని సాధ్యమైనంత వరకు ముందే అంటే పగటిపూట 7 గంటలు 8 గంటల లోపే మీరు చేరుకునేలాగా ఉంటే బాగుంటుందనేది నా ఉద్దేశం. ఉండాలి ఈ విషయాన్ని గమనించండి. ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ మరికొద్ది క్షణాలు చెప్తాను. ఇప్పుడైతే మీకోసం సూపర్ సాంగ్ వస్తున్న విషయాలతో మాట్లాడుకుందాం. వింటూ వినిపించండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మీరు జూన్ చేసి ఉన్నారు వివిధ భారతి 100.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. సో మనమైతే తెలుసుకుంటున్నాం ధీరాలో మంచి విషయాలు అంట. సో అయ్యేంటంటే కనుక మరి పగటిపూట ప్రయాణాలకే అది ప్రాధాన్యత ఇవ్వాలి. పగటి పూటలోనే మరి వెలుగు ఉండగానే ఇంటికి చేరుకోవాలన్న ఉద్దేశంతో మీరు ప్రయాణం చేస్తే బాగుంటుందని చెప్పి మహిళా మణులకు మహిళా రత్నాలకు అన్నిటికీ అందరికీ తెలియజేయడం జరిగిందనమాట. సో ఇంకా మరి మిగతా అంటే మన కోసం ఎవరైనా వచ్చి డ్రాపింగ్ పికప్పింగ్ చేసుకుంటూ ఉంటుంటే కనుక అది ఓకే, నో ప్రాబ్లం, మనకంటే ఒక సెక్యూరిటీ ఒక భరోసాను ఉంటుంది. కానీ మిగతా వాళ్ళు అంటే అనుకున్న సమయంలో అనుకున్న సమయంలో కనుక ట్రైన్ దిగినా బస్ దిగినా అలా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఉపయోగించాల్సింది స్పెషల్గా కాకుండా ప్రయాణ సమయంలో ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువగా యూజ్ చేయడం మంచిది. దీని ద్వారా ఉపయోగం ఏంటంటే కనుక ఎక్కువగా జనాభా అందరూ కూడా మీతో పాటు ఉంటారు, మీతో కలిసి ఉంటారు. సో కొంత ధైర్యం అనేది రావడం జరుగుతుంది. అండ్ మీ ఫోన్లో మీ ఫ్రెండ్తో కానీ ఎవరితోనో కాంటాక్ట్లో మాట్లాడుతూ ఉంటే ఇంకా మంచిది. సో ఎయిర్పోర్టు రైల్వే స్టేషన్ లాంటిలో దొరికే అఫీషియల్ ప్రీపెయిడ్ ట్యాక్సీలను వాడటం మంచిది. అండ్ ప్రయాణంలో పక్కన కూర్చున్న వారు ఎంత క్లోజ్గా మాట్లాడినా కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమి దేనికోసం వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి కోసం వచ్చారు, నెక్స్ట్ ప్లాన్ ఏంటి, సో ఇవన్నీ వాళ్ళు అడుగుతున్నా ఆరా తీస్తున్నా కానీ మీరు గమనించి వారిని కొంచెం మీరు డైవర్ట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే వాళ్లే అపరిచితులుగా అవ్వచ్చు, వాళ్లే ప్రమాదకారిగా అవ్వచ్చు. అండ్ అనుకోకుండా ఆ వాయిస్లో వాళ్ళు బాగా ఆపోయినా వాళ్ళ పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా విని ఏదైనా సంఘటనకి దారితీయొచ్చు అనే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. అండ్ ఈ విషయాలు ఈ పరిచయాలు పెంచుకోకపోవడం మంచిది. అండ్ పర్లేదు బామ్మగారు, పర్లేదు అక్కగారు, పర్లేదు అని చెప్పి ఏదో విషయం మీద మాట్లాడుతూ ఉన్నారనుకోండి, సో మీకు మధ్యన ఎక్కువగా పరిచయాలు పెరుగుతూ ఉంటాయి. కొంతవరకు పర్లేదు కానీ శృతి మించితే మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి, ఖచ్చితంగా గమనించండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఏంటంటే కనుక మీ మొబైల్లో అంటే మీరు ప్రయాణం చేస్తున్నారంటే మీ మొబైల్లో ఫుల్ ఛార్జింగ్ అన్న ఉండాలి, పవర్ బ్యాంక్ వెంట పెట్టుకుని వెళ్ళాలి. అండ్ ఇంకా ఏంటంటే కనుక మీరు త్వరగా వెళ్ళే ప్లేస్ని మీరు ఎక్కడికైతే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో అక్కడి నుంచి లైవ్ ట్రాకింగ్ అనేది మన ఫ్యామిలీ క్లోజ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే అన్నయ్య, తమ్ముడు, మామయ్య, డాడీ, లేకపోతే ఫ్రెండ్, ఇలాంటి వారికి ఖచ్చితంగా మీ లొకేషన్ని లైవ్ లొకేషన్ షేర్ చేయండి. మీరు ట్రావెల్ చేసే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. సో ఏదైనా ట్రాక్ తప్పితే వెంటనే మీకు టచ్లోకి వచ్చేస్తారు. ఒక 10 నిమిషాలకు 20 నిమిషాలకు కూడా ట్రాక్కి వచ్చేస్తారు కాబట్టి మీరు వెంటనే లైవ్ని ఇవ్వడం మంచిది. లైవ్ ట్రాకింగ్ అంటే లైవ్ లొకేషన్ని మ్యాప్లో షేర్ చేయడం మంచిది. అండ్ మేము దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ నెంబర్స్ కానీ మీరు వెళ్ళబోతున్న పోలీస్ స్టేషన్ నెంబర్స్ కానీ దగ్గరలో ఉంచుకోండి. అండ్ మీ డైల్ లిస్ట్లో స్పీడ్ డైల్ లిస్ట్లో మీ ఫోన్ నెంబర్ ఎవరైతే ఉన్నారో, మీ క్లోజ్ అంటే మీ ఇంట్లో వారు, లేకపోతే మీ సేవాభిలాషులు, స్నేహితులు, కుటుంబానికి కావాల్సిన వాళ్ళు, లేకపోతే మీరు వెళ్తున్న ప్లేస్లో ఉండే వాళ్ళు ఎవరైతే కలవడానికి వెళ్తున్నారో, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్స్ని డైల్ లిస్ట్లో చేర్చుకొని రెడీ టు కాల్ అనే ఆప్షన్లో కానీ పెట్టుకుంటే కనుక మంచిది. అండ్ ఒక్క ప్రెస్తో ఆటోమేటిక్గా మీరు వాళ్ళకి కాల్ చేసి లైవ్లో ఏం జరుగుతుందని చెప్పే విధంగా అండ్ పోలీస్ స్టేషన్కి వాళ్ళకి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ఉండేలా చూసుకోవడం మంచిది. సో ఇంకోటి అత్యంతమైన వెపన్ ఏంటంటే కనుక మీరు ధైర్యంగా ఉండడమే. మీరు ప్రయాణించేటప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు సో అభద్రతా భావం కాకుండా భద్రతా భావంగా ధైర్యంగా మరి మీ మీద మీరు భరోసాతో అప్రమత్తంగా ప్రతి క్షణాన్ని గమనించుకుంటూ ఉండాలి. ఈ గమనింపు ధైర్యమే మనకి అంటే మీకు ఎక్కువగా ఉపయోగపడతాయి. అండ్ మీరు ధైర్యంగా ఉన్నట్లుగానే అనిపించాలి. సో మాట్లాడితే ఏం జరుగుతుందో అన్నట్లుగా ఉండాలి. అలా జరిగే విధంగా ఉంటే కనుక మిమ్మల్ని మీరు స్వకీయ రక్షణకి పాత్రులుగా ఉంటారన్నమాట. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు రక్షించగలుగుతారు. సో నేను చెప్పిన విషయాలు మీరు అందరికీ ఉపయోగపడతాయని చెప్పి అనుకుంటున్నాను. సో మీరు విన్నవారు ఎవరైనా విన్న వారికి ఎవరికైనా ఉంటే కనుక దయచేసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు చాలామంది అంటే గోప్యంగానే ఉంచుతారు, కొంతమంది చెప్పరు, ఇంట్లో అమ్మ నాన్న కొంతమంది చెప్తూ ఉంటారు. సో కొంతమంది మీ ఫ్రెండ్స్ ఉంటే కనుక షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ టైం అయితే మనం కలుసుకుందాం. ఇప్పుడైతే మీకోసం సూపర్ సాంగ్ వస్తుంది, ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 100.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: స్టూడియోస్ సమయం 1 గంట 59 నిమిషాలు దాటి 2 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు.
1: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the midday news. The headlines. Supreme Court directs all high courts to pronounce judgment within 3 months of reserving order. Education Minister Dharmendra Pradhan assures strict action against examination mafias and protection for deserving students. PM Surya Ghar scheme achieves major milestone as 40 lakh households embrace rooftop solar. IMD predicts below normal monsoon rainfall in the country and above

0: भारती एफएम 101.3।
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
5: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.

0: చిలికేసి చిలికేరా చిలకా గంధంల.
1: హే రంగు నీకు పట్టాల, రంగు నీకు కొట్టాల, హే రంగు నీకు పెట్టాల, రంగు నీకు కొట్టాల.
0: పక్క నేను చేరాల, నేను కూడా కావాలా.
1: అకులే అక్కి జీవకులు నువ్విస్తే ఎర్రగా నొర్రే పండి ఎర్రకి పొందాలి, చురుగా కొకలి పిండి అరచుకుండాలి.

పిల్లచూడు పీచి మిఠాయి, అరే అరే ఒళ్ళు చూడు బంబర్ బత్తాయి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, మీరు జూన్ చేసి ఉంటున్న వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోస్ సమయం 2:37 దాడుతుంది. మంచి పాటలతో పాటు మరి మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం కదండి. సో మంచి పాటలతో పాటు మీరు కూడా సందర్శనలో పాల్గొనడానికి నన్ను కాంటాక్ట్ చేయాల్సిన నా వాట్సాప్ నెంబర్ నాతో చాట్ చేయొచ్చు. నా వాట్సాప్ నెంబర్ 0866248814 0868648814. ఈ నెంబర్కి మీ ఆన్సర్ని నా చిట్టి పొట్టి క్వశ్చన్స్కి ఆన్సర్లు చేసేయచ్చు అనమాట. సో మీకు తెలిసిన జవాబు ఏదైనా సరే మీ పేరు, మీ ఊరు, సారీ మీ ఆన్సర్ అన్ని టైప్ చేసి నాకు మెసేజ్ చేయండి. సో మీ పేరుతో పాటు మీ ఊరు, మీ ఆన్సర్ అన్ని చదివేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమాత్రం ఆలోచించకుండా అడిగేస్తున్నాను. సో ఏంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. సూది దారం లేకుండా కుట్టేది ఎవరు? సూది దారం లేకుండా కుట్టేది ఎవరు? తెలిసి నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్ వన్ సెకండ్ రిపీట్ చేస్తున్నాను, 0866248814 0868648814. ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మీకోసమైతే లాహిరి లాహిరి లాహిరిలో ఈ మూవీలో నుంచి ఒక సూపర్ సాంగ్ అయితే వచ్చేసింది. మీరు వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సంధించగా విద్యాసాగర్ మ్యూజిక్ కంపోజర్ గా దేవాశీ పడిన అద్భుతమైన పాట వచ్చిన దాన సినిమా నుంచి ఉన్నారు. మీరు చూసి ఉంటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 2:50 దాడుతుంది. సో చాలా మంది కూడా క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసు అనుకుంటాం. చాలా మంది కూడా మెసేజ్ చేస్తారు నేను అడిగిన క్వశ్చన్ కి. సో మీకు కూడా ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ చేసేయచ్చు. నేను అడిగిన క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేసిన తర్వాత ఎవరెవరు ఏమేమి మెసేజ్ చేశారో చూసేద్దాం. సో సూదీదారం లేకుండా అవసరం లేకుండానే సూదీదారం అవసరం లేకుండానే కుట్టేది ఎవరు అని చెప్పి అడగడం జరిగింది. మరి చాలా తెలివిగా మరి చాలా ఇంటెలిజెంట్ గా ఆలోచించి మెసేజ్లు చేశారండి. ఎవరెవరు చూసేద్దాం. సో ఎందుకు మనకి మెసేజ్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అంటే గనక రైట్. సో రంజిత్ రెడ్డి రంగాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారని. సిఆర్ నగర్ నుంచి రాజశ్రీ, రామ్ చరణ్, హేమ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేశారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. వెంకట కుమార్ ఎమ్మిగనూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత మైదుగూరు నుంచి జాఫర్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కృష్ణమేని లేనేంద్ర

హరిణి శ్రీనివాసరావు గారు పులిపాటి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారండి. మరి విజయ ఫ్రమ్ చిల్లమాను చేను నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, శాఖాపూర్ విలేజ్ నుంచి వనపర్తి డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇలాగే మనకి ఇంకా మెసేజ్లు వస్తూనే ఉంటాయి. సో మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, సాలి కాలనీ, వెంకటగిరి నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మీరే అనుకుంటే ఐ థింక్ ఫస్ట్ మెసేజ్ రాంగ్ ఆన్సర్ పంపించారు. సో ఇంకా అయితే మెసేజ్ చేస్తున్న వాళ్ళు, భాస్కర్ రెడ్డి ఒడిషా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేసేసారు. కోడూరు నుంచి వీరేష్ ఊర్మిళ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. వై చంద్రవర్ధన్ కమలదాలపాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మీరు పంపించిన ఆయనకి ఖచ్చితంగా సూద్ అవసరం అండి, నేను అడిగింది వేరే అవసరం. తలాలపల్లి కాజీపేట మండలం హనుమకొండ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, జరిపోతుల బుచ్చి వారి కుటుంబ సభ్యులందరూ కూడా మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. జీ రెడ్డన్ ఎన్జీఓ కాలనీ నుంచి కడప నుంచి మెసేజ్ చేస్తున్నారు, కొంచెం దగ్గరలో ఉండే ఆన్సర్ అయితే పంపించారు, కరెక్ట్ గా అనుకుంటున్నాను. సో నేను చెప్తాను ఆన్సర్లు. శ్రీరామారావు మరియు అపరాజిత పెన్నలో నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. సో వెంకటగిరి నుంచి పెరిమిడి శ్రీదేవి, సురేష్ కుమార్, వర్ష వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మహిధర్, శ్రీధర్, శశిధర్, చక్రధర్ పెన్నలూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. సాయి కుమార్ మునిమామ గూడూరు నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇక ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల సార్ మెసేజ్ చేస్తున్నారు, కొన్ని చాలా పేర్లు అయితే రాయడం జరిగింది, రంగారెడ్డి జిల్లా నుంచి ఆన్సర్ పంపించారు. సో కాసేపులో ఆన్సర్ చెప్తాను. కారు నుంచి తాతనగర్ మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఆయన దగ్గర కూడా సూది ఉంటుంది, మీరు చెప్పిన ఆయన దగ్గర కూడా. ఓకేనా, దారం గుచ్చేదే సూది కాదని ఇంకొక సూది కూడా ఉంటుంది, గమనించండి. ఇంకా రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి పొద్దుటూరు కృష్ణ సంతోష కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ది కొండప్రసాద్ నాగూరిబాయ్ విజయవాడ 1 నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. షరీఫ్ గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా అయితే మెసేజ్లు వచ్చేస్తున్నాయి. శివదాసు పోలు శివదాసు రెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులందరూ కలిసి దాసరిపాలెం గుంటూరు జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి రామకృష్ణ, విహాన్ష్, విద్వాన్, మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, లక్ష్మీకాంత్ వీళ్ళందరూ కలిసి కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారండి. అండ్ గణేష్, రాజు, శ్రీవత్స కలిసి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కోనాపూర్ నుంచి ఇంకా చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా శ్రీనివాస్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కొంచెం దగ్గరలో ఉన్న ఆన్సర్. నేను ట్రై చేస్తాను మరి కరెక్ట్ కదా చెక్ చేయడానికి. నంద్యాల జిల్లా నుంచి సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కొంకల గ్రామం నుంచి అరవింద లహరి గురు వీళ్ళందరూ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి కిషోర్ నంద్యాల నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కనకరగారు పెడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, వెల్లుల్ల నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకోళ్ళైతే ఏరువాక బ్రహ్మం, సాయి, నాగేశ్వరరావు, శ్రీరు, ఖమ్మం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా మరి కర్నూలు ముజఫర్ నగర్ నుంచి మదన్ కుమార్, అనురాధ, తులసి, రాఘవేంద్ర, రామ, కార్తీక వీళ్ళందరూ కలిసి ఒక లిస్ట్ లో పెట్టారు, ఆన్సర్ కరెక్ట్ గా పంపించారండి. సో ఇంకా వచ్చి శ్రీదేవి, కృష్ణ, సుబ్బారావు, వెంకట సుబ్బారావు, తిరువీధుల వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కృష్ణా జిల్లా నుంచి కాజా నుంచి అనమాట. సో చాలా పెట్టారు ఆన్సర్లు, కరెక్ట్ గా ఆన్సర్ చేశారండి. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి మెసేజ్ చేస్తున్నారు, ఒక్క ఆన్సర్ కరెక్ట్ గా పంపించారండి. సిద్ధవటం కొండారెడ్డి, సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్న కరెక్ట్. నార్కడపల్లి మండలం నెమ్మని గ్రామం నుంచి పొన్న వెంకటేశం, హేమలత కలిసి మెసేజ్ చేసిన కరెక్ట్ ఆన్సర్. నాగార్జున, లక్ష్మి ఫ్రమ్ వడియంపేట నుంచి, అనంతపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ గా ఆన్సర్ చేశారండి. ఇంకా వచ్చేసి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జయంతి, స్నేహభావ జయంతిని కలిసి మెసేజ్ చేసిన కరెక్ట్ ఆన్సర్. అక్కరపర నుండి రామ మెసేజ్ చేస్తున్నారు, మరి తెలియదు ఆన్సర్ ఏదో డిఫరెంట్ గా పంపించారు, రాంగ్ ఆన్సర్. భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండయ్య అనేత వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి ఎరుమెల్లి సీతామహాలక్ష్మి, అమలాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేస్తున్నారు, భలే తమాషాగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారంటూ. మరి మీ ఆన్సర్ కూడా కరెక్టేనండి, థ్యాంక్ యూ. లత ఫ్రమ్ ఉయ్యూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి జయలక్ష్మి గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా పాలెం పోలయ్య ఆలగడ్డ ఎన్నిసార్లు పంపుతారండి, ఒకసారిగా పంపించాల్సింది. సో కాశీపురం, కురుమూర్తి, కొల్లాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్.

మరి ఇంకా వచ్చేసి ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేశారండి, మళ్ళీ రెండోసారి పంపిస్తున్నారు. సో రెండోసారి పంపిస్తే చదవబడవు, గుర్తించాలి మమ్మల్ని. సో ఆశ కాపుగొంపల్లి గ్రామం ఏటపాక మండలం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామల చినమస్తానరావు పెద్దమస్తానరావు కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. రాజమండ్రి నుంచి కరాసు శ్రీనివాస్ జయభారతి తన్మయి సాయిచారు వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ గా ఆన్సర్ చేసేశారు ఇది విషయం. సో ప్రశ్న, మరి సూదిధారణ లేకుండా వాటి అవసరం లేకుండానే కుట్టేది ఎవరు అని చెప్పి అడగటం జరిగిందనమాట. ఇంతకీ ఎవరో కాదు, చీమ దోమ తేలు కూడా. సో ఓకేనా, రైట్. కొంతమంది డాక్టర్ అని చెప్పారు, కొంతమంది దర్జీ అని చెప్పారు, ఇలా రకరకాలు చెప్పారు. వాళ్ళైతే పప్పులో కాలేశారు. ఓకేనండి, ఇదే విషయం. సో ఇలాగే క్వశ్చన్ అయితే వచ్చేసి ఉంటాయి. నెక్స్ట్ మరి క్వశ్చన్ అడిగేస్తున్నాను, మరి చేపలు పట్టడానికి పనికిరాని వలలను ఏమంటారు? చేపలు పట్టడానికి పనికిరాని వలలను ఏమంటారు? పనికిరావని మాత్రం మెసేజ్ చేయమంటే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ లాజిక్గా ఆలోచించి, చేపలు పట్టడానికి పనికిరాని వలలను ఏమంటారు తెలిసి నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్ 0862438114 0862488114 మెసేజ్ చేయండి. మీకోసం అయితే ఒక మంచి పాటతో చేస్తున్న ఇంటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: అవధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్టంలో 2 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కృష్ణా జిల్లాలోని మల్లవల్లి పారిశ్రామిక వాడను ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని చేతివృత్తి కళాకారుల నైపుణ్యాలకు ప్రపంచ మార్కెట్లో మరింత ప్రాధాన్యం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తొలుత విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. విద్యుత్ సరఫరా పరిస్థితులు, వర్షాల నేపథ్యంలో తలెత్తిన సమస్యలు, విద్యుత్ పునరుద్దరణ చర్యలపై అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం సైబర్ నేరాల కార్యాచరణ ప్రణాళికపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. అలాగే పోర్టుల అభివృద్ది, మౌలిక సదుపాయాల విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా రాష్ట రవాణా వ్యవస్థ బలోపేతానికి సంబంధించి ఆర్టీసీ బస్సుల కొనుగోలు ప్రక్రియపై అధికారులతో సమావేశమై పురోగతిని తెలుసుకోనున్నారని అధికారులు తెలిపారు. రాష్టంలో కురిసిన వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల తలెత్తిన విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ సమస్యలపై మంత్రి అధికారులతో ఈరోజు సమీక్ష సమావేశం

నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు ప్రచారాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్ట స్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు కాలానుగుణ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అనంతపురం జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ ఓబులు సూచించారు. అనంతపురంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ నివాస ప్రాంతాల్లో నిల్వ నీరు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రత పాటించాలని తెలిపారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానంలో ఈ రోజు నుంచి సోమవారం వరకు స్పర్శ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు, MyGOV.in వెబ్సైట్కు, నరేంద్ర మోదీ యాప్కు ఈ సాయంకాలం వరకు పంపవచ్చు. ఐపీఎల్ 2026 క్రికెట్ పోటీలో భాగంగా పంజాబ్లోని ముల్లాన్పూర్ వేదికగా ఈరోజు గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫైర్ 2లో తలపడనున్నాయి. ఈ పోరులో నెగ్గిన జట్టు ఫైనల్కు చేరుకుంటుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మీరు జూన్ చేసి వింటున్న రేడియో భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 3:14:18 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సో మీకు నచ్చిన పాటలతో పాటు మీకు నచ్చిన మంచి క్వశ్చన్స్ ని అయితే నేనైతే చిట్టి పొట్టి క్వశ్చన్స్ ని సందర్భంలో రావడం జరిగిందనమాట. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చాలా మంది పంపిస్తున్నారు. వరుసన ఏమాత్రం ఎవరిని విడిచిపెట్టకుండా చదివేస్తాను. సో మీకు తెలిసిన ఆన్సర్ నాకు పంపించండి. సో నా ఒక్క క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. చేపలు పట్టడానికి పనికిరాని వలలను ఏమంటారు? పారేస్తారా అంటారా, పనికిరామని అంటారా, లేకపోతే ఇంకేమంటారు? ఏమంటారు తెలిస్తే నాకు మెసేజ్ చేయమని చెప్పారు. చాలా మంది కూడా మెసేజ్లు చేస్తున్నారు. సో ఇంతకీ క్వశ్చన్ కి ఆన్సర్ పంపించేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చదివేద్దాం. సో పెడల జోగానంద కాల నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. శాంతి నగర్ నుంచి ఒకే ఒక్కళ్ళు రాంగ్ ఆన్సర్ పంపించారు. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుంచి విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడల నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. మంగళగిరి జయలక్ష్మి గారు రాంగ్ ఆన్సర్. షరీఫ్ గండవరం గ్రామం భద్రాచలం గారి నుంచి రంగ ఆన్సర్. తర్వాత వచ్చేసి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి ఇందాక క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ చేశారు ముని మామ గుడూరు నుంచి సాయి కుమార్ పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది మరి మహమ్మద్ జనీద్దీన్ స్నేహభావం జనీద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ పంపిస్తున్నారు. కొంచెం కొత్తగా ఉంది, డెఫినెట్ గా ఆలోచించి పంపించారు. ఆన్సర్ కొంచెం పర్లేదు అనిపిస్తుందండి. సో చెప్తాను నేను ఆన్సర్, మీ ఆన్సర్ మీరు చెప్పారు కదా, నా ఆన్సర్ నేను చెప్తాను. ఆశ కాపుగొంపల్లి గ్రామం ఏటపాక మండలం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా వెంకట కుమార్ ఎమ్మెకండూరు నుంచి ఇంత గడిన క్వశ్చన్కి ఆన్సర్ చేశారండి, కొంచెం దగ్గరగా ఉంది ఆన్సర్. మరి నెక్స్ట్ పెనలూరు నుంచి శ్రీధర్, శశిధర్, మహిధర్, చక్రధర్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మొబైల్ కోటేశ్వర గారు పోలవరం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇక వచ్చేసి కిషోర్ నంద్యాల నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. కనకర గారి పెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ చేశారు. మంగళగిరి నుంచి దామన్ల చినమస్తన్రావు పెదమస్తన్రావు గారు కలిసి ఈరోజు కార్యక్రమం చాలా చక్కగా సాగుతుంది, మీకు ధన్యవాదాలు అంటూ కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఆన్సర్ కూడా కరెక్ట్గా పంపించారు. ఎరిమిలి సీతమహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. సో ఇంకోళ్ళు ఎవరో తారాలపల్లి నుంచి, కాజీపేట మండలం నుంచి, హనుమకొండ జిల్లా నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు వాళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ చేశారు. శ్రీరామారావు గారు అపరాజిత పెనంలూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. మరి ఇలాగే ఆన్సర్ చేస్తూ ఉండండి. ఇంకా సత్యనపల్లి నుంచి రాయశ్రీ గారు మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. రైట్, స్క్రీన్ షాట్ పెట్టారనమాట. సో ఇంకా వచ్చేసి రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్.

యాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్. మరి ఇప్పటిపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, నీలేంద్ర గారు, హరిణి, కృష్ణవేణి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు. రాంగ్ ఆన్సర్. నార్కపల్లి మండలం నెమ్మని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత గారు మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్. లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఇందాక క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్. ఓ ఇలాగే ఆన్సర్ వచ్చేస్తుంటాయి. కర్నూలు నుంచి, ముజఫర్ నగర్ నుంచి అనురాధ, తులసి, మదన్ కుమార్, రాఘవేంద్ర, రామకార్తీక, వెన్నెలవల్లి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేశారు. రాంగ్ ఆన్సర్. కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి పొద్దుటూరు స్పందన, టైలర్, కృష్ణ, సంతోష వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డి ఎన్జీఓ కాలనీ నుంచి కటక నుంచి మెసేజ్ చేస్తున్నారు. రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్. మరి నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి మెసేజ్ చేస్తున్నారు. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి మీ ఆన్సర్ మీరు చెప్పారు కదండి, ఆన్సర్ రాంగ్ అనుకుంటున్నాను, బట్ నేనైతే చూసి చెప్తాను. మరి కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి మైదుకూరు నుంచి జాఫర్ మెసేజ్ చేస్తున్నారు. రాంగ్ ఆన్సర్. భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిషా నుంచి మెసేజ్ చేస్తున్నారు. రాంగ్ ఆన్సర్. ఇంకా వచ్చేసి గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాసు రెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులందరూ కలిసి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా ఎవరో రజిత్ రెడ్డి రంగాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు. రాంగ్ ఆన్సర్. మరి ప్రశ్నలు బాగున్నాయి అంటూ జవాబులు భయపెట్టేటట్లు ఉన్నాయి అంటూ మెసేజ్ చేశారు. ఆన్సర్ రాంగ్ అండి, బట్ మీరు పంపించింది కరెక్ట్గానే ఉంది, కరెక్ట్ ఆన్సర్ రాంగ్. నన్ను నుంచి శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, రియాన్, శృత్విక వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్. తిరువీధుల వెంకట సుబ్బారావు గారు శ్రీదేవి కృష్ణా జిల్లా నుంచి ఖాజా నుంచి మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్. మరి పనికిరాని వల అని చెప్పి ఎవరో పంపించారండి. మరి ఏరువాక బ్రహ్మం, సాయి, నాగేశ్వరరావు గారు, శ్రీను ఖమ్మం నుంచి పంపిస్తున్నారు. అనుకున్నా ఈ ఆన్సర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాను, కరెక్ట్గానే ఆన్సర్ చేసి, కానీ రాంగ్ ఆన్సర్. అక్కరపాక నుంచి రామ మెసేజ్ చేస్తున్నారు. రాంగ్ ఆన్సర్ అండి. మరి మహమ్మద్ జనేద్రి, స్నేహభావన్ జనేద్రిని కలిసి మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఉమ్మడి నుంచి. మరి ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎంత చక్కగా రాంగ్ ఆన్సర్ పంపించారు. చరీష్ మంగళగిరి నుంచి మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ఇంకా ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి అమలాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. బా మళ్ళీ మళ్ళీ చేయకండి. ఓకే రైట్. ఓకే. షరీఫ్ గన్నవరం భద్రాచలం ఏరియా నుంచి మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్గా ఆన్సర్. నరసింహరావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి మెసేజ్ చేస్తున్నారు. రాంగ్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు. రాంగ్ ఆన్సర్. బాబా బాబా ఎంత సరదాగా రాంగ్ ఆన్సర్ పంపిస్తున్నారు. ఓకే. ఇంకా సంధ్య మెసేజ్ చేస్తున్నారు, రీతు కలిసి మెసేజ్ చేస్తున్నారు. రాంగ్ ఆన్సర్ అండి. భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిషా నుంచి మెసేజ్ చేస్తున్నారు. రాంగ్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీవత్స్త కోనాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. రాంగ్ ఆన్సర్. కాత్యాయని నందిని, నందివర్ధిని ఫ్రమ్ చీరాల బాపట్ల డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు. రాంగ్ ఆన్సర్. ముస్తాబాద్ నుంచి సావిత్రి, జయలక్ష్మి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఆన్సర్ పంపించారండి. ఇవన్నీ ఆన్సర్లు చాలా మంది కూడా చాలా మంచి మంచి ఆన్సర్ పంపించారు. చాలా మంది కూడా చాలా రాంగ్ ఆన్సర్ పంపించారు. తుచ్ మరి కరెక్ట్గా పంపించిన థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. మరి అడిగిన క్వశ్చన్కి ఆన్సర్, చేపలు పట్టడానికి పనికిరాని వలలను ఏమంటారో తెలుసా? కవలలు అంటారు. ఓకే. కొంతమంది నవలలు కూడా పంపించారు, కొంచెం రైట్ అనుకోండి, కలుస్తుంది కదా ప్రాస, అందుకనే కొట్టేస్తున్నాను. సో ఇది విషయం. సో మరి ఇంకా చాలా మంది ఆన్సర్ చేస్తారు కాబట్టి మీరు ఇదే విధంగా కొట్టండి మెసేజ్లు. సో నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ చాలా సింపుల్గా అడిగేస్తున్నాను, ఇట్ట ఆన్సర్ పెట్టేస్తారు. సో మెడ ఉంటుంది కానీ తల ఉండదు ఎవరికి? మెడ ఉంటుందంట, తల ఉండదంట, ఎవరికి ఉండదు? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ మెసేజ్ చేయండి. మెడ ఉంటుంది కానీ తల ఉండదు ఎవరికి తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన నా వాట్సాప్ నెంబర్ 0866-24-888-14, 0868-24-888-14 మెసేజ్ చేసేయండి. సో మీ మెసేజ్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. సో మీకోసం మీద సూపర్ సాంగ్ అయితే వచ్చేసింది, వింటూ ఎంజాయ్ చేయండి. విద్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

భువన్ చంద్ర గారు లిరిక్స్ అందించగా ఎస్పీ బాలు గారు చిత్ర గారు పడిన అద్భుతమైన పాట విన్నారు. బంగారు బుల్లోడు చిత్రంలో నుంచి మీరు చూసినట్టున్నారు రేగదు భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 3:33 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం సందర్భ సందర్లో. అండ్ నేను అడిగిన చిట్టి పొట్టు క్వశ్చన్స్ కి ఆన్సర్లు సరదాగా పంపించేస్తున్నారు. మరి మీరు కూడా సందడి చేస్తున్నారు, సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చాలా మంది పంపిస్తున్నారు. మరి క్వశ్చన్, మరి మెడ ఉంటుంది కానీ తల ఉండదు అని చెప్పి అడిగాను. ఎవరికి ఆ మెడ ఉండి తల ఉండనిది? ఎవరికి? ఎప్పటికీ ఉండదు ఆ తల. సో ఇది కూడా హింటే. సో ఆ తల ఏంటిదో, మరి ఎవరికి ఉండదో మెసేజ్ చేయమని చెప్పాను. మీకు కూడా ఆన్సర్ తెలుసా? ఏమాత్రం ఆలోచన చేయకుండా నాకు మెసేజ్ చేసేయండి. సో మన వాళ్ళు ఎవరు పంపించేశారు వాళ్ళందరూ ఆన్సర్లు మొదలు పెడతాను వాటర్ లిస్ట్ లాగా. సో అదే విషయం ఇనేసేనా? హాయ్. సో ఓకే, మాకు వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు మంగళ నుంచి లక్ష్మి గారు మెసేజ్ చేస్తున్నారు. లక్ష్మి అండ్ సాంశర గారు కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ చేశారండి. అండ్ విశ్వజ్ఞ విజయవాడ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. కనకాల గారు పెడన నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. శాంతి నగర్ నుంచి ఓకే ఒకడు రాంగ్ ఆన్సర్. పెడన జోగనంద్రకాల నుంచి అప్పలరాజు గారు రాంగ్ ఆన్సర్. అబ్బా బాబా బాబా, ఎంతమంది పప్పులో కాలేశారయ్యా. సో చూద్దాం ఇంకెవరెవరు మెసేజ్ చేశారు. తిరువిదిల వెంకట సుబ్బారావు గారు మెసేజ్ చేస్తున్నారు. సో కృష్ణా జిల్లా నుంచి కాజా నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎంత చక్కగా రాంగ్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు. ఇంత కఠిన క్వశ్చన్ కవలలు అంటే మెసేజ్ చేశారు, కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. భాస్కర్ గారు పెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, భాస్కర్ గారు రాంగ్ ఆన్సర్ అండి. రంజిత్ రెడ్డి గారు రంగాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి వేదంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. జయం భాష ఫ్యామిలీ కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి ఒక రాంగ్ ఆన్సర్ ఒక కరెక్ట్ ఆన్సర్ పడుంటాయిలే అని చెప్పి పంపించారు, ఎంత తెలివిగాను. మరి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. చిలక నారాయణ అనసూయ యమునా జానకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మరి ఇంకోటి ఏంటంటే మీరు ఆన్సర్ పంపించేది గమనించాల్సింది హింట్ ఏంటంటే దీనికి చేతులు కూడా ఉండవు, అదండి విషయం. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్లు వస్తాయి. ఓకేనా? రైట్. తర్వాత వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు షరీఫ్ గన్నవరం నుంచి, భద్రాచలం ఏరియా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. కుసుమ అంబటి నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. సో ఇలాగ ఆన్సర్లు ఇంకా వచ్చేస్తున్నాయి. శ్రీరామారావు అపరాజిత పెనలూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇంకా ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. మరి వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి మీకు రాంగ్ ఆన్సర్ రావడం ఏంటో నాకు అర్థం కావట్లేదండి. హాయ్. చూసేద్దాం. నరసింహరావు గారు దేవరగట్ల నుంచి కొత్తగూడెం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. సార్ ఉమ్మడి నుంచి మహమ్మద్ జనజీని స్నేహభవన్ జనజీని కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం నుంచి రామానగర్ నుంచి బాపట్ల, వేటపాలెం రామానగర్ బాపట్ల నుంచి మరి పేరు ఏం రాయలేదు, చూద్దాం. మరి బాలసుబ్రహ్మణ్యం గారు, బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. నార్కొల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పొన్నం వెంకటేశం హేమలత గారు మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఉయ్యూరు నుంచి లత మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. చక్రధర్ మహిధర్ శ్రీధర్ శశిధర్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అబ్బాబాబా, ఎన్ని రాంగ్ ఆన్సర్లు చదవాల్సి వస్తుందని అనుకోలేదండి. సో ఇది విషయం. తలాలపల్లి నుంచి కాజీపేట మండలం నుంచి హనుమకొండ జిల్లా నుంచి బుజ్జయ్య వారి కుటుంబ సభ్యులందరూ జరుపుతుల బుజ్జయ్య వాళ్ళందరూ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ రాంగ్ ఆన్సర్ అండి. మరి మృదుల వైజాగ్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. జాన్సన్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామ కార్తీక వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర మదన్ అనురాధ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేశారు, ఇందుకే రాంగ్ ఆన్సర్. ఓకే. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, మంచి పాట వినిపిస్తున్నావు బట్ క్వశ్చన్ వినలేదు అంటారు. అన్ని పాటలు వింటున్నారు కానీ క్వశ్చన్ వినట్లేదా? ఏంటండి ఇది? ఎట్టయితే అట్ట. ఓకే రైట్. మరి ఆన్సర్ అయితే రాంగ్ అండి.

ఇంకొచ్చేసి మెసేజ్ చేస్తున్నారు గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ని మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. సందర్శన చాలా బాగుంది అంటూ మెసేజ్ చేస్తున్నారు. గుంటూరు జిల్లా దాసరపాల నుంచి పోలు శివదాసు రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబాలు అందరూ కలిసి, ఆన్సర్ అయితే రాంగ్ అని పంపించారు. ఇంకా శ్రీధర్ రావు గారు శాంతి ఎస్టేట్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఆదోన్ నుంచి కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. అంకయ్య గడ్డం బదురుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇంకా పెద్దమస్తరావు చిన్నమస్తరావు గారు అందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు మంగళగిరి నుంచి, ఎంతగా రాంగ్ ఆన్సర్. మైదుగురు నుంచి జాఫర్, ఓకే వాళ్ళు ఏదో పంపించారు బట్ నాకైతే అర్థం కాలేదు వాళ్ళు ఏం పంపించారు అనేది. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు రామలకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి పొద్దుటూరు కృష్ణ సంతోష్ వీళ్ళందరూ కలిసి, సంతోష్ వాళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. సిరిగిరి హరి నంద్యాల డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. భాస్కర్ పెడ నుంచి మెసేజ్ చేశారు, ఎగ్జాక్ట్ గా కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆలగడ నీలజల నుంచి కరెక్ట్ గా ఆన్సర్ చేశారు, కనకాల గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వచ్చేసి సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, స్వీటీ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఇలాగే చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి ఇందాక వేరేది పంపించి ఇప్పుడు కొత్త పంపించారు. సో ఆన్సర్ రివీల్ అయిపోతుంది. కాను నుంచి తాతల గారు మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. కొత్తగూడెం రాంపురం కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య, సంతోష్ని వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి పోలేపల్లి శ్రీనివాస్, రాజన్నపేట, శ్రీశైల నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు. కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు. శ్రీరామారావు అపరాజిత బెంగళూరు నుంచి మెసేజ్ కరెక్ట్గా ఆన్సర్ చేశారు. వేదాంత జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు. కీర్తిరాజ్ కుమార్ నిజామాబాద్ నుంచి ఎంత కరెక్ట్గా రాంగ్ ఆన్సర్ పంపించారు, తూచ్. ఓకే ఇలాగే మెసేజ్లు మళ్ళీ తిరిగి తిరిగి పంపిస్తున్నారు, ఒక్కోసారి రెండు సార్లు వస్తున్నాయి. నొన్న నుంచి శోభారాణి, రంగారావు, చాందిని, అవినాష్, శ్రియాన్, శృతిక వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ కరెక్టేనండి ఆన్సర్. సో కర్నూలు నుంచి ముజఫర్ నగర్ వీళ్ళందరూ కలిసి మళ్ళీ పంపిస్తున్నారని, బాలయ్య పాట వేసినందుకు థ్యాంక్స్ అంటూ పంపించారు. బట్ ఆన్సర్ కరెక్ట్గా పంపించారండి, ఎవరంటే రామలకోట దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఇవన్నీ విషయాలు మరి ఇలాగే మళ్ళీ మళ్ళీ ఆన్సర్లు వచ్చేస్తున్నాయి. మరి ఇది విషయం, ఇంతకీ క్వశ్చన్కి ఆన్సర్ మెడ ఉంటుంది కానీ తల ఉండదు, మేము మధ్యలో హింట్ కూడా ఇచ్చాను చేతులు కూడా ఉండవు అని చెప్పి, అప్పుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేది సీసా లేదా బాటిల్, ఇది కరెక్ట్ ఆన్సర్. కొంతమంది చొక్కా, తర్వాత వానపాము, తర్వాత జెల్లీ ఫిష్ ఎలా పంపించారు, మరి నేనేమి చేయలేనప్ప, ఇదప్ప. మరి ఇది విషయం, బాటిల్కి లేదా సీసాకి మరి తల ఉండదు మెడ ఉంటుంది అంతేనమాట. సో ఏమాత్రం ఆలోచన చేయకుండా చాలా మంది కూడా మంచి మంచి ఆన్సర్లు చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. అదేంటంటే కనుక నేను ప్రపంచం అంతటా పర్యటిస్తాను కానీ ఒకే ఒక మూలన కూర్చుంటాను, నా ప్లేస్ అదే అని చెప్తుంది ఎవరు. నేను ప్రపంచం అంతటా పర్యటిస్తాను కానీ నా ప్లేస్ ఒక మూలనే ఉంటుంది, అదేంటో తెలిసి నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్ 08662488140868284888841 మెసేజ్ చేసేయండి. మీకోసం అయితే ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేసి మీరు వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్కి తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. సమయం 3:52:53 అవుతుంది. మంచి పాటలు అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. సో ఇప్పటివరకు కూడా మనం అంతా కూడా మంచి పాటలతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మరి ఎలాంటి పాటలు కావాలన్నా మరి మీకోసం అయితే ఎప్పుడు కూడా ప్లే చేస్తూ ఉంటాయి. మరి ఎప్పుడు కూడా మనం క్వశ్చన్ అడిగాం, అంటే క్వశ్చన్ అడిగి ఆల్రెడీ సమయం అయిపోయింది. సో అందుకే నేనైతే మరి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేస్తున్నాను. అందుకే క్వశ్చన్ ఏంటంటే కనుక, నేను ప్రపంచం అంతటా పర్యటిస్తాను కానీ ఒకే ఒక మూలన కూర్చుంటాను, నేను ఎవరిని అని చెప్పి అడగడం జరిగిందనమాట. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. నేను ప్రపంచం అంతటా పర్యటిస్తాను కానీ ఒకే ఒక మూలన కూర్చుంటాను, నా ప్లేస్ అక్కడే అంటూ క్వశ్చన్ చేస్తుంది నేను ఎవరిని అంటూ. సో ఇంతకీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అనేది చెప్పేస్తున్నాను. తపాలా బిళ్ళ, స్టాంప్ అని చెప్పుకోవచ్చు. తెలుసు కదండి మీకు, ఆటోమేటిక్గా అర్థమై ఉంటుంది. ప్రతి లెటర్ మీద వేసే లేఖ మీద ఆటోమేటిక్గా రైట్ సైడ్ అనేది దాని ప్లేస్ అనేది ఉంటుందన్నమాట. సో ఈరోజు చాలామంది కూడా మంచి మంచి ఆన్సర్లు అయితే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారు. ఇలాగే ఎప్పుడు కూడా ఆన్సర్ చేస్తూ మరి హ్యాపీగా ఉండాలి. మరి సందర్శనలో ఈరోజు బాగా అలరించానని చెప్పనుకుంటున్నాను. అలాగే మంచి పాటలతో పాటు మరి మంచి క్వశ్చన్స్ కూడా ఆన్సర్లు చేసామని చెప్పి అనుకుంటున్నాను. సో ఎప్పుడు ఇలాగే మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. అండ్ ఈరోజు పార్టిసిపేట్ చేసే అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అని కంగ్రాచులేషన్ చెప్పేస్తూ మరి నేనైతే సందర్శనానికి రాడో గురి బేజ్ చెప్పేస్తాను. నెక్స్ట్ మనం ఒకే హీరో పాటలు అయితే విందాం. వివిధాలో వింటూ వినిపించండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: అవివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాల నేపథ్యంలో అధికారులకు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కాలుష్యరహిత గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. 6 జిల్లాల్లో 262 పుష్కర పంచాయతీలను గుర్తించారు. మురుగురహిత పంచాయతీలుగా తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట హైకోర్టుల్లో తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత దానిని వెలువరించేందుకు అత్యధికంగా 3 నెలలు మాత్రమే సమయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా తమిళనాడుకు ఆరోగ్యకరమైన పోటీ ఇస్తుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. రాష్టంలో మున్సిపాలిటీలను డంపింగ్ యార్డుల రహితంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పి నారాయణ తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం గుంటూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఉన్నాయని, కొత్తగా మరో 6 ప్లాంట్లను నెలకొల్పుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈలోగా 107 మున్సిపాలిటీల్లో ఉత్పత్తి అయ్యే చెత్త నిర్వహణ కోసం ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 12 రాష్టాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు.

రాయపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు 200 ఇంటర్సిటీ రైళ్ల తయారీ బాధ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అప్పగించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలో పారదర్శకంగా పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని పేర్కొన్నారు. విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సైప్రస్ లో జరిగిన యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొన్నారు. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలు, భౌగోళిక, రాజకీయ ప్రభావంపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. రెజ్లర్ వినేష్ పోగాట్ కు ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్ 2026లో పోటీ చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అనుమతించింది. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని ఏలూరు జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: FM 101.3.

గర్వం నువ్వే. వెనక వెనక వెనక ఉండకురా.

0: చంద్రబోస్ లిరిక్స్ అందించగా గురుకిరణ్ మ్యూజిక్ కంపోజ్ గా ఎస్వి బాలసుబ్రమణ్యం గారు పాడిన అద్భుతమైన పాట విన్నారు. నాగవల్లి చిత్రం నుంచి మీరు జూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 4:09:16 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. సో నేను చెప్పిన కదండి, చాలా చాలా మంచి పాటలు అయితే మీకోసం వచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో ఇది విషయం. సో వివిధ అయితే మనం ఎంటర్ అయిపోయాం. వివిధలో ఒక హీరో వెంకటేష్ గారి పాటలు ఆటోమేటిక్ గా అర్థమైపోయినది ఈ పాట వినగానే. సో ఈ రోజు వివిధలో వెంకటేష్ గారి పాటలు అంటే ఫ్యామిలీ హీరో అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పర్సన్ ఎవరున్నారంటే కనుక విక్టరీ వెంకటేష్. విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకొని ఎన్నో కథల్ని మరి ఎమోషన్స్ని ప్రతిబింబిస్తూ మంచి సినిమాలతో ఇప్పటికీ చేసుకుంటూ కూడా దూసుకుపోతున్నారు. సో మరి అలాంటి వెంకటేష్ గారి పాటలు మీకోసం ఇది వచ్చేస్తున్నాయి. వింటూ వినిపించింది వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

FM 101.3.

ஏய், சரி போட்டு.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెన్నెలా కోసం ఎదురు చూస్తున్న మా శ్రోతలందరికీ స్వాగతం, శుభ స్వాగతం. నేను మీ ఆర్జే చేతన్. ప్రతిరోజులాగా ఈ రోజు కూడా మీకు ఒక మంచి టాపిక్ తీసుకొని వచ్చేసాను. ప్రతిసారి మంచి మాటలు చెప్తాను, మిమ్మల్ని మోటివేట్ చేస్తాను, మీకు మంచి ఇన్స్పిరేషన్ ఇస్తాను. ఆ ఇన్స్పిరేషన్, ఆ మోటివేషన్తో మీ జీవితాన్ని మీరే చక్కదిద్దుకుంటూ ఉంటారు. ఆ మెయిల్స్, మెసేజెస్ అన్ని మాకు వస్తూ ఉన్నాయి, మీ కాల్స్ కూడా వస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు ప్రోగ్రామ్ కి స్వాగతం. చాలా మంది వ్యక్తులు జీవితంలో తమకు కావాల్సిన దాన్ని అనుసరించడంలో విఫలమవుతారు. ఎందుకంటే వాళ్ళ పీక్ టైంలో, బెస్ట్ టైంలో తమకేదో వర్క్ ఉందని, లేదా వర్క్ అంతా అయిపోయిన తర్వాత టైం అయిపోయింది, మా సమయం గడిచిపోయిందని భావిస్తారు. మీ అత్యుత్తమ జీవితాన్ని సృష్టించడానికి ఇది ఇప్పుడు ఆలస్యం కాదు. మీరు ఏ వయసులో ఉన్నా, గతంలో ఎన్ని వైఫల్యాలు ఎదురైనా మీ ప్రయాణాన్ని ప్రారంభించడం చాలా మంచిది. ఎందుకంటే విజయం అనేది మన మనసులో ఉంటుంది. మీరు మీ సొంత మార్గంలో విజయాన్ని నిర్వచించవచ్చు. కాబట్టి మీరు మీ మనసును నియంత్రించగలిగే సామర్థ్యం కలిగి ఉన్నంత వరకు మీరు మీ ఉత్తమ జీవితాన్ని సృష్టించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. నెవర్ గివ్ అప్. మీరు కోరుకునేది ఆర్థిక లేదా వస్తుపరమైన విజయం అయితే అది కూడా చాలా ఆలస్యం కాదు. ఆలస్యమైన విజయ కథనాలతో నిండిన ప్రపంచం నుండి మీరు కేవలం

వన్ క్లిక్ దూరంలో ఉన్నారు. గ్రహం మీద ఉన్న గొప్ప అత్యంత విజయవంతమైన మానవుల్లో కొంతమంది జీవితంలో తర్వాత మాత్రమే దాన్ని పెద్దదిగా చేశారు. ఎప్పటికీ వదులుకోవద్దు. మీరు ఊహించగలిగే దేనికైనా మీరు సమర్థులు. మీరు ఒక్కసారి మీరు చరిత్రలో చూసినా, ప్రస్తుత కాలంలో చూసినా ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. పీపుల్ హూ బికేమ్ సక్సెస్ఫుల్ వెరీ లేట్ ఇన్ లైఫ్, బట్ దట్ సక్సెస్ హ్యాడ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ. కాబట్టి ఇప్పుడే దానికోసం వెళ్ళండి, లేదా మీ అంత్యకాలంలో చింతించండి. ఇట్స్ బెటర్ టు స్టార్ట్ ఇట్ నౌ ఆర్ టు రిగ్రెట్ ఇట్ లేటర్. జీవితాన్ని మళ్లీ ప్రారంభించడానికి 22 ఏళ్లు చాలా ఆలస్యంగా ఉందా? జాక్ మా 35 ఏళ్ల వయసులో అలీబాబాను ప్రారంభించాడు. మోర్గన్ ఫ్రీమెన్ 52 సంవత్సరాల వయసులో తన పురోగతిని పొందాడు. రిచర్డ్ బ్రాన్సన్ 50 సంవత్సరాలు దాటాక తన ఎయిర్లైన్స్ ని ప్రారంభించాడు. జేకే రౌలింగ్ ఎంతో మంది ఎడిటర్స్ పబ్లిషర్స్ తిరస్కరించాక ఆమె 32 సంవత్సరాల వయసులో హ్యారీ పాటర్ ను ప్రచురించింది. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళిందో మీ అందరికీ తెలుసు. హ్యారీ పాటర్ అంటే అదొక చాలా సీక్రెట్ బుక్ లాగా చిన్నపిల్లలందరి దగ్గర ఉంటుంది, లేదా ఆ స్టోరీ అయితే మనందరం చూశాము. దాని రాయల్టీతో తనింకా ఎన్నో జనరేషన్స్ వాళ్లకు కూడా డబ్బిచ్చేంత సంపాదించేసిందట. కెంటకీ ఫ్రైడ్ చికెన్, KFC చాలా పాపులర్ కదా, కర్నల్ శాండర్స్ 60 ఏళ్ల వయసులో స్థాపించారు. మీరు కొత్తగా ప్రారంభించాలని ఆశించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇటీవల ఒక రిలేషన్షిప్ ఎండ్ చేసి ఉండొచ్చు, మీరు జాబ్ కి రిజైన్ చేసి ఉండొచ్చు, లేదా మీరు డ్యూటీస్ నుంచి రిలీవ్ అయ్యి ఉండొచ్చు, లేదా మీ సూపర్ యాన్యుయేషన్ అంటే రిటైర్ అయిపోయి ఉండొచ్చు. ఇంకా జీవితం ఉంది, యాక్టివ్ గా ఉన్నారు. మీ జీవితాన్ని రీబూట్ చేయాలనుకునే మీ కారణం ఏమైనప్పటికీ మీరు అలా చేయగల మార్గాలు చాలా ఉన్నాయి. అవేంటో చేతన్ ఇప్పుడు మీతో ఈ వెన్నెల ప్రోగ్రామ్ లో చెబుతాడు. కట్అవుట్ టాక్సిక్ పీపుల్ ఫ్రమ్ యువర్ లైఫ్. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్, ఉద్యోగరీత్యా ఏదో రిలేషన్షిప్ లో ఉన్నా చాలా మటుకు ఓర్చుకుంటూ ఉంటాము. కొన్నిసార్లు ఒక సోషల్ సర్కిల్, ఒక లైఫ్ ఏర్పడ్డాక పోనీలే అంటాము. కానీ ఒక్కోసారి మనుషుల ప్రభావం మనపై చాలా ఉంటుంది, నెగటివ్ ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీ లైఫ్ లో అలాంటి నెగటివ్ పీపుల్ ఎవరన్నా ఉంటే, అలాంటి టాక్సిక్ పీపుల్ ఎవరన్నా ఉంటే వాళ్ళందరినీ కట్ చేసేయండి. విషపూరిత వ్యక్తులను కత్తిరించండి. మీకు మంచి కంటే ఎక్కువ హాని కలిగించే వ్యక్తులు మీ జీవితంలో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వారు మానిపులేటివ్, మొరుటుగా లేదా స్వార్థపూరితంగా ఉండొచ్చు. ఇది మీ మానసిక శ్రేయస్సుపై ప్రభావం చూపుతుంది. మీరు సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి మిమ్మల్ని కిందికి లాగడం కంటే మిమ్మల్ని నిర్మించే వ్యక్తులతో మాత్రమే సమయాన్ని గడపడం ద్వారా కొత్తగా ప్రారంభించండి. యాక్సెప్ట్ న్యూ ఛాలెంజెస్. కొత్త ఛాలెంజెస్ ని స్వీకరించడం కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ అవసరమైన పనిని ప్రారంభించినప్పుడు మీరు గతంలో కంటే ఎక్కువ ప్రేరణ పొందుతారని మీరు విశ్వసించవచ్చు. మేధాశక్తి, కృషి, ఒక కొత్త ఛాలెంజ్ మీకు కొత్త ఫోకస్ నిస్తుంది. చివరి వరకు మీరు చూసిన గొప్ప సంతృప్తిని మీరు అనుభవిస్తారు. అలా చేయడం సంభావ్యంగా ఉంటుంది. జీవితం పట్ల మీ ఆలోచన వైఖరిని మార్చుకోండి. మీరు మీ మనసు పెట్టి దాన్ని బాగా చేయగలరని మీరు గ్రహిస్తారు. క్రియేట్ న్యూ గోల్స్. కొత్త గమ్యస్థానానికి వెళ్ళండి. మీరు మీ స్వస్థలం చుట్టూ, మీ కంఫర్ట్ జోన్ చుట్టూ ఉంటే ఇంక అసలు ఏవి సాధించలేరు. ఇకపై మీరు చూసేది నచ్చకపోతే, లేదా మీరు మీ నగరంలో వీలైనంత దూరం వెళ్ళినట్లు అనిపిస్తే, ఇది కొత్త గమ్యస్థానానికి వెళ్లే సమయం కావచ్చు. కొత్త నగరంలో మళ్లీ ప్రారంభించండి. దీనివల్ల మీకోసం ఎదురు చూస్తున్న కొత్త జీవితం కోసం మీరు ఆశావాదాన్ని నింపుతారు. మీరు కొత్త కెరియర్ అవకాశాలను ఆస్వాదించవచ్చు, కొత్త స్నేహితులను సంపాదించవచ్చు, మీరు విభిన్నమైన జీవితాన్ని ఆనందించవచ్చు. కాబట్టి మీరు కోరుకున్న గమ్యస్థానంలో ఖచ్చితమైన ఆస్తి, ఉద్యోగం కోసం శోధించండి. దీనికోసం మీరు మైండ్ సెట్ మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి కొత్త ప్రదేశానికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఒక్కోసారి మీరు కేవలం అవసరం కావచ్చు, మీ మనస్తత్వాన్ని మార్చండి. మిమ్మల్ని మీరు ఎలా గ్రహిస్తారు అనేది మీరు ప్రపంచానికి ప్రొజెక్ట్ చేసి ఇమేజ్ ని సమర్థవంతంగా నిర్ణయించవచ్చు. అందువల్ల మీరు మీ జీవితం నుండి ప్రతికూలతను బహిష్కరించడానికి సానుకూల ఉపబలాలను ఉపయోగించాలి. కాబట్టి మీరు బలమైన, సామర్థ్యం, తెలివైన వ్యక్తి అని మీరు విశ్వసించడం ప్రారంభించండి. హెల్తీ ఫుడ్, మంచి డ్రెస్సింగ్, మీ క్వాలిటీ లైఫ్, ఇవన్నిట్లో కూడా మార్పులు తీసుకోండి. కొత్త జీవనశైలి అలవాట్లను స్వీకరించడానికి కూడా ఇది సహాయపడవచ్చు. స్టార్ట్ ఎక్సర్సైజింగ్ డైలీ, టేక్ రెస్ట్. ఇన్నేళ్లు వర్క్ చేసి అలసిపోయి దీర్ఘకాలిక ఒత్తిడి, మానసికంగా, శారీరకంగా అలసిపోయినట్లు అనిపించవచ్చు. ఫలితంగా ఇది మీ ప్రేరణ, ఏకాగ్రతను తగ్గిస్తుంది. అదే సమయంలో మీ సాధారణ వ్యక్తులపై ప్రభావం

0: చెప్తుంది. మీరు బర్న్ అవుట్ కి లోన్ అయితే రిలాక్స్ కండి, టేక్ ఇంటర్వల్స్, టేక్ అ బ్రేక్, రీజువినేట్ యువర్ సెల్ఫ్. మీరు తప్పనిసరిగా విరామం తీసుకోవాల్సిందే. దీని అర్థం మీ పనిని పునరుద్ధరించడానికి వారాలు లేదా ఒక నెల సెలవు తీసుకుంటారు. మనసు మరియు శరీరం మీ అభిరుచి ప్రేరణను పునరుద్ధరించండి. మీకు ఒత్తిడిని కలిగించే మీ జీవితంలోని ప్రాంతాల నుండి దూరంగా ఉండి సెలవులకు వెళ్ళండి. తద్వారా మీరు తక్కువ ఒత్తిడికి రిలాక్స్ గా ప్రపంచాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న అనుభూతిని పొందొచ్చు. వెల్ డియర్ ఫ్రెండ్స్, ఒక్కోసారి లైఫ్లో ఏంటంటే మనం అనుకున్నది సాధించలేము. దానికోసం ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్, ఫ్యామిలీ ప్రెషర్స్ కానివ్వండి, లేదా ఆబ్లిగేషన్స్ ఒక మనిషికి చాలా ఉంటాయి. స్పెషలీ ఇన్ అ కంట్రీ లైక్ ఆర్స్, మనం అనుకున్న కలలు కాస్త కళ్ళలు అవ్వడం చాలా ఈజీ. అనుకున్నది ఒకటి, అయ్యేది ఒకటి ఉంటుంది. యూత్లో, యంగ్స్టర్స్లో జోష్ ఎక్కువ ఉంటుంది, హార్మోన్స్ ప్రభావం కాబట్టి. వీ కెన్ రూల్ ద వరల్డ్ అనే ఫీలింగ్ కాస్త వస్తుంది, కానీ ఒక్కోసారి జాబ్ వచ్చేసి మిడిల్ లైఫ్ వచ్చేవరకు రియాలిటీ అనేది వాళ్ళకి తెలుస్తుంది. ప్రాక్టికాలిటీ డాన్స్ అపాన్ దెమ్. అనుకున్నదంత ఈజీ కాదు, దానికి ఎంతో కృషి శ్రమ అనుకొని. అలాగే వాళ్ళు ఒక్కరే ఈ ప్రపంచంలో ఉండరు కదా, ఒక ఫ్యామిలీ అనే వ్యవస్థ ఉంటుంది. దేర్ ఆర్ సర్టన్ ఆబ్లిగేషన్స్ టు బి ఫుల్ఫిల్డ్. అలాంటప్పుడు ఆ వ్యక్తి, ఆ మనిషి అనుకున్నది చేసుకోలేడు. అందుకే ఒక ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేశాక, ఒక ఫ్యామిలీ వ్యవస్థలో ఉన్నప్పుడు ఫ్యామిలీకి కావాల్సిన అవసరాలు తీర్చాక, పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళ హెల్త్ లేదా వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయాక, ఈ మనిషి కూడా నా వయసు అయిపోయింది అనుకోకుండా దే క్యాన్ స్టార్ట్ అఫ్రెష్. వాళ్ళు చేయాల్సిన ఒక హాబీ తీసుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన ప్రొఫెషన్ మళ్ళీ తీసుకోవచ్చు. దే క్యాన్ డూ వాట్ ఎవర్ దే వాంట్, బట్ నెవర్ గివ్ అప్. ఆల్ యూ నీడ్ ఈజ్ అ లిటిల్ ఎంథూజియాజం. With this wonderful information, this is Chetan saying bye for now. I'll get back to you in our next segment. Till then, have a great time, my dear friends.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522730. నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.
2: మీరింతవరకు తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెర్ట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు.

0: ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల దినోత్సవం గురించి కొన్ని వివరాలు, ఆ తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు మీరు వింటారు.
1: జీఆర్పీ జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగుల కామరా
3: సై బాల్,
2: బురద పుల్ల
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: భారతీయ సంస్కృతికి ప్రతిధ్వనిగా, తెలుగు భాషా వైభవానికి వేదికగా తరతరాల మనసులను తాకిన మధుర స్వరం, అదే మన ఆకాశవాణి.

0: సంగీతం, సాహిత్యం, సంప్రదాయం, సమాచారం 90 వసంతాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిన ఆకాశవాణి ఘనప్రస్థానానికి వందనం.
1: ఆకాశవాణి 90 వసంతాలు ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో మీరు కూడా భాగస్వాములు కండి.
0: వింటుండండి మీ ఆకాశవాణి.
2: నేను ఇక్కడే ఉన్నా.
3: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
2: బుర్రని చార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
3: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
3: అంటే మోసాలకి చెప్పే బై బై.
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
8: ఈనాటి వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా విందాం అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల దినోత్సవం గురించి కొన్ని వివరాలు. అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల దినోత్సవం ప్రతి ఏటా మే నెల 29వ తేదీన ఐక్యరాజ్య సమితి శాంతి కార్మిక కార్యకలాపాలలో పనిచేసిన కొనసాగుతున్న పురుషులు, మహిళలందరికీ వారి ఉన్నత స్థాయి వృత్తి నైపుణ్యం, అంకిత భావం, ధైర్యం కోసం నివాళులర్పించడానికి, గౌరవించడానికి అంతర్జాతీయ రోజు శాంతి కోసం ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం నిర్వహించే వార్షికోత్సవం. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా 2002 డిసెంబర్ 11న ఉక్రేనియన్ పీస్ కీపర్స్ అసోసియేషన్, ఉక్రెయిన్ ప్రభుత్వం, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి అధికారిక అభ్యర్థన తర్వాత దీనిని ప్రకటించారు. 2003లో మొదటిసారిగా జరుపుకున్నారు. 1948 అరబ్ ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత కాల్పుల విరమణ పర్యవేక్షించడానికి 1948 ఐక్యరాజ్య సమితి ట్రూస్ సూపర్విజన్ ఆర్గనైజేషన్ ఏర్పడిన వార్షికోత్సవాన్ని ఈ తేదీ అంటే మే 29 సూచిస్తుంది. ఇది మొట్టమొదటి యుఎస్ శాంతి పరిరక్షక మిషన్. న్యూయార్క్ నగరం ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం డాగ్ హమ్మర్ షోల్డ్ మెడల్, జనరల్ అసెంబ్లీ అధ్యక్షులు, సెక్రటరీ జనరల్ చేసిన ప్రకటనలతో పాటు ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక మిషన్ల స్థితి, వారి నిరంతర అవసరానికి సంబంధించి పత్రికా ప్రకటనతో ఈరోజు గుర్తించబడింది. ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక ఆచారాలు ఉన్నాయి. తరచుగా దేశాలు విదేశాలలో తమ శాంతి భద్రతలను గౌరవిస్తాయి. అయితే ఐక్యరాజ్య సమితి స్థానిక జాతీయ సమూహాల సహకారంతో పండుగలు, చర్చా వేదికలు, స్మారక చిహ్నాలను కూడా నిర్వహిస్తుంది. 2009లో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణలో మహిళల పాత్ర అవసరంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రోల్ మోడల్స్గా అనేక లింగ నిర్దిష్ట సామర్థ్యాలతో కూడా పనిచేస్తుంది. మీరింతవరకు అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల దినోత్సవం గురించి కొన్ని వివరాలు విన్నారు.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
9: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
1: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.

ఈనాటి వనితలోకంలో ఇప్పుడు విందాం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. పర్యావరణ హితం, మరింత ఇంధన సమర్థత, త్వరలోనే పట్టాలెక్కనున్న తొలి స్వదేశీ హైడ్రోజన్ రైలు జింద్ సోనిపట్ మార్గంలో గంటకు 75 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించేందుకు 1200 కిలోవాట్ల ఇంజిన్ సామర్థ్యంతో కూడిన 10 బోగీల రైలుకు భారతీయ రైల్వే ఆమోదం. ఈ పరిణామంతో స్వచ్ఛమైన సుస్థిరమైన రైలు కార్యకలాపాల కోసం హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతను వినియోగిస్తున్న అగ్రదేశాల సరసన చేరిన భారత్. పర్యావరణ హిత సుస్థిర రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర రైల్వే పరిధిలోని జింద్ సోనిపట్ మార్గంలో 10 బోగీలు కలిగిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత రైలుకు ఆమోదం

వినియోగిస్తున్న అగ్రదేశాల సరసన చేరిన భారత్. పర్యావరణ హిత సుస్థిర రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర రైల్వే పరిధిలోని జింద్ సోనిపట్ మార్గంలో 10 బోగీలు కలిగిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత రైలుకు ఆమోదం తెలిపింది. ఈ రైలు త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ రైలు 1200 కిలోవాట్ల హైడ్రోజన్ ఇంజిన్ సామర్థ్యంతో పనిచేస్తూ గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. హైడ్రోజన్ ఇంధన సెల్ సాంకేతికత హైడ్రోజన్ ఉపయోగించి ఒక రసాయన ప్రక్రియ ద్వారా విద్యుత్తును తయారు చేస్తుంది. దీనివల్ల సాంప్రదాయ డీజిల్ ఇంజిన్లలాగా పొగ రాదు, కేవలం నీటి ఆవిరి మాత్రమే బయటకు వస్తుంది. అందువల్ల పర్యావరణాన్ని పాడు చేసే సాంప్రదాయ డీజిల్ బొగ్గు వంటి ఇంధనాలకు ఇది ఒక స్వచ్ఛమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ప్రయాణ సౌకర్యాన్ని అందించడంలో హైడ్రోజన్ ఆధారిత రైలు వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా మంచి పరిష్కారాన్ని గుర్తింపు పొందుతున్నాయి. ఈ సరికొత్త సాంకేతికతను వినియోగిస్తున్న జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి కొన్ని దేశాల సరసన ఇప్పుడు భారత్ కూడా చేరింది. ఈ సాంకేతికత ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నందున ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు మాత్రమే ప్రస్తుతం ఇలాంటి రైళ్లను నడుపుతున్నాయి లేదా పరీక్షిస్తున్నాయి. ఈ హైడ్రోజన్ రైలు ప్రయోగం కోసం హర్యానాలోని జింద్ సోనిపట్ మార్గాన్ని పైలట్ మార్గంగా ఎంపిక చేశారు. ఈ రైలుకు అవసరమైన హైడ్రోజన్ కోసం స్వదేశీ సాంకేతికతతో జింద్ వద్ద హైడ్రోజన్ నిల్వ ఇంధనం నింపే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో కంప్రెస్డ్ హైడ్రోజన్ వాయువును నిల్వ చేయడానికి, పంపిణీ చేయడానికి అవసరమైన ఆధారికారిక లైసెన్స్ను పెట్రోలియం పేలుడు పదార్థాల భద్రతా సంస్థ PESO మంజూరు చేసింది. రైలుకు ఇంధనం నింపే ప్రక్రియ ఎటువంటి ఆటంకాలు లేకుండా నమ్మకంగా సురక్షితంగా సాగడం కోసం ఒక ప్రత్యేక హైడ్రోజన్ సంపీడన వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికి అవసరమైన సాంకేతిక సహాయాన్ని, అత్యవసర విడిభాగాలను కూడా సిద్ధంగా ఉంచారు. ఒకవేళ ప్రధాన వ్యవస్థలో ఏదైనా సమస్య వస్తే వాడుకోవడానికి వీలుగా మరో కంప్రెషర్ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రమాదాలను నివారించడం కోసం హైడ్రోజన్ తయారీ, నిల్వ, ఇంధనం నిలిపే కేంద్రాల వద్ద హైడ్రోజన్ లీక్ డిటెక్టర్లు, అంటే లీకేజీని కనిపెట్టేవి, అలాగే ఫ్లేమ్ డిటెక్టర్లు, అంటే మంటలను గుర్తించేవి వంటి రకరకాల భద్రతా సెన్సార్లను అమర్చారు. ఇవి సరిగా పనిచేయడం కోసం వీటిపై దుమ్ము పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ శుభ్రం చేయనున్నారు. ఈ హైడ్రోజన్ రైలు హైడ్రోజన్ ప్లాంట్ను ఎలా నడపాలి, ఎలా పర్యవేక్షించాలనే విషయాలపై RDSO ఆమోదించిన అధికారిక నిర్వహణ పుస్తకాలను కూడా అందుబాటులో ఉంచారు. ఢిల్లీలోని షకూర్ బస్తీ వద్ద ఏర్పాటు చేయబోయే ప్రత్యేక నిర్వహణ కేంద్రం కోసం అవసరమైన భద్రతా నిబంధనలు, క్రమబద్ధమైన తనిఖీలు, ప్రామాణిక నిర్వహణ పద్ధతులను తప్పనిసరిగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. రైల్వే శాఖ ఆమోదం ప్రకారం ఈ ప్రాజెక్టులో అత్యంత కఠినమైన భద్రతా కార్యాచరణ నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా హైడ్రోజన్ ఇంధనం నింపే వ్యవస్థను 24 గంటలు నిరంతరం పర్యవేక్షిస్తారు. కీలకమైన పనుల కోసం ప్రత్యేక శిక్షణ పొందిన, ధృవీకరించిన సిబ్బందిని మాత్రమే నియమిస్తారు. క్రమబద్ధమైన తనిఖీలు, నిర్వహణ షెడ్యూళ్లను అమలు చేస్తారు. రైలు ప్రయాణం మొదలైన ప్రారంభ దశలో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవడానికి, రైలు సజావుగా సాగడానికి శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులు కూడా రైలులోనే ప్రయాణిస్తారు. ఈ ప్రాజెక్టు సరికొత్త ఆవిష్కరణలు, ఇంధన పొదుపు, పర్యావరణ హిత రవాణా వ్యవస్థల పట్ల భారత రైల్వే నిబద్ధతను చాటి చెబుతుంది. భారత్ నిర్దేశించుకున్న స్వచ్ఛమైన ఇంధన లక్ష్యాలకు బొగ్గు ఉద్గారాలను పూర్తిగా తగ్గించాలని జాతీయ ఆశయాలకు ఈ ప్రాజెక్టు ఎంతో మద్దతుగా నిలుస్తుంది.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు మీరు వింటున్నారు. సార్థక్ పిడిఎస్ అనే ప్రధాన పథకం కింద ఉన్న రెండు ఉప పథకాలు ఎన్ఎఫ్ఎస్ఏ. ఈ పథకం కింద అంతర్గత ఆహార ధాన్యాల రవాణా, ఎఫ్పిఎస్ డీలర్ల మార్జిన్ కోసం రాష్ట్ర సంస్థలకు సహాయం, అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థలో సాంకేతికత ద్వారా ఆధునీకరణ సంస్కరణల పథకాలను స్మార్ట్ పిడిఎస్ విలీనం చేసి కొనసాగించేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్ సార్థక్ పిడిఎస్ కోసం రాబోయే 5 సంవత్సరాలలో 25,530 కోట్లు ఖర్చు చేయనున్న కేంద్ర ప్రభుత్వం ఎఫ్పిఎస్ డీలర్లకు అధిక కమిషన్తో పాటు ఆహార ధాన్యాలు చిట్ట చివరి లబ్ధిదారునికి చేరటాన్ని నిర్ధారించడానికి ఈ పథకాలను కొనసాగించాలని నిర్ణయించిన ప్రభుత్వం. పిడిఎస్ కార్యకలాపాల్లో పారదర్శకత, భద్రత, సుస్థిరతను పెంపొందించడానికి అధునాతన సాంకేతికతల ద్వారా పిడిఎస్ వ్యవస్థను మెరుగుపరచడానికి కృషి చేస్తున్న ప్రభుత్వం సార్థక్ పిడిఎస్ను, అంటే స్కీమ్ ఫర్ అసిస్టెంట్స్ ఇన్ రేషన్ ట్రాన్స్పోర్ట్ అండ్ హ్యాండ్లింగ్

0: ఇన్కమ్ విత్ ఆటోమేషన్ ఇన్ పీడిఎస్ ఒక ప్రధాన పథకంగా అంటే అంబ్రిల్లా స్కీమ్ కొనసాగించేందుకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఈఏ ఆమోదం తెలిపింది. 16వ ఆర్థిక సంఘం అవార్డు కాలంలో 25,530 కోట్ల కేంద్ర ప్రభుత్వ వాటాతో ఈ పథకాన్ని కొనసాగించనున్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అంతర్గత ఆహార ధాన్యాల రవాణా, నిర్వహణ, ఎఫ్పిఎస్ డీలర్ల మార్జిన్ కోసం అయ్యే ఖర్చులను భరించడానికి కేంద్ర సహాయక నిబంధనలను సవరించాలని, కేంద్ర సహాయం విషయంలో ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని కూడా సిసిఈఏ నిర్ణయించింది. అదేవిధంగా జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 అమలును మరింతగా మెరుగుపరిచేందుకు ప్రస్తుతం కొనసాగుతున్న రెండు పథకాలైన ఎన్ఎఫ్ఎస్ఏ కింద అంతర్గత ఆహార ధాన్యాల రవాణా, ఎఫ్పిఎస్ డీలర్ల మార్జిన్ విషయంలో రాష్ట్ర సంస్థలకు సహాయం, ప్రజా పంపిణీ వ్యవస్థలో సాంకేతికత ద్వారా ఆధునీకరణ, సంస్కరణల పథకం వీటిని విలీనం చేస్తూ ఈ ప్రధాన పథకాన్ని రూపొందించారు. సార్థక్ పీడిఎస్ పథకం ఈ లక్ష్యాలతో పనిచేస్తుంది. ఇందులో అంతర్గత అంటే ఇంట్రాస్టేట్ రేషన్ రవాణా, నిర్వహణ, ఎఫ్ఎస్ డీలర్ల మార్జిన్ విషయంలో తప్పనిసరి ఆర్థిక సహాయం, అలాగే ఎన్ఎఫ్ఎస్ఏ కింద ఆహార భద్రత పట్ల దేశ నిబద్ధతను బలోపేతం చేస్తూ లీకేజీలను తగ్గించి చివరి లబ్ధిదారునికి సేవలు అందేలా చూసే ఒక ఏకీకృత పౌర కేంద్రీకృత ఇంటెలిజెంట్ పరస్పర అనుసంధాన పీడిఎస్ వ్యవస్థను తయారు చేయాలనేవి ఆ లక్ష్యాలు. ఈ పథకం 2031 మార్చి 31 వరకు అమలులో ఉంటుంది. పీడిఎస్ కార్యకలాపాల్లో పారదర్శకత, భద్రత, సుస్థిరత ఉండేలా చూసుకునేందుకు కృత్రిమ మేధ అంటే ఏఐ, మిషన్ లెర్నింగ్ ఎంఎల్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎన్ఎల్పి, బ్లాక్ చైన్ వంటి అధునాతన సాంకేతికతల ద్వారా పీడిఎస్ వ్యవస్థను ఆధునీకరించడానికి, సమగ్రంగా మార్చేందుకు, మెరుగ్గా చూసేందుకు సార్థక్ పీడిఎస్ పథకం పనిచేస్తుంది. ఇందులో భాగంగా నిజ సమయ పర్యవేక్షణ కోసం ప్రామాణికమైన ఆర్కిటెక్చర్, ఏకీకృత డేటాబేసుల సృష్టి, ఏఐ ఆధారిత ఫిర్యాదుల పరిష్కారం, విశ్లేషణ వ్యవస్థలు, డేటా ఆధారిత పర్యవేక్షణ కోసం రాష్ట్ర కమాండ్ కంట్రోల్ సెంటర్లు, ఐఎస్ఓ ధృవీకృత ప్రక్రియ ఫ్రేమ్వర్క్లను ఏర్పాటు చేయనున్నారు. తగిన పరిమాణంలో నాణ్యమైన ఆహార ధాన్యాలను అందించడం ద్వారా ఆహార పోషకాహార భద్రతను నిర్ధారిస్తూ దేశ ప్రజలు గౌరవప్రదమైన జీవితాన్ని పొందేలా చూసే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సామాజిక చట్టపరమైన బాధ్యత ఉంది. ఎన్ఎఫ్ఎస్ఏ కింద ఉన్న 81.35 కోట్ల మంది ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ఈ పథకం కృషి చేస్తుంది. చట్టబద్ధమైన విధానపరమైన ఫ్రేమ్వర్క్ ఆధారంగా రూపొందించిన సార్థక్ పీడిఎస్ ఆర్థిక సహాయక విభాగాన్ని యథాతథంగా కొనసాగిస్తూనే దానిని ఆధునిక సాంకేతిక ఆధారిత పీడిఎస్ వ్యవస్థతో అనుసంధానిస్తుంది. టీపీడిఎస్ను అన్ని రకాలుగా కంప్యూటరైజేషన్ చేయడం, ఐఎంపీడిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ పీడిఎస్, స్మార్ట్ పీడిఎస్ వంటి బహుళ డిజిటలైజేషన్ కార్యక్రమాలను ప్రభుత్వం గత దశాబ్ద కాలంలో అమలు చేసింది. వీటితో పాటు మేరా రేషన్, అన్నమిత్ర, రైట్ఫుల్ టార్గెటింగ్ డాష్బోర్డ్, అన్న సహాయత వంటి పౌర కేంద్రీకృత అప్లికేషన్లను తీసుకొచ్చింది. 2023 ఏప్రిల్ 1 నుంచి స్మార్ట్ పీడిఎస్ పథకం సాంకేతిక ఆధారిత సంస్కరణలకు పునాదిగా నిలిచింది. ఇది 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రేషన్ కార్డుల పూర్తి డిజిటలైజేషన్, ఆధార్ అనుసంధానం అంటే సీడింగ్, ఈపోస్ ద్వారా ఎఫ్పిఎస్ ఆటోమేషన్, ఆన్లైన్ కేటాయింపులు, కంప్యూటరీకరించిన సరఫరా గొలుసు నిర్వహణను సుసాధ్యం చేసింది. మీరింతవరకు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.

0: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు, ఈరోజు సాయంత్రం 6:30 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ 2026 కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారు ఈరోజు తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశంలో చేసిన ప్రసంగం ప్రసారమవుతుంది. అలాగే ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, ఆ తర్వాత భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు ఈరోజు సాయంత్రం 6:30 ప్రసారమవుతాయి. తప్పకుండా వినండి.
4: హితాయ బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.

మీరు ఇంతవరకు వనితా లోకం స్త్రీల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై మీ అభిమానవాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు.

యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: భారత ప్రభుత్వ రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ NHIDCL డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం పోస్టులు 85 కలవు. ఇందుకుగాను అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి

సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు గేట్ 2024 2025 2026లో స్కోర్ చేసి ఉండాలి. అభ్యర్థుల వేతనం నెలకు 50,000 రూపాయల నుంచి 160,000 రూపాయల వరకు ఉంటుంది. అభ్యర్థుల వయసు 34 ఏళ్లకు మించి ఉండకూడదు. అభ్యర్థుల విద్యార్హతలు, షార్ట్ లిస్ట్, గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 2026 జూన్ నెల 8వ తేదీ. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 2026 జూన్ నెల 8వ తేదీ. పూర్తి వివరాలకు వెబ్సైట్ను సందర్శించండి. వెబ్సైట్ చిరునామా https://www.nhidcl.com. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://www.nhidcl.com.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో అనుబంధం. ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు డాక్టర్ కె విజయ గారితో పరిచయ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ శనివారం అంటే రేపు ఉదయం 7:15 ప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు.
2: కాలం మారింది, సాంకేతికత మారింది, కానీ మన హృదయాలను కలిపిన ఆ స్వరం మాత్రం మారలేదు.
3: ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో
4: 90 వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి
2: తరతరాల జ్ఞాపకాల సాక్షిగా మన భావాలకు మాధ్యమంగా ఇప్పుడు ఘనంగా జరుపుకుంటోంది ఆకాశవాణి 90 వసంతాలు.
4: ప్రత్యేక కార్యక్రమాలు, విశిష్ట అతిథులు, అపూర్వ గాన విహారం వింటూ ఉండండి మీ ఆకాశవాణిలో.
1: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో మీకు తెలుసా క్విజ్ కార్యక్రమం. శ్రోతలు ఇందులో 10 ప్రశ్నలు, వాటికి సమాధానాలుగా 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. శ్రోతలందరూ చక్కగా ప్రశ్నలను నోట్ చేసుకోండి, సమాధానాలను కూడా నోట్ చేసుకోండి. 10 ప్రశ్నల తర్వాత సమాధానాలను తెలుసుకుందాం. ముందుగా మీకు తెలుసా క్విజ్ కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మొదటి ప్రశ్న, May 2026 భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI కొత్త CEOగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? May 2026 భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI కొత్త CEOగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అన్న మొదటి ప్రశ్నకు సమాధానాలుగా ఆప్షన్ ఏ అజయ్ భూషణ్ పాండే, ఆప్షన్ బి సౌరభ్ విజయ్, ఆప్షన్ సి అమిత్ అగర్వాల్, ఆప్షన్ డి రాజేష్ కుమార్. May 2026 భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI కొత్త CEOగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అన్న మొదటి ప్రశ్నకు సమాధానాలుగా ఆప్షన్ ఏ అజయ్ భూషణ్ పాండే, ఆప్షన్ బి సౌరభ్ విజయ్, ఆప్షన్ సి అమిత్ అగర్వాల్, ఆప్షన్ డి రాజేష్ కుమార్. 2వ ప్రశ్న,

మే 2026లో ఇరాక్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? మే 2026లో ఇరాక్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ అలీ అల్ జైదీ, ఆప్షన్ ఏ ఆలీ అల్ జైదీ, ఆప్షన్ బి పువాద్ హుసేన్, ఆప్షన్ బి పువాద్ హుసేన్, ఆప్షన్ సి బాసిం మొహమ్మద్ ఖుదైర్, ఆప్షన్ సి బాసిం మొహమ్మద్ ఖుదైర్, ఆప్షన్ డి సర్వా అబ్దుల్ వాహిద్. శ్రోతల కోసం రెండో ప్రశ్న మరోమారు. మే 2026లో ఇరాక్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు అన్న రెండో ప్రశ్నకు సమాధానాలుగా ఆప్షన్ ఏ ఆలీ అల్ జైదీ, ఆప్షన్ బి ఫుహాద్ హుసేన్, ఆప్షన్ సి బాసిం మహమ్మద్ ఖుదైర్, ఆప్షన్ డి సర్వా అబ్దుల్ వాహిద్. ఇక మూడవ ప్రశ్న. మే 2026లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ను ఏ దేశం ప్రదానం చేసింది? మూడవ ప్రశ్న మరోమారు. మే 2026లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ ఏ దేశం ప్రదానం చేసింది? ఆప్షన్ ఏ నార్వే, ఆప్షన్ బి డెన్మార్క్, ఆప్షన్ సి స్వీడన్, ఆప్షన్ డి ఫిన్లాండ్. మూడవ ప్రశ్న మరోమారు. మే 2026లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ను ఏ దేశం ప్రదానం చేసింది? ఆప్షన్ ఏ నార్వే, ఆప్షన్ బి డెన్మార్క్, ఆప్షన్ సి స్వీడన్, ఆప్షన్ డి ఫిన్లాండ్. ఇక నాలుగో ప్రశ్న. మే 2026లో ప్రత్యామ్నాయ వివాద పరిష్కారంపై జరిగిన బ్రిక్స్ న్యాయమంత్రుల సమావేశానికి భారతదేశం ఏ నగరంలో ఆతిథ్యం ఇచ్చింది? మే 2026లో ప్రత్యామ్నాయ వివాద పరిష్కారంపై జరిగిన బ్రిక్స్ న్యాయమంత్రుల సమావేశానికి భారతదేశం ఏ నగరంలో ఆతిథ్యం ఇచ్చింది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి గాంధీనగర్, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి బెంగళూరు. నాలుగో ప్రశ్న మరోమారు. మే 2026లో ప్రత్యామ్నాయ వివాద పరిష్కారంపై జరిగిన బ్రిక్స్ న్యాయమంత్రుల సమావేశానికి భారతదేశం ఏ నగరంలో ఆతిథ్యం ఇచ్చింది అన్న నాలుగో ప్రశ్నకు సమాధానాలుగా ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి గాంధీనగర్, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి బెంగళూరు. ఐదో ప్రశ్న. నగరాల్లోని వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి సౌరశక్తితో పనిచేసే అల్గై చెట్లను ఏర్పాటు చేసిన మొట్టమొదటి భారతీయ నగరం ఏది? ఐదో ప్రశ్న శ్రోతల కోసం మరోమారు. నగరాల్లోని వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి సౌరశక్తితో పనిచేసే ఆల్గై చెట్లను ఏర్పాటు చేసిన మొట్టమొదటి భారతీయ నగరం ఏది? ఆప్షన్ ఏ ఇండోర్, ఆప్షన్ బి జైపూర్, ఆప్షన్ సి భోపాల్, ఆప్షన్ డి లక్నో. ఐదో ప్రశ్న మరోమారు. నగరాల్లోని వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి సౌరశక్తితో పనిచేసే ఆల్గే చెట్లను ఏర్పాటు చేసిన మొట్టమొదటి భారతీయ నగరం ఏది అన్న ఐదవ ప్రశ్నకు సమాధానాలుగా ఆప్షన్ ఏ ఇండోర్, ఆప్షన్ బి జైపూర్, ఆప్షన్ సి భోపాల్, ఆప్షన్ డి లక్నో. ఇక ఆరో ప్రశ్న. మే 2026లో ఆవిష్కరించబడిన భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు యొక్క తొలి దృశ్య రూపకల్పనలో ఏ హైస్పీడ్ రైలు కారిడార్ ప్రస్తావించబడింది? మే 2026లో ఆవిష్కరించబడిన భారతదేశపు మొట్టమొదటి

బుల్లెట్ రైలు యొక్క తొలి దృశ్య రూపకల్పనలో ఏ హైస్పీడ్ రైలు కారిడార్ ప్రస్తావించబడింది? ఆప్షన్ ఏ ఢిల్లీ వారణాసి, ఆప్షన్ బి చెన్నై బెంగళూరు, ఆప్షన్ సి ముంబై అహ్మదాబాద్, ఆప్షన్ డి హైదరాబాద్ పూణే. ఆరో ప్రశ్న, మరోమారు మే 2026లో ఆవిష్కరించబడిన భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు యొక్క తొలి దృశ్య రూపకల్పనలో ఏ హైస్పీడ్ రైలు కారిడార్ను ప్రస్తావించబడింది? ఆప్షన్ ఏ ఢిల్లీ వారణాసి, ఆప్షన్ బి చెన్నై బెంగళూరు, ఆప్షన్ సి ముంబై అహ్మదాబాద్, ఆప్షన్ డి హైదరాబాద్ పుణే. ఇక మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో 7వ ప్రశ్న. 2026లో ఇస్రోతో కుదిరిన ఒప్పందం ద్వారా శుక్రగ్రహానికి భారత్ చేపట్టే శుక్రయాన్ మిషన్లో ఏ దేశం చేరింది? 7వ ప్రశ్న, మరోమారు శ్రోతల కోసం. 2026లో ఇస్రోతో కుదిరిన ఒప్పందం ద్వారా శుక్రగ్రహానికి భారత్ చేపట్టే శుక్రయాన్ మిషన్లో ఏ దేశం చేరింది? ఆప్షన్ ఏ స్వీడన్, ఆప్షన్ బి నార్వే, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి జర్మనీ. 2026లో ఇస్రోతో కుదిరిన ఒప్పందం ద్వారా శుక్రగ్రహానికి భారత్ చేపట్టే శుక్రయాన్ మిషన్లో ఏ దేశం చేరింది? ఆప్షన్ ఏ స్వీడన్, ఆప్షన్ బి నార్వే, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి జర్మనీ. ఇక 8వ ప్రశ్న. ప్రపంచంలోనే 2వ అతి పొడవైన ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న గోడను కలిగి ఉన్నట్లుగా ఇటీవల గుర్తింపు పొందిన కుంభల్గఢ్ కోట ఏ రాష్ట్రంలో ఉంది? ప్రపంచంలోనే 2వ అతి పొడవైన ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న గోడను కలిగి ఉన్నట్లుగా ఇటీవల గుర్తింపు పొందిన కుంభల్గఢ్ కోట ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి మహారాష్ట్ర. 8వ ప్రశ్న శ్రోతల కోసం, మరోమారు ప్రపంచంలోనే 2వ అతి పొడవైన ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న గోడను కలిగి ఉన్నట్లుగా ఇటీవల గుర్తింపు పొందిన కుంభల్గఢ్ కోట ఏ రాష్ట్రంలో ఉంది అన్న 8వ ప్రశ్నకు సమాధానాలుగా ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి మహారాష్ట్ర. ఇక 9వ ప్రశ్న. అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అనేది ఏ సంస్థ జారీ చేసే అత్యున్నత స్థాయి ప్రపంచ ఆరోగ్య హెచ్చరిక? అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి PHEIC అనేది ఏ సంస్థ జారీ చేసే అత్యున్నత స్థాయి ప్రపంచ ఆరోగ్య హెచ్చరిక? ఆప్షన్ ఏ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం UNDP, ఆప్షన్ బి ఐక్యరాజ్య సమితి విద్య వైజ్ఞానిక మరియు సాంస్కృతిక సంస్థ అంటే యునెస్కో, ఆప్షన్ సి ఐక్యరాజ్య సమితి బాలల నిధి యునిసెఫ్, ఆప్షన్ డి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి PHEIC అనేది ఏ సంస్థ జారీ చేసే అత్యున్నత స్థాయి ప్రపంచ ఆరోగ్య హెచ్చరిక అన్న 9వ ప్రశ్నకు సమాధానాలుగా ఆప్షన్ ఏ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం UNDP, ఆప్షన్ బి ఐక్యరాజ్య సమితి విద్య వైజ్ఞానిక మరియు సాంస్కృతిక సంస్థ యునెస్కో, ఆప్షన్ సి ఐక్యరాజ్య సమితి బాలల నిధి యునిసెఫ్, ఆప్షన్ డి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. ఇక చివరి 10వ ప్రశ్న. బసదులు అనే పదం దేనిని సూచిస్తుంది? బసదులు అనే పదం దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ జైన దేవాలయాలు, ఆప్షన్ బి ఒక రకమైన శిల్పాలు, ఆప్షన్ సి

0: చిన్న సాహిత్య కథలు. ఆప్షన్ డి బౌద్ధుల వస్త్రం. పదవ ప్రశ్న, చివరి ప్రశ్న, మరోసారి శ్రోతల కోసం. బసదులు అనే పదం దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ జైన దేవాలయాలు, ఆప్షన్ బి ఒక రకమైన శిల్పాలు, ఆప్షన్ సి చిన్న సాహిత్య కథలు, ఆప్షన్ డి బౌద్ధుల వస్త్రం. ఇవ్వండి శ్రోతలు, ఈనాటి మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో 10 ప్రశ్నలు, వాటికి సమాధానాలుగా 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పాట తర్వాత సమాధానాలను తెలుసుకుందాం.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
4: ఈనాటి మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో ఇప్పుడు సమాధానాలను తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, మే 2026లో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ

డిఏఐ కొత్త సీఈఓగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అన్న మొదటి ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి సౌరభ్ విజయ్. మే 2026లో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏఐ కొత్త సీఈఓగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అన్న మొదటి ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి సౌరభ్ విజయ్. ఇక రెండవ ప్రశ్న, మే 2026లో ఇరాక్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? మే 2026లో ఇరాక్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు అన్న రెండవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ ఆలీ అల్ జైదీ. ఆప్షన్ ఏ ఆలీ అల్ జైదీ. మూడవ ప్రశ్న, మే 2026లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ను ఏ దేశం ప్రదానం చేసింది అన్న మూడవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి స్వీడన్. ఆప్షన్ సి స్వీడన్. ఇక నాలుగవ ప్రశ్న, మే 2026లో ప్రత్యామ్నాయ వివాద పరిష్కారంపై జరిగిన బ్రిక్స్ న్యాయమంత్రుల సమావేశానికి భారతదేశం ఏ నగరంలో ఆతిథ్యం ఇచ్చింది అన్న నాలుగో ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి గాంధీనగర్. ఆప్షన్ బి గాంధీనగర్. ఇక ఐదవ ప్రశ్న, నగరాల్లోని వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి సౌరశక్తితో పనిచేసే ఆల్గే చెట్లను ఏర్పాటు చేసిన మొట్టమొదటి భారతీయ నగరం ఏది అన్న ఐదవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి భోపాల్. నగరాల్లోని వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి సౌరశక్తితో పనిచేసే ఆల్గే చెట్లను ఏర్పాటు చేసిన మొట్టమొదటి భారతీయ నగరం ఏదంటే ఆప్షన్ సి భోపాల్. ఇక ఆరో ప్రశ్న, మే 2026లో ఆవిష్కరించబడిన భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు యొక్క తొలి దృశ్య రూపకల్పనలో ఏ హైస్పీడ్ రైలు కారిడార్ ప్రస్తావించబడింది అన్న ఈ ఆరో ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి ముంబై అహ్మదాబాద్. ఆరో ప్రశ్న మరోమారు, మే 2026లో ఆవిష్కరించబడిన భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు యొక్క తొలి దృశ్య రూపకల్పనలో ఏ హైస్పీడ్ రైలు కారిడార్ ప్రస్తావించబడింది అన్న ఆరో ప్రశ్నకు సమాధానం ఆప్షన్ సి ముంబై అహ్మదాబాద్. ఇక ఏడవ ప్రశ్న, 2026లో ఇస్రోతో కుదిరిన ఒప్పందం ద్వారా శుక్రగ్రహానికి భారత్ చేపట్టే శుక్రయాన్ మిషన్లో ఏ దేశం చేరింది అన్న ఏడవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ స్వీడన్. 2026లో ఇస్రోతో కుదిరిన ఒప్పందం ద్వారా శుక్రగ్రహానికి భారత్ చేపట్టే శుక్రయాన్ మిషన్లో ఏ దేశం చేరింది అన్న ఏడవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ స్వీడన్. ఆప్షన్ ఏ స్వీడన్. ఇక ఎనిమిదవ ప్రశ్న, ప్రపంచంలోనే రెండవ అతి పొడవైన ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న గోడను కలిగి ఉన్నట్లుగా ఇటీవల గుర్తింపు పొందిన కుంభల్గఢ్ కోట ఏ రాష్ట్రంలో ఉంది అన్న ఈ ఎనిమిదవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ రాజస్థాన్. ఆప్షన్ ఏ రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. ప్రపంచంలోనే రెండవ అతి పొడవైన ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న గోడను కలిగి ఉన్నట్లుగా ఇటీవల గుర్తింపు పొందిన కుంభల్గఢ్ కోట ఏ రాష్ట్రంలో ఉంది అన్న ఎనిమిదవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ రాజస్థాన్. తొమ్మిదవ ప్రశ్న, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి PHEIC అనేది ఏ సంస్థ జారీ చేసే అత్యున్నత స్థాయి ప్రపంచ ఆరోగ్య హెచ్చరిక? ఈ తొమ్మిదవ ప్రశ్నకు సమాధానం ఆన్సర్ డి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి PHEIC అనేది ఏ సంస్థ జారీ చేసే అత్యున్నత స్థాయి ప్రపంచ ఆరోగ్య హెచ్చరిక అన్న తొమ్మిదవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ డి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. ఇక చివరి పదవ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. బసదులు అనే పదం దేనిని సూచిస్తుంది? బసదులు అనే పదం దేనిని సూచిస్తుంది అన్న పదవ ప్రశ్నకు సమాధానం

0: ధనం జైన. ఆప్షన్ ఏ జైన దేవాలయాలు. ఆప్షన్ ఏ జైన దేవాలయాలు. బసదులు అనే పదం దేనిని సూచిస్తుంది అన్న పదో ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ జైన దేవాలయాలు. ఇవండి శ్రోతలు మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో 10 ప్రశ్నలు వాటికి సమాధానాలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్జ్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈరోజు సాయంత్రం 6:30 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ 2026 కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారు ఈరోజు తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ మీడియా సమావేశంలో చేసిన ప్రసంగం ప్రసారమవుతుంది. ఆ తర్వాత ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవిలో లోతు దుక్కులు, వేరుశనగ సాగులో ఉపయోగపడే యంత్ర పరికరాల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ సిహెచ్ మురళీకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఈరోజు రాత్రి 8:00 తిరిగి 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాలు. రాత్రి 8:15 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. రాత్రి 9:30 ఏకచిత్రగానం శీర్షికన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రం నుంచి పాటలు ప్రసారమవుతాయి. ఈరోజు రాత్రి 10:00 హలో ఆకాశవాణి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ ప్రసారమవుతుంది. ఇక రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6:00 ప్రబోధగీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, 6:30 రేపు ఉదయం సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీ కె నరసింహులు, 6:35 పొలం కవర్లు, 7:00 ప్రసార విశేషాలు. రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో అనుబంధం గురించి ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు డాక్టర్ కె విజయ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 ఉదయరాగం సుమధుర గీతాలు. రేపు ఉదయం 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. రేపు ఉదయం 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ డి రవికాంత్ గారి గాత్రం ప్రసారమవుతుంది. 9:00 వాట్సప్ చిత్రమంజరి శ్రోతలు వాట్సప్ ద్వారా కోరిన సినిమా పాటలు, అనంతరం చరిత్రలో ఈరోజు రేపు ఉదయం 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. రేపు ఉదయం 10:15 12:10 12:40 1:30 తిరిగి 3:10 తెలుగు వివిధ

0: వారి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇక రేపు సాయంత్రం 5 గంటలకు వనితలోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన పసుపు సాగులో తీసుకోవలసిన మెళకువల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల ఉద్యాన శాఖ టీచింగ్ అసోసియేట్ ఎన్సీ మమత గారి ప్రసంగం ప్రసారమవుతుంది. రేపు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమం, ఆ తర్వాత అంతర్జాతీయ బంగాళాదుంప దినోత్సవం గురించి కొన్ని వివరాలు, 6 గంటలకు ప్రసార విశేషాలు. రేపు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం అన్నమయ్య పదమంజరి భక్తిగీతాలు, ఆ తర్వాత గోవా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం గురించి కొన్ని వివరాలు. రేపు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పర్యావరణ నియంత్రిత కోళ్ల ఫామ్ నిర్వహణ ప్రయోజనాల గురించి చిత్తూరు జిల్లా పీలేరు రైతు శ్రీ ఎం విజయ భాస్కర్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7 గంటల 45 నిమిషాలకు సినీ భక్తి గీతాలు, 8 గంటలకు తిరిగి 8 గంటల 40 నిమిషాలకు చిత్రకుసుమలు సినీ గీతాలు. రేపు రాత్రి 8 గంటల 15 నిమిషాలకు 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. రేపు రాత్రి 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్, 9 గంటల 30 నిమిషాలకు ఏకచిత్రగానం శీర్షికన యమగోళ చిత్రం నుంచి పాటలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఇవి ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటల 5 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం.
1: This is Akashvani, the news read by Anuja Kumar. Union Home Minister Amit Shah has said securing our borders and eradicating illegal immigration is vital to protecting the nation's demography. He was addressing the troops and public gathering after inaugurating the strategically crucial G7 and G13 border outposts along the India-Pakistan border in Bhuj, Gujarat today. The minister said the central government is leveraging cutting-edge technology including drones, radars and modern fencing to establish an unbreachable leak-proof security grid. The Home Minister announced a major structural shift in border management with the introduction of a new quadripartite security grid. Union Agriculture Minister Shivraj Singh Chauhan today said that a national seed reserve of 1,74,000 quintals has been established to ensure the seed availability to the farmers. Addressing media on the second day of National Conference on Agriculture for Kharif Campaign 2026 in New Delhi, Mr. Chauhan said that 9,76,000 farmer IDs have been created so far. He said that the farmers will no longer need separate documents to access different schemes. Mr. Chauhan stressed the need for transparency in fertilizer distribution, prevention of black marketing and ensuring proper supply to genuine farmers. He said that the government remains committed to protecting farmers' interests and ensuring that fertilizers are utilized solely for agricultural purposes. The government has said that there is sufficient stock of petrol, diesel and LPG in the country and all the refineries are operating at the optimum level. Addressing an inter-ministerial media briefing in New Delhi, Joint Secretary in the Ministry of Petroleum and Natural Gas Sujata Sharma said that LPG production is all-time high, which is around 92,000 metric tons per day.
2: LPG ka production, it also depends on the optimization activity which is taken up within the refinery and that impacts the production and that's why we have slight up and down. One thing. Second is we are also giving the part of the pool for C3, C4 molecules. Third important thing is some of the refineries have come back to operations and other than that we are getting more, you know, LPG because of the optimization from some of the refiners.
1: Ms. Sharma also informed that no dry out has been reported at any LPG distributorship. Speaking about retail outlets, 150 districts have reported 30% growth in petrol, while 156 districts reported more than 30%. She said that the government is reviewing the situation. The Supreme Court today directed all high courts across the country to pronounce judgments within 3 months of reserving them. The Apex Court also noted that delays in the delivery of judgments can cause irreparable harm to litigants, emphasizing that faster decisions are required in cases of personal liberty. A bench

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటుతో విద్యుత్ నెట్వర్క్ను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ధరల స్థిరీకరణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వార్తల వివరాలు: గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేసి విద్యుత్ నెట్వర్క్ను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి విద్యుత్ శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ అంశం సహా విద్యుత్ సరఫరా పరిస్థితి, వచ్చే 6 నెలల ప్రణాళిక, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, పీఎం ఈ డ్రైవ్ పథకాల పురోగతి, ఏపీఐఈసీ పాలసీ కింద ఆమోదించిన వివిధ ప్రాజెక్టుల పరిస్థితి, నెట్క్యాప్ బలోపేతం, డిజిటల్ ట్విన్ గ్రిడ్ నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గ్రీన్ ఎనర్జీలో 160 గిగావాట్ల ఉత్పత్తికి లక్ష్యం నిర్దేశించుకున్నామని, దానికి అనుగుణంగా నెట్వర్క్ను కూడా అభివృద్ది చేసుకోవాలని సూచించారు. ఏపీ గ్రీన్ ఎనర్జీ కారిడార్ పూర్తయితే రాష్టంలో డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ను సరఫరా చేసేందుకు ఈ నెట్వర్క్ ఎంతో ఉపకరిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యుత్ మౌలిక సదుపాయాలు పెరిగితే ఆయా రంగాల్లో పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తాయని సూచించారు. అలాగే పీఎం సూర్యఘర్ అమలులో వేగం పెంచాలని, ఈ పథకం అమల్లో ఏపీ 4వ స్థానంలో ఉందని, అగ్రస్థానంలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రభుత్వ మెడికల్ కళాశాల బోధనాసుపత్రిని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులతో మాట్లాడి అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం వైద్య ఆరోగ్య సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. బయోమెట్రిక్ హాజర్ను ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

0: మందుల కొరత లేకుండా చూడాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. పేద రోగికి కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందాలన్నారు. అందుకోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొంటూ,
1: 2024 చెప్పాను నేను, 115 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. చేయాల్సిన స్థాయిలో జరగలేదు. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఉండడంతో రావాల్సిన 200 కోట్లు వస్తే వాటిలో కొద్ది భాగం మాత్రం ఖర్చు పెట్టారు. ఇవాళ మిగతాదంతా రాష్ట్ర బడ్జెట్ లో పెట్టి వీటిని పూర్తి చేయాలా. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి లాస్ట్ ఈ ఎన్ఎన్

0: చేయాల్సిన స్థాయిలో జరగలేదు. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఉండడంతో రావాల్సిన 200 కోట్లు వస్తే వాటిలో కొద్ది భాగం మాత్రం ఖర్చు పెట్టారు. ఇవాళ మిగతాదంతా రాష్ట్ర బడ్జెట్ లో పెట్టి వీటిని పూర్తి చేయాలా. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి లాస్ట్ ఈ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉన్న నేపథ్యంలో, ఈ ఇన్ఫ్రా గ్యాప్స్ ఉన్న నేపథ్యంలో, అదేవిధంగా ఫ్యాకల్టీ డెఫిషియెంట్ ఉన్న నేపథ్యంలో కూడా 50 సీట్లు మాత్రమే ఎన్ఎంసీ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇంకో 50 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 100 సీట్లు ఇవ్వడానికి ఎన్ఎంసీ ఆమోదం తెలిపింది.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జౌళి రంగంలో ప్రముఖ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు కేంద్ర మంత్రి కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని మల్లవల్లి పారిశ్రామికవాడలో ఉన్న స్పిన్టెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను సందర్శించారు. ఆయనకు రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి సవిత, స్పిన్టెక్స్ ఇండియా లిమిటెడ్ ఎండీ వల్లభనేని సుధాకర్ చౌదరి సాదర స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి స్పిన్టెక్స్ ప్రాంగణంలో పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించి పట్టు పరిశ్రమ ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఏ రంగంలోనైనా ముందుకు వెళ్లగలిగే సామర్థ్యమున్న రాష్టమని, అలాగే చేనేత రంగంలో ఎంతో ప్రసిద్ది చెందిందని అన్నారు. ముఖ్యంగా సాంకేతిక పరంగా జౌళి రంగం ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. కాగా రేపు విశాఖపట్నం జిల్లా పర్యటనలో భాగంగా గ్లాస్ ఫైబర్ యూనిట్ను కేంద్ర మంత్రి ప్రారంభించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటు ధరల్లో లభించేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బహిరంగ మార్కెట్లో ధరల మార్పులను నిత్యం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ధరల స్థిరీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ 8వ సమావేశం ఈరోజు సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రుల కమిటీ సభ్యులైన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ పప్పులు, బియ్యం, వంట నూనెలు, టొమాటో, ఉల్లిపాయల వంటి నిత్యావసర వస్తువుల డిమాండ్, రిటైల్, హోల్సేల్ మార్కెట్ ధరల పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ద వాతావరణ ప్రభావంతో కొంతమేర ధరలు పెరిగినా వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్దంగా ఉందన్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు పెరిగిన నేపథ్యంలో రాష్టంలో ప్రజలకు అందుబాటు ధరల్లో లభించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై పార్వతీపురం, మన్యం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు చెందిన పలువురు లబ్దిదారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల వల్ల తమ జీవన విధానంలో గణనీయమైన మార్పులు వచ్చాయని తెలిపారు. పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఆర్థిక భరోసా, మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, పేదలకు గృహ నిర్మాణం, ఆరోగ్య సేవలు వంటి పథకాలు ఎంతో ఉపయోగకరంగా మారాయని తెలిపారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడడంతో ప్రజలకు సౌకర్యాలు పెరిగాయని తమ అనుభవాలను పంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుంటున్నామని, ఈ పథకాలు తమ కుటుంబాల అభివృద్దికి ఎంతగానో తోడ్పడుతున్నాయని లబ్దిదారుడు జి వెంకట్రావు ఆకాశవాణికి తెలియజేస్తూ
2: మేము ఎరువులు కానీ పురుగు మందులు కానీ పెంచుకోవటం అంటే అవకాశం రైతులకి మోడీ గారు చాలా మంచి పని చేస్తారు. రైతులకి చాలా అనుభవం ఉన్నారు.
1: రానున్న 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ ప్రాంతం, నైరుతి, తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాలలోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు.

0: వీటి ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందన్నారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని, బలమైన గాలులు గరిష్టంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వివరించారు. విశాఖ రైల్వే జోన్ జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని రాష్ట చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ రోజు విజయనగరంలో నిర్వహించిన పాత్రికేయుల సమాపేశంలో ఆయన మాట్లాడుతూ, మహానాడు వేదికగా స్త్రీశక్తి నినాదంతో అనేక తీర్మానాలు చేయడం, మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయడం తెలుగుదేశం పార్టీలో మహిళా సాధికారతకు నిదర్శనమని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటుతో విద్యుత్ నెట్వర్క్ను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ధరల స్థిరీకరణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అదౌ ముఖ్య వార్తాః. సర్వోచ్చ న్యాయాలయేన సర్వేభ్యః ఉచ్చ న్యాయాలయేభ్యః త్రిషు మాసేషు ఏవ రక్షితాః ఆదేశాః ఘోషయితుం నిర్దిష్టం. శిక్షామంత్రిణా ధర్మేంద్ర ప్రధానేన పరీక్షాపరాధ విరుద్ధం కఠోర కార్యాచరణాయ యోగ్య ఛాత్రాణాం రక్షణాయ చ ఆశ్వాసితం. పిఎం సూర్యాఘర యోజనయా ప్రముఖం లక్ష్యం ప్రాప్తం. అస్మిన్ ప్రాయః 40 లక్ష్యాణి గృహాణి రూఫ్ టాప్ సోలర్ ఇత్యేతం అంగీకృతవంతః. భారత ఋతు విభాగేన దేశే జూన్ మాసే సామాన్యాత్ న్యూనం ప్రావృత్ వృష్టేః, అనేకేషు రాజ్యేషు సామాన్యాత్ అధికం యావత్ ఉష్ణతరంగస్య స్థితేః చ సంభావనా ప్రకటితా. అపి చ ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం అద్య సాయంకాలే మహారాజా యాదవీంద్ర సింహ్ అంతరాష్ట్రీయ క్రికెట్ క్రీడాంగణే న్యూ చండీగఢ్ నగరే మహత్వపూర్ణే క్వాలిఫాయర్ ద్వితీయ స్పర్ధాయాం గుజరాత్ టైటన్స్ దళం రాజస్థాన్ రాయల్స్ దళం సమ్ముఖీకరిష్యతి. अथ वार्ताः विस्तरेण. अद्य सर्वोच्च न्यायालयेन सम्पूर्णे देशे सर्वेषाम् उच्च न्यायालयानां कृते निर्देशः प्रदत्तः यत् आरक्षित निर्णयाः 3 मासाभ्यन्तरे एव प्रदातव्यम्. सर्वोच्च न्यायालयेन उक्तं यत् निर्णय घोषणायां विलम्बः वादिनां कृते अपरिवर्तनीयां हानिं जनयितुं शक्नुवन्ति. व्यक्तिगत स्वातन्त्र्य सम्बद्धेषु प्रकरणेषु शीघ्र निर्णयस्य आवश्यकतायाः उपरि बलं प्रदत्तम्. मुख्य न्यायाधीशः सूर्यकान्तः तथा न्यायाधीशः जाय माल्या बागची इत्येतयोः पीठेन उक्तं यत् प्रतिभूत्याः आवेदन विषये निर्णयः तस्मिन्नेव दिने घोषणीयः. यदि निर्णयम् आरक्षितं भवति तर्हि तत् अग्रिमदिने एव प्रकाशितं भवेत्. सर्वोच्च न्यायालयेन अन्येऽपि अनेकाः निर्देशाः प्रदत्ताः. न्यायालयेन उक्तं यत् बन्धनमुक्तेः अथवा दण्डस्थगनस्यादेशः निर्णयघोषणानन्तरं त्वरितं कारागृहप्राधिकारिभ्यः प्रेषणीयः. केन्द्रीयशिक्षामन्त्री धर्मेन्द्रप्रधानः अद्य उक्तवान् यत् प्रश्नपत्रलीकप्रकरणम् अतीव दुर्भाग्यपूर्णमासीत्. डीडी न्यूज इत्यनेन सह विशेषसंवादे श्रीप्रधानः आश्वासितवान् यत् पुनः परीक्षायाः प्रक्रिया सम्यक् व्यवस्थितरूपेण विना कस्यापि दोषेन च सम्पन्ना भविष्यति.
2: जो घटना हुई है ये अत्यंत दुर्भाग्यजनक है, नहीं होनी चाहिए था. अभी दोबारा जब हम लोगों ने री नीट की घोषणा किया है, वो री नीट सुव्यवस्थित हो जाए, इसमें निर्भुलता के साथ हो, ये अभी हमारा दायित्व है. इस काम पे सभी का सहयोग हम अपेक्षा रखते हैं.
1: अस्मिन् विषये सः सर्वेषां सहयोगम् अपि याचितवान्. छात्रान् सम्बोधयन् प्रधानः तान् आश्वासितवान् यत् प्रशासनं तेषां चिन्ताम् अवगच्छति तथा च तेषां विश्वासः आहतः अभवत् इति स्वीकरोति. सः अवदत् यत् अधिकारिणः तदर्थं कठोरः निर्णयः स्वीकृतवन्तः यत् तेन इच्छन्ति यत् एकस्यापि योग्यस्य छात्रस्य भविष्यं परीक्षापराधीनां हस्ते अथवा कस्यापि प्रकारस्य दुराचारस्य कारणेन

0: భారతీయ సంస్కృతికి ప్రతిధ్వనిగా, తెలుగు భాషా వైభవానికి వేదికగా తరతరాల మనసులను తాకిన మధుర స్వరం, అదే మన ఆకాశవాణి.
1: సంగీతం, సాహిత్యం, సంప్రదాయం, సమాచారం 90 వసంతాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిన ఆకాశవాణి ఘనప్రస్థానానికి వందనం.
0: ఆకాశవాణి 90 వసంతాలు ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో మీరు కూడా భాగస్వాములు కండి.
1: వింటుండండి మీ ఆకాశవాణి.
2: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ 2026 కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారు ఈరోజు తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ మీడియా సమావేశంలో చేసిన ప్రసంగం.
6: అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ మీద ఈ మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వివిధ రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్ అనేది నిర్వహించిందో, ఇప్పుడు దాంట్లో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సిఈఓ వారి ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది మనము స్టార్ట్ చేయబోతున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు ఉదయం వివిధ రాజకీయ పార్టీలతో కూడా సమావేశం నిర్వహించి ఎస్ఐఆర్ మీద చాలా విస్తృతంగా వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది.

లో భాగంగానే ఈరోజు మనం చూసుకున్నట్టయితే మనకి ఎస్ఐఆర్ ప్రక్రియ జూన్ 5 నుంచి స్టార్ట్ అవబోతుంది. వేరియస్ స్టెప్స్ ఉంటాయి ఇందులో. జూన్ 5 నుంచి స్టార్ట్ అవబోతుంది. జూన్ 5 నుంచి జూన్ 14 వరకు ప్రతి ఒక్క బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ మనకి ట్రైన్ చేయటం, ఈఆర్ఓల ద్వారా కానీ ఏఈఆర్ఓల ద్వారా కానీ డిఈఓ అంటే డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసర్ వివిధ రకాల ట్రైనింగ్స్ చేయటం, అదేవిధంగా సంబంధిత ఫామ్స్ ఏదైతే ఎన్రోల్మెంట్ ఫామ్స్ ఉన్నాయో వాటిని ప్రింట్ చేసి వాటిని రెడీ చేసుకునే దానికి 10 రోజులు జూన్ 5 నుంచి 14 వరకు. ఈలోపు 14 వరకు కూడా ఈరోజు నుంచి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే ఆల్రెడీ జరుగుతున్నటువంటి మ్యాపింగ్ ప్రక్రియని ఇంకా పెంచవలసిందిగా కూడా ఆల్రెడీ బిఎల్ఓలందరికీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. 14 తర్వాత అంటే 15 జూన్ నుంచి 4 రోజుల పాటు 14 జూలై వరకు 1 మంత్ పాటు మనకి డోర్ టు డోర్ విజిట్ బై బిఎల్ఓ ఉంటుంది. ఇది ఈ మొత్తం ఎస్ఐఆర్ ప్రక్రియలోనే అత్యంత క్లిష్టమైన మరియు ఇంపార్టెంట్ స్టెప్. ఈ 4 రోజుల పాటు ప్రతి ఒక్క ఓటర్ని కూడా, ఓటర్ అంటే మనకి లేటెస్ట్ ఓటర్ లిస్ట్ ఏదైతే 2026 ఓటర్ లిస్ట్ ఉందో దాని ఆధారంగా అతను పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎన్యూమరేషన్ ఫాము ఓటర్ ఉన్నట్టయితే నేరుగా అతనికి ఇస్తారు. ఒకవేళ లేని పక్షంలో 2 ఎన్యూమరేషన్ ఫామ్ల్ని ఆ ఇంట్లో అందజేయడం జరుగుతుంది. దీన్ని ఆయా ఓటర్ ఈ ఎన్యూమరేషన్ ఫామ్ని ఫిల్ చేసుకోవడం కోసం 4 రోజుల పాటు సమయం ఉంటుంది. ఫిల్ చేసిన దాన్ని బిఎల్ఓకి తిరిగి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. దీంట్లో ఫిల్ చేసిన ఎన్యూమరేషన్ ఫామ్ని వాళ్ళ బిఎల్ఏ ద్వారా కూడా రోజుకి గరిష్టంగా 50 చొప్పున రాజకీయ పార్టీలు వాళ్ళ బిఎల్ఏస్ ద్వారా కూడా బిఎల్ఓలకు అందజేయొచ్చు, లేదా నేరుగా ఓటరే అందజేయొచ్చు, లేదా ఆన్లైన్లో కూడా ఆ ఎన్యూమరేషన్ ఫామ్ని అప్లోడ్ చేయొచ్చు. ముఖ్యంగా ఎన్యూమరేషన్ ఫామ్లో ఏముంటుందంటే ఏదైతే ఇప్పుడున్నటువంటి ఓటర్ 2002లో మనకి చివరిగా మన రాష్ట్రంలో ఎస్ఐఆర్ 2002లో జరిగింది, 2002లో ఉన్నటువంటి ఓటర్ లిస్టులో తన ఓటు కానీ తన తల్లిదండ్రులు కానీ ఆర్ తన గ్రాండ్ పేరెంట్స్ తాతలు కానీ వాళ్ళ దాంతో మ్యాపింగ్ చేసుకోగలగాలి. ఇది చాలా ఇంపార్టెంట్ రోల్. 2002 ఓటర్ లిస్టుతో తన ఓటు కానీ తనది లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కానీ, తల్లిదండ్రులు కూడా లేకపోతే గ్రాండ్ పేరెంట్స్తో కానీ లింక్ చేసుకోగలగాలి. అలా లింక్ చేసుకోగలిగితేనే మనకి ముందుగా అది ఫిల్ చేసి ఆ లింక్ని చూపించి మన బిఎల్ఓస్ వెళ్ళినప్పుడు ఆ డీటెయిల్స్ ఇచ్చినట్టయితే ఇంటింటికి అది మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్లో కూడా 2002లో అప్పుడు ఏ నియోజకవర్గంలో ఉన్నారు, అప్పుడు సీరియల్ నెంబర్ ఎంత, పార్ట్ నెంబర్ ఎంత, పోలింగ్ స్టేషన్ నెంబర్ ఎంత, ఆ డీటెయిల్స్ ఇచ్చినట్టయితే మనకి వాళ్ళది తీసుకొని ఆ ఫిల్ చేసిన ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చిన వాళ్ళందరిది కూడా ఖచ్చితంగా ముసాయిదా జాబితా అంటే డ్రాఫ్ట్ రోల్లో మనము వాళ్ళందరి పేర్లను కూడా ఇంక్లూడ్ చేయటం జరుగుతుంది. ఏదన్నా కారణం చేత ఒక ఓటర్ 2002లో ఉన్నటువంటి దాంతో తన ఓటుని కానీ తన తల్లిదండ్రుల ఓటు కానీ ఆర్ఎల్స్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఓటుతో లింక్ చేసుకోలేకపోతే, మ్యాప్ చేసుకోలేకపోతే అలాంటి వాళ్ళవి డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్లో ముందుగా ఆ పేర్లు రావు. కానీ దానికోసం ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైతే జూలై 14 వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది, హౌస్ టు హౌస్ విజిట్స్, తర్వాత మనకి జూలై 21 నుంచి ఆగస్ట్ 20 వరకు క్లెయిమ్స్ అండ్

అబ్జెక్షన్స్ పీరియడ్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఎవరిదైతే పేర్లు లేవో వాళ్ళు ఆ టైంలో వాళ్ళ క్లెయిమ్ని డ్రాఫ్ట్ రోల్లో లేని వాళ్ళు అందరూ కూడా వాళ్ళ క్లెయిమ్ని ఆ నెల రోజుల పాటు వాళ్ళ ద్వారా కానీ బిఎల్ఏ ద్వారా కానీ రాజకీయ పార్టీలు నియమించబడే బిఎల్ఏల ద్వారా కానీ అప్పుడు వాళ్ళ క్లెయిమ్ కానీ లేదంటే అబ్జెక్షన్ కానీ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఎవరైతే డ్రాఫ్ట్ రోల్లో లేరో లింక్ చేసుకోలేకపోయారు 2002తో వాళ్ళందరూ కూడా ఈ పీరియడ్లో వాళ్ళ క్లెయిమ్ని ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి 11 డాక్యుమెంట్లో ఏదో ఒక దాంతో వాళ్ళు వాళ్ళ క్లెయిమ్ని ఇస్తే సరిపోతుంది. ఆ క్లెయిమ్లో ఆ డాక్యుమెంట్ చూసుకున్నట్టయితే మనకి బర్త్ సర్టిఫికెట్ కానీ పాస్పోర్ట్ కానీ ఏదైతే ప్రభుత్వం ధృవీకరించినటువంటి ఐడి కార్డు కానీ లేదంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కానీ ఆర్ఎల్స్ ఎనీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ మెట్రికులేషన్ సర్టిఫికెట్ కానీ అదేవిధంగా పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికెట్ కానీ ఫారెస్ట్ రైట్ సర్టిఫికెట్ కానీ ఆర్ఎల్స్ ఎనీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఆర్ ఎనీ క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎక్కడైతే ఉంటే అది కానీ ఫ్యామిలీ రిజిస్టర్ కానీ ఆర్ఎల్స్ ఎనీ ఇంటి స్థలం పట్టా ఇచ్చినటువంటి ఇది దాఖలు ఉన్న దానికి సంబంధించి ఇలాంటివి 11 డాక్యుమెంట్స్లో ఏది ఇచ్చినా కూడా ఆ క్లెయిమ్ని స్వీకరించి దాన్ని ప్రాసెస్ చేయటం జరుగుతుంది. ఎవరికైనా దాని మీద అబ్జెక్షన్ ఇవ్వాలనుకుంటే సంబంధిత బిఎల్ఓ చేసిన దాని మీద నచ్చకపోతే ఈఆర్ఓకి అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. ఈఆర్ఓ చేసింది కూడా నచ్చకపోతే డిఈఓ డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసర్ అంటే జిల్లా కలెక్టర్కి రైజ్ చేయొచ్చు. డిఈఓ ఇచ్చింది కూడా నచ్చకపోతే అపీల్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అయినటువంటి వాళ్ళకు కూడా రైజ్ చేయొచ్చు. ఇట్లా వేరియస్ అపీల్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. సో క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్లో ఇవన్నీ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ టైంలో కేవలం ఇవే కాకుండా కొత్త ఫామ్ 6లు ఎవరైనా కొత్త ఓటర్లు ఉన్నా వాళ్ళు చేసుకోవచ్చు, ఏదైనా అడ్రస్ చేంజ్లు ఉన్నా వాళ్ళు చేసుకోవచ్చు, మాది వేరే చోట ఉంది అక్కడి నుంచి ఇక్కడికి రావాలనుకుంటున్నాము అలాంటి షిఫ్ట్ కూడా చేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా ఆ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ జులై 21 నుంచి ఆగస్ట్ 20 వరకు కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఫైనల్ రోల్ అనేది 22 సెప్టెంబర్న మనకి పబ్లిష్ అవబోతుంది. ఇందాక ఒక డేట్ చెప్పలేదు, జులై 21 డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ అవుతుంది. డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ అయ్యాక 1 మంత్ అబ్జెక్షన్స్ పీరియడ్, ఆ తర్వాత 22 సెప్టెంబర్ ఫైనల్ రోల్ అనేది పబ్లిష్ అవుతుంది. దీంట్లో అందరు కూడా గమనించుకోవాల్సింది కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటర్ కూడా ఎవరి ఓటు కూడా మనము తొలగించేది అనేది జరగదు. ముసాయిదా జాబితా అంటే డ్రాఫ్ట్ రోల్లో ఎవరైతే 2002 దాంతో మ్యాపింగ్ చేసుకోగలిగారో ఖచ్చితంగా వాళ్ళందరూ ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళందరి పేర్లు పెడతాము. అందులో లేకపోయినా కూడా నెల రోజుల పాటు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్లో ఖచ్చితంగా మీరందరూ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఆ టైంలో మా బిఎల్ఓలు కూడా ఎవరెవరికైతే డ్రాఫ్ట్లో లేరో వాళ్ళందరికి కూడా ఆ లిస్ట్ డిస్ప్లే చేయడం జరుగుతుంది, వాళ్ళందరికి కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాజకీయ పార్టీలను కూడా అభ్యర్థించింది ఏంటంటే అందరి సపోర్టుతో ఒక మంచి ప్యూరిఫైడ్ పకడ్బందీగా ఒక ఎలక్ట్రల్ రోల్ అనేది మనము తయారు చేసుకోబోతున్నాం. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం కూడా అదే. దీనికి సంబంధించి ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి ఈఆర్ఓ ఉంటాడు, ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, వాళ్ళ కింద తహసీల్దార్ కాడర్లో అసిస్టెంట్ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళ కింద సూపర్వైజర్లు ఉంటారు, ఫైనల్గా ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక బిఎల్ఓ కూడా ఉంటాడు. సో దయచేసి ప్రతి ఒక్క ఓటర్ కూడా ఈ నెక్స్ట్ 2 మంత్స్ కొంచెం అలర్ట్గా ఉండి మీ ఓటుకు తాలూకా మీ బిఎల్ఓని సంప్రదించండి, లేదంటే మీ బూత్ లెవెల్ ఏజెంట్ ఉంటే వాళ్ళని సంప్రదించండి. మనము వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది, voters.voters.eci.gov.in లో ప్రీవియస్ 2002 ఉన్నటువంటి రికార్డును కూడా వెరిఫై చేసుకోవచ్చు స్వతహాగా. ఇట్లా ఒక పకడ్బందీగా ఎక్కడ ఎటువంటి డౌట్ లేకుండా ఒక మంచి ఎలక్ట్రల్ రోల్ తయారు చేయడం కోసం ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది తయారు చేయడం జరిగింది. ఆ స్టార్ట్ చేయబోతున్నాము. దీంతో మీడియా సహకారం కూడా ఎంతో అవసరం. మీరు విస్తృతంగా కూడా దీన్ని ప్రతి ఒక్క ఓటర్కి కూడా చేరవేసి ఇది ఎస్ఐఆర్ అంటే

0: ఉన్నది ప్యూరిఫై చేయడం కాదు, కొత్త వాళ్ళు కూడా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్లో పెట్టుకోవచ్చు, అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు, షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇలా చనిపోయిన వాళ్ళు కూడా డిలీట్ చేస్తాము, ఆబ్సెంట్ ఉన్న వాళ్ళు ఆబ్సెంట్ కింద పెడతాము. ఇట్లా అన్ని విధాలుగా కూడా ఒక మంచి ఎలక్ట్రల్ రోల్ని తయారు చేయడం కోసం ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రెస్ మీటింగ్ కూడా మనము పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగానే ప్యారలల్గా పోలింగ్ స్టేషన్స్ కూడా మనం ర్యాషనలైజ్ చేస్తాము. అంటే ఏదన్నా పోలింగ్ స్టేషన్లో 1200 మంది కంటే ఎక్కువ ఉంటే దాన్ని రెండుగా విడదీయటం, ఎవరైనా ఒకే కుటుంబ సభ్యులు వేరే వేరే చోటు ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక దాంట్లోనే పెట్టడం, అదేవిధంగా దానికి కూడా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఏమి ఉంటే కూడా తీసుకోవడం కూడా ప్యారలల్గా చేసుకుంటూ ఫైనల్గా మనకి పోలింగ్ స్టేషన్స్ అన్నింటినీ కూడా ఫైనలైజ్ చేయడానికి మనకి 14 జూలై లోపు ఇవన్నీ కూడా మనము పోలింగ్ స్టేషన్స్ కూడా ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఇది ఓవరాల్ ఎస్ఐఏ సంబంధించినటువంటి ప్రక్రియ. మీడియా మిత్రులు అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేసి విస్తృతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా చేరవేయాలని కూడా మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.
1: మీరు ఇంతవరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ 2026 కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారు ఈరోజు తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ మీడియా సమావేశంలో చేసిన ప్రసంగం విన్నారు.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: నమస్కార్, యే ఆకాశవాణి హై. 9 దశక యాని 90 సాల్ జబ్ టీవీ కా పర్దా కోరా థా ఔర్ ఇంటర్నెట్ ఏక్ సప్నా, తబ్ ధున్ కి ఇస్ లెహర్ నే భారత్ కే హర్ ఘర్ మే అప్నీ జగా బనాయి. క్రికెట్ కే రోమాంచక్ ఆంఖో దేఖే హాల్ సే లేకర్ మన్ కీ బాత్ కే సంవాద తక్
6: ఆసమాన్ మే సిర్ ఉఠా కర్ ఘనే బాదలో కో చీర్ కర్ रोशनी का संकल्प ले, अभी तो सूरज उगा है.
5: आकाशवाणी सिर्फ एक रेडियो स्टेशन नहीं, हर भारतीय के संघर्ष और सफलता का साक्षी है. सूचना, शिक्षा और मनोरंजन का सबसे भरोसेमंद साथी. आज भी पहाड़ों की चोटी से लेकर सुदूर गांव तक हमारी आवाज ही आपकी पहचान है.

0: आकाशवाणी के 90 गौरवशाली वर्ष अटूट विश्वास अनवरत साथ।
1: ఇప్పుడు విందాం ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. ఆకాశవాణి అంటేనే ఉదయాన్నే ఆధ్యాత్మికత వెళ్ళి విరిసే ప్రసారాలు, మరోవైపు విజ్ఞానాన్ని పెంచే కార్యక్రమాలు, సమాచారాన్ని అందించే జాతీయ అంతర్జాతీయ వార్తలు, మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే సినీ జానపద లలిత గీతాల సమాహారం మన ఆకాశవాణి. సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో కూడా ఇప్పటికీ చాలా ఇళ్లల్లో రేడియో మోగుతూనే ఉంది, పాత జ్ఞాపకాలను తట్టి లేపుతూనే ఉంది. ప్రస్తుతం ఆకాశవాణి ప్రసారాలు కార్లు, ఇతర వాహనాలు, సెల్ఫోన్లలో శ్రోతలను అలరిస్తూ ఉన్నాయి. వినోదం, విజ్ఞానం, సమాచారం ప్రాతిపదికన అన్ని వయసుల వారిని, అన్ని వర్గాల వారిని అలరిస్తోంది మన ఆకాశవాణి. సమాచార రంగంలో శక్తివంతమైన సాధనంగా ఇప్పటికీ తన స్థానాన్ని పదిలం చేసుకుంది మన ఆకాశవాణి. సమాచార మార్పిడిలో ఒకప్పుడు ప్రధాన పాత్ర పోషించిన ప్రసార మాధ్యమం

0: ఆకాశవాణి మారుతున్న కాలంతో పాటు రేడియో ప్రసారాలను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందిస్తోంది మన ఆకాశవాణి. విభిన్న కార్యక్రమాలతో అన్ని రకాల శ్రోతలను అలరిస్తోంది. విద్యార్థులు, యువకులు, మహిళలు, రైతులు ఇలా అన్ని రకాల శ్రోతల కోసం విభిన్న రకాల అంశాలతో సరికొత్త కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది మన ఆకాశవాణి. ఆకాశవాణి ఎన్నో కొత్త పుంతలు తొక్కుతూ వినోదాత్మకంగా వివిధ విషయ భరితంగా సాగుతూ శ్రోతల మనస్సులకు చేరువై ముందుకు సాగుతోంది. జిల్లాకు చెందిన కవులు, కళాకారులు ఆకాశవాణితో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. ఇప్పటికీ రేడియోను వింటూ ఆ అనుబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుంది. రోజురోజుకు శ్రోతల సంఖ్య కూడా పెరుగుతుంది. బస్సులు, కార్లల్లో ప్రయాణం చేసేటప్పుడు కూడా మన ఆకాశవాణి ప్రసారాలను వింటున్నారు. వివిధ దుకాణాలు, హోటళ్ళు, పెట్రోల్ బంకులు ఇందులో కూడా రేడియోను ఏర్పాటు చేసుకుని మన ఆకాశవాణి కార్యక్రమాలను వింటూ ఉన్నారు. భారతదేశ జాతీయ ప్రసార సంస్థగా, అగ్రశ్రేణి ప్రజాసేవ ప్రసార సంస్థగా తన స్థాపన నుండి ప్రజలకు సమాచారం అందించడానికి, విద్యావంతులను చేయడానికి, వినోదాన్ని పంచడానికి సేవలను అందిస్తుంది ఆకాశవాణి. ఆకాశవాణి తన నినాదమైన బహుజన హితాయ, బహుజన సుఖాయకు అనుగుణంగా తన సేవలను మరింత విస్తృతంగా అందిస్తుంది. మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు.
1: పాడ్కాస్ట్ ఆర్ వైరల్ రీల్స్ కే షోర్ మే సోచో అస్లీ ఓజీ కౌన్ హై బాస్. రెట్రో ఇస్ ద న్యూ కూల్ ఔర్ ఇండియా కా సబ్సే పెహలా ట్రెండ్ సెటర్ హై అప్నా ఆకాశవాణి. वही सुकून वाली वाइब, म्यूजिक और सॉलिड इन्फो पूरे 90 सालों से नॉन स्टॉप ट्रेंडिंग. ट्यून इन करो क्योंकि लेजेंड्स कभी आउटडेटेड नहीं होते. आकाशवाणी 90 ईयर्स से इंडिया की ओरिजिनल आवाज.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో, అన్ని వేళల్లో
6: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచ నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
5: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
6: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
5: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
6: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
7: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో అనుబంధం. ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు డాక్టర్ కె విజయ గారితో పరిచయ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ శనివారం, అంటే రేపు ఉదయం 7:15 ప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు.

0: ताप धमाल, पुरानी यादें, नया जोश है। देश का रेडियो अब भी बॉस है। आकाशवाणी के गौरवमयी 90 साल।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఇప్పుడు విందాం భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు.

0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

మీరింతవరకు భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కాస్తోంది. మరొక దీక్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశ జనాభా స్వరూపాన్ని కాపాడేందుకు మన సరిహద్దులను బదిలీ చేసి అక్రమ వలసలు నిరోధించడం తప్పనిసరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రైతులకు విత్తనాలు అందుబాటులో ఉండేలా మన దేశంలో 174,000 క్వింటాళ్ల విత్తన నిల్వలు ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం ఈరోజు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. మన సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలు నిర్మూలించడం దేశ జనాభా స్వరూపాన్ని దామాషాను రక్షించడంలో చాలా కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లో భుజ్ పరిధిలో గల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన G7, G13 బార్డర్ అవుట్పోస్టులను ఈరోజు ప్రారంభించిన అనంతరం ఆయన సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. చొరబాట్లకు ఆస్కారం లేని పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం డ్రోన్లు, రాడార్లు, ఆధునిక ఫెన్సింగ్లతో కూడిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోందని మంత్రి చెప్పారు. ఇందులో భాగంగా సరిహద్దు నిర్వహణలో ఒక పెద్ద నిర్మాణాత్మక మార్పును తీసుకువస్తూ సరికొత్త క్వాడ్రిప్ ఫోర్జెడ్ సెక్యూరిటీ గ్రిడ్ను ప్రవేశపెడుతున్నట్లు హోంమంత్రి ప్రకటించారు. రైతులకు విత్తనాల లభ్యత నిర్ధారించడానికి 174,000 క్వింటాళ్ల జాతీయ విత్తనాల నిల్వలు నేషనల్ సీడ్ రిజర్వ్ ఏర్పాటు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు తెలిపారు. న్యూఢిల్లీలో ఖరీఫ్ ప్రచారం కోసం 2026 కోసం నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సు 2 రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 976,000 రైతులు ఐడీలను సృష్టించినట్లు పేర్కొన్నారు. ఇకపై వివిధ ప్రభుత్వ పథకాలను పొందేందుకు రైతులకు విడివిడిగా పత్రాలు సమర్పించవలసిన అవసరం ఉండదని ఆయన చెప్పారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, నల్ల బజారు అరికట్టడం, అసలైన రైతులకు సరైన సరఫరాను నిర్ధారించాల్సిన అవసరంను శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. రైతుల ప్రయోజనాలు రక్షించడానికి ఎరువులు కేవలం వ్యవసాయ అవసరాలకే వినియోగించేలా చూడడానికి ప్రభుత్వం కట్టుబడిందని కూడా వ్యవసాయ మంత్రి స్పష్టం చేశారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని, అన్ని రిఫైనరీలు అత్యున్నత సామర్థ్యంతో పనిచేస్తున్నాయని ప్రభుత్వం తెలియజేసింది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం, ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు దాదాపు 92,000 మెట్రిక్ టన్నులుగా అత్యధిక స్థాయిలో కొనసాగుతోందని తెలియజేశారు.
1: LPG ka production, it also depends on the optimization activity which is taken up within the refinery, and that impacts the production, and that's why we have slight up and down. One thing. Second is, we are also giving the part of the pool for C3, C4 molecules. Third important thing is, some of the refineries have come back to operations, and other than that, we are getting more, you know, LPG because of the optimization from some of the refineries.

0: ఆఫీసర్స్.
1: దేశంలో ఎక్కడ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద స్టాక్ అయిపోయినట్లు, డ్రై అవుట్ నివేదికలు రాలేదని కూడా ఆమె చెప్పారు. రీటైల్ అవుట్లెట్ల గురించి మాట్లాడుతూ 150 జిల్లాల్లో పెట్రోల్ వినియోగంలో 30% వృద్ధి నమోదు కాగా మరో 156 జిల్లాలో 30% కంటే ఎక్కువ వృద్ధి నమోదైందని సుజాత శర్మ వివరించారు. ప్రభుత్వం ప్రస్తుతం పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోందని కూడా ఆమె తెలియజేశారు. తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలలలోపే వాటిని వెలువరించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. తీర్పులు వెలువరించడంలో జరిగే ఆలస్యం వల్ల లిటిగెంట్లకు పూడ్చలేని నష్టం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో వేగవంతమైన నిర్ణయాలు అవసరమని చెబుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఆదేశాలను అదే రోజున వెలువరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ వాటిని రిజర్వ్ చేసినట్లయితే మరుసటి రోజే తీర్పును ప్రకటించి అప్లోడ్ చేయాలని కూడా ఆదేశించింది. ఇందుకు సంబంధించి పలు మార్గదర్శకాలను జారీ చేస్తూ బెయిల్ లేదా శిక్షల నిలిపివేత ఉత్తర్వులు వెలువడిన వెంటనే వాటిని జైలధికారులకు చేరవేయాలని, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను ప్రాధాన్యత ప్రకారం అదే రోజున లేదా గరిష్టంగా మరుసటి రోజు కల్లా విడుదల చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో జరిగిన లోపాలపై బాధ్యతారాహిత్యంపై సుప్రీంకోర్టు ఈరోజు తీవ్రంగా స్పందించింది. వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్థానంలో మరింత పటిష్టమైన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేసేలాగా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్తో పాటు ఈ అంశానికి సంబంధించి దాఖలైన పలు అభ్యర్థనలను జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ అరథేల్తో కూడిన ధర్మాసనం విచారించింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను 2 జూలై వాయిదా వేసింది. ఈ సందర్భంగా సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి స్పందిస్తూ ప్రభుత్వం యువత భవిష్యత్తు పట్ల ఎంతో ఆందోళనతో ఉందని, పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూసేందుకు కట్టుబడి ఉందని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2047 నాటికి భారత్ను ఒక సూపర్ పవర్గా, ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రయాణం క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని సాధికారులను చేయకుండా సాధ్యం కాదని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పి సింగ్ బాఘెల్ అన్నారు. గౌహటిలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు నిర్వహించిన సేవల పంపిణీ ప్రాంతీయ సదస్సు సేవా సే సమృద్ధి ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం దేశం బలోపేతం కావాలంటే గ్రామీణ స్థాయిలో పౌరులను సాధికారులను చేయడం ముందస్తు షరతని మంత్రి చెప్పారు. గ్రామీణ భారతదేశంలో జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి, చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సేవలను మెరుగ్గా అందించడానికి పంచాయతీల నేతృత్వంలోని యంత్రాంగాలను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కామన్ సర్వీస్ సెంటర్ల పాత్రను ముఖ్యంగా ప్రస్తావిస్తూ, గ్రామాల్లోని సిఎస్సీలు పరిపాలనను ప్రజల ముంగిటికే తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయని, వివిధ ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలను చేరవేసే ముఖ్యమైన సేవా కేంద్రాలుగా ఆవిర్భవించాయని ఆయన ప్రశంసించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ ఈరోజు న్యూఢిల్లీలో పొగాకు రహిత విద్యా సంస్థల యాప్ పైలట్ వర్షన్ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలల్లో పొగాకు రహిత నిబంధనల అమలును, పర్యవేక్షణను బలోపేతం చేయడం ఈ డిజిటల్ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది విద్యా సంస్థలు తమకు తాముగా స్వీయ మూల్యాంకనం చేసుకోవడానికి, నివేదికలు సమర్పించడానికి వీలు కల్పిస్తుంది. అలాగే పొగాకు రహిత మార్గదర్శకాల అమలును పర్యవేక్షించడం, పొగాకు నియంత్రణ సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం విద్యా సంస్థలకు 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిషేధించడంలో సహాయపడుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పుణ్యసలీల శ్రీవాస్తవ్ మాట్లాడుతూ, యువతను పొగాకు నికోటిన్ వ్యసనాల హానికరమైన ప్రభావాల నుంచి రక్షించడంలో ఈ ఏడాది ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ నినాదం అన్మాస్కింగ్ ద అపీల్ కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. సిబిఎస్ఈ తన పోస్ట్ రిజల్ట్ యాక్టివిటీస్ పోర్టల్ను ఇప్పుడు 1 జూన్ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలియజేసింది. దరఖాస్తు చేసుకోవాలనే విద్యార్థుల సమాధాన పత్రాల పరిశీలన, రీఎవాల్యుయేషన్ ప్రక్రియ ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా సాగేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబిఎస్ఈ తెలియజేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు పిడుగులతో కూడిన తుఫాన్ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో ఈరోజు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ తీవ్రమైన తుఫాను వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ క్రికెట్లో

సాయంత్రం న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న క్వాలిఫైడ్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. క్వాలిఫైర్ 1లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో గుజరాత్ టైటన్స్ ఓడిపోగా ఎలిమినేటర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించి రాజస్థాన్ రాయల్స్ ఈ దశకు చేరుకుంది. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్ విజేత అయిన రాజస్థాన్ రాయల్స్ మరోసారి ఫైనల్కు చేరాలని లక్ష్యంగా పెట్టుకోగా గుజరాత్ టైటన్స్ 2022 సీజన్లో సాధించిన ఛాంపియన్షిప్ వైభవాన్ని తిరిగి దక్కించుకోవాలని భావిస్తోంది. విశేషాలు మరొకసారి. దేశ జనాభా స్వరూపాన్ని కాపాడేందుకు మన సరిహద్దులను బదిలీ చేసి అక్రమ వలసలు నిరోధించడం తప్పనిసరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మన దేశంలో 174,000 క్వింటాళ్ల విత్తన నిల్వలు ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం ఈరోజు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్

0: చేతిలో గుజరాత్ టైటన్స్ ఓడిపోగా ఎలిమినేటర్ వన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించి రాజస్థాన్ రాయల్స్ ఈ దశకు చేరుకుంది. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్ విజేత అయిన రాజస్థాన్ రాయల్స్ మరోసారి ఫైనల్కు చేరారని లక్ష్యంగా పెట్టుకోగా గుజరాత్ టైటన్స్ 2022 సీజన్లో సాధించిన ఛాంపియన్షిప్ వైభవాన్ని తిరిగి దక్కించుకోవాలని భావిస్తోంది. విశేషాలు మరొకసారి. దేశ జనాభా స్వరూపాన్ని కాపాడేందుకు మన సరిహద్దులను బదిలీ చేసి అక్రమ వలసలు నిరోధించడం తప్పనిసరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మన దేశంలో 174,000 క్వింటాళ్ల విత్తన నిల్వలు ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం ఈరోజు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్తో ఇంకొద్దిసేపట్లో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు.
2: పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: రైతు మిత్రులకు ఒక గమనిక. వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ గౌరవ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి గారి అధ్యక్షతన ఖరీఫ్ ప్రచారం 2026కు సంబంధించి వ్యవసాయంపై ఒక జాతీయ సదస్సును 2026 మే నెల 28-29వ తేదీలలో అంటే 2 రోజుల పాటు న్యూఢిల్లీలోని పోసాలో గల ఎన్ఏఎస్సి కాంప్లెక్స్లోని భారతరత్న సి సుబ్రహ్మణ్యం ఆడిటోరియంలో నిర్వహిస్తోంది. శ్రోతలు గమనించగలరు. ఈనాటి పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవిలో లోతు దుక్కులు, వేరుశనగ సాగులో ఉపయోగపడే యంత్ర పరికరాల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ సిహెచ్ మురళీకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం వినండి. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ సిహెచ్ మురళీకృష్ణ గారు వేసవిలో లోతుదుక్కులు మరియు వేరుశనగ సాగులో ఉపయోగపడే యంత్ర పరికరాల గురించి తెలియచేయడానికి మనతో ఉన్నారు. సార్ నమస్కారం.
2: నమస్కారం అండి.
1: సార్, ముందుగా వేసవిలో వేరుశనగ సాగులో లోతుదుక్కులు ఎందుకు చేయాలి, దీని ప్రాముఖ్యత ఏంటంటారు?
2: మన రాష్ట్రంలో వేరుశనగ పంటను సుమారుగా 8.75 లక్షల హెక్టార్లలో విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అందులో మనకు రాయలసీమ జిల్లాలైనటువంటి చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ జిల్లాల్లో 7 లక్షల హెక్టార్ల వరకు సాగు చేస్తున్నారు. ఇంత పెద్ద విస్తీర్ణంలో చేసే పంట గురించి మనము దాంట్లో యాంత్రీకరణ గురించి, యంత్ర పరికరాల గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరము. ఈ లోతు దుక్కులు ఆవశ్యకత తెలుసుకుంటే మనం సాంప్రదాయంలో ఎద్దులతో నడిచే నాగలి వల్ల అతి తక్కువ లోతు అనగా 15 సెంటీమీటర్ల వరకే దున్నగలుగుతుంది. కానీ దానివల్ల మనము ఈ రూట్ పెనట్రేషన్ అనేది, నీరు నిలబడడం అనేది జరగదు. అందువల్ల మనము లోతు దుక్కులు అనేది చాలా ప్రాముఖ్యత అయింది. ఇందుకు మనకు మోల్డ్ బోర్డ్ ప్లో, డిస్క్ ప్లో, రోటోవేటరు, కల్టివేటర్ వంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ లోతు దుక్కులు చేయడం వల్ల మొక్క యొక్క వేళ్ళు లోతుగా విని ఎక్కువ కాయలు పొందడి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది.
1: సార్, మరి ఈ దుక్కి దున్నడానికి ఎటువంటి పరికరాలను మనం ఉపయోగిస్తాం?
2: తొలకరి వర్షాలు పడిన వెంటనే రైతులు దుక్కి దున్నడం అనేది సర్వసాధారణమైన చర్య. ఈ దుక్కి దున్నడం అనేది మనం

0: రెండు రకాలుగా విభజించవచ్చు. ప్రాథమిక దుక్కి దున్నడము, రెండవది ద్వితీయ దుక్కి. ప్రాథమిక దుక్కి అనేది ప్రైమరీ టిలేజ్ అంటారు. సో దీనికి మామూలుగా మనం ఉపయోగించే పరికరాలు ఏమేమంటే, మౌల్డ్ బోర్డ్ ప్లో అంటే రెక్క నాగలి, అదేవిధంగా పల్లెప్పు నాగలి అంటే డిస్క్ ప్లో, తర్వాత రోటోవేటర్, సబ్సాయిల్ వంటి పరికరాలు ప్రాథమిక దుక్కికి ఉపయోగిస్తారు. ఈ ప్రాథమిక దుక్కిలో ఏమవుతుందంటే, నేల లోతుకు తెగి పెద్ద పెద్ద బండరాళ్ళు, మట్టిగడ్డలు వంటివి విడగొట్టబడతాయి. అదేవిధంగా రెండవ దుక్కి అంటే సెకండరీ టిలేజ్ అంటారు. దీనికి హారోస్ వంటి పరికరాలు ఉపయోగిస్తారు. దీంట్లో మట్టి పొడి పొడి చూర్ణ చూర్ణంగా తయారయ్యి అది పంటకు అనుకూలంగా తయారవుతుంది.
1: సార్, మరి ఈ మౌల్డ్ బోర్డ్ ప్లో అదే రెక్క నాగలి, అలాగే ఈ డిస్క్ ప్లో పల్లెపు నాగలి, ఇవి ఏంటి, వీటి ఉపయోగాలు ఏంటి?
0: మౌల్డ్ బోర్డ్ ప్లో మరియు డిస్క్ ప్లో అనేది మొదటి దుక్కి దున్నడానికి ఉపయోగిస్తారు. ఇది మౌల్డ్ బోర్డ్ ప్లో గురించి గనక మనం చర్చించినట్లయితే, ఇది అతి ముఖ్యమైన పరికరం. ఈ నాగలిని ఎడ్లతో గాని ట్రాక్టర్లతో గాని లాగినప్పుడు ముందరి కర్రు అంటారు, అది దాదాపుగా 30 నుంచి 45 సెంటీమీటర్ల వరకు లోతుకు దిగి మట్టి పెళ్లలను సమాంతరంగా పక్కకు విసిరివేస్తుంది. సో దీనివల్ల దుక్కి చాలా నాణ్యతగా ఉండి కొయ్య నాగలి కంటే, ట్రాక్టర్తో నడిపే కల్టివేటర్ కంటే నాణ్యత పోలిస్తే 3 రెట్లు అధికంగా ఉంటుంది. అంటే మన ఎద్దులతో వాడే నాగలికి ఈ మౌల్డ్ బోర్డ్ ప్లోకి 3 రెట్లు అధికంగా మనకు నాణ్యమైనటువంటి దుక్కి లభిస్తుంది. కలుపు బెడద అధికంగా ఉన్నటువంటి నేలల్లో ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. దీని సామర్థ్యం గనక చూసినట్లయితే, ఇది 1 గంట కాలంలో దాదాపు 1 ఎకరా వరకు మనం దీని ద్వారా మనం దున్నుకోవచ్చు. దీనికి ట్రాక్టర్తో అనుసంధానిస్తే 35 హార్స్ పవర్ గల ట్రాక్టరు అవసరం పడుతుంది.
1: సార్, అలాగే ఇందాక మీరు మాట్లాడినప్పుడు సబ్సాయిలర్ ప్లవ్ అన్నారు, మరి దీని ఉపయోగం ఏంటి?
0: సబ్సాయిలర్ ప్లవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మామూలుగా ఈ రెక్క నాగలి మరియు పల్లెపు నాగలి కేవలము 60 సెంటీమీటర్ల వరకు మాత్రమే లోతు తెగుతుంది. 3 సంవత్సరాల తర్వాత, పంట కాలం తర్వాత, లోపల ఒక రకమైనటువంటి హార్డ్ ప్యాన్, ఒక మందమైనటువంటి పొర ఏర్పడుతుంది. దీనిని బ్రేక్ చేయాలి ఖచ్చితంగా, లేదంటే వేరు వ్యవస్థ అంతకంటే కిందకి పోదు కాబట్టి దానిని బ్రేక్ చేయడానికి ఈ సబ్సాయిలర్ ప్లవ్ లేదా చిజల్ నాగలి అని ఉపయోగిస్తారు. ఈ సబ్సాయిలర్ ప్లవ్ అనేది దాదాపుగా 90 సెంటీమీటర్ల నుంచి 120 సెంటీమీటర్ల వరకు నేల లోపలికి దిగి లోపల ఉన్నటువంటి మంద పొరని విచ్ఛిన్నం చేస్తుంది. ఇది సాధారణంగా 3 సంవత్సరముల పంట కాలం తర్వాత ఒకసారి ఈ సబ్సాయిలర్ ప్లవ్ను ఉపయోగిస్తుంది. దీనివల్ల నేల మొత్తం గుల్లబడమే కాకుండా లోపల ఉన్నటువంటి హార్డ్ ప్యాన్, రాక్స్ అనేటివి విభజించి నేల మొత్తం గుల్లబడడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, అలాగే మీరు ఇందాక రోటోవేటర్ గురించి మాట్లాడారు, మరి రోటోవేటర్ ఏ రకంగా ఉపయోగిస్తారు?
0: ఈ రోటోవేటర్ అనేది ఎప్పుడైతే మనము విత్తడానికి ముందు, వేరుశనగ విత్తనం విత్తడానికి ముందు నేలలో చిన్న చిన్నటువంటి గడ్డలు కానీ చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, కలుపు మొక్కలు. ఇవి ఇది వరకు చెప్పినటువంటి ఈ డిస్క్ ప్లవ్ వీటి వలన, మౌల్డ్ బోర్డ్ ప్లవ్ వలన అవి కంప్లీట్గా బ్రేక్ కావు. సో ఈ రోటోవేటర్ అనేది మొత్తం మట్టిని చూర్ణం చూర్ణం ఒక పౌడర్డ్ ఫామ్గా తయారు చేసి నేలను విత్తడానికి అనుకూలంగా తయారు చేస్తుంది. అంటే దాదాపుగా మొత్తము దాంట్లో ఉన్నటువంటి మట్టి అంతా ఒక మెత్తటి చూర్ణం మాదిరిగా తయారు చేసి విత్తన వ్యవస్థకు అనుకూలంగా ఉంటుందన్నమాట. అది రోటోవేటర్ యొక్క ముఖ్య ఉద్దేశం.
1: సార్, మరి వేరుశనగ విత్తడానికి సాధారణంగా ఎటువంటి పనిముట్లు వాడతాం?
0: ఈ వేరుశనగ విత్తడం అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఎందుకంటే మనకు విత్తనము ఎంత మంచి క్వాలిటీదైనను తగినంత తేమ ఉన్నప్పుడు, నిర్ణీత సమయంలో మాత్రమే, నిర్ణీత లోతులో విత్తినప్పుడు మాత్రమే అధిక దిగుబడి రైతుకు లభిస్తుంది. వర్షాధార పరిస్థితుల్లో వర్షం పడ్డ 3 నుంచి 4 రోజుల వరకే తేమ ఉంటుంది. కనుక రైతులు వర్షం కురిసిన వెంటనే 3-4 రోజుల లోపనే విత్తుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మన గ్రామీణ ప్రాంతాల్లో లభిస్తున్నటువంటి దేశవాళీ పనిముట్లను ఉపయోగించి విత్తనాలను త్వరగా విత్తలేము. అంటే ఇదివరకు మనం కూలీలతోటి వేస్తే అది తొందరగా ఈ విత్తన ప్రక్రియ అంటే సోయింగ్ అంటారు దీన్ని, ఇది తొందరగా కంప్లీట్ కాదు. ఈ లోపల మనకు తేమ అనేది ఆరిపోతుంది. కావున ఈ విత్తనం విత్తే ప్రక్రియలో యంత్ర పరికరాలు అనేటివి చాలా ముఖ్యమైనవి. మనము ఈ యంత్ర పరికరాలు గనక చూసినట్లయితే, ఎద్దులతో రాగే వేరుశనగ పరికరము, మినీ ట్రాక్టరుతో లాగే పరికరము, తర్వాత ట్రాక్టర్తో అంతర కృషి జరిపే 8:1 ప్లాంటర్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పరికరాలు.
1: అయితే మీరు ఇప్పుడు చెప్పినట్టు ఈ ఎద్దులతో లాగే వేరుశనగ విత్తు పరికరం గురించి వివరిస్తారు.
0: చిన్న సన్నకారు రైతులు అంటే ఒక రైతుకు 2.5 ఎకరాలు లేదా 1 హెక్టారు ఉంటే గనక అతన్ని సన్నకారు రైతు అంటారు. సో ఎద్దులతో లాగే పరికరాలు సామాన్యంగా ఈ చిన్న సన్నకారు రైతులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో

0: నాలుగు సార్లలో ఒకేసారి మనము విత్తనం విత్తుకోవచ్చు. దీనికి రెండు ఎద్దుల మడక అవసరం అవుతుంది. దీంట్లో ఒకేసారి నాలుగు సార్లలో వేరుశనగ విత్తనము పడుతుందన్నమాట. సో దీనివల్ల మనకి ఈ పరికరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాలుకు సాలుకు ప్రతి సాలుకు కూలీ అవసరం లేదు, కేవలం ఒక కూలీ ఆ నాలుగు సార్లలో విత్తడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ విత్తు పరికరంకి నాలుగు డబ్బాలు ఉంటాయి, వాటిని సీడ్ బాక్సెస్ అంటారు. ఆ నాలుగు డబ్బాల్లో విత్తనాలను మనం వేరుశనగ విత్తనాలను పోసి ఈ ఎదల తాగే పరికరం ఉపయోగించినప్పుడు ఆ నాలుగు వరుసలలో ఆ డబ్బాల సహాయంతో వేరుశనగ విత్తనం విత్తుకోవచ్చు. ఓకే, ఖరీఫ్ సీజన్లో మనకు 40 కేజీలు సిఫారసు చేసుకొని ఒక ఎకరానికి విత్తుకోవచ్చు. సాలుకు సాలుకు మధ్యన 30 సెంటీమీటర్లు, ఒక మొక్కకు మొక్కకు లేదా విత్తనానికి విత్తనానికి 10 సెంటీమీటర్ల దూరంలో ఉండే విధంగా ఈ పరికరాన్ని డిజైన్ చేసినారు. ఇది చిన్న సన్న రైతులకు అత్యంత ముఖ్యమైనటువంటి పరికరం. దీని ఖరీదు కూడా చాలా తక్కువగా ఉంటుంది, కేవలం 10,000 లోపునే మనకు దొరుకుతుంది.
1: సార్, మరి అలాగే ఈ మినీ ట్రాక్టర్లు వాడుతుంటారు, సో మినీ ట్రాక్టర్లతో వేరుశనగ విత్తు పరికరం ఉంటుంది కదా, దీని ఉపయోగాలు ఏంటి?
0: ఈ మినీ ట్రాక్టర్ విత్తు పరికరం అనేటిది కొద్దిగా రైతులకు, ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు ఇది అనుకూలం. ఎందుకంటే ఆ తేమ శాతం ఉన్నప్పుడు మాత్రమే రైతు తనకున్నటువంటి విస్తీర్ణంలో ఒకేసారి విత్తనం వేసుకోవచ్చు. కాబట్టి ఈ మినీ ట్రాక్టర్తో వేరుశనగ విత్తు పరికరము అనేది రైతుకు, ఎవరైతే పెద్ద ట్రాక్టర్ అంటే 45 హెచ్పి 50 హెచ్పి కొనలేని రైతులు, ఈ మినీ ట్రాక్టర్ అనేది ఒక మధ్యస్థ ధరలో అందుబాటులో ఉంటుంది. ఈ చిన్న ట్రాక్టరు లేదా మినీ ట్రాక్టర్ 15 హార్స్ పవర్ నుంచి 20 హార్స్ పవర్ వరకు ఉపయోగించుకోవచ్చు. ఈ విత్తు పరికరాన్ని ఈ మినీ ట్రాక్టర్కు అనుసంధానించి ఒక రోజులో 8 ఎకరాల విత్తనం వరకు విత్తుకోవచ్చు. ఈ విత్తు పరికరం ద్వారా ప్రతి సాలుకు కూలీ అవసరం లేదు, కేవలము దానికి అమర్చినటువంటి ఒక సీడ్ బాక్సెస్ లో 8 వరుసలకు 8 సీడ్ బాక్సెస్ ఉంటాయి. ఆ 8 సీడ్ బాక్సులో మనం వేరుశనగ సీడ్ బాక్సుల పోస్తే గనక ఒకేసారి 8 వరుసలలో మనకు విత్తనం పడుతుంది. కాబట్టి కేవలం ఒకరి నుంచి ఇద్దరు కూలీల సహాయంతో మనము ఈ విత్తనం పరికరాన్ని మనము వాడుకోవచ్చు. దీని ద్వారా కూలీల ఖర్చు గణనీయంగా తగ్గిపోతుంది. ఒక బాక్సులో ఒకేసారి 25 కిలోల వేరుశనగ విత్తనం నింపుకోవచ్చు. తర్వాత అదేవిధంగా ఒక్కొక్క వరుసలో విత్తనం పడిన వెంటనే ఆ యొక్క సాలు కూడా మూసివేసే అమరిక దీనికి ఉంది. సో దీనివల్ల ఏంటంటే ఒక వరుసకు వరుసకు 30 సెంటీమీటర్ల దూరం, విత్తనానికి విత్తనానికి లేదా మొక్కకు మొక్కకు 10 సెంటీమీటర్ల దూరము ఉండేటట్టుగా దీన్ని రూపొందించారు. అదేవిధంగా జర్మినేషన్ వచ్చిన తర్వాత అంటే మొక్కలు మొలకొత్తిన తర్వాత ఒక చదరపు మీటర్కు 33 మొక్కల సాంద్రత అనేది దీని ద్వారా శాస్త్రీయంగా మనము మెయింటైన్ చేసుకోవచ్చు.
1: సార్, అలాగే ఇందాక మీరు 8:1 వరుసల వేరుశనగ పరికరం గురించి చెప్పారు, మరి దాని ఉపయోగాలు ఏంటి, అది ఎలా వాడాలి?
0: కొంతమంది రైతులు మొత్తం వేరుశనగ తనకున్నటువంటి విస్తీర్ణంలో 10 ఎకరాలు కానివ్వండి 20 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం వేరుశనగ పంట కాకుండా మధ్యలో అంతర పంటగా కంది పంటను కూడా వేసేదానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఒకవేళ వేరుశనగ పంట ఏదైనా డ్యామేజ్ వచ్చినా కానీ రేటు తగ్గినా కానీ కంది పంట వాళ్ళను ఆదుకుంటుంది, ఎందుకంటే కందికి ఎటువంటి పరిస్థితుల్లో రేటు తగ్గదు. అందువల్ల కంది పంటను కూడా కొంతమంది రైతులు నాటుకోవడానికి ఇష్టపడతారు. అటువంటి రైతుల కోసము రూపొందించిన పరికరం ఈ 8:1 ట్రాక్టర్తో లాగే పరికరం. ఇందులో ఏంటంటే 8 వరుసలు వేరుశనగ మరియు 1 వరుస కంది విత్తనాలతో మనము వేసుకోవచ్చు. అంటే మొత్తం ట్రాక్టర్కు 9 సీడ్ బాక్సులు ఉంటాయి. 8 వరుసలలో 8 సీడ్ బాక్సుల్లో విత్తనం విత్తుకోవచ్చు, వేరుశనగ విత్తనం విత్తుకోవచ్చు. అదేవిధంగా ఒక వరుసలో అనుసంధానించిన సీడ్ బాక్స్ ద్వారా 1 వరుస కంది విత్తుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే కంది నుంచి కూడా రైతు అదనపు ఆదాయానికి పొందడానికి అవకాశం ఉంటాయి. ఇది ఇంతకుముందు చర్చించిన దానికంటే, మినీ ట్రాక్టర్తో చెప్పిన దానిక ఇది ఎక్కువ కెపాసిటీ ఉంటుంది. దీంట్లో ఒక్కొక్క సీడ్ బాక్సులో 45 కేజీల సీడ్ వేరుశనగ విత్తనాన్ని రూపొందించుకోవచ్చు. దీని ఖరీదు సుమారుగా 75,000 రూపాయల వరకు ఉంటుంది.
1: సార్, అలాగే ఇప్పుడు వేరుశనగలో మనము ఈ మొక్కలు పీకడానికి ఇంకా నూర్పిడి చేయడానికి కూడా యంత్రాలు ఉంటాయా?
0: ఇప్పటి వరకు మనం కేవలం వేరుశనగ విత్తే పరికరాల గురించి తీసుకున్నాము. అదేవిధంగా ఈ నూర్పిడి అంటే దాన్ని మనము వేరుశనగ మొక్కలు పీకేది, తర్వాత థ్రషింగ్ అంటే వేరుశనగ మొక్క నుంచి కాయలు సపరేట్ చేసేదానికి వివిధ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అందులో వేరుశనగని స్ట్రిప్పర్ అంటారు. స్ట్రిప్పర్ అంటే ఈ మొక్క నుంచి కాయ సపరేట్ చేసేది. ముందుగా మనం పొలం నుంచి మొక్కను పీకేయంతాలు, ఆ పీకిన తర్వాత 2-3 రోజులు ఎండబెట్టిన తర్వాత మొక్క నుంచి కాయను వేరు చేసేదాన్ని స్ట్రిప్పింగ్ ప్రక్రియ అంట.

0: సో దీనికి రకరకాల అందుబాటు పరికరాలు ఉన్నాయి. మొదటగా మనం పొలం నుంచి వేరుశనగ మొక్కను పీకేదానికి గ్రౌండ్ నట్ డిగ్గర్ కమ్ షేకర్ అంటారు. అంటే ఇది ఏం చేస్తుందంటే, వేరుశనగ మొక్కను పీకినప్పుడు దానికి మట్టి కూడా అంటుకుని ఉంటుంది. ఆ మట్టితో కూడినటువంటి మొక్క చాలా బరువుగా ఉంటుంది. కాబట్టి ఈ డిగ్గర్ కమ్ షేకర్ అనేది ఒక రకమైనటువంటి విదిలించే పరికరం. ఈ విదిలింపు మొక్కను పీకి విదిలించినప్పుడు ఏమవుతుందంటే, ఆ మొక్కకున్నటువంటి మట్టి వదిలిపోయి కేవలం కాయ మాత్రమే ఉంటుందన్నమాట. సో ఆ కాయ, వేరుశనగ మొక్క కాయ రెండు నుంచి మూడు రోజుల వ్యవధిలో అది ఎండిపోయి థ్రెషింగ్కు అనుకూలంగా తయారవుతుంది. లేకపోతే ఆ మట్టి ఉండడం వల్ల అది వారం రోజులైనటువంటి అది తేమ ఉంటుంది. సో ఇది మనకు డిగ్గర్ కమ్ షేకర్ అనే యంత్ర పరికరం ద్వారా సాధ్యమవుతుంది.
1: మనం ఈ కాలంలో తరచూ ఈ కృత్రిమ మేధస్సు గురించి వింటున్నాం. మరి వేరుశనగ పంట యంత్రీకరణలో ఈ కృత్రిమ మేధస్సు పాత్ర ఏమైనా ఉందంటారా ప్రస్తుత పరిస్థితుల్లో?
0: తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే ఈ కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి రంగంలో ప్రవేశించింది. అదేవిధంగా ఈ వ్యవసాయ రంగంలో కూడా వేరుశనగ సాగు యాంత్రీకరణలో కూడా దీని పాత్ర ఎంతో ప్రముఖమైంది అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఒక రైతుకు ఎక్కువ అధిక విస్తీర్ణం ఉన్నప్పుడు 25 నుంచి 30 ఎకరాలు ఉన్నప్పుడు అతను లెవెల్ కల్టివేషన్ చేసేదానికి ఎక్కడ భూమి వాలుగా ఉంది, ఎక్కడ భూమి మెట్టగా ఉంది, ఒక లేజర్ గైడెడ్ ల్యాండ్ లెవెరల్ పరికరం ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది. అదేవిధంగా నేల యొక్క స్వభావాన్ని బట్టి అది అధిక తేమ నేలల, ఎర్ర నేలల, నల్ల నేలల, దానికి ఎంత క్వాంటిటీ, ఎంత సీడ్ పడుతుంది, ఏ రకమైనటువంటి సీడు అవసరమవుతుంది అనేది మనం కృత్రిమ మేధస్సు ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత సోయింగ్ అయిపోయిన తర్వాత ముఖ్యమైన ప్రక్రియ వాటర్ మేనేజ్మెంట్ స్ప్రేయింగ్, అంటే నీటి యాజమాన్య పద్ధతి. వేరుశనగ పంటలో ఏ ఎకరానికి ఎంత నీటి పరిమాణం కావాలి, అదేవిధంగా స్ప్రేయింగ్, ఎంత పరిమాణం కలటువంటి రసాయనాలను మనము స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, ఎంత క్వాంటిటీ. దీనివల్ల ఏమవుతుందంటే, రైతు ఖచ్చితంగా పలానా బ్లాక్, అంటే మొత్తం పొలాన్ని బ్లాకులుగా విభజిస్తే ఏ బ్లాకుకు ఎంత రకమైనటువంటి నీటి పరిమాణం కావాలి, అదేవిధంగా ఎంత రసాయనాలు పిచికారీ చేయాలి తెలుసుకోవచ్చు, సమగ్రంగా తెలుసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ కెమికల్ వాడకాన్ని గణనీయంగా తగ్గుతుంది, రైతుకు పెట్టుబడులు తగ్గుతాయి. సో ఇది కూలీల ఖర్చు తగ్గుతుంది, అదేవిధంగా కలుపు సమస్య తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది. దీనివల్ల ప్రొడక్టివిటీ, అంటే రైతుకు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే రైతుకు అధిక దిగుబడి ఆశిస్తాడో అతనికి వచ్చే ఆదాయం కూడా పెరుగుతుందన్నమాట. అంతే, అదే కాకుండా ఈ రైతుకు ఇదివరకు చెప్పినట్టుగా 80:1 పరికరం ద్వారా కంది పంటను కూడా వేయడం ద్వారా అతనికి అదనపు ఆదాయం వచ్చేది కూడా మనము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే కందికి వచ్చే తెగుళ్లను, చీడపీడలను కూడా దీని ద్వారా మనము చూసుకొని దానికి ఇన్ టైంలో, అంటే సరైన సమయంలో కెమికల్స్ ఇవి స్ప్రే చేసుకొని మంచి దిగుబడి రావడానికి అవకాశం.
1: మురళీకృష్ణ గారు, చివరగా మరి ఇప్పుడు మీరు ఇన్ని రకాల యంత్ర పరికరాల గురించి వివరించారు, మరి ఇవన్నీ రైతులకు అందుబాటులో ఉంటాయా, అంటే కస్టమ్ హైరింగ్ సెంటర్ లాంటి వాటిలో, మరి వీటి పాత్ర ఏంటి?
0: ముఖ్యంగా ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్య రైతాంగానికి. ఎందుకంటే ఈ యంత్ర పరికరాలు అనేటిది అత్యంత ఖరీదుతో కూడిన వ్యవహారం, వేలాది రూపాయలు. ఉదాహరణకు మనము ఈ సీడ్ డ్రిల్ తీసుకున్నట్టయితే అది 100,000 రూపాయల వరకు ఉంటుంది. అందరు రైతులు ఇది కొనుక్కోలేరు. కాబట్టి ఒక గ్రూప్ ఆఫ్ వ్యవసాయ శాస్త్రం చదివినటువంటి కొంతమంది యువతి యువకులు ఒక మండల్ హెడ్ క్వార్టర్లో కస్టమ్ హైరింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు అందుబాటులో ఈ యంత్రాలన్నీ చేసుకోవచ్చు. ఈ కస్టమ్ హైరింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మన వేరుశనగ పంట కానీ వేరే ఇతర పంటలు కానీ అవసరమయ్యే రకరకాల యంత్ర పరికరాలు, అంటే ప్లౌస్ కానీ, మోల్డ్ బోర్డ్ ప్లో కానీ, డిస్క్ ప్లో కానీ, స్ప్రేయర్స్ కానీ, తర్వాత థ్రెషర్స్ కానీ, డికాడికేటర్స్ కానీ, అనేక రకమైన పంప్ సెట్స్ కానీ, థ్రెషర్స్, తర్వాత అదేవిధంగా కంబైన్డ్ హార్వెస్టర్ కానీ, ఇవన్నీ గవర్నమెంట్ సబ్సిడీ సదుపాయంతో ఒక చోట ఉంచుతుంది. అదే కస్టమ్ హైరింగ్ సెంటర్. సో ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్ వల్ల రైతులు తమకు ఎప్పుడైతే అవసరమైనప్పుడు, ఉదాహరణకి ఒక రైతుకు థ్రెషర్ అనేది అత్యంత అర్జెంటుగా కావాల్సి వచ్చింది, ఆ థ్రెషర్ అనేది నామినల్గా అతను కేవలం ఒక రోజుకు 1,000 నుంచి 1,500 రూపాయలు బాడిగ చెల్లించి ఆ కస్టమ్ హైరింగ్ ద్వారా ఆ యంత్రాన్ని తీసుకుని వచ్చి తన యొక్క అవసరాన్ని జరుపుకుంటాడు. వేరే ఆ యొక్క యంత్రం అతను కొనాలంటే 600,000 రూపాయలతోటి కూడుకున్న వ్యవహారం. కాబట్టి అది రైతుకు చాలా బర్డెన్, అంటే భారంగా ఉంటుంది. అందువల్ల ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్లో వివిధ రకాలైనటువంటి యంత్రాలు అందుబాటులో పెడుతుంది. ప్రభుత్వం కూడా దీనికి ఎంతో సబ్సిడీలు మొదలు సదుపాయాలు ఇస్తుంది. కాబట్టి రైతు సోదరులంతా ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్లో ఉన్నటువంటి సదుపాయాన్ని వాడుకొని తమ యొక్క అవసరాలు, అంటే ప్లవింగ్ కానీ, ప్రేయింగ్ కానీ, అదేవిధంగా

0: థ్రషింగ్ కానీ డికార్డికేషన్ కానీ ఇవన్నీ ఈ యంత్ర పరికరాల సహాయంతో రైతులు తమ యొక్క దిగుబడిని పెంచుకొని కూలీల ఖర్చు తగ్గించుకొని మంచి ఆదాయం పొందుతారని ఆశిస్తారు.
1: ధన్యవాదాలు సార్. వేసవిలో వేరుశనగలో లోతు దుక్కుల గురించి, అలాగే రైతులు వాడాల్సిన వివిధ రకాల యంత్ర పరికరాల గురించి చాలా చక్కగా వివరించారు. రైతులు తమ శ్రమను తగ్గించుకొని వాళ్ళ ఆదాయాన్ని, వాళ్ళ దిగుబడిని రెట్టింపు చేసుకునే మార్గాలు సూచించారు. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవిలో లోతు దుక్కులు, వేరుశనగ సాగులో ఉపయోగపడే యంత్ర పరికరాల గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ సిహెచ్ మురళీకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. శ్రోతలు, రేపు రాత్రి 7:15 ప్రసారం కానున్న కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పర్యావరణ నియంత్రిత కోళ్ల ఫామ్ నిర్వహణ ప్రయోజనాల గురించి చిత్తూరు జిల్లా పీలేరు రైతు శ్రీ ఎం విజయ భాస్కర్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఇప్పుడు కొన్ని జానపద గీతాలను విందాం.
3: కొత్తగా పెళ్ళైన పల్లెటూరు పడుచు జంట, మగడు ఒట్టి వెర్రిబాగులవాడు, తన పెళ్ళాం అందం చూసి ఆనందంతో పొగట్టలతో మురిపించాలనుకున్నాడు. అదును దొరికిందని ఆ పడుచు పెళ్ళాం వల్లమాలిన కోర్కెలు కోరుతుంది. అది ఈ పాట సారాంశం.

0: రైతు మిత్రులకు ఒక గమనిక. వ్యవసాయం రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, గౌరవ కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మంత్రి గారి అధ్యక్షతన ఖరీఫ్ ప్రచారం 2026కు సంబంధించి వ్యవసాయంపై ఒక జాతీయ సదస్సును 2026 మే 28-29 తేదీలలో అంటే 2 రోజుల పాటు న్యూఢిల్లీలోని పోసాలో గల ఎన్ఏఎస్సి కాంప్లెక్స్లోని భారతరత్న సి సుబ్రహ్మణ్యం ఆడిటోరియంలో నిర్వహిస్తుంది. రైతుమిత్రులు గమనించగలరు.
1: అందమైన తన మేనత్త కొడుకు పైన ఆపలేని అనురాగం పెంచుకుంది ఆ పల్లె పిల్ల. అందుకే బావ ఎన్ని వస్తువులు తెచ్చి ఇస్తానని చెప్పినా వాటికంటే ముఖ్యం ముందు నువ్వే కావాలిరా బావా అంటుంది.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 7:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో మరికొద్ది క్షణాల్లో.

0: ಆಕಾಶವಾಣಿ ವಿಕಸಿತ ಭಾರತ್ ಈನಾಟಿ ಕಾರ್ಯಕ್ರಮಂಲೋ ಜೆನ್ನೆಕ್ಸ್ ಸಪೋರ್ಟ್ ಫಾರ್ ಇನ್ನೋವೇಷನ್ ಸ್ಟಾರ್ಟ್ಅಪ್ ಜೆನ್ಸಿಸ್ ಈ ಪಥಕಂ ಗುರಿಂಚಿ, ಅಲೀಪ್ ವಿಹಬ್ ಅಟಲ್ ಇನ್ಕ್ಯುಬೇಷನ್ ಸೆಂಟರ್ ಚೀಫ್ ಇನ್ನೋವೇಷನ್ ಆಫೀಸರ್ ಡಾಕ್ಟರ್ ಜಹರುಲ್ಲಾ ಗಾರಿತೋ ಪರಿಚಯಂ ವಿಂಟಾರು.
1: భారత ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ సపోర్ట్ చేస్తున్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఎలీప్ వి హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహూరుల్లా గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ జహూరుల్లా గారు.
2: నమస్కారం సార్.
1: ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అమలుపరుస్తున్న జెనెసిస్ పథకం గురించి తెలియజేయండి.
2: సో ఈ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడిన ఈ స్కీము, దీని పేరు మేటీ జెనెసిస్, జనరేషన్ నెక్స్ట్ ఫర్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. GENESIS. సో దానికి జనరేషన్ నెక్స్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని నామకరణం చేయబడింది. సో ఈ స్కీమ్ 2025లో స్టార్ట్ చేశారండి. సో దీంట్లో ముఖ్యంగా వచ్చేసి ఈ స్కీమ్ మన ఇన్నోవేటివ్ స్టార్టప్స్, అంటే ఈ ఇన్నోవేషన్ ఉన్న ఎటువంటి పర్సన్ అయినా సరే, మన భారతదేశానికి సంబంధించిన ఎటువంటి పౌరులైనా సరే, 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు జనరల్గా ఈ బిజినెస్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ROC రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ కూడా ఒక 18 ఇయర్స్ ఉన్న వాళ్లకు చేయాలి. కాబట్టి సో ఇలా Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ సిటీస్ కాకుండా టౌన్స్, మండలాల్లో ఉండే యువతకు, అలానే ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పినట్టు, సో వీళ్లకు ఈ జెనెసిస్ స్కీమ్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది.
1: జెనెసిస్ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి?
2: సో ముఖ్యంగా ఈ జెనెసిస్ స్కీమ్ కింద ఈ నేను చెప్పినటువంటి ఈ Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ డిస్ట్రిక్ట్స్, మండలాల్లో, అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎటువంటి ఇన్నోవేషన్స్ చేసే వాళ్ళైనా సరే, ఇప్పుడు పల్లెటూర్లలో ఎక్కువగా ఫీల్డ్స్, అగ్రికల్చర్ ఫీల్డ్స్లో మనకు డ్రోన్స్ ఉపయోగించి, సో అలానే ఒక మోటార్ పంప్ని IoT ద్వారా ఆన్ ఆఫ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, అలానే ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసి ఎటువంటి ఆవిష్కరణలు అయినా సరే, సో వాటికి టీమ్ ద్వారా కొన్ని గ్రాంట్లు ఉన్నాయి. ఆ గ్రాంట్ల ద్వారా దీనికి మనము సపోర్ట్ అన్నటువంటిది దొరుకుతుంది. సో ఎలక్ట్రానిక్స్ ఐటీకి సంబంధించిన ఎటువంటి టెక్నాలజీ అయినా సరే, సో జనరల్గా మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలానే మిషన్ లెర్నింగ్, అలానే వచ్చేసి ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అని, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలానే వచ్చేసి రోబోటిక్స్, ఇప్పుడు ఎక్కువగా రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, ఇప్పుడు మన భారతదేశం ఎక్కువగా క్వాంటమ్ టెక్నాలజీ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అలానే దీంట్లో రీసెర్చ్ కూడా బాగానే నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశంలో. సో అలానే కొన్ని స్టేట్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అందులో మన తెలంగాణ స్టేట్ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, సో తమిళనాడు అయినా సరే, కర్ణాటక అయినా సరే, సో ఇలా ఎన్నో స్టేట్స్ ముందుకొచ్చాయి క్వాంటమ్ టెక్నాలజీస్ మీద. సో అందులో కూడా ఇన్నోవేషన్స్ ఉంటే కనుక, సో ఈ మేటీ జెనెసిస్ డీప్ టెక్నాలజీస్ అంటే

0: బాగా లోతుగా రీసెర్చ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ని తయారు చేసిన వాటికి ఇందులో ముఖ్యంగా సహకరిస్తామండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు ఎలక్ట్రానిక్ ఐటీకి సంబంధించిన ఎటువంటి ఇన్నోవేషన్స్కైనా ఈ పథకం వర్తిస్తుంది అని, అంటే వీటిలో కూడా స్పెసిఫిక్గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంటా లేకపోతే ఒక హార్డ్వేర్ డెవలప్మెంటా, ఏ దాంట్లో అంటే ఇన్నోవేషన్లో వీళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది?
0: సో ఇందులో మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఐడియా స్టేజు, ఇంకొకటి వచ్చేసి పిఓసి స్టేజు, అలానే ప్రోటోటైప్ స్టేజు. సో ఈ మూడు రకాలటువంటి స్టేజెస్లో ఉన్న ఏ ఇన్నోవేషన్ అయినా సరే, సో దానికి మనకు ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీకి ఇప్పుడు నేను చెప్పిన కొన్ని టెక్నాలజీస్, సో వాటిలో వీళ్ళు ఎటువంటి స్టేజ్లో ఉన్నా సరే వాళ్లకు ఈ గ్రాంట్ ఆర్ స్కీమ్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా కొన్ని స్కీములు ఉన్నాయి, సబ్ స్కీములు ఉన్నాయి, అలాంటి వాటి ద్వారా వాళ్లకు ఒక మార్కెట్లో వెళ్ళడానికి వాళ్లకు కావాల్సిన పర్చేస్ ఆర్డర్, వర్క్ ఆర్డర్ అని అంటారు. సో అలాంటి కస్టమర్ నుంచి వచ్చిన పర్చేస్ ఆర్డర్స్ అలాంటివి కూడా వాళ్ళు వాటిని కన్వర్ట్ చేయడానికి, అంటే పర్చేస్ ఆర్డర్స్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి వాళ్లకు జనరల్గా డబ్బులు ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ డబ్బులు అనేటువంటి ఉండవు. సో వాళ్ళు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి. సో కాబట్టి గ్రాంట్ ద్వారా వాళ్లకు మంచి సహాయం ఏర్పడుతుంది. సో దాని ద్వారా వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ని కూడా వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు అన్నమాట.
1: ఈ స్కీమ్ ఎకోసిస్టమ్ నిర్మాణం ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా ఎంతమందికి మద్దతు లభించింది? ఎంతమందికి మీరు మద్దతు ఇవ్వగలుగుతారు?
0: సో ఇప్పటి వరకు అంటే ఈ స్కీమ్ ద్వారా ఒక 5 సంవత్సరాల వరకు కనీసం అంటే ఒక 10,000 స్టార్టప్స్కి టార్గెట్ చేసి వాళ్లకు ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది మంత్రిత్వ శాఖ ద్వారా. అలానే కనీసం అంటే ఒక 500 స్టార్టప్ల వరకు దీని ద్వారా తోడ్పాటునిచ్చి వాళ్లకు ఈ డీప్ టెక్ టెక్నాలజీస్ వాటి మీద వాళ్లకు సపోర్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. సో అందులో ఇప్పటి వరకు ఒక 1 ఫేజ్ వరకు కంప్లీట్ అయ్యిందని చెప్పొచ్చు. సో ఇందులో ఒక దేశవ్యాప్తంగా 30 పైన ఇంక్యుబేటర్లు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా మనది అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ వీహబ్ ద్వారా మేము దీని ద్వారా మా స్టార్టప్స్కి కూడా ఈ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఒక 3 గ్రాంట్లు, ఈఐఆర్ 10 లక్షలు, అలానే పైలట్ గ్రాంట్ అని చెప్పేసి ఒక 40 లక్షలు, అలానే మ్యాచింగ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఒక 50 లక్షలు. సో ఈ 3 రకాల గ్రాంట్ల ద్వారా వాళ్లకు స్టార్టప్స్ ఇన్నోవేటర్స్కి మనము టైర్ 2 టైర్ 3 రీజియన్స్ నుంచి వచ్చిన వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: స్టార్టప్స్కు నిధులు ఎలా కేటాయిస్తారు, వాటి పూర్తి వివరాలు తెలియజేయండి.
0: సో ఇప్పుడు నేను చెప్పినటువంటి మైటీ జెనసిస్ కింద ఈఐఆర్ 10 లక్షలు, ఇందులో ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీ ఇన్నోవేషన్స్ ఉన్న డీప్ టెక్ ఉన్న స్టార్టప్స్ టైర్ 2 టైర్ 3లో పనిచేసే స్టార్టప్స్కి ఈ ప్రోటోటైప్ తీసుకొస్తే, లేదా ఒక పిఓసి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటాము, సో ఇది తీసుకొచ్చిన తర్వాత వాళ్లకు ఎవాల్యుయేట్ చేస్తాం, స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది ఏర్పరిచి ఆ కమిటీ మెంబర్స్ ద్వారా వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ చేస్తే దాన్ని ఒక వాళ్ళకు ఒక రిజెక్ట్ చేస్తే ఎనీహో మళ్ళీ వాళ్ళు దాని మీద వర్కౌట్ చేసి మళ్ళీ మనం ఒక ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్లు కూడా వాళ్లకు తీసుకో వచ్చు. కానీ సెలెక్ట్ చేసిన వాళ్లకు తప్పకుండా వాళ్ళకు ఒక 10 లాక్స్ వరకు కేటాయించడం జరుగుతుంది ఈ ఈఐఆర్ ఎంటర్ప్రినర్షిప్ ఇన్ రెసిడెన్స్. సో ఇది ఒక గ్రాంట్. అలానే ఇంకొక గ్రాంట్ పైలట్ స్కీమ్ అని చెప్పేసి, సో ఈ మైటీ జెనెసిస్ పైలట్ స్కీమ్ కింద 40 లక్షల రూపాయలు ఒక స్టార్టప్కి పర్చేస్ ఆర్డర్ కావాలి అంటే, సో వాళ్లకు ఒక 40 లక్షల రూపాయల వరకు వాళ్లకు అందజేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ద్వారా జరుగుతుంది. మన వైపు నుంచి ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఇంటర్నల్గా సెలెక్ట్ చేస్తుంది ఆ ఇన్నోవేటర్ స్టార్టప్కి. అలానే మైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పరచడం జరుగుతుంది. వాళ్ళు కూడా దీన్ని సెలెక్ట్ ఆర్ రిజెక్ట్ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా ఈ పైలట్ స్కీమ్లో ముఖ్యంగా 40 లక్షల వరకు వాళ్ళకి గ్రాంట్ రావడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా ఎలిజిబిలిటీలో చూస్తే వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ ఒక కంపెనీ నుండి, ఒక 70 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ నుండి ఒక పర్చేస్ ఆర్డర్ చూపించడము, లేకపోతే ఒక పిఓ అదే ఈ పబ్లిక్ లిస్టింగ్ ఐపీఓ పబ్లిక్ లిస్టింగ్ కంపెనీ నుంచి అయినా కానీ లిమిటెడ్ కంపెనీ నుంచి అయినా కానీ ఒక పర్చేస్ ఆర్డర్ని తీసుకురావడము చూపించడము కమిటీ మెంబర్స్కి, ఇది ఒక ఎలిజిబిలిటీ. అలానే ఒక స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పర్చేస్ ఆర్డర్ ఆర్ వర్క్ ఆర్డర్ అది కూడా చూపిస్తే కూడా వాళ్ళు దీనికి అర్హులు అవుతారు. సో ఈ విధంగా అలానే ఒక యూనికార్న్ కంపెనీ ఒక స్టార్టప్ యూనికార్న్ కంపెనీ ద్వారా కూడా ఒక వర్క్ ఆర్డర్ని వాళ్ళు తీసుకొస్తే చూపిస్తే

0: అది కూడా ఒక అర్హత లాగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కండిషన్స్ మీద ఈ పైలట్ స్కీమ్ అన్నటువంటిది 40 లక్షల వరకు వాళ్ళు కేటాయించడం జరుగుతుంది. అలానే థర్డ్ కేటగిరీ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ మైటీ జెనసిస్. సో ఇందులో ముఖ్యంగా ఈ 50 లక్షలు అన్నది గ్రాంట్ 1:1 కాంట్రిబ్యూషన్ అంటాం. అంటే ఒక ఇన్వెస్టర్ ద్వారా మీరు ఈ 50 లక్షల గ్రాంట్కి ఈక్వలెంట్గా 50 లక్షలు మీరు కనుక ఒక ఇన్వెస్టర్ ద్వారా చూపిస్తే మీ అకౌంట్లో, సో ఆ ఇన్వెస్టర్ కూడా అది కూడా ఒక వ్యాలిడేషన్ చేస్తాము. ఒక అగ్రిమెంట్ని ఏర్పరిచిన తర్వాత వాళ్ళు 50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తారు ఈ కంపెనీలో అని తెలిసిన తర్వాత, అర్హత వచ్చిన తర్వాత అప్పుడు మేము కూడా ఈ స్కీమ్ ద్వారా 50 లక్షల వరకు వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: ఈ జెనసిస్ పథకానికి అర్హతలు ఏమిటి, అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి సర్టిఫికెట్లు అవసరమవుతాయి?
0: సో మన దేశ పౌరులు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అలానే ఒక టైర్2 టైర్ 3 రీజియన్లో పనిచేసే వాళ్ళు, సో కంపెనీ స్టార్టప్ కంపెనీ కూడా అక్కడే రిజిస్టర్ చేసి ఉండాలి. సో ఇంకొకటి వచ్చేసి వీళ్ళు ఖచ్చితంగా ఒక స్టార్టప్ కంపెనీ రిజిస్టర్ చేసి ఉండాలి. అందులో డిపిఐటి రిజిస్ట్రేషన్ చాలా ముఖ్యమైనది. సో డిపిఐటి రిజిస్ట్రేషన్ అన్నది కంపెనీ ఒక పార్ట్నర్షిప్, అలానే ప్రైవేట్ లిమిటెడ్, అలానే ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ చేసినటువంటి కంపెనీకి డిపిఐటి సర్టిఫికేట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డిపిఐటి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సో వాళ్ళు దీనికి అర్హులవుతారు. సో ఈ నేను చెప్పిన ఈ కండిషన్స్, అలానే ఇన్నోవేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చేసిన ఆవిష్కరణ ఎటువంటి ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీలో ఇటువైపు ఒక డివైజెస్ని కనిపెట్టడం అయినా సరే, లేకపోతే ఒక ప్రోడక్ట్ అయినా సరే, అలానే ఒక సాఫ్ట్వేర్ అయినా సరే, AML ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్తో కూడిన ఒక సాఫ్ట్వేర్ మీరు తయారు చేశారు, లేకపోతే ఒక IoT డివైస్ చేశారు, లేకపోతే మీరు ఒక రోబోటిక్ డివైస్ చేశారు. సో ఇప్పుడు ఎక్కువగా పల్లెటూరులో మనం చూస్తూనే ఉంటాము, సో రోబోటిక్ డివైస్లు కూడా మనకు అగ్రికల్చర్లో ఉపయోగిస్తున్నారు. సో ఇవి వాటికి నీళ్లు చల్లడము, తర్వాత ఫర్టిలైజర్స్ చల్లడము, అలానే యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు క్రియేషన్ అండ్ ఇన్నోవేషన్లో. సో యువతకు ఇది ఒక మంచి ఫెసిలిటీ అన్నమాట. దీన్ని వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా ఒక ఫాస్ట్గా ఒక తక్కువ స్టేజ్లోనే వాళ్ళకు ముందుకెళ్ళే ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది.
1: మీరు చెప్పిన ఈ అర్హతలు ఉన్నవాళ్ళు ఎలిఫ్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు వస్తే ఈ పూర్తి వివరాలతో పాటు వాళ్ళని అప్లై చేయటం కానీ వాళ్ళకి ఆ స్కీమ్ అప్లికబుల్ చేసి ఆ అమౌంట్ శాంక్షన్ ఇవన్నీ మన దగ్గర జరుగుతాయా?
0: అవును, తప్పకుండా. సో మేము ఈ ఇప్పటి వరకు ఒక 12 మంది స్టార్టప్లకు ఈ మైటీ జెనసిస్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఒక 8 స్టార్టప్స్ ఏఐఆర్ గ్రాంట్ 10 లక్షల వరకు ఇచ్చాము. అలానే ఒక 2 స్టార్టప్స్కి పైలట్ స్కీమ్ అన్నటువంటిది వాళ్ళకు సెలెక్ట్ చేయడం జరిగింది. అలానే ఒక 2 స్టార్టప్లకు ఈ ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఈ లేటెస్ట్గా ఒక ఫస్ట్ ఫేజ్లో అని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం కూడా మేము నెక్స్ట్ మినిస్ట్రీ ద్వారా, మంత్రిత్వ శాఖ ద్వారా వెయిట్ చేస్తున్నాము. సో అది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్తాము. సో ఇందులో ఈ స్టార్టప్స్కి వీళ్ళు మీకు ఒక ఎంక్వైరీ లాగా మీరు మా దగ్గర వచ్చినప్పుడు, నా దగ్గర ఒక ఇన్నోవేషన్ ఉంది, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను ఇంతవరకు పనిచేశాను, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది, లేకపోతే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, నేను మార్కెట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మీరు మా దగ్గరికి, మా ఆఫీస్కి ఎప్పుడైనా సరే 10 to 6 రావచ్చు. సో మేము ఎలీప్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రగతినగర్, మా ఆఫీస్ అక్కడ ఉంది. సో మీరు మా ఆఫీస్కి ఎనీ డే వర్కింగ్ అవర్స్లో రావచ్చు అండ్ మాతో డిస్కస్ చేయొచ్చు. ఆ తర్వాత మేము మీకు ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అన్నటువంటి ద్వారా మేము మీకు సహాయపడతాము. దాని ద్వారా ఒక 3 మంత్స్ వాళ్లకు నర్చర్ చేసి సో ఒక స్టేజ్కి వాళ్ళకి తీసుకుని వస్తాము. సో దాని ద్వారా మళ్ళీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అందులో కూడా వాళ్లకు నెక్స్ట్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఒక ఐడియా స్టేజ్ నుంచి ఎర్లీ స్టేజ్కి వచ్చిన స్టార్టప్, అలానే ఎర్లీ స్టేజ్ నుంచి నెక్స్ట్ గ్రోత్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది మన ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా.
1: ఎలీప్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహరుల్లా గారు, మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ జాబ్స్ కోసం అని చెప్పేసి ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు. సో మనకు ఇండియాలో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇందులో ముఖ్యంగా ఇన్నోవేషన్స్ని ఒక నెక్స్ట్ స్టేజ్కి తీసుకుని వెళ్ళాలి, ఒక స్టార్టప్ లాగా మార్చాలి అని అన్నప్పుడే యూత్కి ఎక్కువగా అది ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా జాబ్స్ అనేటువంటి ఎప్పుడు క్రియేట్ అవుతాయంటే, సో మనకు యూత్ ఇన్నోవేషన్స్ని ఒక స్టార్టప్ లాగా మారినప్పుడు

0: సో వాళ్ళు ఒక 100,000 మందికి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టార్టప్స్ అండ్ ఇలాంటి స్కీమ్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి దానికోసము. సో యూత్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు మీ ఇన్నోవేషన్స్ క్రియేటివిటీ మీరు తీసుకొని రండి మా దగ్గర, మేము మీకు ఒక స్టేజ్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది, ఒక మంచి స్టార్టప్ని తయారు చేస్తాము, దీని ద్వారా మీరు డెవలప్ అవుతారు, నెక్స్ట్ మీకు మంచి మీరు ఉపాధి ఇచ్చే వాళ్ళలాగా క్రియేట్ అవుతారు, అలానే మన దేశ ప్రగతికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది, మన ఎకనామిక్ కండిషన్, మన కంట్రీ సూపర్ పవర్లో, అలానే 2047 వికసిత్ భారత్ మన మిషన్ అండ్ మిషన్ కూడా ఒక $1 trillion నేషన్గా కూడా మనది డెవలప్ అవ్వడానికి చాలా చాలా దోహదపడుతుంది. థ్యాంక్ యూ.
1: జనరేషన్ నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ జెనసిస్ పథకం గురించి అలీప్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహరుల్లా గారితో డాక్టర్ సాంబశివరావు కండరాతి గారి సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు.
3: భారతీయ సంస్కృతికి ప్రతిధ్వనిగా, తెలుగు భాషా వైభవానికి వేదికగా తరతరాల మనసులను తాకిన మధుర స్వరం, అదే మన ఆకాశవాణి.
4: చంద్రకళాధరి ఈశ్వరి ధని ధని సని సని సని సని సంద్రకళాధరి ఈశ్వరి.
5: సంగీతం, సాహిత్యం, సంప్రదాయం, సమాచారం 90 వసంతాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిన ఆకాశవాణి ఘనప్రస్థానానికి వందనం.
3: ఆకాశవాణి 90 వసంతాలు ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో మీరు కూడా భాగస్వాములు కండి.
6: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
8: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు, సినీ గీతాలు.

0: చిత్రకుసుమలు కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట జై చిరంజీవ చిత్రం కోసం కార్తిక్ శ్రేయా ఘోషాల్ ఆలపించిన గీతం. ఇది సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం సమకూర్చిన వారు మణిశర్మ.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలు, ఈరోజు రాత్రి 9:30 ప్రసారం కానున్న ఏకచిత్ర గానం శీర్షికన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రం నుంచి పాటలు ప్రసారం అవుతాయి, తప్పక వినండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: కాలం మారింది, సాంకేతికత మారింది, కానీ మన హృదయాలను కలిపిన ఆ స్వరం మాత్రం మారలేదు.
5: ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో
6: 90 వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి
4: తరతరాల జ్ఞాపకాల సాక్షిగా, మన భావాలకు మాధ్యమంగా ఇప్పుడు ఘనంగా జరుపుకుంటోంది ఆకాశవాణి 90 వసంతాలు.
6: ప్రత్యేక కార్యక్రమాలు, విశిష్ట అతిథులు.

0: అపూర్వ గాన విహారం వింటూ ఉండండి మీ ఆకాశవాణిలో.
1: జిఆర్టీ జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: శ్రోతలకు గమనిక. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో అనుబంధం. ఆకాశవాణి విశ్రాంతి సహాయ సంచాలకులు డాక్టర్ కె విజయ గారితో పరిచయ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ శనివారం అంటే రేపు ఉదయం 7:15 ప్రసారమవుతుంది. తప్పక వినండి.
1: పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: చలిమను పరిమళం, మనసుకి తొలివారం.

మీరు ఇంతవరకు చిత్రకుసుమాలు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 8:15 కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన అంశం, మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.

0: భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయత చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నో పాత జ్ఞాపకాలు, ఇంకా రేడియోతో మా అనుబంధం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కర్నూలు ఆకాశవాణి కేంద్రం నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచీకరణలో భాగంగా ఆకాశవాణి మన బానిగా వాణిగా ప్రపంచంలో నలుమూలల మనం ఎక్కడున్నా మన రేడియో ప్రసారాలను ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఈ పరంపరలో మన ఆకాశవాణికి చెందిన విశేష శ్రోతలు ఆకాశవాణితో వారికున్న అనుబంధాన్ని పంచుకునేందుకు మన కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి విచ్చేస్తున్నారు. వారిలో ముఖ్యమైన వారు డాక్టర్ సక్కిరి భాస్కర్ గారు, మరొక శ్రోత వచ్చేసి శ్రీ మర్యాదాస్ గారు. వీరి గురించి ముందుగా తెలుసుకుందాము. డాక్టర్ సక్కిరి భాస్కర్ గారు, వీరు చిన్నప్పటి నుంచి రేడియో ప్రసారాలు వింటూ ఉన్నారు. ఉదయం వందే మాతరం గీతంతో మొదలుకొని రాత్రి ప్రసారాలు పూర్తయ్యేపటి వరకు, జై హింద్ అని చెప్పేంత వరకు దాదాపు అన్ని కార్యక్రమాలు వింటూ ఉన్నారు. వీరికి రేడియో పట్ల ఎంత మక్కువ ఉందో, వీరు రేడియోలో ప్రసారమయ్యే ప్రసార వివరాలు మొదటి నుంచి చివరి వరకు రాసుకుంటారట. అలాగే 1993లో వీరు స్వదస్తూరితో రాసుకున్న ప్రసార వివరాలు జాబితా మన కేంద్రానికి తీసుకుని వచ్చారు. అది చూస్తే ఇంకా చాలా విస్మయం కలుగుతా ఉంది. వీరు ఆకాశవాణి పట్ల ఎంత అభిమానం ఉందో అవగతం అవుతుంది. విద్యార్థి దశ నుంచే సినిమా పాటలతో పాటు జానపద గీతాలు, లలిత గీతాలు, బాల గీతాలు, కోలాట పాటలు, రంగస్థలము, జానపదాలు, ఇలా రకరకాల పాటల్ని రేడియోలో వింటూ రాసుకునేవారట. ఈ రాసుకున్న పాటలు తిరిగి మరోసారి ప్రసారమైనప్పుడు వాటిని సరిచూసుకోవడం వీరికి ఒక నిత్య కృత్యంగా మారిందని తెలియజేస్తున్నారు. ఆ పాటలు రాసుకుంటూ దాదాపు 2000 పాటలు తయారు చేశారట. వాటిలో ఎక్కువ భాగం ఘంటసాలవే అని చెప్తా ఉన్నారు. అలా రాసుకున్న పాటలతోనే వీరు తెలుగులో PhD పరిశోధన చేసి శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి 2020లో PhD పట్టాను అందుకున్నారు. ఇక వీరు ప్రస్తుతం ప్రభుత్వ విద్యాశాఖలో ఉన్నతమైన ఉద్యోగంలో విధులు నిర్వహిస్తున్నారు. ముందుగా వారిని పలకరిద్దాం. నమస్కారం అండి, డాక్టర్ సక్కిరి భాస్కర్ గారు.
1: నమస్కారం సార్.
0: రేడియోతో మీకున్న అనుబంధం గురించి చాలా గొప్పగా తెలుసుకున్నామండి. మన కర్నూలు ఆకాశవాణికి నిజంగా చెప్పాలంటే 15 లక్షలకు పైగా శ్రోతలు ఈ రోజుకు ఉన్నారండి. ఇక కర్నూలు ఆకాశవాణి కేంద్రము జడ్చర్ల అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలు మొత్తం కవర్ చేస్తా ఉందండి. ఇక్కడ నుంచి జడ్చర్ల వరకు అంటే 120 కిలోమీటర్లు వస్తుంది. అలాగే రాయచూరు, మాన్వి, బళ్ళారిలో కూడా మన ప్రసారాలు వినిపిస్తా ఉన్నాయి. ఇటు చూస్తే ఒకవైపు నంద్యాల, చాగలమర్రి, ఆలగడ్డ ఇటువంటి అంటే కడప స్టేషన్ వరకు మన కార్యక్రమాలు వినపడతా ఉన్నాయి. ఇక ఇటు చూస్తే డోను, గుత్తి వరకు కూడా మన కార్యక్రమాలు వినవచ్చును. మీకున్న అనుభవం గురించి మా శ్రోతలు కాస్త తెలియజేస్తారా? పైగా మీరు జానపద రంగస్థల కళాకారులు కూడా, మరి వాటిని కూడా మాకు పరిచయం చేయండి.
1: రేడియోతో నా అనుబంధం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉందండి. మా ఇంట్లో ఎప్పుడు ఒక రేడియో ఆన్ లో ఉండేది. మా అన్నగారు మాకు ఒక రేడియోను ఇచ్చారు ఒకప్పుడు చిన్నప్పుడు. అది దాదాపు 1993 అనుకుంటాను. అప్పుడు నేను 10వ తరగతి చదువుతున్నాను సార్. రేడియో పాటలంటే పాట అంటే రేడియో అని, రేడియో అంటే పాట అని అప్పటి నా నిర్వచనం. పాట అంటే రేడియో, రేడియో అంటే పాట. ఆ తర్వాత పాటల మీద ఎక్కువ అభిమానం కలిగి రేడియోలో వచ్చే పాటలే పాటలు, ఇంకే పాటలు అప్పటికే మేము వినలేదు. కాబట్టి రేడియోను మేము నిత్య కృత్యంగా చేసుకున్నాం. నిజానికి నా ఉద్దేశంలో, నా వ్యక్తిగతంగా రేడియో నాకు ఒక ఆత్మీయ నేస్తం. ఎప్పుడు నా వెంట ఒక ట్రాన్సిస్టర్ ఉండేదండి. ఎప్పుడు ఆ పొలానికి వెళ్ళినా కూడా ఆ ట్రాన్సిస్టర్ తీసుకుని వెళ్లేవాడిని, దానికి ఒక బెల్ట్ వేసుకుని భుజానికి వేసుకుని తగిలించుకునేవాడిని. కాబట్టి రేడియోతో చాలా అనుబంధం ఉంది. ఉదయం 5:55 రేడియో ఆన్ చేస్తే వందే మాతరం అని మొదలుకొని ప్రసారాలు పూర్తయ్యేదాకా మళ్ళీ 11:40 రెండో ప్రసారాలు మొదలైతాయి. అప్పుడు ఆ తర్వాత 1:10 పాడి పంట వినుకుంటూ పొలాలు పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇలా మా అమ్మ, మా పిల్లలు, మా అన్న తమ్ముళ్ళందరూ కలిసి ఆ రేడియోను మేము బాగా వినేవాళ్ళం సార్.
0: ఇకండి, మీరు రేడియో వింటూ పెరిగారు, రేడియో వింటూ మీరు రేడియో

0: లో పాటలపై పరిశోధన చేసి పిహెచ్డి పట్టా కూడా పొందారని చెప్పారు. మరి ఉద్యోగంలో కూడా ఉన్నారు, తర్వాత మిమ్మల్ని రంగస్థలి తర్వాత జానపద తర్వాత నాటక రంగం వైపు కూడా మీరు అడుగులు వేశారని చెప్పారండి.
1: నిజం.
0: మచ్చుకు ఒక ఏదైనా ఒక సన్నివేశం మాకు వినిపించగలరా అండి?
1: సంతోషం సార్, రేడియో శ్రోతగా నన్ను ఇలా పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. దుర్యోధనుని పాత్ర అందరూ విని ఉంటారు సార్, అయితే శకుని పాత్ర నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నా సార్. శకుని పాత్ర ఒక ప్రత్యేకమైనది. లేదు, నీ ఊహ సరికాదు, పరమ పురుషులకు ప్రాప్తించు అనాయాస మరణము అమరలోక నివాసము ఈ పాండవ హతకులకు అంత సులభముగా లభించరాదు. చేసిన దోషము ప్రతి నిమిషము తలచి తలచి తమ దుష్కృత్యములకు తామే వగచి వగచి కృషించి కృషించి నశించవలే. లేదా నీ కాజన్మాంతము దాసాన దాసులై నడపింగులవలే మనుగడ సాగించవలే. వాడు పేరుకు ధర్మరాజే గాని పెను వేపవిత్తు, వ్యసనపరుడు, జూదరి, ఆమిషతోనే వారిని హస్తినకు రావించి పాచికలాడించి ఓడించి సర్వము హరించి నీ నిండు కొలువున కాకుమతి పాంచాలిని ఈడ్పించి వల్వలుడ్పించి వివస్త్రను గావించి విగతమానవతిగా నిలిపి నీవు నీ శతసోదరులు నీ యశోరక్షకుడైన ఈ రాధేయుడు తక్కుంగల నీ స్వజన బంధుమిత్ర సామంత ప్రజా సముదాయమెల్లరూ గెలిచేసి గొల్లు నన్నవ్వాలి. పాండవుల పంచ ప్రాణములు విల విల విల పోవాలి. అయ్యారే, నాటి మేనల్లోని పరాభవమునకు మామ శకుని చెల్లించిన పరిహారం ఇదా? హా, హురే హురే అని సమస్త లోకము హర్షధ్వానములు సలుప నా చరిత్ర భారతీతిహాస పుటలపై సువర్ణాక్షరములతో లిఖించబడినట్లా పగ తీర్చనిచో. నేను నీ మేన మామ శకునినే కాను, నీ తల్లి గాంధారీదేవి తోడబుట్టిన వాడనే కాను. ధన్యవాదాలు సార్.
0: చాలా సంతోషం అండి. నిజంగా మీరు నాటక రంగంలో ఇంత విశేషమైన పట్టు ఉందని మాకు తెలియదు. రేడియో శ్రోతగా మీరు ఎదిగారు, రేడియోనే మీకు భృతి కలిగించిందని చెప్పారు. అది చాలా సంతోషం అండి, ఎందుకంటే 2000 పాటలు రేడియోలో విని దానిపై పరిశోధన చేసి ఇక విద్యాశాఖలో ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ మరి రేడియో పట్ల మీకున్న అనుబంధాన్ని మా శ్రోతలతో పంచుకున్న తీరును బట్టి ఎంతో సంతోషంగా ఉందండి. ఇక మీలాంటి శ్రోతలు మరొక్కరు కూడా రేడియో కేంద్రంలో ఉన్నారు.
1: చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా సార్?
0: చెప్పండి.
1: ఇంత గ్లోబలైజేషన్ జరిగినా కూడా రేడియోకి సాటి రావు, ఎన్ని ఛానళ్లన్నా రానివ్వనిగాక. ఏ ప్రాంతంలో నెట్ ఉన్నా నెట్ లేకపోయినా రేడియోని ఖచ్చితంగా వింటారు, వినాలని నేను ఒక రెగ్యులర్ రేడియో శ్రోతగా శ్రోతలందరినీ కోరుతున్నాను సార్.
0: ధన్యవాదాలండి డాక్టర్ సకీర్ భాస్కర్ గారు.
1: ధన్యవాదాలు సార్.
0: ఇక మరొక శ్రోత అండి, శ్రీ మర్యాదాస్ గారు ఉన్నారు. వీరు వచ్చేసి రేడియోతో నా అనుబంధం అనే కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఈ పరంపరలో భాగంగా వీరి గురించి మన రేడియో శ్రోతలకు పరిచయం చేయవలసిన ఆవశ్యకత ఉందండి. చిన్నప్పటి నుంచి రేడియో వింటూ రేడియోకు ఉత్తరాలు రాస్తూ ఉన్న సీనియర్ శ్రోత వీరు. వీరి పేరు మర్యాదాస్ గారు. వీరు విద్యార్థి దశ నుంచే రేడియో వింటూ ఉన్నారట. ఇక రేడియోలో ప్రసారమయ్యే ఎన్నో రకాల విద్యా కార్యక్రమాలు వింటూ రేడియోలో ప్రసారమయ్యే ఉద్యోగ వార్తలు వినడం ద్వారా బ్యాంకు ఉద్యోగానికి దరఖాస్తు చేసి ఉద్యోగంలో చేరారు అని చెప్తా ఉన్నారు. వీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేశారు. ఇక ఇప్పటికీ రేడియో వింటూ ఉన్నారు. ఇక వీరు ఉన్నత విద్యలకై శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎంఏ పట్టాను పుచ్చుకున్నారు. ఇక ఈ ఎంఏ పట్టాను పుచ్చుకునే సమయంలోనే మన ఆకాశవాణి గ్రేడ్ 1 వ్యాఖ్యాత అయినటువంటి పుష్పరాజు గారు, ఈ మర్యాదాస్ గారు ఒకే రూమ్ లో విద్యాభ్యాసాన్ని అభ్యసించారట. ఇక రాత్రి వేళల్లో వీరు ఘంటసాల గారి గానామృతమం నుంచి వెలువడిన పాటలు వింటూ ఆ పాటల్ని మననం చేసుకుంటూ పాటల్ని పాడుకుంటూ ఉండేవారట. ఆకాశవాణి వ్యాఖ్యాతగా ఉద్యోగం చేయాలని ఎంతో ఆశగా ఉండగా ఈలోగు బ్యాంకు ఉద్యోగం రావడంతో అందులో స్థిరపడిపోయారు అని చెప్తా ఉన్నారు. ఇక ఈ పరంపరలో పుష్పరాజు గారిని వీరు ఎంతో మననం చేసుకుంటా ఉన్నారు. అనంతపురంలో పుష్పరాజు గారు వ్యాఖ్యాతగా పనిచేశారు, ఆ తర్వాత కడపలో వ్యాఖ్యాతగా పనిచేశారు. ఇక వీరి మాటల్లో రేడియోతో వీరి అనుబంధం గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి మర్యాదాస్ గారు.
2: నమస్కారం.
0: మీ అనుబంధాన్ని మా శ్రోతలు

0: కాస్త తెలియజేస్తారా?
1: తప్పకుండా సార్, నేను నా 5th క్లాస్ 6th క్లాస్ చదివేటప్పటి నుంచే రేడియో వినడము అలవాటుగా చేసుకున్నాను. అయితే ఆ రోజుల్లో రేడియో మనకు అందుబాటులో ఉండేది కాదు. కాకపోతే మా సర్పంచ్ వాళ్ళు మార్నింగ్ పెట్టేవాళ్ళు. యాక్చువల్గా పంచాయతీది అది అందరూ ఊరు వాళ్ళంతా వినాలనే అప్పుడు గవర్నమెంట్ అది మనకు అది సౌలభ్యం కల్పించింది. రేడియో కొనడం అనేది అదొక నా జీవిత సాఫల్యం లాగా అనుకునేవాడిని. రేడియో ఎప్పుడు కొంటానో అని అనుకునేవాడిని. కానీ తర్వాత రోజులు గడిచిపోయాయి, రేడియో వచ్చింది, తర్వాత నాకు ఇష్టమైన పాటలు అవి ఇవి ఏవి వచ్చినా, ప్రోగ్రామ్స్ మన విద్యా సంబంధించిన ప్రోగ్రామ్స్ వచ్చినా, నాటికలు లేకపోతే సినిమాలు ఆడియో అవన్నీ వేస్తుంటే అవన్నీ మిస్ కాకుండా వినేవాళ్ళము. రేడియో మన చేతికి వచ్చాక తర్వాత మా చెల్లెలకు మ్యారేజ్ చేస్తే ఆ మ్యారేజ్లో గిఫ్ట్గా మా బావమరిదికి అంటే మా చెల్లెల భర్తకు రేడియో ప్రజెంట్ చేశాము. నాకు ఇంక వేరే గిఫ్ట్ ప్రజెంట్ చేయాలనే అనిపించలే. రేడియో ఇస్తే అది చాలా గొప్ప గిఫ్ట్ అనుకున్నాను నేను. రేడియో ఇచ్చాము. ఆ రోజుల్లో రేడియో కూడా లైసెన్స్ ఉండేది, 17 రూపాయలు రేడియో లైసెన్స్ కట్టాను నేను. ఇంకా మా అమ్మ నాన్న వాళ్ళు 17 రూపాయలు ఎందుకు రా లైసెన్స్ అనేవాళ్ళు, కానీ తప్పదు 17 కాకుంటే 34 రూపాయలు పోయింది కానీ రేడియో ఉండాలి అని వాదన. నేను రేడియోకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని అనమాట. ఇంకా తర్వాత రాను ఈ భగవద్గీత, తర్వాత అందరు మంచి మంచి గాయకులు పాడే పాటలు పద్యాలు నాటికలు అన్ని వినేవాడిని. విని ఈ మన టేప్ రికార్డర్స్ ఇవన్నీ వచ్చేసాయి. అప్పటికి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా మేము అశ్రద్ధ చేస్తే కూడా రేడియోకి మాత్రము ఉన్న ఇంపార్టెన్స్ పోలేదు.
0: తర్వాత అండి సార్, రేడియో యొక్క ప్రాముఖ్యత గురించి చాలా బాగా తెలియజేశారు
1: సార్.
0: ఇక మీరు స్వయంగా
1: సార్
0: జానపద కళాకారులు అని చెప్పారు, తర్వాత రంగస్థలి కళాకారులు, తర్వాత అల్నాటి మధుర గీతాలు అంటే మీకు ఎంతో ఇష్టము అని చెప్పారు.
1: ఆ ప్రోగ్రామ్ కోసం నైట్ 10:30-11 వరకు వెయిట్ చేసి ఆ ప్రోగ్రామ్ అంతా విని అందులో వచ్చే పాటలన్నీ విని స్పాట్ లైట్ అంతా అయిపోయిన తర్వాత పడుకునేవారు.
0: ఇక మీరు పుష్పరాజు గారు ఒకే రూమ్మేట్స్ అయి ఉండడం, చదువుకునే రోజుల్లో ఘంటసాల గారి పాటలు ఖచ్చితంగా మీరు మీరే ప్రాక్టీస్ చేసుకునేవారని కూడా చెప్పారు. మరి మా శ్రోతల కోసము మీరు ఒక పాటను వినిపించండి.
1: ఇల్లాలి గొప్పతనాన్ని గురించి ఘంటసాల మాస్టర్ పాడిన పాట నేను ఒకసారి మీకు వినిపించాలనుకుంటున్నాను. ఇంటి

0: చాలా చక్కగా పాడారండి. ఈ వయసులో కూడా మీరు ఈ కళారంగంలో లేకపోయినప్పటికీ జనరల్ మేనేజర్ హోదా స్థాయిలో మీరు బ్యాంకులో రిటైర్డ్ అయినప్పటికీ కూడా ఇంకా ఈ కళ మీలో జీర్ణమయ్యి ఉందని చెప్పకనే చెప్పారండి. మరి ఈరోజు మా రేడియో స్టేషన్ కు వచ్చి డాక్టర్ సకీర్ భాస్కర్ గారు ఇక మర్యాదాస్ గారు మీరు రేడియోతో ఉన్న మీ అనుబంధాన్ని మాతో మా శ్రోతలతో పంచుకున్నందుకు మా ఆకాశవాణి తరపున మీ ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
1: నమస్కారం.
2: నమస్కారం సార్. మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేడియోతో నా అనుభవాలు విద్యాశాఖ ఉన్నతాధికారి డాక్టర్ సక్కిరి భాస్కర్, విశ్రాంత చీఫ్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీ పి మరేదాస్ గారితో ప్రత్యేక పరిచయం విన్నారు. పరిచయకర్త కార్యక్రమ నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: Hands on since 90 years.
1: Come, let's celebrate.
2: సమయం 8:30 గా వస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.
3: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట్ర హైకోర్టులు తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోగా వెలువరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఏడాది వర్షాకాలంలో దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది. ఐపీఎల్లో భాగంగా చండీగఢ్లోని ముల్లన్పూర్ వేదికగా గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య 2 క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. మయన్మార్ అధ్యక్షుడు మిన్ ఆంగ్ లైన్ రేపటి నుంచి జూన్ 3వ తేదీ వరకు భారత్లో పర్యటిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై మిన్ ఆంగ్ చర్చిస్తారని తెలిపారు. భారత్ చైనా సరిహద్దు వ్యవహారాలపై ఇటీవల జరిగిన వర్కింగ్ మెకానిజం సమావేశంపై జైస్వాల్ మాట్లాడుతూ చర్చలు నిర్మాణాత్మకంగా భవిష్యత్ దృష్టితో సాగాయని అన్నారు. సరిహద్దుల నిర్ధారణ, నిర్వహణ, యంత్రాంగ నిర్మాణం, సరిహద్దు సహకారానికి సంబంధించిన అంశాలపై ఇరుపక్షాలు చర్చించాయని ఆయన తెలిపారు. సరిహద్దు నదులపై తదుపరి నిపుణుల స్థాయి యంత్రాంగ సమావేశాన్ని కూడా త్వరితగతిన నిర్వహించేందుకు భారత్ సిద్ధంగా ఉందని రణధీర్ జైస్వాల్ తెలియజేస్తూ,
4: The President of Myanmar is visiting India on an official visit. He'll be meeting our Prime Minister, where both leaders will discuss the two countries can together strengthen their economic ties as well. All issues that form part of the gamut of relations between Myanmar and India will come up for discussion, and our idea would be as to how we take our ties, civilizational ties, friendly ties with Myanmar forward.
3: రాష్ట్ర హైకోర్టులు తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోగా వాటిని వెలువరించాలని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. తీర్పులు వెలువరించడంలో ఆలస్యం అనేది వ్యాజ్యదారులకు పోడ్చలేని నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొంది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసులలో వేగవంతమైన నిర్ణయాలు అవసరమని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఉత్తర్వులను అదే రోజు వెలువరించాలని, ఒకవేళ వాటిని రిజర్వ్ చేస్తే మరుసటి రోజు వెలువరించి అప్లోడ్ చేయాలని తెలిపింది. బెయిల్ లేదా శిక్ష నిలుపుదల ఉత్తర్వును వెలువరించిన వెంటనే జైలు అధికారులకు తెలియచేయాలని, విచారణలో ఉన్న దోషిని వీలైతే అదే రోజు లేదా మరుసటి రోజు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పలు అంశాలపై హైకోర్టులకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ ఏడాది దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ సంవత్సరం రుతుపవనాల రాక వర్షపాతానికి సంబంధించిన వివరాలను ఈరోజు న్యూఢిల్లీలో ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర పాత్రికేయులకు వివరిస్తూ, ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సీజన్లో ఈశాన్య భారతదేశంలో వర్షపాతం సాధారణంగా మధ్య దక్షిణ ద్వీపకల్ప వాయవ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశముందని ఆయన తెలిపారు. జూన్ నెలలో దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. జూన్ నెలలో ఉత్తర్ప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్లోని అనేక ప్రాంతాలలో సాధారణం కంటే అధిక వడగాలుల పరిస్థితులు ఏర్పడతాయని ఆయన వివరిస్తూ,
5: ఫాస్ట్ జూన్ టు 30 సెప్టెంబర్ బీచ్ మే జో టోటల్ రెన్ఫాల్ హోతా హై కంట్రీ ఏజ్ హోల్ వో సామాన్య సే నీచే రహనే కా సంభావనా హై. ఔర్ దేశ్ కి విభిన్న ప్రాంత్ కి బాత్ కరే తో సౌత్ ఇండియా కా కుచ్ హిస్సే జైసే కి ఈస్టర్న్ పార్ట్స్ ఔర్ సమ్ పార్ట్స్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, సమ్ పార్ట్స్ ఆఫ్ నార్త్ వెస్ట్ ఇండియా జైసే కి జమ్మూ కశ్మీర్, లదాఖ్ అండ్ అడ్జనింగ్ ఏరియాస్ వహా నార్మల్ సే అబోవ్ నార్మల్ రెన్ఫాల్ హో సక్తా హై. ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ సౌత్ ఇండియా, సమ్ పార్ట్స్ ఆఫ్ నార్త్ వెస్టర్న్ ఇండియా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఔర్ వెస్ట్ సెంట్రల్ ఇండియా కా కుచ్ హిస్సా మే వహా నార్మల్
3: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు

0: ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధానమంత్రి ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, తిరిగి రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్టాల్లోని అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం కానుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు తగినంత ఉన్నాయని, అన్ని రిఫైనరీలు గరిష్ట స్థాయిలో పనిచేస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖ సమాపేశంలో పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ, ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు సుమారు 92,000 మెట్రిక్ టన్నులతో అత్యధిక స్థాయిలో ఉందని తెలిపారు. ఏ ఎల్పీజీ పంపిణీ కేంద్రంలోనూ నిల్వల కొరత నమోదు కాలేదని ఆమె పేర్కొంటూ,
1: सरकार सभी घरों तक एलपीजी सिलेंडर्स की उपलब्धता और डिलीवरी सुनिश्चित कराने के लिए हर संभव प्रयास कर रही है. इसके साथ सरकार सभी पेट्रोल पंप पर पेट्रोल और डीजल की आपूर्ति सुनिश्चित करने के लिए भी प्रयासरत है. इसलिए अफवाहों पर ध्यान न दें और अपने दैनिक उपयोग में ऊर्जा को बचाने का हर संभव प्रयत्न करें. बल्क और इंडस्ट्रियल कंज्यूमर्स से अपील है कि वो ऑथराइज्ड प्रोक्योरमेंट चैनल से ही डीजल की खरीद करें.
0: ఈ సమావేశంలో ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఉపేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ, నావికుల సంక్షేమం, నిరంతరాయ సముద్ర కార్యకలాపాలను నిర్దారించడానికి తమ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత మిషన్లు, సముద్ర రంగ భాగస్వాములతో సమన్వయం కొనసాగిస్తోందని తెలిపారు. నిపోస్ కెరోజ్ అనే ముడి చమురు ట్యాంకర్ వాణిజ్య నౌక హార్మోజ్ జలసంధిని సురక్షితంగా దాటిందని, అది జూన్ 3వ తేదీన విశాఖపట్నం చేరుకుంటుందని ఆయన తెలియజేశారు. ఈ నౌక సుమారు 270,000 మెట్రిక్ టన్నుల ముడి చమురును తీసుకువెళ్తోందని ఆయన తెలియజేశారు. పరీక్షల మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని, అర్హులైన విద్యార్థులకు రక్షణ కల్పిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హామీ ఇచ్చారు. ఈరోజు డీడీ న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రశ్నపత్రాల లీకేజ్ ఘటన అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా పునః పరీక్షల ప్రక్రియను సరైన క్రమ పద్దతిలో నిర్వహిస్తామని తెలిపారు. దీనిని సజావుగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అధికారులు పరీక్ష రద్దు చేశారని, నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ పరీక్షల వ్యవస్థలో నిష్పక్షపాతాన్ని కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పరీక్షా ప్రక్రియపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించడానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. ఐపీఎల్లో భాగంగా న్యూ చండీగఢ్లోని ముల్లాన్పూర్ వేదికగా క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించి 9 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు నష్టపోయి 100 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్కు చేరుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1092.05 పాయింట్ల నష్టంతో 74,775 వద్ద, నిఫ్టీ 359.40 పాయింట్ల నష్టంతో 23,547 వద్ద నిలిచాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 95.05గా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $91.40 వద్ద కొనసాగుతూ ఉండగా, బంగారం ఔన్స్ $4,530 వద్ద ట్రేడ్ అవుతోంది. భారత్ 2047 నాటికి అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మారేందుకు క్షేత్రస్థాయిలో వ్యక్తులను శక్తివంతం చేయడం ఎంతో అవసరమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ అన్నారు. ఈరోజు గౌహతిలోని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సేవాసే సమృద్ది పేరుతో పంచాయతీల ద్వారా మెరుగైన సేవలు అందించడంపై ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, రాష్ట్రానికి, దేశానికి సాధికారత కల్పించాలంటే గ్రామస్థాయిలో పౌరులకు సాధికారత కల్పించడం అవసరమని స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర హైకోర్టులు తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోగా వెలువరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఏడాది వర్షాకాలంలో దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది. ఐపీఎల్లో భాగంగా చండీగఢ్లోని ముల్లన్పూర్ వేదికగా గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్

0: జట్ల మధ్య రెండో క్వాలిఫైయర్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినీ గీతాలు.

0: చిత్రకుసుమలు కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్ర కోసం హరిహరన్ కౌసల్య ఆలపించిన గీతం. ఇది సాహిత్యం కందికొండ, సంగీతం సమకూర్చిన వారు చక్రి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: శ్రోతలు, ఈరోజు రాత్రి 9:30 ప్రసారం కానున్న ఏకచిత్ర గానం శీర్షికన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రం నుంచి పాటలు ప్రసారమవుతాయి. అలాగే ఈరోజు రాత్రి 10:00 హలో ఆకాశవాణి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం రికార్డింగ్ మీరు వినవచ్చు.
4: ఆకాశవాణి at 90 సాల్ కి ఆవాజ్ దిల్ సి దిల్ తక్ నాన్ స్టాప్ ధమాల్ పురాని యాదే నయా జోష్ హై దేశ్ కా రేడియో అబ్ భీ బాస్ హై ఆకాశవాణి కే గౌరవమయీ 90 సాల్.

0: భారతీయ సంస్కృతికి ప్రతిధ్వనిగా, తెలుగు భాషా వైభవానికి వేదికగా తరతరాల మనసులను తాకిన మధుర స్వరం, అదే మన ఆకాశవాణి.
1: సంగీతం, సాహిత్యం, సంప్రదాయం, సమాచారం 90 వసంతాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిన ఆకాశవాణి ఘనప్రస్థానానికి వందనం.
0: ఆకాశవాణి 90 వసంతాలు ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో మీరు కూడా భాగస్వాములు కండి. వింటూ ఉండండి మీ ఆకాశవాణి.

0: చిత్రకుసుమలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట డ్యూయట్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం ఆలపించిన గీతం. ఇది సాహిత్యం వెన్నెలకంటి, సంగీతం సమకూర్చిన వారు ఏఆర్ రెహమాన్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మీరింతవరకు చిత్రకుసుమాలు సినీ గీతాలు విన్నారు. చివరిగా విన్న ఆ పాట లెజెండ్ చిత్రం కోసం సురజ్ సంతోష్ హరిణి ఆలపించిన గీతం. ఇది సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం సమకూర్చిన వారు దేవిశ్రీ ప్రసాద్. చిత్రకుసుమాలు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం.

0: me, Mr. DJ.
1: That's right, that's us. Everybody get on the disco bus.
2: ఈవినింగ్ పబ్బుల్లో,
3: నైట్ క్లబ్బుల్లో,
2: మార్నింగ్ మబ్బుల్లో
3: దొరకని ఎంజాయ్మెంట్ కావాలంటే ట్యూన్ చేయండి ఆకాశవాణి. ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రసారం.
4: ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
5: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచ నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
4: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
5: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
4: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
5: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
6: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
7: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెర్ట్స్పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం ఏకచిత్రగానం శీర్షికన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రం నుంచి పాటలు. ఈ చిత్రానికి నేపథ్య గానం అందించిన వారు రాహుల్ నంబియార్, మను, కృష్ణ చైతన్య, ఆదిత్య, రమ్య బెహరా, ఐశ్వర్య మంజుదార్, శంకర మహాదేవన్. సాహిత్యం సమకూర్చినవారు వనమాలి, భువనచంద్ర, భాస్కర పట్ల, చంద్రబోస్. సంగీతం సమకూర్చినవారు మిక్కీజే మియర్. వినండి ఏకచిత్రగానం శీర్షికన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రం నుంచి పాటలు.

ఏక చిత్రగానం శీర్షికన సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ చిత్రం నుంచి పాటలు వింటున్నారు. ఈ చిత్రానికి నేపథ్య గానం అందించిన వారు రాహుల్ నంబియార్,

0: ಮನು ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಆದಿತ್ಯ ರಮ್ಯ ಬೆಹರ ಆಶ್ವರ್ಯ ಮಂಜುಧರ್ ಶಂಕರ ಮಹಾದೇವನ್ ಸಾಹಿತ್ಯಂ ಸಮಕೂರ್ಚಿನ ವಾರು ವನಮಾಲಿ ಭುವನಚಂದ್ರ ಭಾಸ್ಕರ ಪಾಟ್ಲ ಚಂದ್ರಬೋಸ್ ಸಂಗೀತಂ ಸಮಕೂರ್ಚಿನ ವಾರು ಮೆಕಿಜೆ ಮೇಯರ್ ವಿನಂಡಿ ఏకచిత్రగానం శీర్షికన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రం నుంచి పాటలు
1: ఆకాశవాణి అట్ 90 సాల్ కి ఆవాజ్ దిల్ సే దిల్ తక్ నాన్ స్టాప్ ధమాల్ పురాని యాదే నయా జోష్ హై దేశ్ కా రేడియో అబ్ భీ బాస్ హై ఆకాశవాణి కే గౌరవమయ 90 సాల్
2: ನವಲಾ ಸ್ರವಂತಿ ಧಾರಾವಾಹಿಕ ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో పేరెన్నికగన్న రచయితల కలం నుంచి జాలువారిన అందరి మన్ననలను అందుకున్న నవలలను ధారావాహికగా మీకు సమర్పిస్తోంది ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.

మిమ్మల్ని పసిటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లే అద్భుతాల వాణి ఆకాశవాణి. పాత కొత్త పాటల ప్రసారంలో వన్న తరగని వాణి ఆకాశవాణి. చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రసారం.

0: భారతీయ సంస్కృతికి ప్రతిధ్వనిగా, తెలుగు భాషా వైభవానికి వేదికగా తరతరాల మనసులను తాకిన మధుర స్వరం, అదే మన ఆకాశవాణి.
1: సంగీతం, సాహిత్యం, సంప్రదాయం, సమాచారం 90 వసంతాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిన ఆకాశవాణి ఘనప్రస్థానానికి వందనం.
0: ఆకాశవాణి 90 వసంతాలు ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో మీరు కూడా భాగస్వాములు కండి.
1: ఆకాశవాణి విజ్ఞానం, వినోదం,
2: విద్య, వైద్యం,
1: కళలు, సాహిత్యం,
2: చరిత్ర, సంస్కృతి,
1: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
2: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై
1: తప్పక వినండి ప్రభాత రేఖలు.
2: శ్రోతలు, రేపు ఉదయం 7:15 ప్రసారం కానున్న ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో అనుబంధం గురించి ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు డాక్టర్ కె విజయ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
3: पॉडकास्ट और वायरल रील्स के शोर में सोचो असली ओजी कौन है. बॉस, रेट्रो इज द न्यू कूल और इंडिया का सबसे पहला ट्रेंड सेटर है अपना आकाशवाणी. वही सुकून वाली वाइब, म्यूजिक और सॉलिड इन्फो पूरे 90 सालों से नॉन स्टॉप ट्रेंडिंग. ट्यून इन करो क्योंकि लेजेंड्स कभी आउटडेटेड नहीं होते. आकाशवाणी 90 ईयर्स से इंडिया की ओरिजिनल आवाज.

0: మీరింత వరకు ఏకచిత్ర గణం శీర్షికన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రం నుంచి పాటలు విన్నారు.
1: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
2: ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
3: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
2: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
3: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
2: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
3: వింటూ ఉండండి 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 MHz పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం హలో ఆకాశవాణి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటల రికార్డింగ్ కార్యక్రమం.
4: హలో ఆకాశవాణి.
5: హలో ఆకాశవాణి అమ్మా, బాగున్నారా?
4: బాగున్నాను మేడం.
5: మీ పేరు?
4: నూతన కాలువ తవటపల్లె.

0: నూతన కాల్వా. ఓకే, మీ పేరు?
1: కోటిపల్లి మేడం. చిట్టమ్మ.
0: ఓకే,
1: చిట్టమ్మ మేడం.
0: మల్లెపూలు చిట్టమ్మ.
1: జగదేకలీరుని కథలో ఘంటసాల గారు పాట పాడడం.
0: ఓకే, ఎందులో ఏ పాట?
1: యాదైనా ఘంటసాల గారి పాట మేడం.
0: ఓకే, ఘంటసాల గారి పాట కావాలన్నమాట. ఏం చేస్తుంటావు చిట్టమ్మ?
1: మేము వ్యవసాయం చేస్తాం మేడం.
0: మరి ఏం పండిస్తున్నావు ఇప్పుడు?
1: శనక్కాయలు ఒలుస్తాండ మేడం.
0: అవునా?
1: వేయడానికి,
0: అంటే వేయడానికి శనక్కాయలు ఒలుస్తున్నావా విత్తనానికి? సరే చిట్టమ్మ, మరి పాట విందామా? శ్రోతల పేర్లు చెప్పు.
1: సుబ్రహ్మణ్యము, చరిత, చావని, అందరి కోసం మేడం.

0: భారతీయ సంస్కృతికి ప్రతిధ్వనిగా, తెలుగు భాషా వైభవానికి వేదికగా తరతరాల మనసులను తాకిన మధుర స్వరం, అదే మన ఆకాశవాణి.
1: సంగీతం, సాహిత్యం, సంప్రదాయం, సమాచారం 90 వసంతాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిన ఆకాశవాణి ఘనప్రస్థానానికి వందనం.
0: ఆకాశవాణి 90 వసంతాలు ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో మీరు కూడా భాగస్వాములు కండి.
1: వింటుండండి మీ ఆకాశవాణి.
0: హలో ఆకాశవాణి అండి. హలో, మీ పేరేంటమ్మా? ఆదిలక్ష్మి, బాగున్నావా?
2: ఓకే,
0: బాగున్నాను. సరే అమ్మా, ఏ పాట కావాలి? ఓకే, వేస్తాను. పాట విందాం.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం. భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
0: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: నమస్కార్, ये आकाशवाणी है. 9 दशक यानी 90 साल जब टीवी का पर्दा कोरा था और इंटरनेट एक सपना, तब धुन की इस लहर ने भारत के हर घर में अपनी जगह बनाई. क्रिकेट के रोमांचक आंखों देखे हाल से लेकर मन की बात के संवाद तक,
3: आसमान में सिर उठाकर घने बादलों को चीर कर रोशनी का संकल्प ले, अभी तो सूरज उगा है.
2: आकाशवाणी सिर्फ एक रेडियो स्टेशन नहीं, हर भारतीय के संघर्ष और सफलता का साक्षी है. सूचना, शिक्षा और मनोरंजन का सबसे भरोसेमंद साथी. आज भी पहाड़ों की चोटी से लेकर सुदूर गांव तक हमारी आवाज ही आपकी पहचान है.

0: आकाशवाणी के 90 गौरवशाली वर्ष अटूट विश्वास अनवरत साथ।
1: बहुजन हिताय बहुजन सुखाय ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి. హలో హలో, ఆకాశవాణికి స్వాగతం అండి. బాగున్నామండి. మీ పేరండి? నవీన్ గారు, మీరు బాగున్నారా?
2: బాగున్నాం మేడం. ప్రోగ్రామ్స్ అన్ని బాగా వింటాం మేడం. హలో ఆకాశవాణి, రత్నజీత్ కావాలి, యువవాణి, కిసాన్ వాణి, పల్లెటీమలు అన్ని వింటాం మేడం.
1: ఓకే, అంటే మీకు బాగా వినబడుతుందా, బాగా వస్తుందా?
2: మాకు మొబైల్ లో వింటాం మేడం.
1: ఓకే, వెరీ గుడ్ నవీన్ గారు. ఏం చేస్తారు?
2: యాప్ డౌన్లోడ్ చేసుకుని వింటాం మేడం.
1: నవీన్ గారు ఏం చేస్తుంటారు మీరు?
2: మేము హైదరాబాద్ గిరిమెట్ల ఏరియాలో ఫార్మాలో ప్యూసీలో వర్క్ చేస్తాం మేడం.
1: ఓకే అండి, మరి ఏ పాట కావాలి?
2: మాకు వచ్చేసి వంశ

0: అరకట్ సినిమా నుంచి అందులో కొండపల్లి బొమ్మ అనే సాంగ్ మేడం.
1: ఓకే, తప్పకుండా వినిపిస్తాను
0: మేడం. కోరుకునే వాళ్ళు మా ఇంట్లో వాళ్ళందరి కోసం, ముఖ్యంగా మీకోసం. మా ఇంట్లో మా అమ్మ నాన్న, మా అమ్మ అన్నపూర్ణ, మా నాన్నగారు కామేశ్వరరావు, మా వీధిలో అందరి కోసం మేడం.
1: ఓకే, పాట విందామా?
0: సరే,
1: థ్యాంక్ యూ, బాయ్.

0: కె విజయ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్చరణ్.
1: ఆకాశవాణి అట్ 90 సాల్ కి ఆవాజ్ దిల్ సే దిల్ తక్ నాన్ స్టాప్ ధమాల్ పురాని యాదే నయా జోష్ హై దేశ్ కా రేడియో అబ్ భి బాస్ హై ఆకాశవాణి కే గౌరవమయీ 90 సాల్.
2: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
3: హలో,
4: నమస్కారం. బాగున్నారండి?
3: బాగున్నామండి. హలో, ఆకాశవాణికి స్వాగతం అండి.
4: నా పేరు శ్రీనివాస్ అండి, హైదరాబాద్ మైదీపట్నం నుంచి మాట్లాడుతున్నాను.
3: ఓకే అండి, హైదరాబాద్ శ్రీనివాస్ గారు.
4: అవునండి.
3: ఓకే, బాగున్నారా?
4: బాగున్నామ్మా.
3: ఓకే, చెప్పండి, ఏ పాట కావాలి?
4: అందాల రామకృష్ణ ఉన్నమ్మా, జరగడానికి ఎందుకు పాట
3: తప్పకుండా వినిపిస్తాం. మరి హైదరాబాద్ లో మీరు ఏం చేస్తుంటారు?
4: సెక్యూరిటీ అమ్మా.
3: సెక్యూరిటీ, రేడియో ఇంకా బాగా వింటారు అన్నమాట. అయితే లెటర్స్ రాస్తారు, వాట్సాప్ పెడతారు చక్కగా. ఎలా ఉంటాయి మా రేడియో కార్యక్రమాలు?
4: చాలా బాగుంటాయి.
3: వీలున్నప్పుడు వింటుంటారా? సరే సరే, పాట విందామా?
4: ధన్యవాదాలు.
3: పేర్లు చెప్తారా ఇంట్లో వాళ్ళ శ్రోతల పేర్లు?
4: ఇంట్లో అందరి కోసం, నా కోసం, మీ కోసం, అందరి కోసం.
3: ఓకే, బాయ్.

0: విజ్ఞానం, వినోదం,
1: విద్య, వైద్యం,
0: కళలు, సాహిత్యం,
1: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
1: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్జ్ పై
0: తప్పక వినండి ప్రభాత రేఖలు.
1: శ్రోతలు, రేపు ఉదయం 7:15 ప్రసారం కానున్న ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో అనుబంధం గురించి ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు డాక్టర్

శ్రోతలు, రేపు ఉదయం 8:35 ప్రసారం కానున్న కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ డి రవికాంత్ గారి గాత్రం ప్రసారమవుతుంది. ఆ తర్వాత రేపు ఉదయం 9:00 వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఆ తర్వాత చరిత్రలో ఈరోజు మీరు వినవచ్చు.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా, ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం. హలో, ఆకాశవాణిలో నెక్స్ట్ కాలర్ చూద్దాం. మీరు వింటున్నారు హలో ఆకాశవాణి రికార్డెడ్ కార్యక్రమం. ముందుగా రికార్డ్ చేసి తర్వాత మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమం ఇది. శ్రోతలు, మీకు గమనిక, శుక్రవారం రాత్రి 10-11 వరకు ప్రసారమయ్యే ఈ హలో ఆకాశవాణిలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే ప్రతి గురువారం ఉదయం 11:00-12:00 వరకు మేము హలో ఆకాశవాణికి కాల్స్ తీసుకుంటాం. మీరు లైన్ దొరకలేదు బాధపడుతున్న వారంతా కూడా ఆ టైంలో ఫోన్ చేయండి, మీ కాల్స్ మేము రిసీవ్ చేసుకుంటాం. అప్పుడు ఆ కాల్స్ రికార్డ్ చేసి తిరిగి మరి ఎప్పుడు లైన్ దొరక్క బాధపడుతున్న మీ కాల్స్ మేము తప్పకుండా 10-11 వరకు ప్రసారం చేస్తాం. కాబట్టి మీరు కోరిన పాట కూడా మేము ప్రసారం చేస్తాం. ఈ విషయాన్ని శ్రోతలు గమనించగలరు. ఒకవేళ రోజు అన్నిట్లో పాల్పొందుతున్న వాళ్ళైతే మాత్రం ఒక్కొక్కసారి రాకపోవచ్చు, ఎందుకంటే ప్రిఫరెన్స్ ఏ లైన్లో దొరక

0: కానీ ఇప్పుడు దొరకక బాధపడుతున్న వారి కోసమేనే ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ విషయాన్ని శ్రోతలు గమనించవచ్చు. హలో
1: హలో
0: హలో ఆకాశవాణి.
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి, మీ పేరండి?
1: మా పేరు సిద్ధరాజులు మేడం, పులిచేర్ల మండలం, చిత్తూరు జిల్లా.
0: ఓకే సిద్ధరాజులు గారు, బాగున్నారా? పులిచేర్లలో ఎక్కడ?
1: గంటావారిపల్లి మేడం, కమ్మపల్లి పంచాయతీ.
0: ఓ,
1: మీ పేరు మేడం?
0: నా పేరు నిర్మల అండి.
1: నిర్మల మేడం, ఆయన మోహన్ రెడ్డి కూడా మాకు ఫ్రెండ్ మేడం.
0: అవునా?
1: మోహన్ రెడ్డి.
0: ఓకే ఓకే.
1: అవును మేడం.
0: ఏ పాట కావాలి?
1: మాకు ఆరాధన సినిమాలో సాంగ్ చేయండి మేడం.
0: ఏ సాంగ్?
1: నామది నిన్ను పిలిచానే పాట మేడం.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తాను. ఏం చేస్తుంటారు మీరు?
1: వ్యవసాయం చేస్తాను మేడం.
0: ఓ, ఏమేమి పండిస్తారండి?
1: వరి, వేరుశనగ చేస్తాం మేడం.
0: ఓకే ఓకే అండి, మరి పాట విందాం. పేర్లు చెప్పేస్తారా?
1: చెప్తాం మేడం.
0: చెప్పండి.
1: సిద్ధరాజు, నిర్మల, నవ్య, జగదీషు, జాను, రియాన్సి, లీలా ప్రసాద్ మేడం.
0: ఓకే అండి, మరి పాట విందామా?
1: విందాం మేడం.
0: ఓకే, బాయ్.

0: దేశవ్యాప్తమైన మన ఆకాశవాణి ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైంది.
1: రేడియోల్లో, సెట్ టాప్ బాక్సుల ద్వారా టీవీలో, ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ద్వారా మొబైల్ ఫోన్లలో ఆకాశవాణిని వింటున్న మీరు
0: ఇప్పుడు ఇంటర్నెట్ లైవ్ స్ట్రీమింగ్ తో పాటు ఆండ్రాయిడ్, ఐఫోన్లలో మొబైల్ యాప్స్ ద్వారా కూడా వినవచ్చు.
1: ఎఫ్ఎం గోల్డ్, ఢిల్లీ ఎఫ్ఎం రెయిన్బో,
0: వివిధ భారతి, ఉర్దూ, మరాఠీ,
1: మలయాళం, గుజరాతీ, పంజాబీ
0: ఈ 8 ఛానళ్లను
1: ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి.
0: వివరాలకు
1: ఆల్ ఇండియా రేడియో వెబ్సైట్ చూడండి.
0: అందరికీ అన్ని వేళలా అతి సులభంగా చౌకగా అందుబాటులో ఉండే ప్రజాసేవా ప్రసార మాధ్యమం ఆకాశవాణి.
1: ప్రపంచవ్యాప్తమైన ఆకాశవాణి ప్రసారాల్ని ఆస్వాదించండి.
0: ఆరోగ్యకరమైన విషయ విజ్ఞాన సమాచారాల్ని, ఆనందప్రదమైన వినోదాన్ని
1: ఉచితంగా పొందండి.
2: పాడ్కాస్ట్ ఆర్ వైరల్ రీల్స్ కే షో మే సోచో అస్లీ ఓజీ కౌన్ హై బాస్. రెట్రో ఇస్ ద న్యూ కూల్ ఔర్ ఇండియా కా సబ్సే పెహలా ట్రెండ్ సెటర్ హై అప్నా ఆకాశవాణి. వహీ సుకూన్ వాలి వైబ్, మ్యూజిక్ ఔర్ సాలిడ్ ఇన్ఫో పూరే 90 సాలో సే నాన్ స్టాప్ ట్రెండింగ్. ట్యూన్ ఇన్ కరో క్యూంకి లెజెండ్స్ కభీ ఔట్డేటెడ్ నహీ హోతే. ఆకాశవాణి 90 ఇయర్స్ సే ఇండియా కీ ఒరిజినల్ ఆవాజ్.
3: హలో.
4: హలో, ఆకాశవాణికి స్వాగతం అండి.
3: నా పేరు సంతోష్ కుమార్ అండి. నేను MBBS 3rd year చదువుతున్నాను.
4: ఓకే సంతోష్, వెరీ గుడ్. మరి ఏ ఊరు మీది?
3: మేము ఇక్కడ అండి, తిరుపతిలో ఉంటాము.
4: ఓకే. రేడియో బాగా వింటారా?
3: బాగా వింటామండి. రేడియో అంటే పిచ్చ. అసలు రేడియోలో ప్రోగ్రామ్స్ అన్నా, అలాగే రేడియోలో వచ్చే అన్ని ప్రోగ్రామ్స్ వింటామండి.
4: వెరీ గుడ్.
3: ఏది కూడా పాజ్ చేయకుండా.
4: ఓకే, వెరీ గుడ్ సంతోష్. మరి ఏ పాట కావాలి?
3: నాకు ఇప్పుడు రోబో సినిమాలో ఇనుములో అనేటువంటి పాట నాకు కావాలి. ఇనుములో హృదయం మొలిచలే నిన్నే వలచరే నన్న.
4: సరే, పాటలు అంటే ఇష్టమా బాగా?
3: మా బాగా ఇష్టం మేడం. అంతా నీట్గా వెస్ట్రన్ మ్యూజిక్ బాగా వింటాను. తెలుగు పాటలు వింటాను కానీ ఒక కొంచెం తక్కువ అన్నమాట.
4: వెరీ నైస్, వెరీ నైస్ సంతోష్. మరి థ్యాంక్ యూ సో మచ్.
3: థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. మరి కోరుతున్న శ్రోతల పేర్లు చెప్తాను. ఒక 3 పేర్లు చెప్తాను. అబూబాకర్ అబూబాకర్ భాస్కర్, తర్వాత విఘ్నేష్ విఘ్నేష్ అని.
4: మీ ఫ్రెండ్సా వీళ్ళు?
3: నా బెస్ట్ ఫ్రెండ్స్.
4: ఓకే సంతోష్, బాయ్.
3: బాయ్ అండి, బాయ్ అండి. ఓకే.

0: హలో,
1: హలో
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం, నా పేరు రాజశేఖర్. మేడం,
0: రాజశేఖర్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మేడం, మేము పిఠాపురం నుంచి కాల్ చేస్తున్నాం. మేడం,
0: ఓకే, రాజశేఖర్ పిఠాపురం నుంచి కాల్ చేస్తున్నావు.
1: మేడం,
0: ఏ పాట కావాలి?
1: మేడం, గీతా గోవిందం చిత్రం నుంచి ఏ పాట అయినా పర్లేదు మేడం.
0: ఓకే, తప్పకుండా
1: వినిపిస్తాం
0: వినిపిస్తాం
1: మేడం.
0: ఓకే, ఏం
1: మేడం, మాకు
0: చేస్తుంటారు?
1: తిరుపతి తిరుపతి ఆకాశం అంటే మాకు చక్కగా ఉంటాం మేడం.
0: ఆహా,
1: ప్రత్యేకంగా మీ వంటల కార్యక్రమాలు, ఉదయం పొలం కబుర్లు, సాయంత్రం కిసాన్ అనే కార్యక్రమాలు బాగా వింటాం మేడం.
0: ఓకే, నైస్ నైస్ మా రాజశేఖర్. మరి రాజశేఖర్ మరి ఏంటి, అసలు ఏం చదువుకుంటున్నావు, ఏం చేస్తున్నావు?
1: మేడం, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా మేడం.
0: ఓకే,
1: యువవాణి కార్యక్రమంలో మీరు మాకు అందించి ఉద్యోగ సమాచారాన్ని మాకు ఉపయోగపడుతున్నా మేడం. చాలా చక్కగా మేడం.
0: వెరీ గుడ్, వెరీ గుడ్.
1: డాక్టర్ గారితో పరిచయ కార్యక్రమంలో మా ముసలి వాళ్ళందరూ విని చాలా చక్కగా పాటిస్తున్నారు మేడం కొన్ని పద్ధతులు మేడం.
0: వెరీ గుడ్. ఎప్పుడు లైన్ దొరికినట్లేదు కదా నీకు.

0: రాజశేఖర్.
1: మేడం దరిదాపులు 20 సంవత్సరాలు అయింది మేడం.
0: వింటూనే ఉన్నావు రేడియో, కానీ లైన్ దొరకలేదు.
1: ఎస్ మేడం, 20 సంవత్సరాల నుంచి మేడం మీ వాయిస్ వినాలని ఎన్నో సార్లు ప్రయత్నించాను మేడం, కానీ కుదరలేదు మేడం, లైన్ దొరకలేదు మేడం.
0: ఓకే, మాట్లాడాలనుకున్నావు కానీ లైన్ దొరకలేదు.
1: అవునవును మేడం, నిర్మల మేడం గారితో మాట్లాడాలి, 20 సంవత్సరాల కల మేడం మేడం.
0: ఓకే రాజశేఖర్, వెరీ గుడ్. మరి నువ్వు అడిగిన పాట వినిపిస్తున్నాను, విందాం మరి.
1: మేడం కోరుతున్న శ్రోతలు మేడం.
0: ఓకే చెప్పండి.
1: రేఖ, ప్రత్యుష, అరుణ, క్రాంతి కుమార్, గణపతి కుమార్, జెస్సీ, సుదీప్, రిచి, సంతోష్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం,
0: బాయ్.

0: హలో
1: హలో నమస్తే అమ్మ, నిర్మలా బంగారు తల్లి.
0: నమస్కారం అండి. బాగున్నారా? పెద్దాపురం నుంచి.
1: బాగున్నా, మీరు ఎలా ఉన్నారమ్మా?
0: మేము బాగున్నామండి.
1: సరిగ్గా ఎండలు తట్టుకోలేకపోతున్నారు ఆ చిట్టు బంగారు తల్లి.
0: అవునవునవును, మీ పేరు చెప్పండి.
1: చాలా బాధపడుతున్నాయి. ముందే ఆ రోజు బాగోదంటే కురుకు రకమే తాటి పండులే కదా. ఈ ఎండలు తట్టుకోలేక చాలా బాధపడుతున్నాను. మన ఆకాశవాణి ప్రసారాలు నన్ను బతికేస్తాను నిజం చెప్పాలంటే.
0: అంతేనంటారా?
1: నిజంగా 100% పరమేశ్వరుడు వెంకటేశ్వరుడు పాదాల సాక్షిగా చెప్తున్నాను. నేను ఆకాశవాణి దైవంతో సమానంగా గౌరవిస్తాను, భావిస్తాను. కాబట్టి ఆ ప్రసారాలు వింటూ, ఆ ప్రసారాల్లో పార్టిసిపేట్ చేస్తూ మానసిక ఆనందం పొందుతూ జీవిస్తాను అంతే.
0: వెరీ గుడ్, సంతోషం అండి. మాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తున్నారు మీ మాటలను బట్టి చూస్తే. మేము కూడా అలాగే ఆకాశవాణిలో మరి సంతోషిస్తున్నాం అని చెప్పాలి కదా.
1: నేను అబద్ధం చెప్పట్లేదమ్మా, 100% యథార్థం చెప్తున్నాను. ఆకాశవాణి కళాబద్దాలు అంటే నాకు ప్రాణం అని మీకు తెలుసు కదా.
0: అవునవునండి, మీ పేరు చెప్పండి.
1: నా పేరు బండారు త్రిమూర్తులు గుప్త, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి మాట్లాడుతున్నానండి. నిర్మలా గారు
0: చెప్పండి.
1: రాజకోట రహస్యం చిత్రంలో ఘంటసాల మాస్టర్ పాడే పాట గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, సంగీత విజయ కృష్ణమూర్తి.
0: పాట అండి.
1: కరుణించవా వరుణ దేవా నిరుపమ కరుణ. ఆ పాట కావాలమ్మా నిర్మలా బంగారు తల్లి.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తానండి. మరి శ్రోతల పేరు చెప్పేస్తారా?
1: మా అక్క గారు గల్పూడి నాగలక్ష్మి గారు, తర్వాత బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారు, నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, శ్రీకాకుళం భాస్కర్ రావు గారు,
0: పైపల్లి
1: నాగేశ్వరరావు గారు, మంచు శాస్త్రీ రావు గారు, మా అమ్మాయి గొల్లపూడి రేవతి, మా మేనల్లుడు గొల్లపూడి జగదీషు, మా మనవలు, మా అక్కగారి మనవలు అయితే నాకు మనవలే కదమ్మా.
0: అవును కదా.
1: గొల్లపూడి రేశ్వర్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భార్గవి, వీరందరి కోసం ప్రసారం చేయమని ఆకాశవాణి తిరుపతి కేంద్రం మనసారా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తామండి.
1: అలాగే తల్లి, ఉంటానమ్మా.
0: ఓకే, బాయ్.

0: హలో
1: హలో
0: హలో హలో ఆకాశవాణి
1: నమస్తే
0: అండి.
1: మేడం.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు సుమా మేడం, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే సుమా, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాం. బాగున్నారా?
1: బాగున్నాను. మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. చెప్పండి, ఏ పాట
1: ప్రోగ్రామ్స్
0: కావాలి?
1: అన్నీ బాగుంటాయి.
0: ఓకే
1: మేడం
0: ఓకే అండి,
1: థ్యాంక్ యూ
0: మరి
1: మేడం.
0: పేరు చెప్తారా?
1: సరిగమల చిత్రం నుంచి గోదావరి పోయేదా.
0: ఓకే, మీరు శ్రోతల పేరు చెప్పేస్తారా?
1: రంగయ్య, వసంతమ్మ, జయశంకర్, శివాని, భారతి.
0: ఓకే అండి, మరి పాట విందామా?
1: అలాగే మేడం. థ్యాంక్ యూ.
0: ఓకే, బాయ్.

మీరు ఇంతవరకు హలో ఆకాశవాణి శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటల రికార్డింగ్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమై 103.2 107.5 MHz రేపు ఉదయం 6 గంటలకు ప్రభాత గీతంతో మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.